வந்தே மாதரம்.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 10వ రోజు 2026 సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 40 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు హిందీలో వార్తలు. అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

0: ఇంతవరకు మీరు శ్రీ వెంకటేశ్వరుని సుప్రభాతం విన్నారు. శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి కలం నుండి భక్తిరంజని కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: భక్తిరంజని కార్యక్రమంలో ఇప్పుడు విందాం భక్తి గీతాలు.

0: శ్రోతలు విన్నారు భక్తిరంజని కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:40. ఇప్పుడు విందాం సూక్తి సుధ. ఈనాటి కార్యక్రమాన్ని మనకు వినిపిస్తున్నారు ఏ రామ్మోహన శర్మ గారు.
1: ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ షడతే యత్ర వర్తంతే తత్ర దేవః సహాయకః. ప్రయత్నము సాహసము ధైర్యము బుద్ధి శక్తి పరాక్రమము ఈ 6 సద్గుణాలు ఉన్న చోట దైవం నుండి తప్పక సహాయం లభిస్తుంది.

0: పంపి నోట కరచుకొని వచ్చి తనకు కావలసినంత తిని మిగిలింది నక్క దగ్గరలో వదిలింది. మరుసటి రోజు కూడా అలాగే జరిగింది. ఆ మనిషికి మరింత ఆశ్చర్యం వేసి, భగవంతుడు ఎంత దయామయుడు, నేను కూడా ఇక్కడ ఒకచోట పడి ఉంటాను, నాకు అవసరమైంది కూడా భగవంతుడే ఇస్తాడు అనుకుని అక్కడే ఒక నెల రోజులకు పైగా పడి ఉన్నాడు. కానీ ఆహారం దొరక్క చిక్కి శల్యమై చావడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ఆకాశవాణి వినిపించింది, ఓరి మూర్ఖుడా, నీవు తప్పుదారిలో ఉన్నావు, కళ్ళు తెరచి సత్యాన్ని గమనించు, నీకు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, నీవు నక్కను అనుసరించవద్దు, పులిని అనుసరించు అని తెలిపింది. కావున కాళ్ళు చేతులు బాగుండి ప్రారంభ కర్మ అంటూ ప్రయత్నశూన్యులు కాకూడదు, సోమరులు కాకూడదు, నిష్క్రియాపరులు కారాదు, భగవంతుని అనుగ్రహంతో పాటు మానవ ప్రయత్నం కూడా ఉండాలి, అప్పుడే కార్యసాధన సాధ్యపడుతుంది. రావణుడు సీతను అపహరించటం దైవవిధి, రాముడు రావణుని సంహరించి సీతను తిరిగి పరిగ్రహించటం పౌరుషం, అందుకనే దైవ సంపాదితో మానుషేన మయాజిత అంటే దైవ విధి కారణంగా ఏర్పడిన దోషాన్ని నేను మానవ ప్రయత్నం ద్వారా తొలగించుకున్నాను అని రాముడన్నాడు. అరవిందుని సావిత్రి కావ్యంలో సావిత్రి, నేను మృత్యువు కంటే అధికురాలను, దైవ విధిని అధిగమించిన దానను, దైవ విధి మారవచ్చునేమో కానీ నా ఆత్మ సంకల్పం మారదు అన్న మాటల్లో ఎంతో ఆత్మవిశ్వాసము, మానవ ప్రయత్నం మీద నమ్మకము కనిపిస్తుంది. ఆలస్యం హి మనుష్యానాం శరీరస్థో మహారిపు నాస్తుధ్యమ సమో బంధు కృత్వాయం నా వసీదతి. సోమరితనం, ఏమరపాటు మనుష్యులకు మహాశత్రువులు. మనుషులను ప్రయత్నాన్ని మించిన చుట్టం లేదు. ప్రయత్నం చేసిన వాడెన్నటికీ వైఫల్యాన్ని పొందడు. హెన్రీ ఫోర్డ్ అమెరికాలో ఒక చిన్న గ్రామమైన గ్రీన్లో పుట్టాడు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది. 12వ ఏట ఫోర్డు ఉద్యోగంలో చేరాడు. రాత్రిపూట చదువుకునేవాడు. పగలంతా మిషన్లు తయారు చేయటం, మరమ్మతులు చేయటం చేస్తుండేవాడు. అలా క్రమంగా మంచి మెకానిక్ అయ్యాడు. ఆ తర్వాత మోటార్ కార్లను తయారు చేయటం ప్రారంభించాడు. క్రమంగా నైపుణ్యం మెరుగుపడింది. ఈనాడు అమెరికాలో పేరెన్నికగిన ఫోర్డ్ కంపెనీ ఆయందే. ఆ కంపెనీలో 50,000 మంది కార్మికులు నేడు పనిచేస్తున్నారు. నిమిషానికి ఒక మోటార్ కారు తయారవుతుంది. ప్రయత్నమే ఈ విజయం వెనుక ఉన్న రహస్యం. ఉద్యమే నహి సిద్ధ్యంతి కార్యాని మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాహ. ప్రయత్నం వల్లనే ఏ పనులైనా సిద్ధిస్తాయి. కేవలం మనస్సులో కోరికలు ఉన్నంత మాత్రాన పనులు నెరవేరవు. సింహమైనా హాయిగా నిద్రిస్తూ కూచుంటే మృగాలు నేరుగా దాని నోట్లోకి వచ్చి పడవు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాత్ స్మరణాజపేత్. హనుమంతుణ్ణి స్మరిస్తే బుద్ధిబలము, యశస్సు, ధైర్యము, అజాడ్యము అంటే బద్దగించకుండా ప్రయత్నించటం మొదలగునవన్నీ సిద్ధిస్తాయి అని చెప్పి చెప్పటం జరిగింది. కావున ప్రయత్నమే దైవంగా భావించి మానవుడు కృషి చేస్తే విజయం తప్పక సిద్ధిస్తుంది.
1: ఇంతవరకు మీరు శ్రీ ఏ రామ్మోహన శర్మ గారు వినిపించిన హితోక్తులు విన్నారు. సూక్తి సుధా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈరోజు ప్రారంభించారు.

0: నిర్వహించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన రాష్టంగా తెలంగాణ నిలుస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను వాట్సప్ ఆధారిత ఏఐ సాంకేతికతతో ప్రజలకు చేరువ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్టాల్లో పర్యటించనున్నారు. ఉదయం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురానికి చేరుకోనున్నారు. ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు స్వాగతం పలకనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం సహా 17,900 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ ప్రాజెక్టుల్లో విశాఖపట్నంలోని తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రం, విద్యుత్ ప్రసార వ్యవస్థలు, జాతీయ రహదారి ప్రాజెక్టులు ఉన్నాయి. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం కర్ణాటకలోని మైసూరులో స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్ వివేక స్మారకాన్ని ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం నుంచి దృశ్య మాధ్యమ సమావేశం ద్వారా ఏర్పాట్లను ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్దికి దోహదపడే ఏవియేషన్, ఏరోస్పేస్ హబ్గా తీర్చిదిద్దాలని సూచించారు. విమానాశ్రయ ప్రాంగణాన్ని తెలుగు కళలు, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా అలంకరించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ డిస్ప్లే వాల్ను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా 13,500 మంది గిరిజన మహిళలు, బాలికలు థింసా నృత్యంతో ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలకనున్నట్లు తెలిపారు. పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన రాష్టంగా తెలంగాణ నిలుస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు రాష్టంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో భారత పరిశ్రమల సమాఖ్య ఉత్తర భారత ప్రతినిధులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. 2037 నాటికి రాష్టాన్ని $1 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యమిస్తూ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, ప్రపంచస్థాయి సంస్థల పెట్టుబడులను తెలంగాణ ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను వాట్సప్ ఆధారిత ఏఐ సాంకేతికతతో ప్రజలకు చేరువ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా డిజిటల్ సేవలను మరింత విస్తరిస్తున్నామని తెలిపారు. విశాఖపట్నంలో ఫ్యూజన్ ఏఐ సమ్మిట్ 2026 రెండో ఎడిషన్ నిన్న ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: ఐ రియల్లీ రికమెండ్ ది స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ ది ఈవెంట్స్ లైక్ దిస్ టు అండర్స్టాండ్ వాట్ ది ఇండస్ట్రీ ఇస్ లుకింగ్ ఎట్, వాట్ ది ఇండస్ట్రీ వాంటెడ్ యు టు బికమ్ అండ్ హౌ ది ఇండస్ట్రీ వుడ్ రియల్లీ అపాయింట్ యు ఇన్ ది నెక్స్ట్ లెవెల్. The students have to be come out with a very quality knowledge. They have to be very skillful. They have to be necessary to the organization. In fact, that is how the organizations are looking at. So if you see the recent times, how the government is also adopting the technology. And we really go into the grassroots level to adopt the technology to take decisions which are adaptive, which gives a good solution for good governance.
0: ఆంధ్రప్రదేశ్లోని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతి పెరగడంతో మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజువేను కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ నిన్న పరిశీలించారు. వరద క్రమంగా పెరుగుతున్నందున అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద ప్రవాహం పెరగడంతో ముక్తేశ్వరం, కోటిపల్లి రేవులో రాకపోకలు నిలిపివేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో నిన్న మొన్న పడిన వర్షాలకి గోదావరిలో వాటర్ లెవెల్స్ ఆర్ రైజింగ్ స్లోలీ. మనకి ఇప్పుడు ధవళేశ్వరంలో విల్ బి రీచింగ్ ఫస్ట్ లెవెల్ వార్నింగ్. జిల్లాలో ఇప్పుడు ఎక్కడ మనకి క్రాస్ ఓవర్స్ ఉంటాయి, ఫ్లడ్ లెవెల్స్ ని, వాటర్ ని క్రాస్ చేసి వెళ్లాల్సి వస్తుందో అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా తీసుకుంటున్నాము. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ ని అలర్ట్ చేశాము. జిల్లాలో అందరికి కూడా మై రిక్వెస్ట్ ఈజ్, సో కమింగ్ 3 to 4 డేస్ కొంచెం లెవెల్స్ ఆఫ్ గోదావరి అగ్రెసివ్ గా ఉంటాయి. దయచేసి ఎక్కడ కూడా డోంట్ వెంచర్ ఇన్ టు వాటర్స్.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: అనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా ప్రదర్శించిన గిరిజనుల సంప్రదాయ థింసా నృత్యం ప్రపంచ రికార్డు సృష్టించింది. దేశంలోనే అత్యధికంగా 13,000 మంది గిరిజన బాలికలు ఒకేసారి థింసా నృత్యం ప్రదర్శించడంతో ఈ ఘనత దక్కింది. నిన్న నిర్వహించిన ఈ ప్రదర్శనను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించి అన్ని ప్రమాణాలు సరిపోవడంతో ఈ ప్రదర్శనను గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో అధికారికంగా నమోదు చేసి సంబంధిత ధృవపత్రాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ గిరిజన బాలికల ప్రతిభకు ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. తెలంగాణలో మహిళల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర బొగ్గు వనరుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన, ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్దికి పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 80 లక్షలకు పైగా ముద్రా రుణాల్లో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల వాటా 53% ఉందన్నారు. ఒక్కో మహిళకు 10 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామని, పీఎం స్వనిధి పథకం కింద జులై 20 నాటికి 65,000 మందికి 1,387 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో మహిళల నేతృత్వంలో 11,60,000 పైగా ఎంఎస్ఎంఈలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. విదేశాల్లో ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ, ఉద్యోగ మేళాలతో పాటు ఉద్యోగార్థులకు అవసరమైన పాస్పోర్ట్, ఆయా దేశాల్లో వారికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతను టామ్కామ్ సంస్థ తీసుకోవాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. శక్తి శాఖపై ఆ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు మధ్యప్రాచ్య దేశాలకు వెళుతుంటారని, ఈ క్రమంలో వారు ఏజెంట్ల చేతిలో మోసపోయి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి పాస్పోర్టులు ఇప్పించడంతో పాటు వారు వెళ్లే దేశాల్లోని మ్యాన్ పవర్ కంపెనీలతో ఒప్పందాలను టామ్కామ్ సంస్థ చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఉత్తరాంధ్రలోని 6 జిల్లాలు మినహా రాష్టంలోని మిగిలిన జిల్లాల్లో ఈరోజు పంపిణీ చేయనున్నారు. 50,09,529 మంది పింఛన్దారులకు 2,198,31,00,000 రూపాయలను పంపిణీ చేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో మొత్తం 11,98,044 మంది లబ్ధిదారులకు 514,42,00,000 2 రోజుల క్రితమే పంపిణీ చేసినట్లు తెలిపారు. వాతావరణం. దక్షిణ గుజరాత్, ఉత్తర మహారాష్ట్ర మీదుగా ఉన్న వాయుగుండానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ యానాములో దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారిని జి లక్ష్మి వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని ఆమె పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈరోజు ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను వాట్సాప్ ఆధారిత ఏఐ సాంకేతికతతో ప్రజలకు చేరువ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य एकदिवसीय आन्ध्रप्रदेश कर्णाटक यात्रायां भविष्यति। आन्ध्रप्रदेशे प्रधानमंत्री भोगापुरम इत्यत्र अल्लूरी सीताराम राजू अन्ताराष्ट्रिय विमानस्थानकस्य उद्घाटनं करिष्यति। सार्वजनिक निज सहभागिता प्रारूपस्यान्तर्गतं 675,000,000,000,000 रूप्यकाधिकेन व्ययेन निर्मितं तदन्ताराष्ट्रिय विमानस्थानकं प्रतिवर्षं 60,00,000 यात्रिणां सेवा प्रदातुं विनिर्मितमस्ति। प्रधानमंत्री 80,000,000,000,000 रूप्यकाधिक व्ययुताः राष्ट्रिय राजमार्ग परियोजनाः राष्ट्राय समर्पयिष्यति, तासां शिलान्यासम् अपि करिष्यति। आन्ध्रप्रदेश यात्रानन्तरं प्रधानमंत्री कर्णाटकस्य मैसूरनगरं गमिष्यति, यत्र स्वामी विवेकानन्द सांस्कृतिक युवक केन्द्रस्य विवेक स्मारकस्य उद्घाटनं करिष्यति। प्रधानमंत्री नरेन्द्र मोदी उक्तवान् यत् अपशब्द प्रयोगः द्वेष भावना च कस्यापि समस्यायाः समाधानं न भवतः। असौ मार्गभ्रष्टेभ्यः युवभ्यः करुणाभावम् आवहन् अवदत् यत् ते दण्डनीयाः न अपितु राष्ट्रनिर्माणस्य राष्ट्रहितस्य च भावनया सम्यक् मार्गे प्रेरणीयाः। सामाजिक संचारपटलेषु प्रसारिते एकस्मिन् दृश्यश्रव्यसन्देशे प्रधानमन्त्री राष्ट्रिय राजधान्याः जन्तर्मन्तरस्थले सद्यः एव जातायाः तस्याः घटनायाः उल्लेखमकरोत्, यस्मिन् तस्मै तस्य दिवंगतमात्रे च अपशब्दाः प्रयुक्ताः आसन्। सः अवदत् यत् एषा घटना देशविदेशेषु बहुभिः जनैः दृष्टा। एतादृशस्य आचरणस्य विषये समाजे विद्यमानः आक्रोशः निराशा च स्वाभाविकौ स्तः। प्रधानमन्त्री अवदत् यत् एतादृशान् युवकान् न्यायालयीय प्रक्रियासु न निवेशयेत्, सामाजिक तिरस्कारस्य भाजनं वा न कुर्यात्, अपितु समाजेन तान् सस्नेहं स्वीकृत्य सम्यक् मार्गः प्रदर्शनीयः।
3: बचपन में गलतियां होती है और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है। एक गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है। उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे। मैं उन्हें माफ करना चाहता हूं, समाज भी मेरी इस बात को स्वीकार करे। मैं इन बच्चों को कहता हूं, बच्चों आओ, हम देश के लिए साथ मिलकर के आगे बढ़े। देश बहुत आगे बढ़ रहा है, आगे बढ़ने वाला है और आपका भी आगे बढ़ना निश्चित हो, यही मेरा सपना है।
2: केन्द्रीय मन्त्रिमण्डलेन प्रधानमन्त्री सूर्य सरोवर योजना अनुमोदिता। एषा योजना ऊर्जा सञ्चयन प्रणालिभिः युक्तानां फ्लोटिंग सोलर फोटोवोल्टिक इति परियोजनानां विकासाय प्रवर्तिता अस्ति। केन्द्रीय मन्त्रिमण्डलस्य उपवेशनानन्तरं नवदिल्ल्यां वार्ताहरान् सम्बोधयन् सूचना प्रसारण मन्त्री अश्विनी वैष्णवः अवदत् यत् अस्याः योजनायाः अन्तर्गतं 5,000 मेगावाट् मितानां क्षमतायुतानां फ्लोटिंग सोलर फोटोवोल्टिक इति परियोजनानां विकासः भविष्यति। ताभिः सह स्थापितानां ऊर्जा सञ्चयन प्रणालीनां न्यूनतम सञ्चयन क्षमता द्विहोरात्मिका भविष्यति। केन्द्रीय मन्त्रिमण्डलेन प्रधानमन्त्री किसान सम्मान निधि योजनायाः अस्मात् वर्षात् 31,000,000,000 प्रवर्तनस्य निरन्तरतायै अपि अनुमोदनं प्रदत्तम्। भारतम् अवदत् यत् पाकिस्तानाधिकृतस्य जम्मू कश्मीर प्रदेशस्य तथा कथितानि निर्वाचनानि पाकिस्तान प्रशासनस्य अपमानास्पदम् एव सन्ति। नवदिल्ल्यां वार्ताहरैः सह वार्तालापं कुर्वन् विदेश मन्त्रालयस्य प्रवक्ता रणधीर जायसवालः अवदत् यत् पाकिस्तानस्य प्रशासनं पीओजेके इत्यत्र शान्तिप्रियाणां नागरिकाणां विरुद्धं निष्ठुरं बलप्रयोगं निरन्तरं करोति। विदेशमन्त्री डॉ एस जयशंकरः गतसायं ईरान देशस्य विदेशमन्त्रिणा अब्बास अराघची इत्यनेन सह दूरभाषया वार्तालापम् अकरोत्। अस्मिन् वार्तालापे सः अस्मिन् क्षेत्रे प्रवर्तमानायाः शत्रुतायाः विषये भारतस्य गभीरां चिन्तां प्रकटितवान्। राष्ट्रमण्डल क्रीडासु भारतस्य पदक संख्या 23 यावत् वर्धिता, यस्मिन् 5 स्वर्णपदकानि, 12 रजतपदकानि, 6 कांस्यपदकानि च सन्ति। इति वार्ताः।
4: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:00.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రకటన విన్నారు. ఆకాశవాణి సమయం 7:01. ఇప్పుడు విందాం ప్రసార వివరాలు. 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ఈ రోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 7:05 వింటారు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రసారమవుతుంది ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమంలో 7:30 ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో న్యూరోఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. అలాగే ఈ ఉదయం 8:00 ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి కార్యక్రమంలో గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఇక 8:15 ఎప్పటిలాగే ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో నందిపేట మండలం ఉమ్మడ గ్రామ శివారులోని శ్రీ ఉమామహేశ్వర ఆలయ విశేషాలను వినిపిస్తారు ఎర్రం రాజుగారు, ఎం శశిరేఖ గారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎర్రం రాజుగారు. ఇక ఈ ఉదయం 9:00 మీకు నచ్చిన పాటలతో కొనసాగుతుంది హృదయ రాగాలు కార్యక్రమం. ఈ ఉదయం 10:00 వరకు 10:00 ప్రారంభమవుతాయి వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 10:45 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం భోగాపురంలో ప్రారంభిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై తెలుగులో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ రాంభట్ల నృసింహశర్మ గారు, కుమారి ఎన్ మణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. ఇక 3:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారం. సాయంత్రం 5:00 వింటారు అభిరుచి కార్యక్రమం. లలిత సంగీతం ప్రసారమవుతుంది 5:30 5:45 వింటారు సినీ రంజని. 6:30 ప్రసారం జానపద సంగీత కార్యక్రమం. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వింటారు వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. రాత్రి 8:00 మరోసారి ప్రసారం అభిరుచి కార్యక్రమం మీరు కోరిన పాటలతో. 8:15 ప్రసారమవుతుంది ఈ వారం పార్లమెంట్ సమావేశాల సమీక్ష. 8:30 వింటారు జానపద సంగీతం. రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 వింటారు అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. 11:00 హిందీలో వార్తలు, 11:05 ప్రసారమయ్యే ఆంగ్లంలో వార్తలతో ఈనాటి కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు, ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్స్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ద్వేషం, దూషణలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారాలు కాబోవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథన్, పీఎం కిసాన్ పథకాలకు ఆమోదాన్ని తెలియజేసింది. గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్లో జూడోలో స్వర్ణ పథకం, జావెలిన్ త్రోలో రెండు పథకాలతో భారతీయ క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన చూపారు. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో 18,000 కోట్ల రూపాయలతో చేపట్టిన జాతీయ రహదారులు, విద్యుత్, సెమీకండక్టర్ యూనిట్లు సహా అనేక ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. తొలుత విశాఖపట్నం భోగాపురం వద్ద నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ విధానంలో సుమారు 5,640 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది చేయబడిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం సంవత్సరానికి 6 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించేలా రూపకల్పన చేశారు. నూతన విమానాశ్రయం ఈ ప్రాంతంలో వైమానిక అనుసంధానాన్ని బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు గణనీయమైన ఊపునిస్తుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో 460 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేస్తున్న ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇక 5,550 కోట్ల రూపాయలతో కర్నూల్ 4వ దశ పునరుత్పాదన కేంద్ర ప్రాజెక్టు శంకుస్థాపన, 3,550 కోట్ల రూపాయల కర్నూల్ పవన విద్యుత్ ప్రాజెక్టు, 800 కోట్ల వ్యయం కాగల అనంతపురం సౌర విద్యుత్ ప్రాజెక్టు, లింగ సముద్రం వద్ద పెంచలకోన, ఏర్పేడు 565 జాతీయ రహదారి సహా ప్రధానమంత్రి ఇతర ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. నూతన రహదారి ప్రాజెక్టు విజయవాడకు పరిసర నగరాలతో గల రద్దీని తగ్గించి అనుసంధానాన్ని మెరుగుపరచగలదని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని కర్ణాటక చేరుకుని అక్కడ స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం వివేక స్మారకను ప్రారంభిస్తారు. 81,000 చదరపు అడుగుల ప్రాంతంలో ఏర్పాటైన ఈ కేంద్రంలో ఎగ్జిబిషన్ హాల్, 4D ఎక్స్పీరియన్స్ కేంద్రం, 700 మంది సరిపడే సమావేశ మందిరం, గ్రంథాలయం, ధ్యాన, యోగా కేంద్రాలున్నాయి. ఇక పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులకు అవసరమయ్యే సౌకర్యాలను కూడా వివేక స్మారక కలిగి ఉంది. ద్వేషం, దూషణలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారాలు కాబోవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తన సోషల్ మీడియా హ్యాండిల్పై యువతనుద్దేశించి పోస్ట్ చేసిన వీడియో సందేశంలో దారితప్పిన యువత పట్ల సానుభూతితో మెలగాలని, వారు జాతి నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు మద్దతునివ్వాలని ప్రధానమంత్రి కోరారు. ఇటీవల దేశ రాజధాని న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ తనను, స్వర్గస్థురాలైన తన తల్లిని కొంతమంది దుర్భాషలు ఆడడాన్ని దేశం సహా ప్రపంచం చూసిందని, అయితే అటువంటి యువతను కోర్టుకు ఈడ్చి సామాజిక వివక్షకు గురిచేయడం కన్నా వారిని సరైన దారిలో పెట్టడమే సబబని చెప్పారు. దేశం పలు రంగాల్లో వేగవంతంగా అభివృద్ది చెందుతూ ముందంజలు వేస్తోందని, యువత ఇందులో భాగమై తమ కలలను సాకారం చేసుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
1: बचपन में गलतियां होती हैं और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है. ये गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है. उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे. मैं उन्हें माफ करना चाहता हूं, समाज भी मेरी इस बात को स्वीकार करे. मैं इन बच्चों को कहता हूं, बच्चों आओ, हम देश के लिए साथ मिलकर के आगे बढ़े.
0: నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ది కోసం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం అనంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 5,070 కోట్ల రూపాయల ఖర్చు కాగల ఈ పథకం 5 ఏళ్లపాటు అమల్లో ఉంటుందని, దీనికోసం అదనంగా ఎలాంటి భూసేకరణ అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న జలాశయాలు, కాల్వలు, పారిశ్రామిక చెరువులను ఉత్పాదక ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
2: कैपेसिटी पर कैपिटा के हिसाब से देखें तो वर्ल्ड हाईएस्ट देश में लगी है। वाटर बॉडीज हैं, डैम्स हो, लेक्स हो, कैनाल्स हो, उन सब का उपयोग करके जो सोलर पावर जनरेशन कैपेसिटी क्रिएट करना है उसका अप्रूवल लिया गया है। आज 102 गीगावाट यानी 1,00,000 मेगावाट की कैपेसिटी पोटेंशियल है भारत में। टोटल 5,000 मेगावाट फ्लोटिंग सोलर पीवी फोटोवोल्टेक कैपेसिटी भारत में क्रिएट की जाएगी। 5 साल की स्कीम में 1 करोड़ पर मेगावाट का इसका सपोर्ट दिया जाएगा। स्कीम में प्रोजेक्ट्स विल बी सिलेक्टेड थ्रू टैरिफ बेस्ड कॉम्पिटेटिव बिडिंग। 10 मिलियन टन्स ऑफ CO2 एमिशंस को ये प्रिवेंट करेगा।
0: आकाशवाणी वार्ताल विंटुनारु। మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి

0: సబ్స్క్రైబ్ చేయండి. 84,000 కోట్ల రూపాయల వ్యయంతో రానున్న 5 ఏళ్లపాటు చేపట్టనున్న సముద్ర తీర అన్వేషణ పథకం సముద్ర మంథన్ కు కూడా కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఆఫ్ షోర్ ఎక్స్ప్లోరేషన్ సరఫరా వ్యవస్థలో ఈ పథకం అనేక సమగ్ర పద్దతులను ప్రవేశపెడుతుందని, తద్వారా 600 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు నిల్వలను అందుబాటులోకి రాగలవని భావిస్తున్నట్లు చెప్పారు. దేశీయ చమురు సహజ ఉత్పత్తి పెంపు, గణనీయమైన ఉపాధి అవకాశాలు, స్వయం ప్రతిపత్తి సాధన వంటి అనేక ప్రయోజనాలు ఈ పథకం వల్ల ఒనగూడగలవని వైష్ణవ్ చెప్పారు. వచ్చే 5 ఏళ్లపాటు పీఎం కిసాన్ పథకాన్ని కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసిందని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. 2026-27 నుంచి 2030-31 మధ్య అమలయ్యే ఈ పథకం కోసం 3.15 లక్షల కోట్ల రూపాయలను కేటాయించామని మంత్రి చెప్పారు. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై పాక్ ప్రభుత్వ దళాలు దాడి చేయడం పట్ల భారత్ తీవ్ర నిరసన తెలియజేసింది. స్థానిక ప్రభుత్వం అక్కడ ఎన్నికల పేరిట నిర్వహించిన తంతును ప్రజలు తిరస్కరిస్తున్నట్లు స్పష్టమైందని మన విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ప్రజలపై విరుచుకుపడ్డ పాక్ తాజా చర్యల వల్ల 40 మంది ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ దమన నీతిని అంతర్జాతీయ సమాజం పరిశీలించి ఆ దేశానికి బుద్ది చెప్పాలని జైస్వాల్ అన్నారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ భారతదేశంలో అవిభాజ్యమైనవని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
1: पिछले कुछ दिनों में पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में शांतिपूर्ण नागरिकों के खिलाफ लगातार निर्मम बल रूथलेस फोर्स का इस्तेमाल कर रहा है और इस सख्त कार्रवाई में 40 से ज्यादा लोगों की मौत हुई है और कई एक और लोग घायल हुए हैं. एक हिंसक शासन का सामना करते हुए वहां के लोगों ने अंतर्राष्ट्रीय संगठन से गैर कानूनी हत्याओं की स्वतंत्र जांच की मांग की है. हम आग्रह करते हैं कि अंतर्राष्ट्रीय समुदाय को पाकिस्तान की हरकतों की बारीकी से जांच करनी चाहिए और उसके अत्याचारों के लिए जवाबदेह
0: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల పట్ల భారత్ ఆందోళన చెందుతున్నట్లు మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీకి తెలియజేశారు. నిన్న సాయంత్రం అరాక్చీతో జరిపిన టెలిఫోన్ సంభాషణలో వాణిజ్య నౌకలు, ప్రయాణికులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని, ఇటువంటి చర్యలకు పాల్పడిన ఎవరిని భారత్ సమర్థించబోదని అన్నారు. భారత్ దౌత్యపరమైన చర్యలకే ప్రాధాన్యం ఇస్తుందని ఈ సందర్భంగా చేసిన సోషల్ మీడియా పోస్టులో జైశంకర్ స్పష్టం చేశారు. క్రీడలు. గ్లాస్కోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారతీయ క్రీడాకారులు నిన్న అత్యుత్తమ ప్రతిభ కనపరిచి జూడోలో 2 బంగారు పతకాలు, జావెలిన్ త్రోలో 2 పతకాలు, డీకాథలాన్లో తొలి కాంస్య పతకం సాధించారు. కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి జూడో విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించిన ఆస్మితా డే, హర్ష సింగ్ చరిత్ర సృష్టించారు. ఇక మహిళల 57 కిలోల విభాగంలో యామిని మౌర్య మరో రజత పతకాన్ని జోడించారు. అథ్లెటిక్స్లో ఒలింపియన్ నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రోలో రజతాన్ని గెలుచుకోగా యశ్విత్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. డీకాథలాన్లో తేజస్వి శంకర్ కాంస్యాన్ని సాధించి క్రీడా చరిత్రలో తన పేరు లిఖించుకున్నారు. ఇక భారతీయ బాక్సర్లు అత్యుత్తమ ప్రదర్శనతో సెమీఫైనల్లో స్థానాలను ఖరారు చేసుకున్నారు. 5 బంగారు, 12 వెండి, 6 రజత పతకాలతో మొత్తం 23 మెడల్స్తో భారత్ 10వ స్థానంలో కొనసాగుతోంది. 128 పతకాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి పదవి చేపట్టిన యాండీ బర్న్హామ్ కు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేస్తూ ఆయన పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ద్వేషం, దూషణలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారాలు కాబోవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథన్, పీఎం కిసాన్ పథకాలకు ఆమోదాన్ని తెలియజేసింది. గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్లో జూడోలో స్వర్ణ పథకం, జావెలిన్ త్రోలో 2 పతకాలతో భారతీయ క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన చూపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ఆనందం, ఆరోగ్యం, వినోదం, విజ్ఞానం అందించే విభిన్న కార్యక్రమాల సమాహారం ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ పలికిస్తున్నాను స్వాగతం. ఈనాటి కార్యక్రమాలలో భాగంగా 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి కార్యక్రమంలో న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. అలాగే ఈ ఉదయం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి మరో ప్రాయోజిత కార్యక్రమంలో గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ప్రభాత లహరి కార్యక్రమంలో ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: కళభూత గీతం విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు ప్రభాత లహరి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగుల తామరా బురద పుల్ల
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: पीएम जय अब गरीबों की जय बन गई है.
4: देश

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: డాక్టర్ ఏ వనిత,
3: కంటి పైపొర కులికి మండలి ఆపరేషన్.
2: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్ కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
3: మూతబిందు శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
2: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత నేత్ర వైద్య నిపుణులు.
3: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్.
2: సెల్ 9032323258.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
2: ఆర్థోపెడిక్ ఎండోక్రైనాలజీ కార్డియాలజీ న్యూరో న్యూరో సర్జరీ యూరాలజీ జనరల్ మెడిసిన్
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెంటల్ ఫిజియోథెరపీ రేడియాలజీ అన్ని ఒకే చోట
2: 24 గంటలు అత్యవసర సేవలు.
3: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్. పిల్లా పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
3: ఇల్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
2: అయితే సంప్రదించండి
3: డాక్టర్ బండారి సుజాత విజయలక్ష్మి హాస్పిటల్
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో ఖలీల్వాడి నిజామాబాద్.
3: ఫోన్ 08462253344. డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్ డెంటల్ ఇంప్లాంట్ క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
2: డాక్టర్ వినోద్ పవార్ కపిల హోటల్ పక్కన హైదరాబాద్ రోడ్ నిజామాబాద్.
3: సెల్ 9440004837.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్జ్ వింటున్నారు ప్రభాత లహరి. ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రతిరోజు మనం తెలుసుకుంటున్నాం ఆ రోజుకున్న ప్రత్యేకత. మరి ఆగస్టు 1వ తేదీకున్న ప్రాముఖ్యత గురించి తెలుసుకుందామా? ఇప్పుడు ఆగస్టు 1న ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గారు మరణించారు. వారి వర్ధంతి ఈరోజు. స్వాతంత్ర సమరయోధులలో ఒకరిగా పూర్ణ స్వరాజ్యం సంపూర్ణ స్వయం పరిపాలన వాద ప్రతిపాదికుడిగా నిలిచిన లోకమాన్య బాల గంగాధర్ తిలక్ వర్ధంతి ఈరోజు. వలస పాలన నుండి విముక్తి కోసం పోరాడుతున్న దేశ ప్రజల మనసులను లోకమాన్య తిలక్ యొక్క స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దానిని సాధిస్తాను అనే నినాదం ఎంతగానో ఆకట్టుకుంది. లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గారు 1920 ఆగస్టు 1న ముంబైలో మరణించారు. ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళి అర్పిస్తోంది ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. బాల గంగాధర్ తిలక్ తాను నడిపిన పత్రికల్లో మరాఠా పత్రిక కేసరి, అలాగే మరో పత్రికలో నిద్రపోతున్న భారతీయులను మేల్కొల్పటానికి 13 భాషలో

0: బ్రిటిష్ పాలనలోని వాస్తవ పరిస్థితుల గురించి వివరంగా వ్రాసి ప్రజలను మేల్కొల్పారు. బాల్య వివాహాలను నిరసించి వితంతు వివాహాలను స్వాగతించారు. జాతీయ స్ఫూర్తిని రగల్చడానికి వీలున్న ఏ ఒక్క అవకాశాన్ని ఆయన వదిలిపెట్టలేదు. మొట్టమొదటిసారిగా శివాజీ ఉత్సవాలను, గణపతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించటం ద్వారా ప్రజలను సమీకరించారు. వారిని జాతీయోద్యమం వైపు నడిపించటం మొదలుపెట్టారు. తన పత్రికల్లో ప్రజలను రెచ్చగొట్టే రాతలు రాస్తున్నారు అనే అంశంతో ఆయనకు 1.5 ఏళ్ల కారాగార శిక్షను విధించారు బ్రిటిష్ అధికారులు. విడుదలయ్యాక కూడా ఆయన స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించారు. 1906లో దేశద్రోహం నేరం కింద ఆయనకు 6 ఏళ్లు ప్రవాస శిక్షను విధించారు బ్రిటిష్ ప్రభుత్వం. కారాగారంలో ఉన్నప్పుడు కూడా ఆయన గీతారహస్యం అనే పుస్తకాన్ని రాసి ప్రజల్ని ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: ఆకాశం గుండెల్లు అగ్నికణం సూర్యుడై, ఆవేశం గుండెల్లు అరుణం ఒక వీరుడై, భగ్గున ప్రళయించినప్పుడు వచ్చిందొక విప్లవం, దిక్కులు జ్వలించి తెచ్చి ఇచ్చింది స్వరాజ్యం. అందుకే

0: కాదు అలా జరిగి ప్రగతి ఆగరాదు.
1: చక్కని దేశభక్తి గీతాన్ని వినేశాం కదా. శ్రోతలు వింటున్నారు ప్రభాత లహరి, ఆకాశవాణి సమయం 7:30. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు, వినండి.
2: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్,

0: సిగ్నలాట్ అవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్
1: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
0: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
1: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
0: ప్రూడెన్స్ హాస్పిటల్.
1: మీరు సంప్రదించాల్సిన చిరునామా
0: ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్, నిజామాబాద్.
2: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సుధీర్ బాబు, న్యూరో ఫిజిషియన్ని, నిజామాబాద్ అండి. ఇవాళ మనము పక్షవాతం గురించి తెలుసుకుందాం. అంటే పక్షవాతం అనేది ఏంటిది, అది ఏ వయసులో కామన్, వచ్చినప్పుడు ఏం చేయాలి, మీరు మీ సైడ్ నుంచి ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం అండి. మామూలుగా ఇప్పుడు పక్షవాతం అనేది ఏంటిది అంటే మీరు చూస్తూనే ఉంటారు, కొందరికి ఒక చెయ్యి ఒక కాలు అనేది బలం తక్కువైపోయి పడిపోతుంది. సో వాళ్ళు ఇంకా జీవితాంతం, దాదాపుగా జీవితాంతం అదే పరిస్థితితో కుంటుకుంటూ నడుస్తుంటారు. ఇది ఏంటిదంటే, ఇది మామూలుగా మనకి ఇప్పుడు నరాలకు అనేది రక్తం పోవడం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలం తీసుకున్నాం అనుకోండి, ఆ పొలంకి నీళ్ళు ఎంత ఇంపార్టెంటో మన నరాలకి రక్త సరఫరా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ రక్త సరఫరా అనేది జరగక బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు నీళ్లు పోకపోతే పొలం ఎండిపోయి పంట చనిపోతుంది కదా. అదే రకంగా నరాలకి రక్తం అనేది పోయలేదు అనుకోండి, నరం పనిచేయడం ఆఫ్ అయిపోతుంది, స్టాప్ అయిపోతుందండి. సో అంటే నరం అనేది చనిపోతుంది. ఆ చనిపోయినప్పుడు దాని వల్లనే మనకు ఇప్పుడు ఒక సైడ్ చెయ్యి కానీ లేదంటే కాలు కానీ మూతి వంకర పోవడం కానీ ఇవన్నీ చాలా కామన్. ఇవి జనరల్గా ఏంటిదంటే మనకు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మోస్ట్ కామన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది జనరలీ షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, తర్వాత 50 ఏండ్లు 40 ఏండ్లు పైన వాళ్ళకే జనరల్గా చూస్తుంటాం. కానీ ఇది ఈవెన్ చిన్న వయసులో కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే 20 ఏండ్ల వాళ్ళకి, 30 ఏండ్ల వాళ్ళకి కూడా రావడానికి అనేది ఆస్కారం ఉంది. వాళ్ళకి మాత్రం సపరేట్గా వేరే కారణాలు, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో, ఫ్యామిలీ పర్సన్స్కి ఎవరికైనా ఉండడం కానీ, అట్లా హెరిడిటరీ అంటాం మనం జనరల్గా. అంటే తదనంతర అంటే పెద్దవాళ్ళకి ఎవరికైనా, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకు ఉంటే మళ్ళీ చిన్నపిల్లలకు రావడం వంశపారపరం. సో వంశపారపరకంగా అది మనకు వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో కానీ ఎవరిలో ఎక్కువ కామన్ అంటే పెద్దవాళ్ళలో, 40 పైన ఉన్న వాళ్ళలో చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అది కూడా షుగర్ ఉండి, బీపీ ఉండి, కొలెస్ట్రాల్ ఉండి, తర్వాత వ్యసనాలు అంటే స్మోకింగ్ చేయడం కానీ, అదే సిగరెట్ కాల్చే వాళ్ళకి, బీడి కాల్చే వాళ్ళకి, లేదంటే మత్తు పదార్థాలు మందు తాగే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకే ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో అలాంటప్పుడు మీరేం చేయాలి? సపోజ్ మీరు ఎప్పుడన్నా మీ వాళ్ళు నైట్ పడుకొని ఉంటారు, పొద్దున్న లేసేసరికి వాళ్ళకి ఒక చెయ్యి కానీ ఒక కాలు కానీ పనిచేయదు. అలాంటి టైంలో మీరు ఏం చేయాలి అంటే, టైం వేస్ట్ చేయకుండా విత్ఇన్, అంటే మీరు చూసినప్పటి నుంచి ఆయనకు, అంటే ఒకరు చూశారు వాళ్ళకి పక్షవాతం జరిగింది, చెయ్యి కాలు అనేది లేవడం లేదు, సో అక్కడ నుంచి 4.5 గంటల లోపల మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అమృత ఘడియలు అంటే అందరికి తెలుసుంటుంది, అదే ఘడియలు వీటికి. 4.5 గంటల లోపల కనుక మీరు దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే అక్కడున్న డాక్టర్ చూసి ఇంజెక్షన్ ఇవ్వడానికి ఉంటుంది. ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటిదంటే, తీసుకెళ్ళిన తర్వాత స్కాన్ చేస్తాము, స్కాన్ చూసి అన్నీ చూసే చెప్తాం. కానీ కొందరికి ఈ ఇంజెక్షన్ ఇచ్చే పరిస్థితులు ఉండొచ్చు. అది 4.5 గంటల లోపలనే మనం ఒక ఇంజెక్షన్ ఇవ్వగలుగుతాం, అట్లా మీరు హాస్పిటల్కి వెళ్తే దగ్గరలో ఉన్న హాస్పిటల్. అలాంటప్పుడు ఎందుకు ఇంజెక్షన్ అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానంటే, ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళకు జీవితాంతము ఆ పక్షవాతంతో, అంటే బలం, ఒకసారి పక్షవాతం జరిగింది అంటే కొందరికి జీవితాంతం అలా ఆ చెయ్యి కాలు అలానే పడిపోయి అలా కుంటుకుంటూ నడచడం అనేది చాలా కామన్. కానీ మనం ఈ 4.5 గంటలో కనుక మీరు కనుక తీసుకొస్తే ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఇమీడియట్గా కాకపోయినా వాళ్ళకి కనీసం ఒక వారం రోజుల్లో, ఒక 3 రోజులు వారం రోజుల్లో మళ్ళీ చెయ్యి కాలు అనేది ఇంప్రూవ్మెంట్ రావడానికి, ఎక్కువ ఇంప్రూవ్మెంట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. సో అందుకే నేను 4.5 గంట అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఇది అన్నీ అంటే ఏజ్ను బట్టి, వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళ లోపల నరం ఎంత బ్లాక్ అయిందని బట్టి, అంటే స్కాన్ చేసి చూసిన తర్వాత ఇవన్నీ చూసుకొని మేము ఇచ్చే ఇంజెక్షన్ అది చాలా ఇంపార్టెంట్. ఒకసారి కనుక ఆ గర్యలు దాటిపోయినాయి అంటే ఆ తర్వాత ఆ ఇంజెక్షన్ ఇవ్వడానికి ఉండదు. తర్వాత ఏం చేసినా కూడా మాత్రలు పెట్టి, గోళీలు పెట్టి చూడాల్సింది ఉంటుంది. గోళీలతో కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కాకపోతే మనకు ఇంజెక్షన్తో అయినంత ఇంప్రూవ్మెంట్ గోళీలతో రాకపోవచ్చు. సో ఎందుకంటే ఆ గోళీలు అనేవి మళ్ళీ జీవితాంతం వేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఇంకా ఆ వచ్చే ఇంప్రూవ్మెంట్ కూడా మీరు 70% వచ్చే ఇంప్రూవ్మెంట్ కూడా రాకపోవచ్చు. ఇంకా ఏ 30% 40% వస్తుంది అంతే. ఈవెన్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా గోళీలు ఇస్తాం, కానీ ఇంజెక్షన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు కనుక ఎవరికన్నా అతి వయసులో లైక్ 40 నుంచి 60 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళని ఎక్కడన్నా చూసినా ఇమీడియట్గా 4.5 గంటలలోపు హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకొకటి, ఈ పక్షవాతం వచ్చిన తర్వాత ఏం చేయాలి ఏం చేయకూడదు. జనరల్గా పక్షవాతం వచ్చే వాళ్ళకి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇలాంటివి ఉంటాయి. వాళ్ళకి జనరల్గా ఇవన్నీ కంట్రోల్లో ఉండవు. సో ఇది రాకుండా చూసుకోవడానికి మీరు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, అంటే గోళీలు కరెక్ట్గా సమయానికి వేసుకోవాలి. తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి షుగర్ చెక్ చేయించుకోవడము, తర్వాత కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవడము. బీపీ అనేది కూడా ఎక్కువ ఫ్లక్చువేషన్ ఎక్కువ ఉండకూడదు. అంటే మీకు 40 ఏళ్ళు దాటిన తర్వాత బీపీ 130/80 లేదా 140/90 ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి బీపీ గోళీలు అనేది కరెక్ట్గా వాడాలి. తర్వాత రోజు మీరు వ్యాయామాలు చేయాలి, రోజు నడచడం కానీ లేదంటే బయటికి వెళ్ళి వాకింగ్ చేసుకోవడం. వాకింగ్ కూడా ఒక 45 నిమిషాలు కరెక్ట్గా వాకింగ్ చేసుకోవడం వల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాల్, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, అంటే చెడు కొలెస్ట్రాల్ అనేది ఒకటి ఉంటుంది, మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో ఉంటుంది. ఇట్లా వ్యాయామం చేయడం వల్ల, రెగ్యులర్గా 45 మినిట్స్ వ్యాయామం చేయడం వల్ల మీకు చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది బాడీలో. తగ్గిపోవడం వల్ల మనకు ఈ స్ట్రోక్, అంటే అదే పక్షవాతం రావడం అనేది తక్కువ ఛాన్సెస్. సో ఇలాంటివి అంటే వ్యాయామము, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ కొద్దిగా చూసుకుంటూ ఉండాలి. ఇంకొకటి మెయిన్, మేము చూస్తున్న వాటిలో ఇవి ఏమీ ఉండవు. కొందరికి షుగర్ ఉండదు, బీపీ ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు, కానీ వాళ్ళు పక్షవాతంతో వస్తూ ఉంటారు. వాళ్ళలో చూసింది ఏంటిది అంటే వాళ్ళు వ్యసనాలకు అలవాటు పడి ఉంటారు. ఒకటి సిగరెట్ కాల్చడం కానీ, బీడీలు కాల్చడం కానీ, రోజుకు ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్లు చొప్పున కాలుస్తూ ఉన్నారు. మేము చూసిన వాళ్ళలో కాలుస్తున్నారు. అవి తగ్గించాలి. అవి తగ్గించడం కాదు, పూర్తిగా స్టాప్ చేసేసేయాలి. ఈవెన్ మందు, ఆల్కహాల్ తీసుకోవడం కూడా తీసుకోకూడదు. దాని వల్ల కూడా పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ వ్యసనాలను కూడా బంద్ చేయాలి, స్టాప్ చేసేసుకోవాలి. ఈ వ్యసనాలు అనేది మనకు కేవలం నరాల బలహీనతగా కాకుండా, అదే పక్షవాతమే కాకుండా ఈవెన్ గుండెకు కూడా రిస్క్ ఉంటుంది. గుండెకు రిస్క్ ఉంటుంది, లివర్కి రిస్క్ ఉంటుంది, అవన్నీ కూడా చెడిపోవడానికి ఆస్కారం ఉంది. సో ఈ వ్యసన ఉన్నవాళ్ళకి దయచేసి కనీసం మీరు తగ్గించుకొని, మెల్లమెల్లగా తగ్గించుకొని స్టాప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ పక్షవాతం అనేది మీరు కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఒక పేషెంట్ని 4.5 గంటల లోపల తీసుకురావాలంటే మీరు గుర్తించడం అనేది, ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా చూసిన వాళ్ళు గుర్తించడం చాలా ఇంపార్టెంట్. జనరల్గా పక్షవాతం జరిగిందంటే ఎవరికైనా మూత అనేది వంకర పోతుంది, ఒక సైడ్కి వెళ్ళిపోతుంది, ఇంకొక సైడ్ చెయ్యి కాలు అనేది పడిపోతుంది అనమాట. అంటే వాళ్ళు ముందు రోజు కానీ అంత ముందు రోజు ఉన్నంత బలం ఉండదు చేతుల్లో, కాలు కదిలిస్తూ ఉండొచ్చు కానీ బలం అనేది అంటే ఒక సైడ్ మాత్రమే, కుడివైపు అయి ఉండొచ్చు లేదంటే ఎడమ వైపు అయి ఉండొచ్చు, ఏదో ఒక సైడ్ మాత్రమే మీకు బలహీనత అనేది తెలుస్తుంది. ఇంకొక సైడ్తో చూస్తే అంత స్పష్టతగా ఉండదు, బలం అనేది అంత ఎక్కువ ఉండదు, అంత తక్కువ అయిపోతుంది. అది ఒకటి లక్షణం. ఇంకొకటి, కొందరికి మాట వంకర పోతుంది. మీరు వాళ్ళని గమనించే వస్తుంటే ముందు రోజు చూసినప్పుడు కానీ లేదంటే ఒక గంట ముందు చూసినప్పుడు కానీ అప్పటికి కానీ మాట అనేది వ్యత్యాసం, తొత్తర తొత్తరగా అంటారు, స్పష్టంగా ఉండదు, తొత్తర తొత్తరగా వస్తుంది అనమాట. అది కూడా పక్షవాతం అనే లక్షణం. ఇంకొకటి, కొందరికి అధికమైన వామిటింగ్స్ రావడము, నడిచేటప్పుడు ఒక బ్యాలెన్స్ తప్పిపోయి ఒక సైడ్కి వెళ్ళిపోవడము, సెకండ్స్ అంటే సడన్గా జరిగిపోతుందండి. ఏది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు అదే నడిచేవాళ్ళు ఒక సైడ్కి ఎడమవైపుకి కానీ కుడివైపు కానీ బ్యాలెన్స్ అనేది పోవడము ఎప్పుడో సంవత్సరాల నుంచి ఉంది అంటే అది పక్షవాతం కాదు. సెకండ్స్లో అంటే మీరు ఒక గంట ముందు చూస్తుంటారు, ఇప్పుడు గంట తర్వాత ఆయన ఒక సైడ్కి వెళ్ళిపోతున్నాడు, కుడివైపుకి కానీ ఎడమవైపు కానీ అట్లా వెళ్ళిపోవడం అనేది కూడా ఒక రకమైన లక్షణమే, పక్షవాత లక్షణం. ఏదైనా సడన్గా జరుగుతుంది అనమాట. మీరు ఒక గంట కానీ అర్ధ గంట కానీ ముందు చూసినప్పుడు ఇప్పటికీ ఆయనకు ఇది వచ్చేసింది అంటే అది చాలా చాలా ఛాన్సెస్ వాళ్ళకి ఉంటుంది అనమాట. పక్షవాతం జరగడానికి వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ జరిగిందని పక్షవాతం జరిగిపోయి ఉండొచ్చు కూడా. అది వాళ్ళని మాత్రం వెంటనే పట్టుకొని వచ్చి మీరు హాస్పిటల్కి తీసుకురావాల్సింది ఉంటుంది. దాంతోపాటు ఇవి కాకుండా లైక్ కొందరైతే స్పృహ తప్పి కింద పడిపోతారు, పూర్తిగా స్పృహ పోతుంది. కొందరికి మాత్రం ఫిట్స్ రావడానికి ఉంటుంది, అంటే 2 చేతులు కాళ్ళు కొట్టుకొని స్పృహ దగ్గర కింద పడిపోయి 4 కొరుక్కుంటారు. సో కొందరికి మాత్రం ఫిట్స్ అనేవి రావడానికి ఛాన్స్.

0: రోజుకి 45 నిమిషాలు వాకింగ్ చేయాలి. కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్సర్సైజెస్ అవి కూడా చేసుకోవాలి. దీంతోపాటు షుగర్ అనేది గోళీలు వేసుకోవాలి. గోళీలు ఉంటే గోళీలు, కొందరికి కంట్రోల్ అవ్వకపోతే ఇన్సులిన్ తీసుకుంటారు, అది కూడా వేసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్గా వేసుకోవాలి. షుగర్ కంట్రోల్ చేయడానికి చాలా మార్గాలు ఉంటాయి. అంటే మీ సైడ్ నుంచి ఏం చేయాలి అనేది. ఇప్పుడు మీ సైడ్ నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక రోజులో 3 పూట్ల తింటారు, కానీ అదే 3 పూట్ల తిండి మీరు 5 పూట్ల తినచ్చు కొద్ది కొద్దిగా. ఇప్పుడు 7 గంటలకు తిన్నారు కొద్దిగా, తర్వాత 11 గంటలకు, తర్వాత 2 గంటలకు, తర్వాత 7 గంటలకు, మళ్ళీ నైట్ 9 గంటలకు అట్లా. సో తినేది 5 పూట్ల తినచ్చు, కానీ కొద్ది కొద్దిగా తినాలి. ప్లస్ దీంతోపాటు అంటే తిన్న వెంటనే పడుకోవడం కానీ ఎక్కువ రెస్ట్ తీసుకోవడం కానీ తగ్గించుకోవాలి. మెయిన్ ఏంటిదంటే షుగర్ ఎక్కువ అవడానికి కారణం ఏంటిదంటే, ఒకటి వయస్సు. వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గిపోవడం వల్ల షుగర్ పెరుగుతూ ఉంటుంది. దానికి తోడు మనకు లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళకి, అంటే రోజులో కనీసం వ్యాయామం లేదు, మనం కష్టపెట్టట్లేదు, మన శరీరాన్ని కొంచెం కష్టపెట్టాలి రోజుకి, అది కూడా మినిమం లేని వాళ్ళలో ఎక్కువ ఈ షుగర్ అనేది, లేదంటే కొలెస్ట్రాల్ ఎక్కువ అనేది జమ అవుతూ ఉంటుంది. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ బాడీలో చేరడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటివి తగ్గించుకోగలిగితే మనకి ఇప్పుడు ఈ స్ట్రోక్, అంటే నరాల బలహీనత కానీ, లేదంటే గుండెకి స్ట్రోక్ అంటారు కూడా, అది కూడా తగ్గుతుంది. ఇప్పుడు స్ట్రోక్ అనేది ఎక్కడైనా జరగచ్చు, బ్రెయిన్కి జరిగితే మనం పక్షవాతం అంటున్నాం, గుండెకి జరిగితే హార్ట్ అటాక్ అంటాం. సో అలాంటి వాటిని తగ్గించుకోవాలంటే రోజుకి మినిమం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, దాంతోపాటు షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి. ఇంకోటి బీపీ. బీపీని కంట్రోల్ చేసుకోవడానికి ఒకటి గోళీలు అందరు వేసుకుంటారు, కానీ మీ సైడ్ నుంచి ఏం చేయాలి అంటే ఉప్పు అనేది ఎక్కువ తినకూడదండి. ఒక రోజుకి జనరల్గా 2 గ్రామ్స్ అనేది అలౌడ్, బట్ కానీ ఈ బీపీ ఉన్న వాళ్ళకి ఉప్పు అనేది పూర్తిగా స్టాప్ చేయాలి. 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, మినిమం 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు అనేది ప్రతిరోజు ఒకరు తింటారు, ఒక మనిషికి అనేది అవసరం. కానీ ఈ బీపీ ఉన్నవాళ్ళు అది కూడా తినకూడదు. తర్వాత ఉప్పు అనేది ఏ రకంగా, లైక్ అంటే మీరు పచ్చళ్ళలో వాడుతుంటారు, లేదంటే అప్పడాల్లో కూడా ఉప్పు ఉంటుంది కొందరికి, వాటిలో తక్కువ చేసుకోవాలి. తక్కువ చేసుకొని వాడుకుంటే చాలా మేలు ఉంటుంది, బీపీ అనేది ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉండదు. ఇంకొకటి, కొందరికి కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు. సో అప్పుడప్పుడు ఆ కిడ్నీకి సంబంధించిన పరీక్షలు, కిడ్నీకి సంబంధించినవి కూడా చేసుకుంటూ ఉండాలి. అలాంటివి చేసుకుంటూ ఉంటే ప్లస్ వ్యాయామం చేయడం వల్ల, నడచడం వల్ల ఈవెన్ బీపీ కూడా తగ్గుతుంది. సో ఇలాంటివి రోజు చేసుకోవడం వల్ల, ప్లస్ టాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకుంటే మీ షుగర్ కానీ, లేదంటే కొలెస్ట్రాల్ కానీ, లేదంటే బీపీ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటే, అటువంటి వాళ్ళకి మనకు స్ట్రోక్ రావడం, అంటే పక్షవాతం రావడం అనేది చాలా అరుదు, తక్కువ. వాళ్ళకి అసలు మ్యాక్సిమం రాకపోవచ్చు కూడా. ఈవెన్ బ్రెయిన్ స్ట్రోకే కాదు, ఈవెన్ హార్ట్ స్ట్రోక్, అంటే హార్ట్ అటాక్ కూడా రాదు. సో ఇలాంటివి మీ సైడ్ నుంచి చేసుకోవాలి. దాంతోపాటు మేము ఇచ్చిన టాబ్లెట్స్ కరెక్ట్గా రెగ్యులర్గా వాడితే సరిపోదు. సో నేను చెప్పినటువన్నీ కొద్దిగా తప్పకుండా పాటించి, ప్లస్ ఎవరికి హెల్త్ ఇష్యూస్ రాకుండా మీ హెల్త్ని మీరు కాపాడుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
1: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన 7 ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు, యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
2: శ్రోతలు, ఇంతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్, ప్రగతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 7:45. కార్యక్రమంలో ఇప్పుడు విందాం

ఆధ్యాత్మిక సౌరభాల్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు. ఆధ్యాత్మిక, చారిత్రక, పురాణ ప్రాశస్త్యం కలిగిన నందిపేట మండలం ఉమ్మెడ గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర ఆలయ విశేషాలు ప్రసారమవుతాయి ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
5: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
6: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
7: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
8: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
10: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

వింటున్నారు నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు. ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా వినవచ్చు ఈ కార్యక్రమాలను ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా. అలాగే మీకు నచ్చిన కార్యక్రమాలను మళ్లీ మళ్లీ వినడానికి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభాతలహరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం.

ప్రభాత్ లహరి కార్యక్రమం వింటున్న శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను. ఈ ఉదయం 8:30 ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా నందిపేట మండలం ఉమ్మడ గ్రామ శివారులోని శ్రీ ఉమామహేశ్వర ఆలయ విశేషాలను వినిపిస్తారు ఎరం రాజుగారు, ఎం శశిరేఖ గారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎరం రాజుగారు. వినండి, విని తరించండి. అలాగే ఈ ఉదయం 10:45 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం భోగాపురంలో ప్రారంభిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఈ కార్యక్రమంపై తెలుగులో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ఈ ఉదయం 10:45. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెడ్స్. కార్యక్రమంలో ఇప్పుడు విందాం అమ్మాయి బాగుంది ఈ చిత్రంలోని పాటను.

0: పాట విన్నారు. ఆకాశవాణి సమయం 8 గంటలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తున్నారు. వినండి.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్
2: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
1: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
2: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
1: ప్రూడెన్స్ హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
3: డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: డాక్టర్

0: గారు, మీరు నిజామాబాద్లో గుండె వ్యాధుల వైద్య నిపుణులుగా పనిచేస్తున్నారు. సహజంగా గుండెకొచ్చే వ్యాధులకి రక్తపోటు కూడా ఒక కారణమని చెబుతారు. అంటే ఆరోగ్యవంతుడు ఆరోగ్యంగా ఉన్నంతకాలం గుండె కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. మనుషులో రక్తపోటు పెరిగినప్పుడు గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్న మాట. అసలు ఈ రక్తపోటు ఎందుకు వస్తుంది? ఏ వయసులో వస్తుంది? ఏం చేస్తే వస్తుంది? ఏం చేయకపోతే వస్తుంది? ఇది రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది?
1: రక్తపోటు అనేది మనకు సర్వసాధారణమైన జబ్బు. ఆల్మోస్ట్ 100లో కనీసం 30-40% మందికి ఉండే జబ్బు ఒక వయసు వచ్చిన తర్వాత. సో రక్తపోటు, మీరు అన్నట్టుగానే రక్తపోటు అనేది ఏంటంటే ఏజ్లో ఉన్న మొదలు కావచ్చు. ఖచ్చితంగా 50 ఏళ్లలోనే రక్తపోటు వస్తుంది, 20 ఏళ్లలోకి ఉండకపోవచ్చు, 25 ఏళ్ల వాళ్ళకు ఉండకపోవచ్చు అన్నట్టుగా లేదు. సో ఈ రక్తపోట్లో కూడా రకాలు ఉంటాయి. అందులో ఏంటంటే మెయిన్గా ప్రైమరీ హైపర్టెన్షన్ అంటాం. అంటే ఇది ఏ కారణం లేకుండా మనకు కొన్ని జన్యు రకమైన కారణాలు లేకపోతే వయసు రీత్యానో ఓవర్ టైం వస్తుంది అన్నట్టు. అంటే వేరే ఏ ఆర్గాన్ అనేది వేరే ఏ అవయవాలు డ్యామేజ్ కాకుండా వచ్చే రక్తపోటు అన్నట్టు. రెండో రకం ఏంటంటే సెకండరీ హైపర్టెన్షన్ అంటాం. దీనికి పలు కారణాలు ఉంటాయి. సెకండరీ హైపర్టెన్షన్ అంటే మనం శరీరంలో జరిగే కొన్ని మార్పుల వల్ల వాళ్ళు కొన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ బీపీ రావడం అనేది. అందులో ప్రధానమైనది ఏంటంటే కిడ్నీల డ్యామేజ్ వల్ల. మనం చాలామందికి చూస్తుంటాము కిడ్నీ సమస్య మొదలు కాకుండా ముందు, కొన్ని సంవత్సరాల ముందు, కొన్ని నెలల ముందు అలా ఫస్ట్ బీపీ డిటెక్ట్ అవ్వడము, మళ్ళీ మనం టెస్టులు చేసుకుంటుంటే కిడ్నీ సమస్య ఉండున్నట్టు బయటపడడం, ఇది కిడ్నీల వల్ల వచ్చే బీపీ. అందులో కూడా ఏంటంటే కిడ్నీలో ప్యారెంకైమా అంటే కిడ్నీ మెయిన్ భాగము, దానికి సప్లై చేసే రక్తనాళము, ఈ రెండిట్లలో ఏవైనా అబ్నార్మాలిటీ ఉన్నా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది.
0: అంటే కిడ్నీ ఫెయిల్ అంటే కిడ్నీ చెడిపోవడం మూలంగా బీపీ వచ్చే అవకాశం
1: ఖచ్చితంగా ఉంటుంది. మనం అందుకే కిడ్నీల జబ్బు ఉన్న చాలా మందిలో ఆల్మోస్ట్ 100-90% మందిలో బీపీ చూస్తాం అన్నట్టు. అలాగే అది కాకుండా ఇంకోటి ఏంటంటే హార్మోనల్ బీపీస్ అని అంటాం. అంటే శరీరంలో కొన్ని రకమైన హార్మోన్లు సెక్రేట్ చేసే కొన్ని రకమైన గడ్డలు ఉన్నా కూడా కొంతమందికి బీపీ ఉండే అవకాశం ఉంటుంది. సో అదన్నట్టు. ఇది కాకుండా ఇంకా వయసు రీత్యా వచ్చే బీపీని జనరల్గా ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటాం. మనం జనరల్ హైపర్ టెన్షన్ అనేదాన్ని దాన్ని అన్నట్టు. ఇది ఏ వయసు నుంచి స్టార్ట్ కావచ్చు అన్నట్టు, అంటే ఏ వయసు నుంచి అయినా స్టార్ట్ కావచ్చు. ఆల్మోస్ట్ 30లో 30లో 40లో కూడా స్టార్ట్ కావచ్చు. సో బీపీ ఏంటంటే ఇది చాలా సైలెంట్ జబ్బు. మనం రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకోకపోతే మనకు బీపీ ఉన్నట్టుగా చాలామందికి తెలియకపోవచ్చు. అంటే మరీ చాలా రావడమే బాగా 200-180 బీపీ వస్తే వాళ్ళకి ఏదైనా లక్షణాలు ఉండి వాళ్ళకి బీపీ డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కాన్స్టెంట్గా 140, 150, 160 ఈ లోపల బీపీ మెయింటైన్ చేసే వాళ్ళను జనరల్గా వాళ్ళు రెగ్యులర్ చెకప్ చేస్తే తప్ప ఈ లక్షణాలతోటి బీపీ వస్తుంది, ఈ లక్షణాలు ఉంటేనే బీపీ ఉంటుంది అన్నట్టు ఏముండదు. అంటే బీపీ ఏ లక్షణం లేని జబ్బు. కొంతమందిలో మాత్రమే కొంచెం తల తిప్పినట్టుగా అనిపించడము, హెడ్ఏక్ లాగా ఉండడము, ఇట్లా కొంతమందిలోనే ఉండే అవకాశం ఉంటుంది. చాలా మందిలో సింప్టమ్స్ ఏమీ లేకుండానే ఉంటుంది. సో బీపీ అనేది ఒక సైలెంట్ కిల్లర్. దాన్ని మనం ఎంత ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి, ఎంత ప్రాపర్గా ట్రీట్ చేసి, ఎంత ప్రొలాంగ్డ్గా మనం బీపీ అనేది నార్మల్ రేంజ్లో మెయింటైన్ చేసుకుంటే బీపీ తాలూకా జరిగే డ్యామేజ్ను మనం అంతవరకు
0: అరికట్టవచ్చు. ఆహార నియమాలు ప్రభావితం చేస్తాయా బీపీని?
1: ఖచ్చితంగా. మన బీపీలో ఏంటంటే ఆహార నియమాలు ప్లస్ మన లైఫ్ స్టైల్ కూడా ఖచ్చితంగా బీపీకి కారణాలు ఉండే అవకాశం ఉంటుంది. ఆహార నియమాలు ఏంటంటే మనము మన ఇండియన్ డైట్స్లో జనరల్గా ఉప్పు, సాల్ట్ అనేది బాగా ఎక్కువగా వాడుతుంటాం. సాల్ట్ ఒక మోతాదుకు మించి వాడడం అనేది కొంచెం బీపీకి, ఇది దీనివల్లనే బీపీ వస్తుందని కాదు కానీ బీపీ పెరగడానికి ఇది ఒక
0: కారణమవుతుంది.
1: అలాగే కొంచెము మనం అన్హెల్దీ డైట్, రెడ్ మీట్ అనేది ఎక్కువ తీసుకోవడం, దీనివల్ల కూడా కొంచెం బీపీ అనేది దీనివల్ల ఒక 5-10 అలా పెరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీనివల్లనే బీపీ వస్తుందని కనుక ఇది కూడా ఒక అడిటివ్ ఫ్యాక్టర్ అన్నట్టు, ఇది కూడా ఒక కారణమయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో అట్లనే మన లైఫ్ స్టైల్, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్స్, స్ట్రెస్ఫుల్ జాబు, మోర్ రిస్కీ జాబు, లాంగ్ నైట్ షిఫ్ట్స్, ఇట్లాంటి కారణాల వల్ల కూడా కొంతమందికి బీపీ ఉండే అవకాశం ఉంటుంది అన్నట్టు.
0: ఈ బీపీలో రకాలు ఏమైనా ఉంటాయా?
1: అదే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు బీపీలో 2 రకాలు ఉంటాయి అన్నట్టు. అది ప్రైమరీ అనేది, సెకండరీ హైపర్ టెన్షన్ అని ఉంటుంది. సో బీపీలో స్టేజెస్ ఉంటాయి. మళ్ళీ ఏంటంటే 140-160 మనం స్టేజ్1 అని, ఏవో 160 ఉంటే స్టేజ్2 అని ఇట్లా డివైడ్ చేస్తాం జనరల్గా. ఆ స్టేజెస్తో పెద్దగా సంబంధం లేదు. దానికి ఏంటంటే ఏ రకమైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, ఎన్ని రకాల గోళీలతోటి మొదలు పెట్టాలి బీపీ ట్రీట్మెంట్ అనే దానికి ఈ స్టేజెస్ అనేది ఇంపార్టెంట్. జనరల్గా మనకు 140-160 లోపల ఉంటే సింగిల్ టాబ్లెట్ తోటి స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేయడం 160 ఎబోనే వస్తుంది ఫస్ట్ టైం డిటెక్ట్ అయినప్పుడు ఆర్ కాన్స్టెంట్గా 170-180 ఉంటుందంటే రెండు రకాల గోళీలను, అంటే రెండు వివిధ రకాలుగా బీపీ తగ్గించే గోళీల కాంబినేషన్తో స్టార్ట్ చేస్తాము. రెండు స్టార్ట్ చేసినా కూడా కొంతమందికి రెండు గోళీల పైన కూడా 160-180 ఉండే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకు అప్పుడప్పుడు మూడు గోళీలు పెట్టాల్సిన అవకాశం ఉండొచ్చు. అట్లా పెట్టుకొని ఈ మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా వేరే కారణాలతో ఏమన్నా బీపీ వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. సో ఈ బీపీ అనేది ఏంటంటే మనం ఎప్పుడు హాస్పిటల్కి వచ్చి బీపీ చెక్ చేసుకున్నా కొంచెం ఎక్కువనే వస్తుంది. ఎందుకనంటే అది
0: దాన్ని
1: దాని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే హాస్పిటల్ ఉన్నప్పుడు వచ్చి కొంచెం ఎక్కువ బీపీ రికార్డ్ అయ్యే అవకాశాలు ఉంటుంది ఆ స్ట్రెస్ యాంగ్జైటీ వల్ల. సో అందుకే మనం ఎప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత ఇంటికడ రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకోవడం అనేది మోర్ ఇంపార్టెంట్. మనకి ఇంటికడ మనం రిలాక్స్డ్గా ఉన్నప్పుడు చెక్ చేసే బీపీ అవర్ ఒరిజినల్ బీపీ, అది మన నిజమైన బీపీ అన్నట్టు. సో ఆ బీపీ కూడా ఎక్కువ వస్తుందంటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి, దగ్గరున్న డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టుగా మందులు పెట్టుకోవడం మంచిది అన్నట్టు.
0: ఒకవేళ బీపీని కనుక మనం అరికట్టకపోతే, నియంత్రించుకోకపోతే శరీరంలో జరిగే మార్పులు ఏముంటాయి?
1: బీపీ అనేది ఏంటంటే ఇది చాలా జబ్బులకి ఒక రిస్క్ ఫ్యాక్టర్. అందులో ప్రధానమైనది ఏంటంటే గుండె స్ట్రోక్, హార్ట్అటాక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్, దాన్ని సివి అని అంటాం అన్నట్టు. బ్రెయిన్ స్ట్రోక్కి పారాలసిస్ కానీ, కొన్ని రకాల బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్లో బ్లీడ్ అయ్యి వచ్చే స్ట్రోక్స్కి, ప్లస్ కిడ్నీల జబ్బులకి, ప్లస్ ఏంటంటే మనకు రెటినోపతి అని అంటాం, హైపర్టెన్సివ్ రెటినోపతి, అంటే కళ్ళల్లో లోపల రెటినాలో ఉండే చిన్న చిన్న రక్తనాళాల్లో ఈ బీపీ ఎక్కువడం వల్ల వచ్చే మార్పులు, ఇవన్నీ బీపీ వల్ల జరిగే అనర్థాలు పరిణామాలు. సో వీటిని ఏంటంటే మనము బీపీని ప్రాపర్గా మనము 140 కింద మెయింటైన్ చేస్తే, సిస్టోలిక్ని డయాస్టోలిక్ అనే బీపీ ఉంటుంది అంటే 90 కింద మెయింటైన్ చేస్తే ఈ జరిగే డ్యామేజ్లను మనం అరికట్టచ్చు.
0: డాక్టర్ గారు, ఈ బీపీ వంశ పారంపర్యంగా వచ్చే అవకాశం ఏమన్నా ఉందా?
1: ఉంటుందండి, ఖచ్చితంగా ఒక 5-10% మందికి వాళ్ళకున్న జెనెటిక్ బిల్డప్ వల్ల, అంటే దాని జెనెటిక్ అంటే మన జెనెటిక్ వల్ల డిఎన్ఏ వల్ల కొంతమంది వంశ పారంపర్యంగా బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి.
0: అంటే తల్లికి కానీ తండ్రికి కానీ ఉండే
1: అవకాశం ఉంటుంది. ఉంటుంది ఖచ్చితంగా,
0: వీళ్ళకి వచ్చే అవకాశం.
1: కానీ అది ఒక 5-10% మందికి, అంటే 100 మందికి బీపీ ఉంటే 5-10% మందికి అట్లా వచ్చే అవకాశం ఉంటుంది.
0: అంటే ఒక మనిషి జీవిత కాలంలో బీపీ రాకుండా బ్రతకడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది?
1: అదే మన చేతిలో ఉన్న జాగ్రత్తలు అయితే ఇవే అండి. మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దానితో పాటు ఏంటంటే ఈ స్ట్రెస్సెస్ అవాయిడ్ చేసుకోవడము, ఫుడ్ ఇవన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే కొంతవరకు మనం అరికట్టే అవకాశం ఉంటుంది అన్నట్టు. స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేయాలి, ఈ హై సాల్టెడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, రెగ్యులర్గా వ్యాయామం చేసుకోవడము, ఫ్రూట్ కంటెంట్ అంటే మనము తినే ఆహారంలో తాజా పండ్లు ఉండేటట్టుగా చేసుకోవడము, ఇవన్నీ అనేది ఈక్వల్ ఇంపార్టెంట్ అన్నట్టు. బీపీ
0: సమతుల ఆహారం,
1: సమతుల ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. బ్యాలెన్స్డ్ డైట్ అంటాం మనం,
0: బ్యాలెన్స్డ్
1: డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు బీపీ అనేది రాకుండా అర వచ్చినా కంట్రోల్ ఉంచుకునేటట్టుగా చేయడం. ఈ బీపీ అనేది ఏంటంటే ఒకటే కారణంతో దీంతో బీపీ వస్తుందని చెప్పలేము, ఇది మల్టీ డైమెన్షన్ అన్నట్టు. వివిధ కారణాలు దాని నిష్పత్తుల్లో పనిచేయడం వల్ల బీపీ అనేది ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఆ వివిధ కారణాలను మనం ఐడెంటిఫై చేసుకుని వాటిని తగ్గించుకుంటే మనం బీపీని కంట్రోల్లో ఉంచుకోవచ్చు, ఆ రాకుండా చేసుకోవచ్చు.
0: డాక్టర్ గారు, మరో విషయం ఏంటంటే ఒక కొద్ది మందికి కోపిష్టిగా ఉంటారు, ఏది మాట్లాడినా కొంచెం కోపంగానే మాట్లాడతారు, అంటే అది బీపీకి సంకేతమా లేదా సహజ సిద్ధమైనటువంటి అలవాటు ఆ వ్యక్తికి? అది
1: అట్లేం లేదండి, అంటే కోపంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు బీపీ ఎక్కువ ఉండాలని ఏం లేదు. కానీ ఆ ఏదైతే ఎమోషనల్ ఆర్ ఫిజికల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్ ఆర్ ఈ అరవడము కోపంగా ఉన్నప్పుడు కొంచెం జనరల్గానే బీపీ పెరిగే అవకాశం ఉంటుంది.
0: అంటే ఆ క్షణంలో మాత్రం పెరిగే అవకాశం
1: పెరిగే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు స్ట్రెస్గా తీసుకోవడం వల్లనో ఆ స్ట్రెస్ను బస్ట్ అవుట్ కావడానికి వాళ్ళు అరవడం అనేది అలా చేస్తుండొచ్చు. ఆ టైంలో కొంచెం బీపీ పెరిగే అవకాశం ఉంటుంది, కానీ అట్లున్న వాళ్ళందరిలో బీపీ ఉంటుందని కాదు. లేకపోతే అట్లా ఆ అరవడం వల్ల బీపీ ఎక్కువ అవుతుంది, అరవకపోవడం వల్ల బీపీ తక్కువ అవుతుంది అనేది కాదు. ఆ టైంలో బీపీ కొంచెం చేంజెస్ ఫ్లక్చుయేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది, అది కాకపోతే బీపీకి లక్షణం కాదు, అది లక్షణం కాదు, వాళ్ళు నార్మల్ కూడా ఉండొచ్చు బీపీ.
0: డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు, మీరు చెప్పినట్టుగా బీపీలో రెండు రకాలు అనుకుంటున్నాం, ఇందులో ఏది ప్రమాదకరమైంది, అంటే అతి ప్రమాదకరమైనటువంటి బీపీ ఏది, ఇది ఇందులో లో బీపీయా హై బీపీయా?
1: జనరల్గా మనము మాట్లాడుకునేది బీపీ అనేది ఏంటంటే హైపర్ టెన్షన్ అనేది అంటే ఏంటంటే హై బీపీ, అంటే మనకు అర్థమయ్యే టర్మ్స్లో చెప్పాలంటే హై బీపీ. హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువగా ఉండటం, 140/90 కంటే ఎక్కువ ఉండడాన్ని బీపీ అని అంటాం మనం జనరల్ టర్మ్స్లో మాట్లాడుకున్నాం, దాన్ని హై బీపీ అంటాం. యాక్చువల్ మెడికల్ టైంలో చెప్పాలంటే హైపర్ టెన్షన్. లో బీపీ అనేది యాక్చువల్గా ఏం జబ్బేం కాదండి, అది లో బీపీ అనేది అంటే సాధారణం కంటే బీపీ లో ఉంటుందంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి, అంతేగాని అది జబ్బులకు కాదు. ఇప్పుడు అదే హైపర్ టెన్షన్ బీపీ అనేది రెగ్యులర్గా ఉంటుంది. ఇంకా ఒకసారి మొదలైందంటే జనరల్గా మనం వైళ్ళు హైపర్ టెన్సివ్, వీళ్ళకి బీపీ ఎక్కువ ఉంది అన్నట్టు అట్లా లేబుల్ చేస్తుంటాం. లో బీపీ అనేది ఆ రోజు కారణాలు, ఆ సిచ్యువేషన్ కారణాలు, లేకపోతే ఆ పరిస్థితుల కారణాల వల్లనే ఉండొచ్చు, కానీ అది ఒక జబ్బులాగా కాదు. లో బీపీ అనేది
0: తాత్కాలికమైంది.
1: కొన్నిసార్లు ఏంటంటే మనకు కొన్ని ఆర్గాన్ డ్యామేజెస్ ఉన్నప్పుడో, కొన్ని రకాల కారణాలు ఉన్నప్పుడో, ఆర్ డిహైడ్రేషన్ అయినప్పుడో, లేదంటే ఏదన్నా హార్ట్ ఫెయిల్యూర్స్ లాంటి కండిషన్స్ ఉన్నప్పుడో వాళ్ళలో కొంచెం లో బీపీ ఉంటుంది. వాళ్ళలో కొంచెం లో బీపీ లోవర్ సైడ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో బీపీ లోవర్ సైడ్ ఉంటే అప్పటికప్పుడు ఇన్స్టంటేనియస్ కారణాలు ఉండొచ్చు, కొన్ని వేరే కారణాలు ఉండొచ్చు.

0: అట్లా లోగా కాన్స్టెంట్గా వస్తుందంటే ఖచ్చితంగా దగ్గరున్న డాక్టర్ని సంప్రదించి ఎందుకు బీపీ లో వస్తుందనేది చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ అన్నట్టు.
1: సాధారణంగా చూస్తుండగానే ఒక వ్యక్తి కూర్చున్న వ్యక్తికి అలా చెమటలు పట్టడం, అతను మౌనంగా ఉండిపోవటం, ఒళ్ళంతా చెమట పట్టి నీళ్లు గారటం, ఇవన్నీ లో బీపీకి లక్షణాలు అవుతాయా?
0: ఖచ్చితంగా అండి. అంటే బీపీ తగ్గినా కొన్నిసార్లు షుగర్ తగ్గినా కూడా మన సిస్టమ్ ఏం చేస్తుందంటే దాన్ని కంపెన్సేట్ చేసుకోవడానికి సింపథెటిక్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అట్లా యాక్టివేట్ అయినప్పుడు ఇట్లా స్వెట్టింగ్ అనడము ఇవన్నీ హార్ట్ రేట్ పెరగడము ఇవన్నీ ఒక దానికి బీపీని పెంచుకోవడానికి శరీరం చేసే ప్రయత్నాలు అన్నట్టు. అట్లా అంటే సైలెంట్గా కూర్చున్న తను ఏం వర్క్ చేయకుండా ఫ్యాన్ కింద కూర్చున్నా కూడా స్వెట్టింగ్ వస్తుందంటే దానికి కొన్ని రకాల కారణాలు ఉంటాయి. అందులో ఈ బీపీ తగ్గడము అరొకొకసారి పెరగడం కూడా కారణాలు అయి ఉండొచ్చు. సో అట్లా అనిపించినప్పుడు కంపల్సరీ దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించడం మంచిదండి. అంటే ఏ కారణంతో అట్లయింది, దానికి మనకు మళ్ళీ వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయి, ఏ కారణాలు ఏమైనా తెలిసే అవకాశాలు ఉన్నాయి, దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అదేమైనా ప్రమాదకరమైన కారణమై ఉండొచ్చు అని ఖచ్చితంగా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అన్నట్టు.
1: బాగుంది డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు. మరి ఈ పూట మీరు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి అసలు రక్తపోటు ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎందువల్ల వస్తుంది, రాకుండా మనం ఏం చేయొచ్చు, వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోకపోతే వచ్చే ప్రమాదం ఏమిటో చాలా చక్కగా తెలియజేశారు. మరి మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి.
2: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
3: ఇంతవరకు మీరు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు అందించిన సలహాలు, సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

ఇప్పుడు విందాం మన ఆలయాలు కార్యక్రమం. ఈ వారం నందిపేట మండలం ఉమ్మడ గ్రామ శివారులోని శ్రీ ఉమామహేశ్వర ఆలయ విశేషాలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమ వ్యాఖ్యానం శ్రీ ఎరంరాజు గారు, ఎం శశిరేఖ గారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు. సహకారం అందించారు ఎరంరాజు గారు. వినండి మన ఆలయాలు.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం, శుభ స్వాగతం. మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం ఉమ్మెడ గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర ఆలయం. పురాణ చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు ఉమామహేశ్వర స్వామి దర్శనమిస్తారు. శ్రీ ఉమామహేశ్వర స్వామివారి లీలా విశేషాలతో పునీతమవుతున్న ఉమ్మెడ దివ్యక్షేత్ర వైభవం ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో తెలుసుకుందాం, తరిద్దాం.

0: విశాల నీలాకాశం, కనుచూపు మేరా కనిపించే నీటితరగల గోదావరి తీరం, నింగి నేలా కలిసేలా ఉండే పవిత్ర స్థావరం, ఆధ్యాత్మిక వెలుగులు ప్రసరించే చోటు, సాక్షాత్తు శ్రీ రామచంద్రమూర్తి నడయాడిన పవిత్ర స్థలం, సైకతలింగాన్ని చేసి శివరూపాన్ని భక్తితో కొలిచిన చోటు, వెయ్యేళ్ల చరిత్రను కళ్లకు కట్టే చోటు, అదే ఉమ్మెడ గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వరాలయం.
1: గలగలా పారే గోదావరి నిర్మానుష్య ప్రదేశంలో ప్రశాంతతను పంచుతుంది. ఊరికి దూరంగా రాళ్ళు గుట్టలు, శబ్ద కాలుష్యానికి దూరంగా కనిపించే వెయ్యేళ్ల చారిత్రక ఆధ్యాత్మిక ప్రపంచం ఈ దేవాలయం. కొత్తగా సంతరించుకున్న పుష్కర శోభ మరియు కళ్యాణీ చాళుక్యుల కాలం నాటి దాన శాసనాలు, ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలతో అలరారుతున్న ఉమ్మెడ ఉమామహేశ్వరాలయం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 38 కిలోమీటర్ల దూరంలో అలరారుతోంది. అల్లంత దూరం నుంచే కనిపించే గుడి, దాని పరిసరాలు దగ్గరికి వెళుతున్న కొద్దీ స్పష్టమవుతుంటాయి. దేవాలయం దగ్గర పడుతున్న కొద్దీ ముందుగా కనిపించే పాల నురగలాంటి దీపస్తంభం, 108 దీపాలు వెలిగించేలా నిర్మించిన ఈ నిర్మాణం ఇక్కడి ప్రత్యేకత. దీన్నే స్థానికులు దీపఖండంగా పిలుస్తారు. ప్రత్యేక రోజులలో ఈ స్తంభం మీద దీపారాధన చేసిన తరువాతే పూజా కార్యక్రమాలు మొదలయ్యేవట. ఇంకో ప్రత్యేకత ఈ దేవాలయానికి ధ్వజస్తంభం లేకపోవటం.

10-11 శతాబ్దాల మధ్యలో నిర్మించినట్లుగా చెబుతున్న ఈ దేవాలయం ఎన్నో విశేషాల నిలయం. ధ్వజస్తంభం లేని దేవాలయంగా, గర్భగుడిలో శివలింగం ఉమాదేవితో కలిసి ఉన్న దేవాలయంగా, త్రినేత్ర శివలింగం ఉన్న దేవాలయంగా అనేక ప్రత్యేకతలతో ఈ ఆలయం తేజరిల్లుతోంది.

0: ఈ క్షేత్రం స్వయంభూ దేవాలయమని చెప్పడానికి ఈ ఆలయం వెనుక ఉన్న చరిత్ర, స్థలపురాణం మున్నగు అంశాల్ని తెలుసుకోవాల్సిందే. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందామా మరి.
1: త్రేతాయుగంలో గోదావరి తీరం వెంట వెళుతున్న శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతంలో ఓ రోజు ఉన్నాడని స్థల పురాణం. మరునాటి ఉదయం పూజ కోసం తీరం మీదున్న ఇసుకతో సైకత లింగాన్ని చేసి అర్చించాడని పురాణ కథనం.

0: అలా రాముడు చేతిలో రూపుదిద్దుకొని పూజలందుకున్న సైకతలింగం యుగ యుగాలుగా మారి శతాబ్దాలు గడిచిన తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉంది. ఆ తరువాత ఈ ప్రాంతం చుట్టూ ఉమ్మిడ గ్రామం ఏర్పడింది. కళ్యాణి చాళుక్యుల పాలన కిందికి వచ్చింది. ఆ సమయంలో ఈ ప్రాంత విశిష్టత తెలుసుకున్న కళ్యాణి చాళుక్యులు ఇక్కడ దేవాలయ నిర్మాణం చేశారు.
1: ఇక ఈ ఆలయ విశిష్టత, ఇక్కడ జరిగే నిత్య పూజలు, మున్నగు విశేషాలు ఏమిటో ఆలయ పూజారి మాటల్లో.

0: ఈశ్వరాభ్యో నమః. ఈ గుడి ఉమ్మెడ గ్రామ శివారులోని ఉమ్మెడ గ్రామానికి చెందినటువంటి గుడి. దీన్ని ఉమా సహిత ఉమామహేశ్వర దేవాలయమని ఇక్కడ పిలువబడుతుంది. ఈ గుడి అప్పుడు శ్రీరాముడు శ్రీలంకకి వెళ్ళే సమయం లోపల ఇక్కడ రాముడు కర్చన చేసి నటువంటి అని స్థల పురాణం చెప్తుంది. కాబట్టి ఇలాంటి గుడి ఎన్నో వేల సంవత్సరాల క్రితమైనటువంటి ప్రాచీనమైన గుడి. ఇక్కడ గుడికి ఎక్కడ కూడా ఇసుక కానీ కంకర కానీ వాడబడకుండా ప్రతీది కూడా రాయితోనే నిర్మితమైనటువంటిది. ఈ గుడి 6 నెలలు నీటిలో ఉన్నప్పటికీ, 6 నెలలు బయట ఉన్నప్పటికీ, 6 నెలలు నీటిలో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత చెక్కు చెదరకుండా హాయిగా ఉంటూ ఉంటుంది. కాబట్టి మొత్తం రాతి కట్టకం. ఇక్కడ ఎక్కడా లేనటువంటి శివుడికి ఇక్కడ శివుని మీద లింగం మీద త్రినేత్రం ఉంటుంది. కాబట్టి ఈ త్రినేత్రాన్ని దర్శించడానికి చాలామంది భక్తులు మహారాష్ట్ర నుంచి, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, అన్ని దిక్కుల నుంచి కూడా తండోపతండాలు వస్తుంటుంటారు. ఇక్కడ ఎక్కడా లేనటువంటి దీపస్తంభం ఒకటి ఉంది. ఈ దీపస్తంభానికి 108 దీపాలు దీపస్తంభంపై పెట్టబడతాయి. ఆ దీపస్తంభాలు పెట్టేటప్పుడు అష్టోత్తర శతనామంతో పూజ చేస్తూ ఉంటూ ఆ 108 దీపాలను ఆ శివునికి కార్తీక మాసంలో మరియు శివరాత్రి రోజు, కార్తీక పౌర్ణమి నాడు తర్వాత శివరాత్రి నాడు రెండు పర్యాయములు ఇచ్చేయబడుతుంది. కాబట్టి అలాంటి దీపస్తంభం కూడా ఇక్కడ ప్రాముఖ్యత వహించి ఉంది. మరియు ఇక్కడ లింగానికి ఎందరో మంది భక్తులు దీన్ని నమ్ముకొని చాలామంది వస్తుంటారు భక్తులు. పండగ రోజుల్లో అనంటే ఇక్కడ శివరాత్రి రోజే అభిషేకం అవుతూ ఉంటుంది. అభిషేకము జాతర నిర్వహించబడుతుంది. శివరాత్రి సమయం లోపల ఇక్కడ దాదాపు 30 నుంచి 35 వేల మంది హాజరై ఇక్కడ ఉన్న 30 లక్షల వరకు మంది హాజరవుతూ ఉంటారు. దాదాపు 28 క్వింటాల బియ్యం నుంచి 30 క్వింటాల వరకు బియ్యం దంగుతూ ఉంటాయి. చాలా పెద్ద ఎత్తున వీడిసి వాళ్ళు శివరాత్రికి 3 రోజులు జాతరని చాలా సంబరంగా జరుపుతుంటారు. కాబట్టి ఈ జాతరకి చాలామంది చుట్టుపక్కల వాళ్ళే కాకుండా మహారాష్ట్ర వాళ్ళు, కొంతమంది హైదరాబాద్ నుంచి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి భక్తులు చాలా తండోపతండాలుగా వస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి శివరాత్రి జాతర ఎక్కలేనటువంటి జాతర ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జరపబడుతుంది. దానికి వీడిసి వాళ్ళ సహకారము, పక్క గ్రామస్తుల సహకారము, తర్వాత గ్రామ యువకుల సహకారము, అందరి సహకారం అందుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ పవిత్రమైన గోదావరి ఒడ్డున ఈ ఆలయం ఉంది. కాబట్టి ఇక్కడ పవిత్రమైన ఈ ఆలయాన్ని దర్శించుకున్న వారికి, కోరుకున్న వారికి కోరుకున్నంత కొంగు బంగారం అవుతుంది. ఆ ఉమామహేశ్వరుని కటాక్ష సిద్ధి లభిస్తుందని అందరి భక్తుల నమ్మకం నా. కాబట్టి ఎవరైతే ఈ గుడిని దర్శిస్తుంటారో వారికి సకల సౌభాగ్యాలు కలగాలని నేను కూడా పంతులుగా మీ అందరికీ నా యొక్క కోరికను కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.
1: కాలక్రమంలో గ్రామంలో అంటు వ్యాధులు ప్రబలాయి. వాటి నుండి ఉపశమనం కలిగించడానికి ఇక్కడున్న ఉమామహేశ్వర ఆలయంలోని ఉమాదేవికి అప్పటి రాజులు చండీ యాగాలు, రుద్రయాగాలు చేసి రకరకాల దానాలు చేశారట. అప్పుడు ఊరు బతికిందని ఇక్కడున్న శాసనాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఉమ్మెడ గ్రామం కొత్తగా ఏర్పడింది. ఉమామహేశ్వరాలయ ప్రాంతం మినహా పాత ఉమ్మెడ గ్రామం అంతా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ముంపులో చేరింది. ఆలయం పక్కగా ముంపునకు గురైన ప్రాంతంలో కళ్యాణి చాళుక్యరాజు 5వ విక్రమాదిత్యుని పాలనా కాలం, అంటే ఇక్కడ క్రీస్తుశకం 1011వ సంవత్సరం నాటి దాన శాసనం ఒకటి ఇక్కడ దొరికింది. ఇందులోని సారాంశం ప్రకారం క్రీస్తుశకం 1011లో 5వ విక్రమాదిత్యుని ప్రతినిధిగా ఈ ప్రాంతాన్ని మహామండలేశ్వరుడనే వ్యక్తి పాలించాడు.
2: నిజామాబాద్ జిల్లాలోని అతి పురాతన క్షేత్రంగా ఈ ఉమామహేశ్వర ఆలయంలో మరో విశిష్టత గర్భగుడిలో శివలింగంతో పాటు ఎడమవైపు

0: కి పైన గజలక్ష్మి శిల్పచిత్రం గోచరిస్తుంది. కాకతీయుల కాలంలో దీన్ని వినాయక రూపంగా మార్చారని చరిత్రకారులు చెబుతారు. దీనికి తోడు గర్భగుడి ప్రవేశ ద్వారానికి ఇరువైపులా వైష్ణవ ద్వారపాలకులు దర్శనమిస్తారు. మండప భాగంలో షోడోష స్తంభాలపైన వివిధ జంతువుల శిల్పచిత్రాలు కానవస్తాయి.
1: గర్భాలయానికి ఎదురుగా నంది నల్లని శిలాకృతిలో కానవస్తుంది. శివుని వాహనం నంది కృషి, ఓర్పు, స్థిర చిత్తం ధర్మానికి ప్రతీక. సత్యం, శౌచ్యం, దయ, తపస్సు నాలుగు పాదాలు. ధర్మంగా జీవించాలి, ఇంద్రియాలను నియంత్రించాలి, సహనాన్ని పెంచుకోవాలి, పరమాత్ముడిపై ధ్యాస నిలపాలి, అప్పుడే పరమేశ్వరుని చేరుకోగలమని నందివాహనం తెలియజేస్తుంది. ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులు మొదట నంది కొమ్ముల మధ్య ఉన్న సందులోంచి శివలింగాన్ని దర్శించుకొని శివునికి సంపూర్ణ శరణాగతిని ఆచరిస్తారు.

0: ఉమామహేశ్వర ఆలయానికి ఆగ్నేయ దిశలో కొంత దూరంలో రోడ్డుకి అవతలి ప్రక్కన అనేక బండరాళ్ల మధ్య భైరవకొండ ఉంది. ఒకప్పుడు ఇక్కడిదాకా ఉమ్మెడ గ్రామం విస్తరించి ఉండేదనడానికి చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయి. ఇక్కడ జైన, శైవ, వైష్ణవ మతాలకు చెందిన చిన్న చిన్న ఆలయాలు, అనేక శిల్పాలు, విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడే చిన్న గుడిలో శివుడు కాలభైరవ రూపంలో దర్శనమిస్తాడు. అందువల్ల ఈ గుట్ట ప్రాంతం కాలభైరవ గుట్టగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ భైరవుడు చతుర్భుజుడై కనిపిస్తాడు.
1: ఈ భైరవ గుట్ట ప్రాంతంలోనే ఆంజనేయ స్వామి 5 ముఖాలతో దర్శనమిస్తాడు. 4 దిక్కులకు 4 ముఖాలు, మరో ముఖం ఆకాశం వైపు తిరిగి కనబడుతుంది. సింధువర్ణంలో గోచరించే ఈ విగ్రహం అతి పురాతనమైనది.

0: ఇంకా ఈ ప్రాంతంలో జైన మతానికి చెందిన జైన వినాయకుడు, కళ్యాణి చాళుక్య రాజుల కాలం నాటి శాసనాలు, సన్యాసులు నివసించడానికి చిన్న చిన్న గుహ ఆలయాలు ఉన్నాయి. ఇందులో అనేక దేవతామూర్తుల విగ్రహాలు బండరాళ్లపై చెక్కి ఉన్నాయి. అవి జైన మతానికి చెందిన శిల్పరీతిలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇంకా అంబికాదేవి విగ్రహాలు, ఇతర దేవతల పాదుకా చిహ్నాలను ఇక్కడ చూడవచ్చు.
1: ఇక్కడ రెండు బండరాళ్ల నడుమ శిలాశాసనం కనబడుతుంది. 1011వ సంవత్సరంలో వేయించిన శాసనంగా కళ్యాణి చాళుక్యుల కాలంలో 5వ విక్రమాదిత్యుడు అనే రాజు ఈ దానశాసనం రాసిచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ కాలంలో పాత ఉమ్మెడ గ్రామంలో

0: ని ఉమామహేశ్వర ఆలయంలో నిత్య పూజలు జరిపేందుకు విక్రమాదిత్యుడు ఇక్కడ 400 బ్రాహ్మణ కుటుంబాలను పోషించాడని చరిత్ర. వీరు ప్రత్యేకంగా స్నానమాచరించడానికి పెద్ద బావిని తవ్వించారు. ఇందులో ఇప్పటికీ నీళ్లుండడం విశేషం.
1: ఉమామహేశ్వరుని కళ్యాణం ఘనంగా నిర్వహించేందుకు కళ్యాణకట్టను కూడా ఇక్కడ నిర్మించారు. దాన్ని కాకతీయుల కాలంలో మరింత కళా నైపుణ్యంతో తీర్చిదిద్దారు. దీనికి వెనుక భాగంలో శిథిలావస్థలో శివాలయం అంటే స్వయంభూలింగం ఉంది. వీరగల్లుగా పిలువబడే కాకతీయుల కాలం నాటి యుద్ధ దృశ్యాలకు సంబంధించిన శిల్పాలను ఈ ప్రాంతంలో చూడొచ్చు.
0: ఉమ్మెడ గ్రామంలోని ఉమామహేశ్వరాలయానికి గల ప్రత్యేక విశేషం ఏమిటంటే గర్భగుడితో సహా ఎక్కడా తలుపులు కనిపించవు. ఈ ఆలయం గోదావరి తీరంలో ఉంది కాబట్టి నదిలోని నీటి ఉధృతి పెరిగినప్పుడు ఆ నీరు తలుపుల్ని దాటుకుని గుడిలోకి ప్రవేశిస్తాయనే ఉద్దేశంతో గర్భగుడితో సహా ఎక్కడా పెట్టబడి లేవని చెబుతారు. దీనికి ఓ చారిత్రక ప్రాముఖ్యత ఉందని అంటారు. దేవాలయం మొత్తం పురాతన ఆనవాళ్లే. చిన్న ప్రవేశద్వారం, దీపస్తంభం, రాతి మంటపం, రాయితో చెక్కిన ద్వారాలు, పైకప్పు, ద్వారాలు, స్తంభాల మీద విగ్రహాలు, అన్నింటికీ ప్రత్యేకతలు ఉన్నాయి.
1: ఇక గర్భగుడిలోని శ్రీచక్రం, మంటపంలోని పద్మపుష్పాలు, రాతిస్తంభాలు గతకాలపు వైభవాన్ని, చారిత్రక విశిష్టతను, ఆనాటి శిల్పకారుల నైపుణ్యాన్ని నిశ్శబ్దంగా కళ్లకు కడతాయి. ఆలయ మంటపానికి 3 ముఖద్వారాలు ఉన్నాయి. ఉత్తర ప్రవేశద్వారానికి పైన జైనమత 4వ తీర్థంకరుడైన అభినందుని శిల్పచిహ్నమైన వానరాలు కనిపిస్తాయి.

ముఖ్యంగా ఈ దేవాలయంలోని ఒక మహత్యం తెలుసుకోవాలి. అదే శివలింగం వెనుక వైపు గల గండదీపం. ఎంత గాలి వచ్చినా గాని ఈ గండదీపం కొండెక్కలేదని చెబుతుంటారు. వేరే మూలలలో గల దీపాల్ని వెలిగించినప్పుడు చిన్న గాలి వచ్చినా ఆ దీపాలు కొండెక్కడం జరిగింది. కానీ శివలింగం వెనుక వైపు గల గండదీపం ఇంతకుముందు పుష్కరాల సమయాల్లో ఎంత గాలి వచ్చినా, పుష్కర ఘాట్ల నిర్మాణాలు దెబ్బతిన్నా ఇక్కడి గండదీపం మాత్రం కొండెక్కడం జరగలేదట. అది అప్పటి కాలం నాటి వాస్తు శిల్పులు, వాటి నిర్మాణ నైపుణ్య విశేషం అని చెప్పవచ్చు.

శివరాత్రితో పాటు శ్రావణమాసం, కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి ఉత్సవాలు ఇక్కడ అద్భుతంగా జరుగుతుంటాయి. కార్తీక పౌర్ణమి రోజు ఏకాదశి రుద్రాభిషేకాలు చేస్తారు. వీటన్నింటికన్నా ముందు దీపస్తంభంలో ఉన్న 108 దీపాలు వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి రోజే గంగాహారతి కూడా నిర్వహిస్తారు. దీంతోపాటు ప్రతి సోమవారం ఉదయం శివుడికి అభిషేకాలు, మహాహారతి ఇస్తారు.

ఇక దీంతో పాటు అమ్మవారు ఉమాదేవి కొలువై ఉన్నారు కాబట్టి శుక్రవారం కూడా మహాహారతి ఉంటుంది. కార్తీక మాసంలో గ్రామాల నుండి భక్తులు వచ్చి గోదావరిలో తెప్పలు వదులుతారు.

0: గ్రామానికి దూరంగా ఉంది కాబట్టి దేవాలయాన్ని దర్శించుకున వచ్చే భక్తుల సౌకర్యార్థం గ్రామంలోని కొంతమంది యువకులు సంఘ సభ్యులుగా ఏర్పడి వంతుల వారీగా ప్రతి సోమవారం సత్యనారాయణ వ్రతాలు నిర్వహించి అన్నదానం చేస్తారు.
1: శివరాత్రి పర్వదినం రోజు ఈ ఆలయానికి ఇతర జిల్లాల నుండి, మహారాష్ట్ర నుండి భక్తులు పోటెత్తుతుంటారు.
0: ఇంకా ఈ ఆలయ విశిష్టత గురించి ఇక్కడి స్వామిని దర్శించుకోవడం కోసం వచ్చిన కొంతమంది భక్తుల మాటల్లో.
2: ఓం నమ శివాయ. నా పేరు ఆకుల రాజేందర్. ఉమ్మేడ విలేజ్ మాది. ఇక్కడ నది తీరాన మాకు శివాలయం, ఉమామహేశ్వర ఆలయం అంటారు. ఇక్కడ ఏంటంటే కళ్యాణ చాళుక్యులు అప్పుడు ఈ నిర్మించిన బడింది. అలాగే ఈ విలేజ్ లో ఒక కళ్యాణ కట్ట కూడా ఉంది. ప్లస్ అది ఒకటి ఏంటంటే మన పంచముఖి హనుమాన్ ఉంది. అలాగే కాలభైరవ స్వామి ఉంది. కాలభైరవ స్వామి యొక్క గొప్పతనం ఏంటంటే మనకు కాశీలో ఒక కాలభైరవుడు ఉంటాడు. అక్కడ ఒక నాలుగు భుజాలతో కూడిన కాలభైరవుడు. ప్లస్ అదే విధంగా ఉమ్మేడలోనే ఉంది నాలుగు భుజాలతో కూడిన కాలభైరవుడు. ఈ యొక్క నది ఒడ్డు పక్కన శివాలయం ఉండడం గొప్పతనం. అందులో ఒకటి ఏంటంటే ఈ త్రినేత్రలింగం ఉంది. ఈ త్రినేత్రలింగం చాలా మట్టుకు అందరికి దర్శనం ఇవ్వడం చాలా గొప్ప వరం ఇది మా అందరికి. ఈ యొక్క లింగం యొక్క గొప్పతనం అందరికి ఏదైనా కోరుకున్న మొక్కులు కానీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా తీరుస్తాడు ఈ యొక్క శివుడు. ఈ శివాలయం ప్రతి దగ్గర ప్రతి ఆలయానికి ముంగట గజస్తంభం ఉంటుంది. ఈ యొక్క గుడికి గజస్తంభం లేదు. ఎందుకనగా అంటే మన దీపస్తంభం ఉంది. ఈ ఏకశిల దీపస్తంభం అంటారు దీన్ని. 108 దీపాలతో కూడిన ఒక దీపస్తంభం ఇది. ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమి శివరాత్రికి ఈ యొక్క 108 దీపాలు మేము వెలిగించడం జరుగుతుంది. అలాగే గంగాహారతి కూడా ఇవ్వడం జరుగుతుంది.
3: నా పేరు సారిక. ఇక్కడ ఉమామహేశ్వర ఆలయం ఉమ్మేడ. శివరాత్రి రోజు చాలా త్రినేత్రలింగం ఉంటుంది కాబట్టి జనాలు చాలా మంది వస్తారు. అనుకున్న పనులు అన్ని నెలవేరుతాయి. పాజిటివ్ ఎనర్జీ చాలా ఉంటుంది. ఇక్కడ దీపాలంకరణ కూడా ఉంటుంది. ఏకశిల స్తంభం ఉంటుంది. 108 దీపాలు ఉంటాయి. సో దాని కాబట్టి భక్తులు చాలా నమ్ముకుంటారు. త్రినేత్రలింగం అని కాబట్టి ఉమామహేశ్వర టెంపుల్లో ఉంది. అలాగే ఇక్కడ 12 నుంచి మనకు పుష్కర అని ఉంటుంది చూడండి. ఆ పుష్కర సమయంలో కూడా ఇక్కడ ఈ గంగకు వచ్చి త్రినేత్రలింగంని దర్శనం చేసుకుంటారు కాబట్టి కొన్ని లక్షల మంది వస్తారు. మళ్ళీ ఈ 12 తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మనకి వస్తారని కోరుకుంటున్నాను నేను. చాలా అన్నదాన సత్రాలు అన్నీ ఉంటాయి ఇక్కడ. అలాగే ఇక్కడ ఈ గుడిలో, త్రినేత్రలింగం గుడిలో ప్రతి సోమవారం అన్నదానం, సత్యనారాయణ వ్రతాలు ఇలా అన్నీ జరగబడతాయి. మా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి గత 7 నుంచి నేను వస్తున్నాను. ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. మంచిగా త్రినేత్రలింగం ఉంటుంది కాబట్టి నేను కూడా చాలా నమ్ముకుంటాను. భక్తులు కూడా కోట్ల మంది, లక్షల మంది వస్తారు. చాలా నమ్ముకుంటారు. ఇంకా ఇప్పటి నుంచి ఇంకా రావాలని కోరుకుంటున్నాము. స్వామివారిని దర్శనం చేసుకుంటే మీకు కూడా కృపా కటాక్షాలు ఉంటాయని కోరుకుంటున్నాం.
4: నేను నేతికార్ మురళి. మాది ఉమ్మేడ గ్రామం. ఇది చాలా చారిత్రకమైనటువంటి గ్రామము. ఇక్కడ మనకు 1000 కింద ఉన్నటువంటి ఆనవాళ్ళు కానీ చారిత్రక ఆధారాలు మనకు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇది చారిత్రక గ్రామంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి రాజరాజ నరేంద్రులు ఇక్కడ వచ్చినట్టు, ఇక్కడ వచ్చి ఉమామహేశ్వరునికి అభిషేకం చేసినట్టుగా మనకు శిలాశాసనం ద్వారా తెలుస్తూ ఉన్నది. అలాగే ఇక్కడ జైన మతం కూడా చాలా ప్రసిద్ధి చెందినదని మనకు శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది. అలాగే మనకు ఇక్కడ కాలభైరవుడి యొక్క ఆలయం కూడా ఉన్నది. ఇక్కడ అనేక మంది భక్తులు వచ్చి కాలభైరవుని దర్శించుకుంటారు. అలాగే శ్రీ ఉమామహేశ్వర దేవాలయం కూడా చాలా ప్రసిద్ధి చెందినది కావున ఇక్కడ ప్రతి మాస శివరాత్రికి భజన కార్యక్రమాలు, అలాగే ప్రతి మహాశివరాత్రికి భోజనాలు ఇక్కడ ఉమ్మడి గ్రామ ప్రజలు, గ్రామ VDC చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అనేక భక్తి కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి సోమవారము ఇక్కడ భోజన కార్యక్రమాలు అలాగే వ్రతాలు చేయడం జరుగుతుంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకం ఏమిటంటే ఆలయానికి తలుపులు కూడా లేవు. పున్నమి అమావాస్య రోజు కూడా మనకు ఓపెన్ అయి ఉంటుంది. కాబట్టి భక్తులు ఇక్కడ నాగపూజలు కూడా ఏదైనా దోషాలు ఉంటే చేసుకునే అవకాశము ఇక్కడ మనకుంది. కాబట్టి భక్తులు అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ ఉమామహేశ్వర ఆలయానికి చాలా గొప్ప పేరు ఉంది. ఉమామహేశ్వర ఆలయం మీదనే మనకు ఉమామహేశ్వర వరముగా ఉండి ఉమామహేశ్వరం పలకలేక జనాలు ఉమ్మెడగా ఇప్పుడు పిలుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గ్రామం వందల సంవత్సరాల చరిత్ర కలిగినది. అలాగే ఈ లింగము త్రినేత్ర లింగము మనకు ఎక్కడ కూడా అద్భుతమైన లింగం మనకు ఎక్కడ కూడా కనిపించదు. పర్టికులర్ ఈ ప్రపంచమంతా తిరిగి చూసినా అలాంటి లింగం మనకు ఎక్కడ కనిపించదు. కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైన లింగం. కాశీలో కూడా త్రినేత్ర లింగము ఒక్కటి ఉందని తెలుసు. కాబట్టి ఎక్కడ కూడా ఇట్లాంటి మనకు లింగం కనిపించదు. ఇది మా ఉమామహేశ్వర ఆలయం యొక్క ప్రత్యేకత. ఉమ్మెడ గ్రామం గోదావరి నది ఒడ్డున ఉండేది. చాలా ప్రకృతి సిద్ధంగా ఉన్నప్పుడు మనకు అప్పుడు పోచంపాడు ఏదైతే ఎస్ఆర్ఎస్పి డ్యామ్ నిర్మాణం అయిందో దాంట్లో ముంపుకు గురవడం వల్ల ఆ గ్రామం అక్కడి నుంచి ఒక 3.5-4 కిలోమీటర్ల దూరంలో కొత్తగా నిర్మాణమైంది. కానీ ఇప్పటికీ కూడా ఆలయం ప్రతి సంవత్సరం ఎంత ఫ్లో వచ్చినా ఆలయం తట్టుకుంటూ నిలబడుతుంది. అలాగే ఒక 2 నెలలు వాటర్లో ఉన్న తర్వాత మహాశివరాత్రికి పరమశివుడు మనకు దర్శనమిస్తాడు. అలాగే ఈ శివాలయం యొక్క గొప్పతనం ఏమంటే అప్పుడు చాలామంది గ్రామంలో పాత ఊర్లో ఉన్నప్పుడు మనుషులు చనిపోతే ఒక స్త్రీ మీదకి అమ్మవారు పూని ఉన్న రాజు అప్పుడున్న కళ్యాణ చాళుక్యుల యొక్క రాజు వచ్చి ఇక్కడ అభిషేకం చేయాలని చెప్పి చెప్తే అప్పుడు ఉన్న రెవెన్యూ అధికారికి చెప్తే రెవెన్యూ అధికారి ద్వారా కళ్యాణ చాళుక్యుల యొక్క రాజైనటువంటి రాజరాజ నరేంద్రులు స్వయంగా ఇక్కడ వచ్చి పున్నమ రోజు రాత్రి అభిషేకం చేయడం జరిగింది. ఇది గుడి యొక్క గొప్పతనం. అప్పుడు వెలిసిందే ఈ యొక్క శిలాశాసనం మనకు రాళ్లల్లో కనిపిస్తూ ఉంది.

ఉమ్మెడ గ్రామం ఉమామహేశ్వర దివ్యధామం. భక్తులకు ఎనలేని ఆధ్యాత్మిక అనురక్తిని, అవ్యక్తమైన అలౌకిక అనుభూతిని అందిస్తుంది. ఆ ఉమామహేశ్వర స్వామివార్ల అపార కరుణ అందరికీ ప్రాప్తించాలని మనసారా ఆకాంక్షిద్దాం. ఓం నమః శివాయ.

0: ఇది ఈ వారం కార్యక్రమం. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి
1: మరొక ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.
0: అందాక సెలవా, మరి నమస్తే.
2: శ్రోతలు, ఇంతవరకు మన ఆలయాలు కార్యక్రమంలో భాగంగా నందిపేట మండలం ఉమ్మడి గ్రామ శివారులోని శ్రీ ఉమామహేశ్వర ఆలయ విశేషాలను తెలుసుకున్నారు. వ్యాఖ్యానం ఎర్రంరాజు గారు, శశిరేఖ గారు, ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం అందించారు ఎర్రంరాజు గారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 9 గంటలు. హృదయ రాగాలు కార్యక్రమానికి పలికిస్తున్నాను. శ్రోతలందరికీ స్వాగతం. హృదయ రాగాలు కార్యక్రమం కొనసాగుతుంది మీకు నచ్చిన పాటలతో ఈ ఉదయం 10 గంటల వరకు. మరి ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాట వినడానికి మీరు చేయాల్సింది 8462254506 ఈ నెంబర్కి మీ పేరు, వివరాలు, అలాగే మీరు ఏ పాట వినాలి అనుకుంటున్నారు ఆ వివరాలు కూడా సంక్షిప్తంగా టైప్ చేసి పంపించండి. తప్పకుండా వినిపించేస్తాను. మీకు నచ్చిన పాటలు, మన దగ్గర ఉన్న పాటలు ఈ ఉదయం 10 గంటల వరకు. అలాగే శ్రోతలు, మీరు వింటున్న కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను కూడా తెలియచేయవచ్చు, కానీ సంక్షిప్తంగా. హృదయ రాగాలు కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు శ్రోతలతో ఒక మాట. ప్రతి సంవత్సరం మనం 1 నుండి 7 వరకు తల్లిపాల వారోత్సవాలని జరుపుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే తల్లిపాల ఆవశ్యకత తల్లికి, అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యులకి అవగాహన కల్పించడం కోసం. ముర్రుపాలు అంటే బిడ్డ పుట్టిన వెంటనే తల్లికొచ్చే పాలు. ఈ పాలను బిడ్డకు పట్టించటం వల్ల బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది అని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే 6 నెలల వరకు శిశువుకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇస్తూ ఉండడం వల్ల బిడ్డకు కావలసిన విటమిన్లు, ప్రోటీన్లు అన్నీ అందుతాయంట. తల్లిపాలలో ఉండే శక్తి వల్ల పిల్లలకు ఇన్ఫెక్షన్లు అరుదుగా వస్తాయి. అలాగే చిన్న చిన్న జ్వరాలు, చిన్న చిన్నగా మనకు సీజనల్గా వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి దూరం చేస్తాయి తల్లిపాలు. కాబట్టి ఎలాంటి అపోహలు లేకుండా తల్లిపాలను బిడ్డకి ప్రతిరోజు పట్టించవచ్చు అంటున్నారు డాక్టర్స్. మరి కొత్తగా తల్లులవుతున్న వారు ఈ అవగాహన కోసం మీ దగ్గరలోని డాక్టర్లను సంప్రదించండి. ఇక హృదయ రాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలికేస్తున్నాను. మెసేజ్లు అయితే వస్తూనే ఉన్నాయి. ఈ మెసేజ్ ని మనకి పంపించారు, గుడ్ మార్నింగ్, మేము ప్రతిరోజు నిజామాబాద్ ఎఫ్ఎం వింటున్నాము. కార్యక్రమంలో మాకోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. సుమలత, విఘ్నేష్, భానురాజ్, అమేష్, అమిత, ఇంకా శ్రీనివాస్, సుజాత వీరంతా నిజామాబాద్ నుంచి. కార్యక్రమంలో మాకోసం ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం వస్తుంది ఈ పాట మీకోసం.

0: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు. వాట్సాప్ ద్వారా మీరు కోరిన పాటలు హృదయ రాగాలలో. ఇక వింటున్న శ్రోతలకు ఇప్పుడు నేను వినిపిస్తున్నాను కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ బే దిల్ హై హిందుస్తానీ.
5: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
8: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
7: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
8: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
7: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
8: ద్వారకా నగర్, నిజామాబాద్.
7: సెల్ 9032323258. సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
8: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
7: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
8: 24 గంటలు అత్యవసర సేవలు.
7: NABH గుర్తింపు.
8: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. పిల్ల పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
7: ఇల్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
8: అయితే సంప్రదించండి
7: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
8: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 08462253344. డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
8: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
7: సెల్ 9444004837.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
9: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. PMFME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
10: PMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, Stand Up India, ముద్ర, CGTMSE.
9: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
11: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
12: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
13: RBI అంటుంది,
12: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇదే రాగాలు కార్యక్రమానికి మరోసారి శ్రోతలందరికీ స్వాగతం. మరో మెసేజ్ మనకి పంపించారు. ఈరోజు మన ఆలయాలు కార్యక్రమంలో ఉమ్మడి గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర దేవాలయం యొక్క విశిష్టతలు ఎన్నో. ముఖ్యంగా ప్రతి దేవస్థానంలోనూ ధ్వజస్తంభం ఉంటుంది, కానీ ఇక్కడ ధ్వజస్తంభం లేదు అని. పండగలు పర్వదినాలలో కూడా అధిక సంఖ్యలో నీరాజనాలు అందుకుంటూ అనుగ్రహిస్తున్న ఈ దేవాలయంలో వెలిగే అఖండ దీపం అలనాటి భక్తుల ప్రపత్తులకు చాటుతూ నేటికీ పూజలు అందుకుంటున్న ఈ దైవభూమి యొక్క చరిత్రను వినగలగటం అదృష్టంగా తలుస్తూ వినిపించిన ఎర్రంరాజు గారికి, శ్రీమతి శశిరేఖ గారికి, సిహెచ్ మోహన్ దాస్ గారికి మా ప్రత్యేక వందనాలు. శ్రమకూర్చి ప్రసారం చేస్తున్న ఆత్మీయ ఆకాశవాణి సమస్తులకు పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు. వరలక్ష్మి గారు, మీకు ప్రత్యేక శుభోదయం, మంచి పాటలు వినిపిస్తున్నందుకు అంటూ ఈ మెసేజ్ని మనకి పంపించారు వేముల నరసింహరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు వింటూ మీ అభిప్రాయాలను చక్కగా తెలియజేస్తున్నందుకు. కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను కూడా వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి. ఈ మెసేజ్ని మనకి పంపించారు శుభోదయం అంటూ. మీకు కూడా శుభోదయం అండి. ఈరోజు అన్ని కార్యక్రమాలు చాలా బాగున్నాయి. శ్రోతల కోసం మంచి కార్యక్రమాలు అందజేస్తున్న మన స్టేషన్ డైరెక్టర్ గారికి, ఇతర సిబ్బందికి అందరికీ శతకోటి వందనాలు. భక్తిరంజని కార్యక్రమం చాలా బాగుంది. సూక్తి సుధలో రామ్మోహన శర్మ గారు వినిపించిన హితోక్తులు చాలా బాగున్నాయి, వారికి ధన్యవాదాలు. అలాగే మన ఆలయాలు కార్యక్రమంలో వినిపించిన ఉమ్మడి గ్రామంలో గల ఉమామహేశ్వర ఆలయ విశేషాలు చాలా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రతి వారం శ్రోతలకు అందిస్తున్న ఎఫ్ఎం స్టేషన్ డైరెక్టర్ గారికి, ఎర్రంరాజు గారికి, మోహన్ దాస్ గారికి, శశిరేఖ మేడం గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. ఈరోజు కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ ఇన్నల్వాయ్ నుండి డి నరేందర్, రమాదేవి, శృతి, నిఖిల్ మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. తప్పకుండా అండి, మీకోసం పాట వస్తుంది. మీ అభిప్రాయాలు ఇంత చక్కగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే ఈ మెసేజ్ని మనకి పంపించారు శుభోదయం మేడం అంటూ. మీకు కూడా శుభోదయం అండి. ఈరోజు 8:30 ఉమ్మడి గ్రామంలోని ఉమామహేశ్వర ఆలయం విశేషాలు వినిపించారు, చాలా చక్కగా ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని వినిపించిన ఎర్రంరాజు గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే హృదయ రాగాలు కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ గుమస్తా కాలనీ నుండి సంగవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక కోరుతున్నారు. మరి వీరందరి కోసం కార్యక్రమంలో వస్తోంది ఈ పాట, వినేద్దాం.

రాగాలు కార్యక్రమానికి మరో మెసేజ్ మనకి పంపించారు. ఈ రోజు మన ఆలయాలు కార్యక్రమం చాలా బాగుంది, కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. జోగులమ్మ గద్వాల జిల్లా రాజోలి మండలం నుండి క్యాదరి వీరేష్, శ్వేత, విశ్వేష్, వివేక్, అవినాష్, మౌనిక, భవ్యశ్రీ, సంయుక్త వారి కుటుంబ సభ్యులు. తప్పకుండా కార్యక్రమంలో మీకోసం వస్తుంది ఒక పాట. ఇక మరో మెసేజ్ మనకి పంపించారు. గుడ్ మార్నింగ్, హాయ్, నమస్తే అంటూ. మీకు నమస్తే అండి. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి మా నమస్కారాలు. హృదయ రాగాలు కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా ఏలూరు నుండి ఈ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, కార్యక్రమంలో మీ అందరి కోసం వస్తుంది ఈ పాట, వినిద్దాం.

వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమానికి. మరో మెసేజ్ మనకి పంపించారు, గుడ్ మార్నింగ్ మేడం అంటూ. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమంలో నందిపేట మండలంలోని ఉమ్మడి గ్రామంలోని గోదావరి నదీ తీరాన విలసిన శ్రీ ఉమామహేశ్వర ఆలయం యొక్క విశిష్టతలు, చాళుక్యుల కాలం నాటి శాసనాలు మరియు ప్రత్యేకంగా వెలిసిన దీపస్తంభం, శ్రీరామచంద్రుడు నడయాడిన నేల, వారు స్వయంగా సైకత లింగాన్ని ప్రతిష్ఠించటం నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అలాగే 101 దీపాలను వెలిగించటం ఇచ్చటి ప్రత్యేకత. అలాగే సంవత్సరాంతం జరుగు పూజా విధానాలు పూజారి గారు చక్కగా వివరించారు. భక్తుల మనోభావాలు కూడా చక్కగా వివరించారు. ఈ సందర్భంగా మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ ఈ మెసేజ్ని పంపించారు ఎడపల్లి మండలం జానకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, సోను, సాయి, ఆరాధ్య. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యాఖ్యాతలకు మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ఈ మెసేజ్ని పంపించారు. తప్పకుండా మీ విషెస్ని వారికి చేరుస్తామండి. అలాగే మీ అభిప్రాయాలు చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. అలాగే కార్యక్రమంలో మీకోసం ఒక మంచి పాట కూడా వస్తుంది, వింటూనే ఉండండి. ఇక కార్యక్రమానికి మరో మెసేజ్ మనకి పంపించారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం డైరెక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి నమస్కారాలు. ఈరోజు ఉదయం 8:30 ప్రసారం చేసిన నందిపేట మండలం ఉమ్మిడి గ్రామ శివారులో వెలసిన శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు, ఇరువురు వ్యాఖ్యాతలు ఎంతో శ్రమించి అందించిన తీరు అద్భుతం. అలాగే ఇక్కడ విశేషాలు, 108 దీపాల స్తంభం గురించి, పర్వదినాలలో జరుగు దీపాలంకరణ చేస్తారని, ప్రతి సోమవారం సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయని, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారని, ఇక్కడ కాలభైరవ స్వామి ఉండటం మన అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇప్పటికీ కూడా భక్తులు గోదావరి నదిలో తిప్పలు సమర్పించుకుంటారని, అలాగే ఇక్కడ శిలా శాసనాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. అలాగే భక్తులు, ప్రధాన అర్చకులు ఇక్కడి ఆలయ విశేషాలు ఎంతో వివరంగా తెలియజేశారు. నేను కూడా గత సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆ మహాశివుణ్ణి దర్శించుకున్నాను. మన ఆలయాలు కార్యక్రమం ఇలాగే కొనసాగిస్తూ ఉండాలి అని కోరుతున్నాను. ఇంత చక్కటి కార్యక్రమాలు అందిస్తున్న స్టేషన్ డైరెక్టర్ గారికి, ఇందులో పాల్గొంటున్న ఎరంరాజు గారికి, అలాగే శశిరేఖ గారికి, ఈరోజు విధి నిర్వహణలో ఉన్న వ్యాఖ్యాత గారికి చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు. కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, న్యూ ఎన్జిఓస్ కాలనీ, నిజామాబాద్ నుండి. మరి మీ అందరి కోసం కార్యక్రమంలో నేను కూడా వినిపిస్తున్నాను ఈ అందమైన పాట శంకరాభరణం చిత్రం నుండి. వినేద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: పిల్లా పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
5: ఇల్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
4: అయితే సంప్రదించండి
5: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
4: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: ఫోన్ 08462253344.
6: హృదయరాగాలు కార్యక్రమానికి మెసేజ్లు అయితే వస్తూనే ఉన్నాయి. ఈ మెసేజ్ని మనకి పంపించారు గుడ్ మార్నింగ్ అంటూ. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మన ఆలయాలు కార్యక్రమంలో మీరు వినిపించిన శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయ విశేషాలు చాలా బాగున్నాయి. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రసారం చేసిన మీకు ధన్యవాదాలు అంటూ వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ ఈ మెసేజ్ ని పంపించారు. అలాగే కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను కూడా వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి. ఇక మరో మెసేజ్ మనకు వచ్చింది శుభోదయం అంటూ. మీకు కూడా శుభోదయం అండి. మా పేరు మాధురి, సిర్పూర్ విలేజ్. మాకు ఉమ్మడి గ్రామం చాలా దగ్గర, కానీ టెంపుల్ విశేషాలు మాకు ఇంతవరకు తెలియవు. ఈరోజు మన ఆలయాలు కార్యక్రమాన్ని విన్నాక మేము ఎంత అదృష్టవంతులమో తెలిసింది. ఇంత మంచి కార్యక్రమాన్ని వినిపించిన మన ఆలయాలు టీమ్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు అంటూ ఈ మెసేజ్ని పంపించారు. మాధురి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మంచి మెసేజ్ని మీరు పంపించినందుకు. అలాగే మరో మెసేజ్ మనకి పంపించారు. మన ఆలయాలు కార్యక్రమంలో దైవ దర్శనాలు వింటూ తరిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న నిజామాబాద్ స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు. మా కోసం హృదయరాగాలు కార్యక్రమంలో ఒక మంచి పాటను వినిపించండి అంటూ నస్రుల్లాబాద్ మైలారం నుండి ఈ మెసేజ్ని పంపించారు. రతన్, లావణ్య, నిక్షయ్, మహోన్నత్, శ్రీనివాస్, సాత్విక్ మరియు వారి మిత్రబృందం. కార్యక్రమాలు నచ్చుతున్నాయని మెసేజ్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి కోసం వస్తుంది ఈ పాట. వినేద్దాం.

శుభోదయం మేడం అంటూ. శుభోదయం అండి. ప్రతి శనివారం ఉదయం 8:30 మీరు వినిపిస్తున్న మన ఆలయాలు కార్యక్రమంలో ఈరోజు ప్రసారం చేసిన నిజామాబాద్ జిల్లా ఉమ్మడ గ్రామ శివారులో వెలసిన ఉమామహేశ్వర ఆలయ విశేషాలను, గోదావరి నది ఒడ్డున వెలసిన ఉమామహేశ్వర ఆలయంలోని గర్భగుడిలో వెలసిన శివలింగం మాకు ఎంతగానో నచ్చింది. మేము కూడా ఉమ్మడ గ్రామం వెళ్ళి వచ్చాము. ఉమామహేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నాము. అక్కడికి వెళ్ళిన వారు అక్కడే ఉండాలి అనేంత ప్రశాంత వాతావరణం ఉంటుంది. గుడి పక్కన గంగానది, ఆలయంలో వెలసిన గండదీపం, కాలభైరవ స్వామి, ఈ విశేషాలు మమ్మల్ని ఆకట్టుకున్నాయి. భక్తులు కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. నిజామాబాద్ ఎఫ్ఎం రేడియో వింటున్న ప్రతి ఒక్క శ్రోత ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని కోరుకుంటున్నాము. ఇంతటి విశిష్టత ఉన్న ఆలయ విశేషాలను వినిపించిన ఎర్రంరాజు గారికి, శేషరేఖ మేడం గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మోహన్ దాస్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి నుండి అరుణ, రాజేందర్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. చాలా చక్కగా మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. అలాగే మీ అందరి కోసం వస్తుంది ఈ పాట, వినేద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్, వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు. ఇక మరో మెసేజ్ మనకి పంపించారు పచ్చల నడుకుడ కొత్తపల్లి నుండి రెడ్డోళ్ళ గంగాధర్, అక్షయ్, నారాయణ్, గంగాసాయిలు, బాలయ్య, నర్సయ్య, మల్కన, గురు, జమాలుద్దీన్. మా అందరి కోసం ఒక మంచి పాటను హృదయ రాగాలు కార్యక్రమంలో వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం మంచి పాట వస్తుంది. మరో మెసేజ్ మనకి పంపించారు, ఈ రోజు ఉదయం 8:30 ప్రసారమైన మన ఆలయాలు కార్యక్రమంలో మీరు వినిపించిన ఉమామహేశ్వర ఆలయ విశేషాలు వింటున్నంతసేపు భక్తి పారవశ్యంతో మునిగిపోయాము. ఇంత చక్కని కార్యక్రమాన్ని ప్రసారం చేసిన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం డైరెక్టర్ గారికి అభినందనలు. కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపొలం నుండి పత్తాడి శ్రీనివాసరావు, గంగా భవాని ఈ మెసేజ్ ని పంపించారు. అలాగే కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను కూడా వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, మరో మెసేజ్ మనకి పంపించారు, హృదయ రాగాలు కార్యక్రమంలో మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ రవి, ఎంఎస్వి ప్రసాద్, చక్రధర్, నరేష్, నవీన్ వీరంతా వినాయక్ నగర్ నుండి. మరి వీరందరి కోసం వస్తుంది కార్యక్రమంలో ఈ పాట, వినిద్దాం.

శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు. కార్యక్రమంలో చివరి పాట వినే సమయం అయితే వచ్చేసింది, కానీ మనకి మెసేజ్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఈ మెసేజ్ మనకి పంపించారు గుడ్ మార్నింగ్ శుభోదయం అంటూ. గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. ఈరోజు మీరు ప్రసారం చేసిన మన ఆలయాలు కార్యక్రమం చాలా చాలా బాగుంది. గ్రామానికి వెళ్ళి అక్కడి దేవాలయాన్ని ప్రత్యక్షంగా దర్శించుకున్నామా అన్నంత అనుభూతికి లోనయ్యాము. ఇంత మంచి కార్యక్రమం ప్రతి శనివారం ప్రసారం చేస్తున్నా మీకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమం వింటున్నంతసేపు చాలా ఆనందించాము. నిజామాబాద్ కేంద్రం వారి ఇంట్రెస్ట్కి మెచ్చుకోవాలి. ప్రతి శనివారం ఇంత చక్కని కార్యక్రమాన్ని ప్రతి ఒక్క దేవాలయం గురించి వినిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. స్టేషన్ డైరెక్టర్ గారికి, ఎర్రంరాజు గారికి, వ్యాఖ్యాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరో శనివారం మరో ఆలయం గురించి తెలుసుకోవడానికి వేచి ఉంటాము. ప్రతిరోజు రేడియో వింటున్నాము. ఇంత మంచి కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ ఈ మెసేజ్ని మనకి పంపించారు. వారి పేర్లు మాత్రం పంపించలేదండి. తరువాత మెసేజ్ చూద్దాం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సిబ్బంది అందరికీ నమస్కారం. ఈరోజు మీరు ప్రసారం చేసిన మన ఆలయాలు కార్యక్రమం చాలా చాలా బాగుంది. అరగంట సేపు అక్కడికి వెళ్ళి మందిరం గోదావరి చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపించింది. పరిసర ప్రాంతాలన్నీ చూస్తున్న అనుభూతికి లోనయ్యాము. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రసారం చేసిన మీకు ధన్యవాదాలు అంటూ ఈ మెసేజ్ని మనకి పంపించారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామం నుండి రాగి ప్రభాకర్, గోదావరి శ్రీరాముల, సుశాంత్, రవీందర్ యాదవ్, శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులు కార్యక్రమంలో మా అందరి కోసం ఒక మంచి పాటను కూడా వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి. కార్యక్రమాలు అన్నీ వింటూ మీ అభిప్రాయాలు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. అలాగే కార్యక్రమంలో మీ అందరి కోసం వినిపిస్తున్నాము ఈ పాట చివరి పాటగా.

మీరు వింటున్న ఈ పాటతో హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వింటారు ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మూడో ప్రమాద హెచ్చరికకు దగ్గరగా ప్రవహిస్తున్న గోదావరి నది ఉధృతిని రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పరిశీలించారు. ఉధృతి తగ్గే వరకు అధికారులు అందుబాటులో ఉండి నిర్వాసితులకు, ప్రజలకు సహాయక చర్యలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ద్వేషపూరిత ప్రసంగాల నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తెలంగాణ ద్వేషపూరిత ప్రసంగాలు, ద్వేషపూరిత నేరాల నిరోధక బిల్లు 2026 నేడు సెలెక్ట్ కమిటీ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సమావేశం జరపనుంది. ఈ సమావేశంలోని బిల్లులోని వివిధ నిబంధనలపై సమీక్షించనున్నారు. రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. పర్యటనలో రాష్ట ఐటీ పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సైతం పాల్గొననున్నారు. సాగునీటి ప్రాజెక్టుల పనితీరు, ప్రస్తుత పరిస్థితులు, నిర్వహణ అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 40,380 క్యూసెక్కుల స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీరామ్ సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 25.35 టీఎంసీలుగా ఉంది. రాష్ట్రంలో నేటి నుంచి మరో 5 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని సూచించింది. నేటి నుంచి 3 నెలల రేషన్ కోటా బియ్యం సరఫరా ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ మాసాల్లో రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు. కేంద్ర ఆదేశాలతో రాష్ట్రంలోని రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యంతో పాటు 7 రూపాయలకి కిలో గోధుమల పంపిణీ చేయనున్నారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం నామినేషన్ల దాఖలకు చివరి తేదీని కేంద్ర ప్రభుత్వం 31 జూలై నుంచి 15 ఆగస్టు వరకు పొడిగించింది. నేషనల్ అవార్డ్స్ పోర్టల్ ద్వారా 1 ఏప్రిల్ ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు 15 ఆగస్టు వరకు కొనసాగుతుందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకటించింది. దేశంలో 2,442 కిలోమీటర్ల మేర 54 జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణానికి సంబంధించి బిడ్లు ఆహ్వానించనున్నామని ఎన్హెచ్ఏఐ వెల్లడించింది. 1.8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నిర్మాణాలు చేపట్టాలని యోచిస్తున్నట్లు సంస్థ తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అర్జుషిని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మనందరి ఫేవరెట్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వినడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. సో మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1996 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి బ్లాక్ బస్టర్ పాటలు విందాం. సో మరి మొదటగా సందీప్ చౌదా కంపోజ్ చేసినటువంటి పాట, రాజేష్ పాడినటువంటి నిన్ను పెళ్ళాడతా. మరి ఈ సినిమా నుంచి ఈ పాటతో మన షోని స్టార్ట్ చేస్తున్నాను. మరి 1996 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి మీ ఫేవరెట్ పాటలుంటే 0402324 0852కి వాట్సాప్ చేయండి.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో నిన్న పెళ్లాడుతా సినిమాల నుంచి ఒక బ్లాక్ బస్టర్ పాట విన్నారు. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఎక్కడి నుంచి అంటే, నమస్కారం శ్రీని గారు. నమస్కారం అండి. మా కోసం ఒక సూపర్ హిట్ సాంగ్ వినిపించండి, ప్రేమదేశం సినిమాల నుంచి పాట వినిపించండి అంటూ వనపర్తి నుంచి రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్య, భవ్యశ్రీ, సుధా, రామయ్య, చైత్రిక మరియు వారి ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతున్నారు. ప్రేమదేశం సినిమాల నుంచి రేపు ఫ్రెండ్షిప్ డే ఉంది కాబట్టి మన ఎఫ్ఎం లిజనర్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తూ ఈ పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అండ్ అలాగే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో మరి లిజనర్స్, వినే లిజనర్స్ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆಗೆ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 కు కాల్ చేయండి.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీ ఫేవరెట్ పాటలు మీరు వినాలనుకుంటున్నారా? అయితే 0402324052 కి వాట్సాప్ చేయండి. అండ్ ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం వింటున్నాం 1996 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్ ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం నుంచి లక్ష్మణ్, నవనీత్, నిఖిత, నితిన్ మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట సమరసింహారెడ్డి సినిమాల నుంచి ఉదిత్ నారాయణ్ మరియు సుజాత కలిసి పాడినటువంటి అందాల ఆడబొమ్మ పాట మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే మాకోసం ఒక మంచి పాటను మాకోసం వినిపించండి అంటూ ఆర్ఆర్ చౌరస్తా నుంచి మెసేజ్ చేశారు. రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర నుంచి మెసేజ్ చేశారు. సో సుచిత్ర నిజామాబాద్ ఆరా చౌరస్తా నుంచి మెసేజ్ చేశారనమాట. సో పైన కింది పైనకి రాశారు. బట్ మీరు అడిగినటువంటి పాట తప్పకుండా వినిపిస్తాను. సో మరి మీరు కూడా 1996 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి మీ ఫేవరెట్ పాటలు ఏమైనా ఉంటే 0402324082కి వాట్సాప్ పంపించండి. అండ్ డ్రైవ్ చేస్తూ ఈ పాటలు వింటూ అలా మీ పని చేసేసుకోండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు, అండ్ ఎస్ దోస్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సో మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు యాదాద్రి భువనగిరి జిల్లా వెల్గొండ మండలం గొల్లనేపల్లి గ్రామం నుంచి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ, తేజశ్రీ, తనుజశ్రీ, హరి దీక్షిత్ మెసేజ్ చేశారు. భారతీయులు సినిమాల నుంచి యేసుదాస్ గారు పాడినటువంటి పచ్చని చిలుకలు తోడుంటే పాటను మా కోసం ఇవాటి మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటని కోరుతున్నటువంటి శ్రోతలు నిజామాబాద్ నుంచి వహద్ రుమానీ, మొహమ్మద్ జమీర్, ఫసీజునేద్, జుబేర్, ముఖరామ్, నుమాన్, ఫుక్రాన్, జకీర్, ఫజిల్ మెసేజ్ చేశారు. మరి వారి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు, అండ్ ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1996 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ ఎవర్ గ్రీన్ హిట్స్ కి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఆర్మూర్ నుంచి రాధా కుమారస్వామి, రియాన్ష్, సహర్ష్ మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట ధర్మచక్రం సినిమా నుంచి ధీర సమీరే పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నిజామాబాద్ పోతంగల్ నుంచి సంతోష్, నిఖిల, రణ్వీర్, నమ్రత, నిత్య, సంతోషిని. మరి మీ అందరి కోసం ఎంఎం శ్రీలేఖ సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలు చిత్ర కలిసి ఆలపించినటువంటి ఈ గీతం మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇవాళ 1996 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి పాటలు వింటున్నా. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు బావండ్ల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మ, నాగమణి మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట పెళ్లి సందడి సినిమాల నుంచి ఒక పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు చింత శ్రీనివాస్ షాపల్లి నుంచి మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు రంగారెడ్డి జిల్లా బండి రావరాల గ్రామం నుంచి లక్ష్మీ, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయ వారి కోసం పెళ్లి సందడి సినిమాల నుంచి ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. మేము ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు పెట్టినాం. 1996 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి మీ ఫేవరెట్ పాటలు వినాలనుకుంటే 0402324082 కి వాట్సాప్ పంపించండి అని మెసేజ్ అని చెప్పాను. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి దివాకర్ విమల యష్ణ తనుష్క మెసేజ్ చేశారు. మరి శుభోదయం ఎవరి గ్రీన్ హెడ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరి మాకోసం ప్రేమించుకుందాం రా సినిమాల నుంచి మేఘాలయ తాకింది పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ మెసేజింగ్. అలాగే వరంగల్ నుంచి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శ్రీ శివకృష్ణ, దీప్తి, సుహాసిని, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ మెసేజ్ చేశారు వరంగల్ కాసిబుగ్గ నుంచి ఇదే పాటను కోరుతూ. మరి వారి కోసం ప్రేమించుకుందాం రా సినిమాల నుంచి బాలు చిత్ర కలిసి పాడినటువంటి ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీకోసం.
1: ఆశ్రయంతో రాష్ట్ర విమానయాన రంగంలో ఆరంభం కాబోతున్న శుభక్షణాలివే. ఇదిగో భోగాపురం. ఆకాశ దేశాన ఆంధ్రప్రదేశాన ఆషాఢమాసాన భోగాపురం విమానాశ్రయం శుభావిష్కారానికి ఈ అమృత ఘడియలు. శరవేగంతో మనోవేగంతో కాదు, వాయు వేగంతో నిర్మాణమైన ఈ విమానాశ్రయ శుభారంభం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా ఆరంభోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కృతం కానున్న ఎయిర్పోర్ట్ నిర్మాణం నిర్దేశితం అయినటువంటి ఈ మధుర మనోజ్ఞ క్షణాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులతో రూపుదిద్దుకుంది. ప్రజల ఆశలు నెరవేరుస్తూ అభివృద్ధికి గోపురంగా, ప్రయాణికులకు విమానాల సవ్వళ్లు చేసే నూపురంగా, ప్రగతిశీలతకు కాపురంగా, భోగాపురంగా, ఇంకా చెప్పాలంటే ఇది భోగాపురమా, కేవలం భోగాపురం కాదు వైభోగాపురం, అంటే వైమానిక సంపత్తి నిండిన భోగ భాగ్యాల పురం భోగాపురం. ఎయిర్బస్, బోయింగ్ లాంటి భారీ విమానాలు సైతం ల్యాండ్ అయ్యేలా 3800 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో క్యాటై రన్వే సిద్ధం కాగా, సుమారు 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 2 అంతస్తులుగా విశాలమైన ప్యాసింజర్ టెర్మినల్ని మనం ఆనందిస్తాం, ఆపేక్షిస్తాం, దాన్ని చూడాలని ఉబలాట పడతాం. మొదటి దశలో ఏటా 6 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం, రాబోయే రోజుల్లో 18 మిలియన్లకు విస్తరించాలని ఈ ప్రణాళికల్ని రూపొందించి గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర విమానయాన వసతులతో పర్యాటకం, వాణిజ్యం, వివిధ రంగాల అభివృద్ధికి బీజావాపనం జరిగింది. ఇక్కడే దేశీయ అంతర్జాతీయ విమానాల రాకపోకలతో ఈ ప్రాంతానికి దేశ విదేశాలతో అనుసంధానం మెరుగుపడేలాగా ఈరోజు ఇప్పుడు అదుగో ఆరంభోత్సవానికి అన్ని విధాల సంసిద్ధమైనటువంటి భోగాపురం విమానాశ్రయంలో ఉన్నాం. ఎప్పుడెప్పుడా అని ఉత్తరాంధ్ర ప్రజల కలలకు రెక్కలు తొడిగి శుభవేళ ఆకాశ మార్గాన ఎగిరే విమానాలు, అలాగే అత్యవసర ప్రయాణాలకు అనుకూలంగా వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయిక రంగ ప్రముఖులకు, సామాన్యులకు, మాన్యులకు, అసామాన్యులకు అందుబాటులో ఉండి నేల నుంచి ఆకాశ వీధిలో యానం చేయడానికి అన్ని విధాల సర్వతోముఖాభివృద్ధి ప్రణాళిక తన విజయధ్వజంగా ఈనాడు ఇక్కడ ఈ శుభావిష్కారానికి సంసిద్ధంగా ఉంది భోగాపురం విజయనగరం జిల్లాలోని ఈ విమానాశ్రయం. సులభతరమైన ప్రయాణం అంటే 40

0: ఇన్ కౌంటర్లు, 12 డిగ్రీ యాత్ర ప్యాడ్స్, సెల్ఫ్ సర్వీస్ బ్యాగేజ్ డ్రాప్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. భద్రత కోసం అధునాతన స్క్రీనింగ్ వ్యవస్థలు, ఇమిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు, ప్రయాణికులకు షాపింగ్, వినోదం కోసం వ్యాపారాత్మకమైనటువంటి అవకాశాలు, రిటైల్ స్టోర్లు, ఫుడ్ అండ్ బెవరేజ్ అవుట్లెట్లు కూడా కొలువుదీరున్నాయి. తుఫాన్లను సైతం తట్టుకునేలా గంటకు 275 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలను సైతం నిరోధించే సైక్లోన్ రెసిస్టెంట్ డిజైన్తో నిర్మితమైనటువంటి ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇది మణి మకుటం. ఒక రెవట అలా వీస్తే ఏమవుతుందో అని బెంగబడిపోతాం. అలాంటిది హాయైన ప్రయాణంలో రెక్కలల్లారుస్తూ దూసుకుపోయేటటువంటి విమానాలని మనమంతా కూడా ఇక్కడ నుంచి అధిరోహించి మన మన లక్ష్యాల్ని భద్రంగా చేర్చడానికి అన్ని విధాల 55 మీటర్ల ఎత్తులో 360 డిగ్రీల విహంగ వీక్షణ సేవలు అందించేలా ఎంటీసీ టవర్లు కూడా ఏర్పాటు చేశారు. వీటన్నిటినీ చూస్తూ ఉంటే
1: అటు సాంకేతికతను, ఇటు పర్యావరణ సమతుల్యతను రెండిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ విమానాశ్రయంలో కృత్రిమ మేధ, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, ఎయిర్ సైట్ 4.0 సాంకేతిక పరిజ్ఞానాలు, ఎయిర్పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్, బయోమెట్రిక్ ప్యాసింజర్ ప్రాసెసింగ్, ఆటోమేటెడ్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ వ్యవస్థలు, ఇంటెలిజెంట్ ఆపరేషనల్ మానిటరింగ్ సొల్యూషన్స్ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థలు కార్యాచరణ సామర్థ్యాన్ని, ప్రయాణికుల సౌకర్యాన్ని, భద్రతను మెరుగుపరుస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే వనరుల సమర్థ వినియోగానికి దోహదపడతాయని భావిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టులో అనేక పర్యావరణ హిత సౌకర్యాలను ఏర్పాటు చేశారు. వీటిలో తక్కువ విద్యుత్తును ఉపయోగించే హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలు, విద్యుత్తును ఆదా చేసే లైటింగ్, 5 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం, వర్షపు నీటి నిల్వ వ్యవస్థ, స్మార్ట్ బిల్డింగ్ నిర్వహణ వ్యవస్థలు, వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలు, విద్యుత్ వాహన ఛార్జింగ్ వసతులు, పర్యావరణ పర్యవేక్షణ చర్యలు ఉన్నాయి. హరిత భవన ప్రమాణాలకు అనుగుణంగా ఈ టెర్మినల్ను నిర్మించారు. యుఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్లో నమోదు కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు. టెర్మినల్ పైకప్పు సాంప్రదాయ చుట్టిల్లు కాటేజీలను, అరకులోయ ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబిస్తుంది. అలాగే ఎగిరే చేప కదలికలను గుర్తుచేసేలా ప్రాంతీయ నిర్మాణ శైలి, ఆధునిక విమానాశ్రయ డిజైన్ మేళవింపుగా దీనిని తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు ఈ విమానాశ్రయం గణనీయమైన రీతిలో ప్రోత్సహిస్తుందని, ఈ ప్రాంతంలో విమానయాన అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ఇక
0: ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరుతున్న మధుర సన్నివేశం ఇదిగో. సంప్రదాయ కళలు, జానపద కళారీతులు, నృత్యాలు, గరగ నృత్యాలు, అనేకానేకమైన జానపద కళల మధ్య విచ్చేసిన అతిథులందరూ కూడా ఈ విమానాశ్రయ వైభవాన్ని పరస్పరం వర్ణించుకుంటూ అశేష ప్రజానీకం ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. ఆ నృత్య భంగిమలు, ఆ చిందులు, కనువిందులు, ఎగిరే విమానాలు, వచ్చేటటువంటి ప్రయాణికులు, ఈ సందోహాన్ని మనకి ఇప్పుడే ఇక్కడే ప్రేక్షక సమూహంలోని ఉత్సాహం, వయస్సుతో నిమిత్తం లేకుండా భారతమాత ఒడిలోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, ఉత్తరాంధ్ర జిల్లాలకు, విజయనగరానికి దరిదాపుగా ఇదిగో భోగాపురం. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వసన్నద్ధంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా గ్రీన్ పోర్ట్ ఎయిర్పోర్ట్ ఘనంగా ప్రారంభం కానుంది. భోగాపురంలో జిఎంఆర్ అత్యంత ఆధునిక హంగులతో నిర్మితమై జాతికి అంకితం కానుంది. వాణిజ్య సర్వీసులు ప్రారంభోత్సవం జరిగాక మనకి విశాఖపట్నంలోని మొత్తం ప్రజానీకము, ఉత్తరాంధ్రకి సంబంధించి విజయనగరానికి చేరువుగా ఉన్నటువంటిది. ఇది సముద్ర తీరానికి దగ్గరగా ఉంది సుమా అనేలా ఎగిరే చేప. చేప నీళ్లలో ఉంటే గెంతులాడుతుంది, కానీ ఎగురుతుందా? ఎగురుతుంది. అన్ని సౌకర్యాలు ఉండి ప్రజా సంక్షేమం కోసం, ప్రయాణికుల సౌకర్యార్థం

0: అప్పుడు మనకి చేప నీళ్లలోంచి గాలిలోకి ఎగిరితే అది విమానం, జలాల్లో ఉంటే ప్రయాణికులకు జరగబోతున్నటువంటి వాయువేగాల సన్మానం. ఈ రెండిటిని కలగలిపి ఈనాడు ఈ ఆకృతిలో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఎయిర్పోర్ట్ కోసం ఎందరెందరో ఎదురు చూస్తున్నారు. ఎన్ని అద్భుతాలు! అత్యంత భారీగా నిర్మించిన రన్వే, దేశంలో పొడవైన రన్వేల్లో ఒకటిగా 3.8 కిలోమీటర్ల రన్వే అదిగో సంసిద్ధం. దీనివల్ల బోయింగ్ 777, ఎయిర్ బస్ A330 లాంటి భారీ అంతర్జాతీయ విమానాలు సులువుగా ల్యాండ్ అవుతాయి. అల్లూరి సీతారామరాజు జాతీయోద్యమ వీరుడు ఈనాడు ఒక అంతర్జాతీయ విమానయాన సంస్థకి ఆ మహానుభావుడి పేరు పెట్టుకోవడం ద్వారా మనం ఆ మహావీరుని త్యాగఫలాన్ని గగన శిఖలకి ఎగిసేటటువంటి విమానయానం ద్వారా అనునిత్యం స్మరించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాదాపు అల్లూరి సీతారామరాజు జనించిన 129 ఏళ్ల తర్వాత ఆయన పేరుతోటి ఈ మహోద్యమమైన సాంస్కృతిక రంగ అభివృద్ధి కోరుతూ, సార్వత్రికమైన ప్రగతిని ఆశిస్తూ, పారిశ్రామిక పథంలో ఈ అభివృద్ధి రథం మునుముందుకు సాగడానికి, గగన మార్గాన ప్రయాణించడానికి మనం ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అనే పేరు పెట్టుకున్నాం. ఈ పేరు ఎలా నిలబడుతుంది? ఆకాశ మార్గంలో విజయ పతాకంగా, వీర విహారంగా, భరతమాత త్రివర్ణ కేతనం, మువ్వన్నెల జెండా రెపరెపలాడుతున్నంత ఆకర్షణీయంగా విమానాలు దూసుకుపోతూ ఉంటే ఆ విమానయానం చేస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా వెళుతున్న లక్ష్యం వైపు దేశభక్తి ప్రపూరితంగా, ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్లాలన్నా, ఏ విదేశాలు పర్యటించాలన్నా సరే ఆదేశం మన హృదంతరంలో ఉన్నటువంటి దేశభక్తి ప్రపూరితం, దానితో ముడిపడినటువంటి సాంకేతిక లక్ష్యాలు, మూల్యాలు, విలువలు వీటన్నిటిని పట్టుకొని రెక్కలల్లారుస్తూ వెడుతూ ఉంటే ఆ రెక్కలు తొడిగిన వేళ కలల అలల చప్పుడు సముద్ర తీరంలో వినబడుతూ ఉంటే, ఎగిరే చేప ఆకృతిలో ఉన్న ఈ ప్రాంగణంలోంచి విమానాలు ఎగసే వేళ, దూసుకుపోయే వేళ ఎప్పుడు అని మనం చూస్తున్న శుభక్షణం ఇది.
1: ఇంత అద్భుతంగా ఈనాడు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమాన కేంద్రం ప్రారంభోత్సవంలో, దీనికన్నా ముందుగా మనం మాట్లాడుకోవలసింది అంతర్జాతీయ విమానాశ్రయ ఆవిర్భావం గురించి. ఇక ప్రాజెక్టు ఆవిర్భావం విషయానికొస్తే, రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కు కొత్త పెట్టుబడులు, మెరుగైన విమాన రవాణా అవసరం ఏర్పడింది. విశాఖపట్నంలోని ప్రస్తుత విమానాశ్రయం రక్షణ శాఖకు చెందిన ఐఎన్ఎస్ డేగా పరిధిలో ఉండడం వల్ల విస్తరణకు పరిమితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో కొత్త అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక 2015లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించనున్నట్టు ప్రకటించారు. అనంతరం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి సైట్ క్లియరెన్స్, పర్యావరణ అనుమతులు, ఇతర ప్రాథమిక అనుమతుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దశలో 1000 ఎకరాల భూసేకరణ చేపట్టబడింది. భూసేకరణ సందర్భంగా రైతులతో చర్చలు, పరిహారం, పునరావాసం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. పర్యావరణ రక్షణ, కేంద్ర ప్రభుత్వ అనుమతుల ప్రక్రియ కూడా కొనసాగింది. 2019 ఫిబ్రవరి 14 అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. అయితే ఆ సమయంలో ప్రధాన నిర్మాణ సంస్థ ఎంపిక, పూర్తి నిర్మాణ ప్రక్రియ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. 2019లో ప్రభుత్వం మారిన తరువాత ప్రాజెక్టు పునః సమీక్ష జరిగింది. అనంతరం జీఎంఆర్ గ్రూప్కు చెందిన జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ను పీపీపీ విధానంలో విమానాశ్రయ అభివృద్ది సంస్థగా ఎంపిక చేశారు. 2022లో కేంద్ర ప్రభుత్వం, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందాలు పూర్తయ్యాయి. 2023 మే 3 అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మాణ పనులకు అధికారికంగా శంకుస్థాపన చేశారు. ఈ దశ నుంచి భారీ స్థాయిలో నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి.
0: అత్యంత వేగంగా ఈ పనులు సాగుతూ ఉంటే, మరోపక్క చేసేవారికి ఆనందంతో కూడిన శ్రమ, చూసేవారికి ఉత్తరాంధ్ర ఆర్థిక మణిహారాన్ని ఎలాగ అల్లుతూ వెళ్తున్నారో కదా అనే ముచ్చట. అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతాలైన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల్లో పర్యాటకం అభివృద్ధి చెందదు. ఐటీ, ఫార్మా రంగాలు అబ్బో ముందుకి దూసుకు వెళ్లడమే, పరిశ్రమలు భారీగా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇక కార్గో హబ్ ఈ విషయానికొస్తే, ప్రత్యేక కార్గో టెర్మినల్ ద్వారా ఫార్మా, సీఫుడ్, ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు చాలా సులభతరం కానున్నాయని నిపుణుల అంచనా. ఆ అంచనా నిజం కూడా. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన చాలా చాలా అంశాల్ని మనం చూడొచ్చు. ముఖ్యంగా విమానాశ్రయం అనగానే విమానాలు వస్తాయండి, వెళ్తాయండి, ప్రయాణికుల పద్ధతిలో వెళతారు, ఇది ఎక్కడైనా ఉన్నదే. కానీ భోగాపురం అల్లూరి సీతారామరాజు గారి పేరిట నెలకొన్న ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర జిల్లాలోని ఇటు విశాఖపట్టణానికి 45 కిలోమీటర్ల దూరంతో, అటు విజయనగరానికి 25 కిలోమీటర్ల చేరువులో నిర్మితమైన ఈ విమానాశ్రయం లోపల స్థానిక హస్తకళల వైభవం, వైమానిక ప్రయాణ శబ్దం ఒక పక్క ఉంటే, విమానం, వీణావాదనం ఈ రెండిటికీ కుదురుతుందా పొంతన అంటే, అదిగో కుడ్య చిత్రాలుగా బొబ్బిలి వీణల ప్రదర్శన, అలాగే ఏటికొప్పాక బొమ్మల గురించి, పొందూరు ఖాదీ విశేషాలు, పలాస జీడిపప్పు ఇలాంటి వాటి గురించి అద్భుతమైన శిల్పాలు కూడా మనం చూడబోతున్నాం. ఎన్నెన్నో కళాఖండాలు అఖండంగా ఏర్పాటు చేసిన ఈ విమానాశ్రయం నుండి ఖండాంతరాలకు విమానాలు వెళ్లే అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు, అంటే 40 తనిఖీ కౌంటర్లున్నాయి. ప్రయాణికులకు బోర్డింగ్ ప్రక్రియ వేగంగా పూర్తవడానికి వీలుగా మొట్టమొదటి దశలోనే ఈ 40 అధునాతన చెకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. మరి డీజీ యాత్ర, 12 డీజీ యాత్ర పాస్, పేపర్లెస్ అంటే కాగితం ముక్క అవసరం లేకుండా కేవలం ముఖం చూసి దాని గుర్తింపుతోటి అంటే ఫేషియల్ రికగ్నిషన్ ప్రయాణం కోసం 12 డీజీ యాత్ర గేట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. దీనివల్ల క్యూ లైన్లో నిలబడే సమయం చాలా వరకు తగ్గుతుందన్న సంగతి మనకు తెలుసు. అయితే టెర్మినల్ వైశాల్యం మాట ఏమిటండి, 62,500 చదరపు మీటర్ల భారీ ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని నిర్మించారు. దాన్ని మనం కనువిందుగా చూస్తాం, దాని ద్వారా సౌకర్యాన్ని పొందుతాం.
1: ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి దేశం మొత్తం స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న గొప్ప వీరుడు, గౌరవార్థం ఆయన పేరిట భావితరాలు గుర్తుంచుకోవాలి అని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు పొందిన ఈనాటి మన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు తొడిగే కార్యక్రమం. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో ఎంతో ఎంతో అద్భుతమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుదీర్ఘమైన రన్వే, 3,800 మీటర్ల పొడవైన ఈ రన్వే, కోడ్ ఎఫ్, కోడ్ ఈ ప్రమాణాలతో నిర్మించిన ఈ రన్వే బోయింగ్ 777, బోయింగ్ 787 డ్రీమ్ లైనర్, ఎయిర్ బస్ A330 వంటి ప్రపంచంలోని అతిపెద్ద అంతర్జాతీయ ప్యాసింజర్ కార్గో విమానాల ల్యాండింగ్ కి అనువైదిగా ఉన్నది ఈ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక మొదటి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో ప్రారంభమైనప్పటికీ, భవిష్యత్తులో 4 కోట్ల మందికి విస్తరించే అవకాశమున్న మాస్టర్ ప్లాన్ కూడా సంసిద్ధమైంది.
0: ఫ్లైఓవర్ రోడ్డు విషయానికొస్తే, ఎందుకు అంటే ట్రాఫిక్ లేని ప్రయాణం, ఇది సముద్ర తీర రహదారికి అనుసంధానం చేస్తూ ఈ ఫ్లైఓవర్ రోడ్డు జాతీయ రహదారి NH-16 నుండి నేరుగా ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డుకి అనుసంధానం చేసే ప్రధానమైనటువంటి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు మనకి పూర్తి కావడం దాని

0: వల్ల వచ్చే సదుపాయం అందరికీ గత విమానాశ్రయాలతో అనుభవైక వేద్యమే. అది ఇప్పుడు ప్రజలకు అంకితం కానున్నాయి. ఇవి మాస్టర్ ప్లాన్ రోడ్ గ్రిడ్ అంటే విఎంఆర్డిఏ దాదాపు అత్యధికమైనటువంటి వ్యయంతో 26.72 కిలోమీటర్ల పొడవైన రోడ్ గ్రిడ్ ని ఏర్పాటు చేయడం ద్వారా విశాఖ నగరం లోపలి ట్రాఫిక్ అంతా ఇబ్బంది పడకుండా నేరుగా విమానాశ్రయానికి వెళ్లేలాగా ఈ అనుసంధాన మార్గం ఉంటుంది. మొదటి దశలో 60 లక్షల మంది సామర్థ్యంతో ఇది ఆరంభమవుతును. రెండవ దశలో 1.2 కోట్లు, మూడో దశ పూర్తయ్యేసరికి ఏటా 1.8 కోట్ల మంది ప్రయాణికుల్ని ఇది సౌకర్యం కలిగించేలాగా విస్తృతి కానుంది. భవిష్యత్ అవసరాల కోసం దాదాపు చాలా చాలా ప్రగతిశీలమైనటువంటి ప్రణాళికలు కార్యక్రమాలు ఏర్పాటవుతున్న విమానాశ్రయం. ఇంచుమించుగా ప్రారంభోత్సవం ఇవాళ అని అనగానే ప్రయాణికుల్లో, ప్రజల్లో, చుట్టుపక్కల వాళ్లలో, ఎక్కడెక్కడి వాళ్ళలో కూడా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎలాంటి పాత నిర్మాణాలు లేని సరికొత్త విశాలమైనటువంటి స్థలంలో కొత్తగా నిర్మించిన ఈ విమానాశ్రయం ప్రధానంగా ఎలాంటి రన్వేలు ఏమీ లేకుండా ల్యాండ్ ఎక్విజిషన్ తర్వాత మంచి ప్రణాళికతోటి ఆకృతితోటి ఉండడాన్ని మనం చూస్తున్నాము. అలాగే ఎందరో ఈనాడిక్కడ ప్రేక్షకులుగా ఆహూతులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చూడడం, సంబంధితమైనటువంటి సచివులు సందేశాల్ని అందించడం, ఆధునిక సాంకేతికతతో కొత్త కొత్త ప్రణాళికలతో జనోపయోగంగా నగర వాతావరణాన్ని ఎంతమాత్రము కూడా ఇబ్బంది కలిగించకుండా నిర్మించిన ఇది జాతికి అంకితం కావడం ఒక సుకృతం. ప్రభుత్వం, సంస్థ, ప్రజల కోసం ఇంత భారీ ప్రాజెక్ట్ని దేశ ప్రజల సేవ కోసం, వాడిక కోసం అధికారికంగా అప్పగిస్తున్నటువంటి ప్రజారాధనీయమైనటువంటి సన్నివేశం, ప్రజలకు అందరికీ కూడా ఇది ప్రత్యక్ష పరోక్షమైన సేవలు అందిస్తుంది. ప్రముఖులెందరో దీని గురించి చక్కగా చర్చించుకుని విశదంగా ఇది ఎలాగ జనోపయోగమో ఈ విమానాశ్రయం గురించి మాట్లాడుకోవడం మనకి వినిపిస్తుంది, మాట్లాడాలని మనకు కూడా అనిపిస్తుంది. ఈనాడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేయబడుతున్న ఈ విమానాశ్రయం విశాఖపట్టణానికి ఉత్తర దిశలో ఉత్తరాంధ్ర ప్రజలకు అంతర్జాతీయ స్థాయి వైమానిక అనుసంధానాన్ని చేరువ చేయడం కోసం, దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనువుగా రూపకల్పన చేసి విమానాశ్రయం ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాల్ని అందించడంతో పాటు సరుకుల రవాణా, పారిశ్రామిక అభివృద్ధి, పర్యాటక రంగ విస్తరణకు కొత్త పుంతలు తొక్కుతూ ఎగిరే చేప మన కోసం అందుకోండి అన్నట్టుగా ఆశలను రేకెత్తించి దూరాశలన్నిటినీ కూడా తీర్చేలా దూర ప్రయాణాలకు అనువుగా ఇక్కడ ఉంది. ప్రజలంతా కూడా ఈ అమృత క్షణాల కోసం, అద్భుత ఘడియల కోసం ఎదురు చూస్తున్నారు.
1: మరికొద్దిసేపట్లో ప్రారంభించబోతున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గురించి తెలుసుకోవాలి అంటే ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఇది కీలకంగా భావిస్తున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంపై ఉన్న రద్దీని తగ్గించడంతో పాటు అంతర్జాతీయ స్థాయి రవాణా సౌకర్యాలను అందించడం ఈ విమానాశ్రయం ప్రధాన లక్ష్యం. ఇక ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యత విషయానికొస్తే, భోగాపురం విమానాశ్రయం నిర్మాణం వల్ల ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలకు సరికొత్త అవకాశాలు ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రావడంతో వ్యాపార కార్యకలాపాలు వేగవంతమవుతాయి. అదేవిధంగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇక ఆర్థిక, సామాజిక ప్రయోజనాల విషయానికొస్తే, ఈ విమానాశ్రయం వల్ల హోటళ్లు, రవాణా, పర్యాటకం, లాజిస్టిక్స్ వంటి రంగాలు అభివృద్ధి చెందే అవకాశముంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో కూడా ఈ ప్రాజెక్టు ముఖ్య పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా ఈ విమానాశ్రయం వల్ల పర్యాటక అభివృద్ధి జరుగుతుంది. అరకులోయ, బొర్రా గుహలు, భీమునిపట్నం బీచ్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు చేరుకోవడం మరింత సులభతరమవుతుంది. దీనివల్ల దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగి స్థానిక ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది. అంతటి అద్భుతమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ విశేషాలలోకొస్తే, మొదటి దశలో సుమారు 3,800 మీటర్ల పొడవైన రన్వే, ఆధునిక ప్రయాణికుల టెర్మినల్, కార్గో టెర్మినల్, ట్యాక్సీవేలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, ఆధునిక భద్రతా వ్యవస్థలు, పర్యావరణ హిత నిర్మాణం, ఇటువంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. 2024 తరువాత నిర్మాణ పనులు వేగంగా కొనసాగాయి. రన్వే, టెర్మినల్ భవనం, అంతర్గత రహదారులు, విద్యుత్, నీటి సదుపాయాలు, కార్గో మౌలిక వసతులు పూర్తయ్యాయి. 2026 జనవరిలో విజయవంతమైన వాలిడేషన్ ఫ్లైట్ నిర్వహించడం ద్వారా విమానాశ్రయం కార్యాచరణకు సిద్ధమైందని నిరూపితమైంది. ఇక 2026 జులై నాటికి విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ కూడా లభించింది. ప్రాజెక్టు పూర్తయినట్టు ప్రకటించబడింది. ఈనాడు అంటే ఈరోజు 2026 ఆగస్టు 1 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం మరికొద్దిసేపటిలో ఘనంగా ప్రారంభోత్సవం కాబోతోంది.
0: ప్రగతికి కేంద్ర బిందువు, అటు చూస్తే అపారమైన సింధువు సముద్రం. ఈనాడు అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతికత, అత్యుత్తమ స్థాయి మౌలిక వసతులతో నిర్మిణమైన ఈ విమానాశ్రయం మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ గారి హస్తాల మీదుగా ఆరంభమై జాతికి శుభాంకితం కానుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేక్షక సమూహం చాలా క్రమశిక్షణతో వారికి నిర్దేశించిన స్థలాలలో, ఆసనాలలో సుఖోపవిష్టులై ఉన్నారు. ప్రముఖులెందరో ఈ విమానాశ్రయం గురించి, దీని ఏర్పాట్ల గురించి, అభివృద్ధి గురించి, సాధించబోయే ప్రగతి గురించి కూలంకషంగా, సాంకేతికమైనటువంటి పరిణామాల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడుకుంటూ ఆ శుభక్షణాలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అవి ఇక్కడ ఈ స్థలంలో, ఈ ప్రాంతానికి వచ్చి ఈ విమానాశ్రయ ప్రేక్షక స్థానాలలో ఉన్నవారికి ఇది కనువిందు. మరి ఇక్కడే కాసింత దూరంగా ఉన్నవాళ్ళకి ఎలాగ అంటే, దానికి కూడా తగిన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేసింది. ఒక ప్రధాన వేదిక, దానికి రెండు వైపులా ఉపవేదికలు, మొత్తం 300,000 మంది కూర్చోడానికి ఏర్పాట్లు, ఎక్కడికక్కడ గ్యాలరీలు, ఎంత దూరం నుంచైనా సభావేదిక కనిపించేలా అన్ని చోట్ల భారీ ఎత్తున తెరలు ఏర్పాటయ్యాయి. భద్రత ఏర్పాట్లు, చాలా చాలా చాలా కెమెరాల పర్యవేక్షణలో మనం ఉన్నాం. మన ముఖంలోని ఆనందం, మన ముఖంలోని అభిప్రాయ వ్యక్తీకరణ, కవళికలు, కదలికలు అన్నీ కూడా చక్కగా కనిపించేలాగా, వేదిక మీద జరిగే వేడుకంతా కూడా కళ్ళకి కట్టినట్టుగా, ప్రతి ఒక్కరూ వేదిక ముందు భాగంలోనే ఉండి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మధురానుభూతిని కలిగిస్తూ, మనోజ్ఞ క్షణాల్ని మనసులో నిలుపుతూ, ఏ విమానం ఎప్పుడు ఇక్కడ ఆగుతుందో అందరికీ తెలుసు, ఎవరు దిగి దీన్ని జాతికి అంకితం చేస్తారో కూడా తెలుసు, తెలిసిన విషయమైనా కళ్ళెదుట పడే వరకు ఆ వేడుక గురించి ఎన్ని మధురమైన ఊహలు, మనోజ్ఞమైన భావనలు. భోగాపురం విమానాశ్రయం ఆరంభమైతే ఎంత ప్రగతి అన్నది ఊహలకు అందేది కాదు, వాస్తవంలో నిలబడేది. అలాంటి భారీ ఎత్తున కార్యక్రమం చేస్తూ మొత్తం అంతా కూడా అన్ని ఏర్పాట్లతో, ఎయిర్ బస్, బోయింగ్ లాంటి భారీ విమానాలు కూడా సులువుగా ల్యాండ్ అయ్యేలాగా 3.8 కిలోమీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పున 2 రన్వేలు, ఫార్మా ఆక్వా సముద్ర సంపద ఎగుమతులతో పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడేలా 5,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 25,000 టన్నుల సరుకు రవాణా సామర్థ్యంతో కార్గో టెర్మినల్ లాజిస్టిక్ జోన్, 2 అంతస్తుల్లో 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రయాణికుల టెర్మినల్ భవనం, కేంద్రీకృత డిజైన్, సులభతరమైన చెక్ఇన్, సహజ కాంతి, సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రపంచ స్థాయి వసతులు మనం ఇక్కడ చూడగలం. 55 మీటర్ల ఎత్తులో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో

0: ఏటీసీ టవర్ 360 డిగ్రీల్లో ఏరోడ్రోమ్ విమాన సమాచార సేవలు 25 ఎకరాల్లో విమానాల నిర్వహణ మరమ్మతులు ఓవర్ హాల్ ఎంఆర్ఓ యాప్రాన్లు విమానాలు కడిగే ప్రదేశాలు ఎయిట్ సైడ్ ల్యాండ్ సైడ్ సర్క్యులేషన్ హ్యాంగర్లు ఇంజిన్ రన్అప్ బేలు నైపుణ్యాభివృద్ధి ప్రోత్సాహానికి ప్రాంతీయ ఆర్థిక వృద్ధి వేగవంతానికి ఈ విమానాశ్రయం ప్రగతికి ఇది ఆశ్రయం సౌఖ్యానికి శుభాశ్రయం సుఖానికి భద్రతో కూడిన ప్రయాణానికి ఇది చిరు విలాసం పెను వికాసం మొత్తం మీద ప్రయాణ సౌకర్యానికి ఉల్లాసం మనసు చేపపిల్లలా ఎగిరిపడుతూ ఉంటే ఆ మనసుకి ప్రతీకగా పతాకంలాగా ఈ విమానాశ్రయం ఆకృతి కూడా స్థిరంగా కనబడుతూ ఉంటే మన హృదయానికి ఈ ఉల్లాసానికి ఈ ఉత్సాహానికి ఉత్తేజానికి ఆనందోద్వేగానికి హద్దులు ఉంటాయా? ఉంటాయి. ఎక్కడ? ఆకాశమే హద్దు. అక్కడి దాకా ఎగురుతూ క్షేమంగా భూమికి చేరి ప్రయాణికుల నుండి హాయైనటువంటి సుఖకరమైన వీడ్కోలు అందుకోవడానికి విమాన సేవలు అందించడానికి ఆనందాన్ని చిందించడానికి మన హృదయాలు వాటిని పొందించడానికి పొదిగించడానికి మనల్ని అనేకానేక రంగాల్లో ఎదిగించడానికి మొత్తానికి గగనంలో ఎగిరించడానికి ఈనాడు అల్లూరి సీతారామరాజు గారి పేరిట నెలకొన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర జిల్లాల్లోని విజయనగరం జిల్లాలోని భోగాపురంలో కేంద్రీకృతమయ్యుంది, సాంద్రీభూతమయ్యుంది, మరికొద్ది క్షణాల్లో ఆరంభం కానుంది.
1: లోహ విహంగం ద్వారా ఉత్తరాంధ్ర వాసుల కలలకు రెక్కలు తొడిగే కార్యక్రమం ఈనాటి ప్రారంభోత్సవ కార్యక్రమమైతే, మన ప్రధాని ఈనాటి పర్యటనలో కేవలం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవమే కాకుండా మరెన్నో కార్యక్రమాలు, ఉత్తరాంధ్ర ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి చెందిన కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. వాటిలో భాగంగా విశాఖపట్నంలో 460 కోట్లకు పైగా పెట్టుబడితో అభివృద్ధి చేస్తున్న ఏఎస్ఐపి సెమీ కండక్టర్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. దీనిని కొరియా రిపబ్లిక్ కు చెందిన ఏపీఏసీఐ భాగస్వామ్యంతో ఏఎస్ఐపి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్లో తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రం. దీనికి ఇండియా సెమీకండక్టర్ మిషన్ పరిధిలో ఆమోదం లభించింది. ఈ ప్లాంట్ ఏటా సుమారు 96 మిలియన్ల సెమీకండక్టర్ చిప్లను తయారు చేయడంతో పాటు అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. అదే సమయంలో సెమీకండక్టర్ తయారీకి తోడ్పాటు అందించేలా పటిష్టమైన అనుబంధ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. ఇదే కాక కర్నూల్ ఫోర్ రెన్యూబుల్ ఎనర్జీ జోన్ ఫేజ్ 1 4.5 గిగావాట్ల ఏకీకరణ కోసం ఏర్పాటు చేసే సరఫరా వ్యవస్థకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. దీనిని స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా 5,550 కోట్ల పెట్టుబడితో పవర్ గ్రిడ్ అమలు చేస్తోంది. అనంతరం 3,550 కోట్ల వ్యయంతో నిర్మించే కర్నూలు పవన విద్యుత్ జోన్, సౌర విద్యుత్ జోన్ ఆంధ్రప్రదేశ్ పార్ట్ ఏ పార్ట్ బి ట్రాన్స్మిషన్ వ్యవస్థను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. అలాగే 820 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన అనంతపురం కర్నూలు సౌర విద్యుత్ జోన్ల ట్రాన్స్మిషన్ పథకాన్ని కూడా ప్రారంభిస్తారు.
0: ఆ ప్రారంభాల మధ్య ఈ సంరంభం కళా సౌరభం కుడ్యాల మీద చిత్రించినటువంటి ఆ చిత్రాలు, అలాగే వివిధ వర్ణాలతోటి కనువిందు చేస్తూ అటు ఇటు కుడ్య చిత్రాలు, నడుమ నడకదారి, వాటన్నిటితో పాటు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్న ఆంగ్లాక్షర తోరణం, ఎగిరే చేప ఆకృతిలో శుభాకృతిలో మనం ఎంత ఎత్తు నుంచి చూసినా అందంగా హాయిగా కనబడుతూ అక్కడికే వెళ్ళి ఇక్కడ నుంచి 4 అడుగులు ముందుకు వెళ్ళామనుకోండి, విమానాశ్రయం ఇక్కడ జనాశ్రయం, వీళ్ళందరూ మనమందరం కలిసి మేం భారతీయులం, భారతీయ విమానయాన శాఖ ప్రగతి చిహ్నం సంకేతం, అంతర్జాతీయానికి మన అభివృద్ధి సందేశం అన్నట్టుగా భారత ప్రధాని శుభావిష్కరణ చేసినటువంటి ఈనాటి ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అదుగో తరలి వెడుతున్నటువంటి ప్రధానుల వారి మార్గంలో ముచ్చటిస్తూ ఆ హస్తకళా నైపుణ్యాన్ని పరికిస్తూ దీని నిర్మాణాన్ని పరిశీలిస్తూ ఈ తంబురని మనశ్రుతిగా వింటూ అందరూ ప్రముఖులంతా కూడా ఈనాడు ఇక్కడ ఒక ఛాయాచిత్రంగా తీర్చిదిద్ది గగనయానానికి ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ భోగాపురం విమానాశ్రయం శుభారంభం చేసి తొలి అడుగు ఒక కలల రెక్క రెక్కలల్లారుస్తూ ఎగిరిన ఈ గాలి ఓడ అంటే ఈ విమానం. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టి మొత్తం భారతీయ ప్రగతికి ఇది తోరణంగా భాసిల్లుతూ ఈ ద్వారాన్ని ఈ ద్వారా ఈ ఉత్తరాంధ్ర రాజమార్గం ఆకాశయానానికి అటు వ్యాపార వాణిజ్య సాంస్కృతిక విద్యా రంగాలకి వెరసి ప్రగతి ధర్మ చక్రంగా భాసిల్లే జాతీయ పతాకంలాగా గర్వంగా అందంగా ఆనందంగా గగన వీధిలో తలెత్తుకొని ఎగిరేలాగా విమానాశ్రయాన్ని తీర్చిదిద్ది శుభారంభ కార్యక్రమానికి పుష్కలమైనటువంటి ఆరంభ క్షణాల్ని మనం సంసిద్ధం చేసుకుంటూ యావత్ ప్రజానీకం దేశమంతా కూడా దీన్ని వీక్షించడం ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని సముల్లాసంగా స్వీకరిస్తూ ఈ ప్రగతి పతాకాన్ని ఎగరేయడానికి నేను సైతం మేము సైతం అంటూ వ్యక్తి వ్యక్తి వ్యవస్థగా వ్యవస్థ ఒక సంస్థగా సంస్థ సమస్తంగా మారి దేశ ప్రగతి కోసం పాటుపడే అడుగులు పడుతున్న ఈ క్షణాల అడుగడుగున నీరాజనాలు అందుకునే అభివృద్ధి కోసం సంకల్ప సిద్ధి కోసం చిత్తశుద్ధి కోసం నిలబడిన విమానాశ్రయం ఒక్క విమానాశ్రయమే కాదు అనేకానేక కార్యక్రమాల ప్రణాళికల ఆచరణల ఆవిష్కరణ కోసం విచ్చేసినటువంటి ప్రధాన మార్గము ప్రధాని మార్గము ఈ పథం సుపథం.
1: సుమారు 15 నిమిషాల పాటు టెర్మినల్ని సందర్శించిన ప్రధానమంత్రి అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక సదుపాయాలను పరిశీలించి అనంతరం టెర్మినల్ సందర్శనలో భాగంగా చెక్ఇన్ హాల్ విమానాశ్రయ రూపకల్పన సాంకేతిక ప్రత్యేకతలను పరిశీలించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆపై అరకు కాఫీ కియోస్క్ను సందర్శించి అరకు కాఫీని రుచి చూడనున్న ప్రధాని నరేంద్ర మోదీ. అరకు కాఫీకి ఉన్న ప్రత్యేకత శ్రోతలందరికీ తెలిసినదే. ఎక్కడో ప్యారిస్లో ఉన్న ఐఫిల్ టవర్ వద్ద కూడా అరకు కాఫీ స్టాల్ని ఏర్పాటు చేశారంటే అరకు కాఫీకి ఉన్న అత్యంత ఆదరణ ప్రజాదరణ ప్రపంచవ్యాప్తంగా సాగిందన్న ఆ కాఫీని టేస్ట్ చేయడానికి ముందుకు వెళ్తారట మన మాననీయ ప్రధాని నరేంద్ర మోదీ. ఆపై విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలను పరిశీలించిన అనంతరం విమానాశ్రయ టెర్మినల్ నుంచి ఓపెన్ టాప్ జీప్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి బహిరంగ సభకు హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోదీ.
0: ఈనాడు ఇంత సంరంభానికి మూలకర్తగా ఉన్నది మన దేశ అభివృద్ధికి నైపుణ్యాన్ని వినియోగించాలనే ఒక అపూర్వమైన మేథ. అదే ఈనాడు గగనతలానికి భోగాపురం నుండి ప్రధానంగా విమానాశ్రయం నుండి ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం కావడానికి ఉత్సాహపడుతున్నటువంటి ఈ విమానాశ్రయం. విమానాశ్రయాన్ని కేవలం ఊహల్లో నిర్మిస్తే చాలదు, దీనికి ఉత్తుంగ తరంగితమైన ఆలోచన విధానం ఉండాలి. ఆ తరువాత దానికి పెట్టే పేరు ఈ దేశ స్వేచ్ఛ కోసం స్వాతంత్రం కోసం విల్లమ్ముల్ని చేతబట్టి ఉల్లమ్ముల్ని గెలిచి తెల్లదొరల తలలని నేల ధూళిలో పొరలాడించినటువంటి అపూర్వ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరుతోటి దీన్ని నెలకొల్పడం అంటే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలంతటికీ కూడా ఆత్మీయుడు ఆప్తుడు. అలాగే కొండఫలం కండబలం కబళించే నీచుల్ని తెల్లదొరల్ని పొరలాడించినటువంటి మహావీరుడు ఆయన. ఈనాడు గగనతలాన్ని దాటి దూసుకుని వెళ్ళిపోయిన ఆ వీరాకృతికి మనం ప్రత్యకృతిగా ఈ విమానాశ్రయాన్ని నిర్మించుకున్నాం. ఇక్కడ ఎప్పుడు అడుగు పెట్టినా ఆ వీరత్వం, ఆ ఆలోచన ధోరణి, ఆ ప్రణాళిక ఇవన్నీ కూడా వెరసి దేశభక్తికి మూలం. వాటన్నిటికీ కూడా సాంస్కృతికం కేంద్ర బిందువు. ఇలాగ సాహిత్యాన్ని, సంస్కృతిని, వీరత్వాన్ని, దేశ ఆశయాల్ని, సాధించవలసిన అభివృద్ధిని, నెలకొల్పుతున్న ప్రగతిని, భవిష్యత్ ప్రణాళికల్ని, రేపటి ఆలోచనల్ని, ఇవాల్టి ఆచరణను, వీటన్నిటినీ కూడా ఇరుపక్కల చక్కని రెక్కలుగా చెక్కి ఇక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణాలు చేయగలిగినటువంటి ఆత్మస్థైర్యానికి మనసును మొక్కి తరలే ప్రతి విమానం మన ప్రగతికి సన్మానం, ఎగిరే ప్రతి లోహ విహంగం అభివృద్ధితో ముందుకెడుతున్న మన అంతరంగం, వీటన్నిటినీ జోడించి వెరసి వైమానిక సేవల్ని ఇంపుగా సొంపుగా పెంపొందింపజేసుకోవడానికి ఇక్కడ ఆరంభించాం. దీన్ని ఆరంభించడానికి ప్రధాని విచ్చేసి రాష్ట్ర మంత్రివర్యులు, ముఖ్యమంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రివర్యులు, అనేకానేక ప్రముఖులు, శాస్త్రవేత్తలు, మేధావులు, చింతనాపరులు, రైతులు, విద్యాధికులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈనాడు తమ ఆలోచనలతో, తమ ఆలోకనలతో, తమ ఆచరణలతో, తమ చరణాల ప్రతి మొదటి అడుగులతోటి ఈ విమానాశ్రయంలో ఆదర్శనీయమైనటువంటి పదముద్రల్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఆ అడుగుజాడల్ని మనం మునుముందుకి తీసుకువెళ్లడానికి ఉల్లాసభరితమైనటువంటి వాతావరణంలో ఉద్యుక్తమవుతున్నాం కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవడానికి.
1: అనువైన ప్రదేశాన్ని ఎంచుకుని అల్లంత దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించడమే కాదు, మరి ఆ విమానాశ్రయానికి రాకపోకల సౌకర్యాన్ని కల్పించాలి అనే ఉద్దేశంతో ఈనాడు ప్రధాని ఈ అన్ని శంకుస్థాపనలతో పాటు 1880 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు, జాతికి అంకితమిస్తారు. NH 365 BG రేచర్ల నుంచి గురువాయిగూడెం వరకు ఉన్న సెక్షన్లో 4 లేన్ల ప్రవేశ నియంత్రిత గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని, NH 365 BG గురువాయిగూడెం నుంచి దేవరిపల్లి వరకు ఉన్న సెక్షన్లో 4 లేన్ల ప్రవేశ నియంత్రిత గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని, NH 67 4 లేన్ల తాడిపత్రి బైపాస్ ను జాతికి అంకితమిస్తారు. NH 565 పెంచలకోన ఏర్పేడు విభాగంలో లింగ సముద్రం వద్ద హైలెవెల్ వంతెనకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులన్నీ విజయవాడ, ఇతర నగరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తాయి, రోడ్డు భద్రతను పెంపొందిస్తాయి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్య ప్రయాణ దూరాన్ని, ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయి. అలాగే ప్రాంతీయ అనుసంధానాన్ని పెంపొందిస్తాయి.
0: అద్భుతమైన ధింసా నృత్యాన్ని, సన్నివేశాల్ని మనం పరికిస్తున్నాం. పంటలు బాగా పండాలని ఉత్సాహంగా మనసులు ఎగసి పడాలని, చక్కటి వాతావరణంలో గిరిజన కళాకారులు నిర్వహించే ఈ ధింసా నృత్యానికి గిన్నిస్ రికార్డు లభించడం మన ఆనంద కారణం. దాదాపు 15 రోజుల పాటు శిక్షణ పొంది ఎంతోమంది అసంఖ్యాకంగా ఎర్రెర్రని వస్త్ర శోభతో, ఆకుపచ్చని పచ్చిక లాంటి ఆ పరదాల మీద అంత సరదాగా చేయడం వెనక ఎంత క్రమశిక్షణ ఉంది. ప్రముఖులందరూ కూడా ఈనాడు దాన్ని ఆనందిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. ధింసా నృత్యం నడుముల మీద చేతులుంచుకొని ఒకరితో ఒకరు చెట్టాపట్టాలు వేసుకుని అచ్చం మన దేశ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిబింబంగా, దేశ సమైక్యత సంస్కృతికి ప్రతీకగా ఎగురుతున్న మువ్వన్నెల పతాకగా చిందులు వేస్తూ, కనువిందులు చేస్తూ, పసందైన గీతాలతోటి అటు భారత ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు, సంబంధిత శాఖామాత్యులు అందరూ, పౌరులు ఆనందిస్తూ ఉండగా ఈ విమానాశ్రయ ఆరంభానికి ఇంత ఉత్సాహంగా విచ్చేశారు. పుష్పకం నామ భద్రంతే విమానం సూర్య సన్నిహం అన్నారు వాల్మీకి రామాయణంలో. ఆనాడు ఆ పుష్పక విమానాన్ని చూస్తూ సూర్య తేజస్సుతో సమానంగా ఉందయ్యా అని వర్ణించాడు. ఈనాడు మనం ఎక్కబోతున్న ఎగరబోతున్న విమానాల సంగతి కన్నా ఈ ప్రాంగణము, ఈ వేదిక, ఈ నృత్య పీఠము ఇవన్నీ కూడా పుష్పక విమానానికి సరిసాటిగా అంతమంది ఉన్నా సరే ఇంకా కొంతమంది కళాకారులు చేరి నృత్యం చేయొచ్చు. ఎంతమంది కూర్చున్నప్పటికీ కూడా ఇంకా కొంతమంది వచ్చి దీన్ని వీక్షించొచ్చు. ఎంతమంది దీన్ని ఆనందిస్తున్నా ఎక్కడెక్కడి వాళ్ళు కూడా తెరల మీద దీన్ని చూసి తెరలు తెరలుగా వస్తున్న ఆనందాన్ని హర్షధ్వానాల మధ్య ఆనందిస్తూ ఆహ్లాదిస్తూ దీన్ని సంతోషానికి వారధిగా సారథిగా చేసుకోవచ్చు. అటువంటి రామాయణకాల పుష్పక విమానానికి దీటుగా ఈనాడు ఈ ప్రాంగణం ఇంత అద్భుతంగా ఉంది. మణులతో, మాణిక్యాలతో, శిల్పాలతో, మృగ చిత్రాలతో ఆనాడు అధిభాసిల్లితే ఈనాడు ధింసా నృత్యాలతో, సత్కృత్యాలతో, చిత్రాలతో, కళలతో, ఏటికొప్పాక బొమ్మలతో, వీణ తంబుర వాద్య పరికరాలతో, తోలుబొమ్మలాట కథాగానాలతో, గరగ నృత్యాలతో యావత్ ప్రాంగణం సాహిత్య సాంస్కృతిక వాద్య నైవేద్య సంభరితమై ఉత్తరాంధ్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికమైనటువంటి విజయనగరం జిల్లా దరిదాపుల, విశాఖపట్టణానికి దరిదాపుల ఏర్పడిన భోగాపురంలోని, ఇంకా చెప్పాలంటే మనం ఆదిలో అనుకున్నట్టుగా వైమానిక భోగాపురం భోగాపురంలో ఇంత ఉత్సాహం ఇనుమడించింది. అవతల సముద్రం ఉవ్వెత్తున ఎగస్తోంది. దానికి ఒక ప్రత్యేక ముచ్చట, ఎందుకంటే తనలో ఉండే ప్రధాన జీవిని ఆకృతిగా చేసుకొని ఎగిరే చేప సముద్రం ఎగసి ఎగసి ఇక్కడి దాకా రాలేకపోయినా తన ప్రతినిధిగా ఈ మత్స్యాకృతిలో ఉన్నటువంటి ఈ విమానాశ్రయ నిర్మాణం, అలాగే వాహనంలో ప్రముఖులందరూ కూడా భారత ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి తదితరులందరూ కూడా మోడీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రముఖులంతా కూడా వీటిని వీక్షిస్తూ ఈ విమానాశ్రయంలో పర్యటిస్తూ ఉంటే సహ ప్రేక్షక సమూహం కరతాళధ్వానాలతో తమ గుండె చప్పుళ్లే ఇప్పటికి విమానం ఎగిరే సవ్వడిగా, తమ కలల రెక్కలే ఈ లోహ విహంగానికి ఇరు పక్షాలుగా, తమ భావాలే ఈ చక్రాలుగా ఒక్కసారి తమ ఉచ్ఛ్వాస నిశ్వాసల ఆనంద శబ్దధ్వనులు మనం విమానం ఎగరడం అంటే టేకాఫ్గా, ట్రావెలింగ్గా, ప్రయాణంగా, అలాగే టెర్మినల్కి ల్యాండ్ అయ్యేలాగా తీర్చిదిద్ది ఒక్కొక్కటి ఒక్కొక్కటి విమానాలు ఎగిరే ఆ కలలు పండే రోజు ఇవాళ అయితే కలల నిండా ఉండే రోజు అతి దగ్గరలోనే ఉందనే భావనతో కదులుతున్నది శకటం.
1: ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల గుండె చప్పుడైన పురాతన జానపద నృత్యం థింసా. థింసా ఈ నృత్యాన్ని 13,000 మంది యువతులు ఏకరూప దుస్తులతో, ఎర్రటి ఏకరూప దుస్తులతో ప్రదర్శిస్తూ ఉంటే ఓపెన్ టాప్ జూప్ లో మన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులతో కలిపి ఆస్వాదిస్తున్న ఈ క్షణం అజరామరం, అమృతం. ఇక తరువాత వచ్చే కార్యక్రమంలో 200 మంది విద్యార్థినులతో కూడిన అరుదైన కూచిపూడి నృత్యాన్ని కూడా ప్రధాని ఆస్వాదించబోతున్నారు.
0: కూచిపూడి అంటే తెలుగుదనానికి ప్రతీక. ఆ ప్రతీకలోని వెలుగుదనమే ఈనాడు విమానాశ్రయ శుభావిష్కరణ. దీని ఆవిష్కరణ ఒక సువర్ణాధ్యాయంగా ఎయిర్బస్, బోయింగ్ లాంటి భారీ విమానాలు కూడా సులువుగా దిగేలాగా ఏర్పాటు చేశారు. ఫార్మా, ఆక్వా సముద్ర సంపదలు ఎగుమతికి కూడా వీలయ్యేలాగా వీటిని తీర్చిదిద్దారు. భోగాపురం అన్న పేరున్నందుకు భోగ భాగ్యాలతో ప్రజ విలసిల్లడానికి ఉలసిల్లడానికి ఈనాడు ఇక్కడ ఈ కార్యక్రమం ఇంతలాగా ఏర్పాటైంది. ఈ ఆరంభోత్సవం, ఈ ఆవిష్కరణోత్సవం మన హృదయంలోని అభ్యుదయానికి, మనం సాధించబోయే ప్రగతికి తాత్కారణంగా విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ, ఒక విమానాశ్రయం నిర్వహణ అంటే అది మాటలు కాదు, కలలకు వచ్చిన రెక్కలు విమానాశ్రయానికి మొలుస్తాయి. ఆ మొలకల్లోంచే అభివృద్ధి వృక్షాలు మొలకెత్తాలి. దానికి ప్రగతిశీల పుష్పాలు పూచి మనం అంతర్జాతీయ స్థాయిలో వాటి ఫలాల్ని ఆనందించాలి, అనుభవించాలి. ఎయిర్ బస్, బోయింగ్ లాంటి భారీ విమానాలు ల్యాండ్ అయ్యేలాగా

0: కంపెనీ నిర్మాణం 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెండంతస్తులుగా ప్యాసింజర్ టెర్మినల్. మొదటి దశ 6 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందిస్తూ ఉంటే రాబోయే రోజుల్లో అది 18 మిలియన్లకు విస్తరించాలని ప్రణాళికలు. ఈ తీర ప్రాంత వైశిష్ట్యాన్ని చాటేలాగా మనం ఏ ఆకృతిలో దీన్ని నిర్మించుకున్నామో టెర్మినల్ పైకప్పు సంప్రదాయమైన ట్రిగ్రామ్ థీమ్ ఆర్ట్తో కూడా ఆకట్టుకునేలాగా దీన్ని రూపొందింపజేశారు. ఇది భోగాపురంలోని విమానాశ్రయం యొక్క వివరణ వర్ణన అయితే ఇక్కడ కళారూపాలు, వాటికి తోడు ప్రజల ఆశల దీపాలు ఇవన్నీ కూడా దేదీప్యమానంగా వెలిగేటటువంటి రోజు కోసం మనమంతా ఎదురు చూస్తున్న ఆనాడు ఈనాడే మన కళ్ల ముందు కనువిందు చేస్తోంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం అనగానే భారతీయ ప్రఖ్యాతిని దేశ విదేశాలలో వ్యాపింపజేసే ఒకనొక చలనాత్మక చర్య, ఆచరణాత్మక ప్రక్రియ. ఆ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితను ప్రపంచానికి చాటి చెప్పడానికి అటు లాజిస్టిక్ కేంద్రంగా ఇటు గ్లోబల్ కనెక్టివిటీగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దినదే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం భారతీయ ప్రగతికి కోణం. ఈ విమానాశ్రయం భారతదేశ అభివృద్ధికి దృక్కోణం. ఈ విమానాశ్రయం కళారూపాల ఆవిష్కరణం. ఈ విమానాశ్రయం నుంచి బయలుదేరే ప్రతి విమానం గగనంలో దూసుకుపోయే అల్లూరి సీతారామరాజు బాణం. ఆనాడు ఆ బాణం తెల్లదొరల్ని తరిమి కొడితే ఈనాడు ఈ బాణం ఎల్లవారిని దొరలుగా దర్జాగా వారి వారి సంపాదనలను వారి వారి ప్రయాణాలను ఇంపుగా పెంపుగా తీర్చిదిద్దడానికి పెంపొందింపజేయడానికి యువత భవిష్యత్ ప్రణాళికలను తీర్చిదిద్దడంలో భాగంగా వివిధ వ్యాపారాలకు మూలస్థానం. అటు సముద్రం అపారం, ఇటు పొందాలి అభివృద్ధి వ్యాపారం.
1: అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ మైదానంలో జరుగుతున్న ఈ సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ తయారీ రంగానికి చిరునామాగా మార్చే క్రమంలో మరో ప్రతిష్టాత్మక అడుగు పడనుంది. అడ్వాన్స్డ్ సిస్టమ్ అండ్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అసిప్ సంస్థ, దక్షిణ కొరియాకు చెందిన అపాక్ట్ కో లిమిటెడ్ భాగస్వామ్యంతో జిల్లాలో ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో ఏర్పాటు చేయనున్న సెమీకండక్టర్ ప్యాకేజింగ్ ఫెసిలిటీ భూమి పూజ కార్యక్రమం 1 ఆగస్టు 2026 ఉదయం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఏపీ సమాచార సాంకేతిక శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ప్రధానితో ఉండి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆపై ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఆమోదం పొందిన దక్షిణ భారతదేశపు మొట్టమొదటి అవుట్ సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఓఎస్ఏటీ ఫెసిలిటీగా కూడా ఇది పేరు పొందింది. ఈ ప్రాజెక్ట్ 2 దశల్లో మొత్తం 2,387.81 కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకోనుంది. తొలి దశ 542.19 కోట్లు, రెండవ దశ 1,845.61 కోట్ల పెట్టుబడి పెట్టడం జరుగుతుందని అంచనా. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా రాబోయే రోజుల్లో 1,000 కంటే ఎక్కువ ప్రత్యక్ష నైపుణ్య ఉద్యోగాలు, 1,600కి పైగా పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయి. ఈ పరిశ్రమ ద్వారా సెమీకండక్టర్ ప్యాకేజింగ్ రంగంలో విదేశీ దిగుమతులపై ఆధారపడడం తగ్గడమే కాకుండా దేశీయంగా ఆధునిక ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఇదే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాగా ముందుకు సాగనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం దక్షిణ కొరియాకు చెందిన అపాక్ట్ కోతో సాంకేతిక భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. దీని ద్వారా
0: అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయ శుభారంభానికి విచ్చేశారు భారత ప్రధాని గౌరవనీయ శ్రీ నరేంద్ర మోదీ గారు. జాతీయ పతాకాల చిహ్నాలతో జనస్వాగతాన్నందుకుంటూ సుఖాసీనుడయ్యారు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. వారితో పాటు వేదికకి అభిముఖంగా ఉన్న యావత్ ప్రజానీకం తమ సంతోషాతిరేకాల్ని వ్యక్తం చేస్తూ ఉంటే హాస్య విలాసాలతోటి అభినందనలు చెందిస్తూ భారత ప్రధాని.
2: ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. గౌరవనీయులు మాన్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాని గారికి చేసే ఆత్మీయ సత్కారం. ప్రత్యేకించినటువంటి పొందూరు ఖాదీ జాందాని అంగవస్త్రంతో మన ముఖ్యమంత్రి వర్యులు ప్రధాని గారికి సాలువతో సత్కరించబోతున్నారు. మనందరి కరతాళన ధ్వనుల మధ్య తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ రోజు మరి భోగాపురానికి విచ్చేశారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి జరుగుతున్నటువంటి ఆత్మీయ సత్కారం. అలాగే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ సంగీత వారసత్వానికి చిరునామాగా శతాబ్దాల చరిత్ర తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటి అపురూపమైన బొబ్బిలి ఏకాంత వీణని బహూకరిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు ప్రధాని గారికి. విశిష్ట కళాఖండాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి జ్ఞాపికగా అందించవలసిందిగా సాదరంగా మనవి చేసుకుంటున్నాము. మనందరి చప్పట్ల మధ్య థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ స్వాగతోపన్యాసం ఇవ్వవలసిందిగా ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ స్టీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారిని మనవి చేసుకుంటూ ఉన్నాము.
3: నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి ప్రీతమ నేత, భారతదేశపు ప్రగతి ప్రదాత, భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా నిలబెట్టడానికి నిరంతరం కఠోర పరిశ్రమ చేస్తున్నటువంటి మన ప్రీతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి, ఆంధ్రప్రదేశ్ గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతిరాజు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, ఉత్తరాంధ్ర జిల్లాల ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి, అదేవిధంగా మా మిత్రుడు సహచరుడు కేంద్ర మంత్రి అయినటువంటి పెమ్మసామి చంద్రశేఖర్ గారికి, స్థానిక పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు గారికి, స్థానిక శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి లోకమాధవ్ గారికి, వేదిక మీద ఆశీస్సులైన జిల్లా మంత్రులకు, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందు ఉన్నటువంటి అశేష ప్రజానీకానికి హృదయపూర్వక నమస్కృతి తెలియజేస్తూ ఉన్నా. మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలు, ముఖ్యంగా ఉత్తరాంధ్రప్రదేశ్ యొక్క జిల్లాలు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి రోజు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. నవ్యాంధ్ర ప్రయాణంలో ఇది ఒక కీలకమైనటువంటి మైలురాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నా. ఈ విమానాశ్రయం ప్రారంభం ద్వారా ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలుగా ఉన్నటువంటి శ్రీకాకుళం కానీ, విశాఖపట్నం, అదేవిధంగా మన్యం జిల్లాలు, విజయనగరం జిల్లాలు పెద్ద ఎత్తున గ్లోబల్ మ్యాప్లోకి చోటు లభించడమే కాకుండా ఇప్పటివరకు సముద్ర తీర ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతం రాబోయేటువంటి రోజుల్లో ఆకాశమే హద్దుగా మారనుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. మిత్రులారా, మనంతా కూడా ఒక విధం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. 2024లో మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఆయన భుజస్కంధాల మీద వేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా భారత ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించాక నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం ఇది ఆరవ పర్యాయమైనటువంటి సంగతి. ఈ ఆరు పర్యాయాల్లో మూడు పర్యాయాలు కేవలం ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే వచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద, ఉత్తరాంధ్ర జిల్లాల యొక్క అభివృద్ధి మీద ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా ఈరోజు మనం ప్రారంభించుకున్నటువంటి విమానాశ్రయం గురించి దాదాపు 5,000 కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో నిర్మించినటువంటి విమానాశ్రయం రాబోయేటువంటి రోజుల్లో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవ కలుగజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. అంతేకాదు ఏడాదికి 20,000 మెట్రిక్ టన్ల యొక్క కార్గో రవాణా సామర్థ్యం కారణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఆక్వా ఉత్పత్తులు కానీ ఫార్మా ఉత్పత్తులు కానీ నేరుగా విదేశాలకి అగుమతి చేసేటువంటి ఒక హబ్బుగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ నరేంద్ర మోడీ గారు దేశంలో మౌలిక సదుపాయాల యొక్క అభివృద్ధి మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టినటువంటి సందర్భాన్ని మనంతా కూడా గమనించాలి. ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. నేషనల్ హైవేస్ ద్వారా, పోర్ట్ కనెక్టివిటీ ద్వారా, రైలు కనెక్టివిటీ ద్వారా, ఈ విధంగా ఎయిర్ కనెక్టివిటీ ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి మిత్రులు. ముఖ్యంగా విమానయాన రంగానికి సంబంధించి 2016లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఉడాన్ పథకం ఏదైతే ఉన్నదో ఈ ఉడాన్ పథకం భారతదేశం యొక్క విమానయాన రంగాన్ని యొక్క భవిష్యత్తును మార్చేసింది అనడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులు. 2014 ముందు భారతదేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉంటే మోడీ గారి బాధ్యతలు స్వీకరించినటువంటి ఈ 12 సంవత్సరాల కాలంలో ఈ విమానాశ్రయాల సంఖ్య 160కి పైగా పెరిగింది. అంటే ఎంత పెద్ద ఎత్తున ఆయన ఎయిర్ కనెక్టివిటీ మీద దృష్టి పెట్టారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. ఉడాన్ పథకం ఏదైతే ఉందో విమాన పథకంలో సామాన్యుడు కూడా విమానయానం చేయాలనేటువంటి ఆయన యొక్క సంకల్పం, తక్కువ ధరలకే సామాన్యులకు అందుబాటులో ఉండేటువంటి అవకాశాన్ని ఉడాన్ పథకం ద్వారా ఆయన కలిగించారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. విమాన ప్రయాణం అంటే ఒకప్పుడు డబ్బున్న వాడికి మాత్రమే సాధ్యమనేటువంటి విషయం నుండి ఇవాళ సామాన్యుడు కూడా విమానంలో ప్రయాణం చేయాలనేటువంటి ఒక కలని నిజం చేసినటువంటి వ్యక్తి భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. అంతేకాదు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఏప్రిల్ 27, 2015 షిమ్లాలో ఉడాన్ పథకం కింద మొదటి విమానానికి జెండా ఊపిన ప్రారంభించినప్పుడు ఆయన చెప్పినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి మిత్రులారా. ఆవేళ ఆయన మొదటి విమానానికి జెండా ఊపి ప్రారంభించినటువంటి సందర్భంలో హవాయి చెప్పులు వేసుకుని తిరిగేటువంటి సామాన్య ప్రయాణికుడు కూడా, సామాన్య పౌరుడు కూడా ఈ భారతదేశంలో విమానయానం చేయాలి, ఇది నా కల అని ఆనాడు ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాన్ని మనం అంతా కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి. ఈరోజు జరుగుతున్నటువంటి విమానాశ్రయ ప్రారంభోత్సవం మోడీ గారి ఆశయ సాధనకు ఆయన యొక్క నిదర్శనంగా మనం అంతా కూడా భావించాలి. శ్రీ ఆనంద్ మాననీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ 27 ఏప్రిల్ 2017కు షిమ్లా మే ఉడాన్ యోజనకి పహలీ ఉడానోకు హరీ జండి దిక్కాతే సమయ హమ్ ఆప్కే ప్రేరణాదాయ శబ్ద హై జిహా అప్నే కహా థా హవాయా చప్పల పహనే వాలా నాగరిక్ భీ

0: हवाई जहाज में दिखे, ये मेरा सपना है। आज इस एयरपोर्ट का यह उद्घाटन आपके विजन और प्रतिबद्धता एक शानदार उदाहरण प्रस्तुत करता है। मित्रलारा, సామాన్యులకు పద్మ పురస్కారాలు అందించాలన్నా, సామాన్య ప్రజలు విమానయానం చేయాలన్నా, చివరికి నాలాంటి ఒక సామాన్య కార్యకర్తని కేంద్ర మంత్రిని చేయాలన్నా, అది కేవలం నరేంద్ర మోడీ గారికే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నా. మాననీయ ప్రధానమంత్రి మోదీజీ, సామాన్య లోకంకు పద్మ పురస్కార్ దేనా హో, ఆమ్ జనతోకు హవాయి జహాజ్ కి యాత్ర కరోనా హో, యా ఫిర్ मुझ जैसे एक सामान्य कार्यकर्ता को पहचान कर मंत्री बनाना हो, ये सब केवल आपके नेतृत्व में ही संभव हो पाया है। ऑनरेबल प्रेजेंट मिनिस्टर, विद द पीपल ऑफ आंध्र प्रदेश विल बी फॉर एवर इंडेबटेड टू यू सर। ये विधायक पद यत्न आंध्र राष्ट्र अभिवृद्धि की तोड़पड़ी राष्ट्र मुख्यमंत्री पवन कल्याण गार उप मुख्यमंत्री नारा ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో, యువ నాయకుడు లోకేష్ గారి సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రగతికి మీ సహాయ సహకారాలు ఎప్పుడూ కావాలని సందర్భంగా కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా మనవి.

నమస్కారం. కోట్లాది మంది దేశ ప్రజల తాలూకా ఆశయాలకు ప్రతీక, దేశ సమగ్రత కోసం, దేశ భద్రత కోసం, దేశ భవిష్యత్తు కోసం ప్రతీగా నిలిచినటువంటి ప్రధాన సేవకుడు, మనమందరం కూడా అభిమానించే నాయకుడు, మనమే కాదు ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అలాగే విజనరీ నాయకుడు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు. ఆయనకి పదవులతో పని లేదు, జనం కోసం నిత్యం జీవించేటటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు, అలాగే వేదికను అలంకరించినటువంటి కేంద్ర మంత్రులు, అలాగే తెలుగు మన తెలుగు యువతకి ఒక ఆదర్శప్రాయమైనటువంటి నాయకత్వంతో ముందుకు నడిపిస్తున్నటువంటి సోదరులు నారా లోకేష్ అన్న గారికి, ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు గారికి, ఎమ్మెల్యే మాధవమ్మ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంతో మంది జనప్రతినిధులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి నా ఉత్తరాంధ్ర సోదర సోదరిమల్ల అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక 12 సంవత్సరాలైతే ఒక పుష్కరం అంటాం, 100 సంవత్సరాలైతే శతాబ్దం అంటాం, అలాంటిది యుగానికి ఒక్కసారి వచ్చేటటువంటి కార్యక్రమం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం అని గర్వంగా ఈ ఉత్తరాంధ్ర బిడ్డగా, మీతో పాటు ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తిగా, కింజరాపు ఎర్రన్నాయుడు గారి తాలూకా బిడ్డగా ఈరోజు గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర అనంటే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం వైపు చూసేవాళ్ళు. మనకి పని కావాలన్నా, మనకి ఏ అవకాశం కావాలన్నా, మనకి పొట్ట గడవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రపంచం వైపు చూసేది. కానీ ఈరోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్నది గర్వంగా మనందరం కూడా తెలియజేసుకోవాలి. అవకాశాల నిధిగా భోగాపురం విమానాశ్రయం మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం కానుంది. అలాంటి ఈ విమానాశ్రయం ఒక 77,000 చదరపు అడుగులతో తయారవుతున్నటువంటి విమానాశ్రయం సుమారు 60 లక్షల కెపాసిటీతో తయారవుతుంది. ఎంఆర్ఓ కానీ ఎంతో మంది యువతీ యువకులకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఇక్కడ కలగబోతుంది. ఎడ్యూసిటీ ద్వారా రేపు భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్నటువంటి ఏవియేషన్ వర్క్ ఫోర్స్ కి ట్రైనింగ్ మన ఉత్తరాంధ్రలో మన భోగాపురంలో జరగబోతుందని దానికి కూడా నేనెంతో గర్వపడుతున్నానని తెలియజేస్తున్నాను. అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈరోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను. ఇచ్చాపురం నుంచి పాతపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, అలాగే బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, అరకు, అనకాపల్లి, విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతం తీసుకున్నా సరే అందరికీ కూడా సమాన దూరంలో ఉన్నటువంటి ఈ భోగాపురం విమానాశ్రయం మనందరికీ

కూడా సింహద్వారంలాగా పనిచేయబోతుందని తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా తెలుసు, కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. అలా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈ రోజు ఉత్తర ద్వారంలో మన భోగాపురం ఈ రోజు మనందరికీ కూడా తెరవబోతుంది. ఎంతో కాలం నుంచి ఎదురు చూపులు చూశాం మన ఉత్తరాంధ్రలో. ఆఖరికి గతంలో మీరు చూసుకుంటే కొంతమంది నాయకులు దీన్ని కించపరుస్తూ విమర్శిస్తూ ఈ ప్రాంతాన్ని కించపరుస్తూ ఎయిర్ బస్సు కూడా తిరగని ప్రాంతమని వెక్కిలి నవ్వులు నడిగా నడిచారు. ఈ రోజు వాళ్ళకి కళ్ళు తెరిచి చూడమంటున్నా, ఎయిర్ బస్సులు దిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర మారింది. ఈ రోజు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే ప్రాంతంగా ఉంది. రేపు పెద్ద పెద్ద కంపెనీలనంటే దేశంలో ఉన్న కంపెనీలు కాదు, అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలన్నీ కూడా మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ లో మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నాయి. వాళ్ళ బస్సులు కూడా ఇక్కడే తిరిగి మన యువతి యువకులకి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నాయి. ఇలాంటి పవిత్రమైనటువంటి భూమి మన ప్రాంతంలో తీసుకుంటే ఒక పక్కన ఆధ్యాత్మిక ఆలయాలు శ్రీకూర్మం, శ్రీముఖలింగం, అరసవెల్లి, సింహాచలం, అలాగే రామతీర్థాలు, పైడితల్లి అమ్మవారు, ఇలా ఎన్నో పవిత్రమైనటువంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. మరొక పక్కన పర్యాటక రంగం, కొండలు, సముద్రం, అలాగే దానితో పాటు ఈ రోజు ఉత్తరాంధ్ర దిశని మార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో గూగుల్ లాంటి సంస్థ ఇక్కడికి వస్తుంది. ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, రైల్వే జోన్ మనకు వచ్చింది, మూలపేట పోర్టు మనకు వచ్చింది. ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఏ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి ఈ రోజు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతుందన్నది యువతి యువకులందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇక చేయాల్సింది మనం ఒక్కటే, మనకి రెండు విజన్లు ఉన్నాయి. స్వర్ణాంధ్ర విజన్ బై చంద్రబాబు నాయుడు గారు, వికసిత్ భారత్ విజన్ బై నరేంద్ర మోదీ గారు. మన యువతందరం కూడా కలిసి ఆ రెండు విజన్లు రెండు కళ్ళులాగా మనం అందరం కూడా ముందుకు నడిచి అత్యంత సుందరమైనటువంటి శక్తివంతమైనటువంటి భారతదేశం తయారవడానికి ఈ రెండు విజన్లు కూడా మనం స్వీకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా ముందుకు రావాలని మరొక్కసారి వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నాను. ఒక ఎయిర్పోర్ట్ ఎక్కడైనా నిర్మించామనంటే నేను కేంద్ర మంత్రిగా అయిన తర్వాత ప్రధానమంత్రి గారి చేతుల మీదకే సుమారు 16 ప్రాజెక్టులు ఇక్కడ ప్రారంభించాం భారతదేశంలో. కానీ ఏ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు కూడా ఇంత ఘనంగా 2-3 లక్షల మంది ప్రజల తాలూకా ఆశీర్వాదం మధ్యన, ఇది ఏదో ఒక రాష్ట్ర పండుగ అంటున్నారు. ఇది కేవలం రాష్ట్ర పండుగ కాదు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఇంటి పండుగ. ఈ రోజు ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం అందరి గుండెల్లో ఉన్నటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమానికి మనం నిజమైన అర్థం ఈ రోజు సాకారం చేశాం. అర్థమనంటే భవ్యమైనటువంటి ఒక బిల్డింగ్ కట్టడమే కాదు, దానికి చరిత్ర గుర్తుండిపోయేలా మన్యం వీరుడు అర్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం, ఇది ఒక చరిత్ర అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. అడవుల్లో ఎక్కడో వినేటటువంటి పేరు, అడవుల్లో వినేవాళ్ళం అల్లూరి సీతారామరాజు అని, అలాంటి ఆ పేరుని ప్రపంచం మొత్తం మారుమోగుతుంది. అమెరికా వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నారనంటే అల్లూరి సీతారామరాజు గారి తాలూకా గడ్డ విమానాశ్రయానికి మేము వెళ్తున్నామని మన యాత్రికులందరూ కూడా గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఈరోజు ఆ పేరును కూడా మన నరేంద్ర మోదీ గారి తాలూకా అధ్యక్షున కేంద్ర ప్రభుత్వం అంగీకరించి ఈరోజు పెట్టింది. ఇంత ఫోకస్ మన ఉత్తరాంధ్రలో పెట్టిన తర్వాత మీ అందరికీ కూడా ఒక్కటే తెలియజేస్తున్నాను, ఇంకా మనం ఎక్కడ కూడా ఆగకుండా ఉత్తరాంధ్రకి కళలకి రెక్కలు వచ్చే విధంగా మనమందరం కూడా ముందుకు వచ్చి ఈ అవకాశాలన్నీ ఎవరి కోసం, ఇవి రాజకీయ అవకాశాలు కాదు, ప్రజల కోసం, యువత కోసం పెట్టినటువంటి అవకాశాలు, ఆ అవకాశాలని మనం అందిపుచ్చుకొని ప్రపంచంలో ఏ ప్రాంతాల గురించి మనం మాట్లాడతాం, ఇది ఎలా డెవలప్ అయింది, అది అలా డెవలప్ అయిందని బాధ్యత మనం తీసుకుందాం. నాయకులుగా వాళ్ళ తాలూకా నిర్ణయాలను మనకి చెప్పారు, వాళ్ళ మాట నిలబెట్టుకున్నారు, అభివృద్ధి ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఇక పని చేయాల్సింది మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళి ఈ రోజు వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకొని ఉత్తరాంధ్రని ఉత్తమాంధ్రగా తయారు చేద్దామని ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులందరికీ కూడా పిలుపునిస్తున్నాను. అలాగే మన ఆదరణీయ మాన్య ప్రధానమంత్రిజీ, ఆప్కో ఫిర్ సే మే భోగాపురం ఆర్ ఉత్తరాంధ్ర ప్రాంతకు క్షేత్రకు స్వాగత్ కర్తాం, మే ఇతనా ఎమోషనల్ హూ ఆజ్ క్యూకి మే భీ ఇసీ ప్రాంత సే ఆతా హూ, కాఫీ సమయ సే హమ్ సునతే ఆ రహే, మేరే బచ్పన్ సే సునతే ఆ రహే, యహాన్ కోయి కిసీ కే లియే అవసర్ నహీ హై, ఉత్తరాంధ్రా సే లోగ్ బాహర్ జాతే రహతే హై కామ్ కే లియే, పర్ ఆప్నే వాదా నిభాయా, ఆప్కే మార్గదర్శన్ మే, హమారే చంద్రబాబు జీ కే మార్గదర్శన్ మే, యహాన్ పే జో ఇంపాసిబుల్ లగ్తా థా వో ఆజ్ పాసిబుల్ కర్కే దిఖాయా, ఏక్ గేట్వే జైసా విమానాశ్రయ ఆజ్ హమ్నే బనాయా, హవాయి అడ్డా బనాయా, ఔర్ ఉస్కే సాథ్ హీ గూగుల్ జైసే బడే బడే జో గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ హై వో సబ్ భీ ఆజ్ విశాల్.

0: विशाखापट्टनम हमारे उत्तरांध्र में आ रहे हैं, ये हमारे सबके लिए, हमारी जो ताकत है यहाँ युवाओं के लिए, ये बहुत बड़े सौभाग्य की बात है। आपने अपना वादा निभाया और मैं इस मंच से आपको वादा देता हूँ, हमारे उत्तरांध्र के युवा से वादा देता हूँ कि आपका जो विजन है विकसित भारत 2047 का विजन में, उत्तरांध्र का हर युवा व्यक्ति आपके साथ खड़ा रहेगा, आपके साथ काम करेगा, एक सशक्त समक्ष भारत बनाने के लिए आपके साथ हर कदम में यहाँ के सारे युवाएं आपके साथ चलने के लिए तैयार हैं। ये इस क्षेत्र का आपके साथ हमारा वादा है और ये वादा निभा कर रखेंगे। आपको, हमारे आदरणीय चंद्रबाबू नायडू जी को, मंच पर बैठे सभी को दिल से मैं स्वागत करता हूँ, धन्यवाद भी करता हूँ, और आपके यहाँ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజు మనందరికీ కూడా చాలా గర్వంగా ఉంది, కానీ చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోయి ఉండాలి, గుర్తు కూడా పెట్టుకోవాలి. ఈ భోగాపురం విత్తనం వేసింది ఒకే ఒక్క నాయకుడు, నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నాను. 2014లో విభజించిన ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి గ్రోత్ ఇంజన్ గా తయారు చేయాలనంటే ఇక్కడ విమానాశ్రయం పెట్టాలని మొట్టమొదటిగా ఆయన ఇచ్చేస్తే, ఆ రోజు ఉత్తరాంధ్ర బిడ్డగా కేంద్ర మంత్రిగా అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారే ఉన్నారు. ఆ రోజు ప్రారంభించాం, మళ్ళీ యాదృచ్ఛికమో దైవ నిర్ణయమో ప్రజా సంకల్పమో, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రధానమంత్రిగా ఉంటూ మళ్ళీ ఉత్తరాంధ్ర బిడ్డగా ఈ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగిందనంటే ప్రజల తాలూకా విశ్వాసం ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత బలంగా ఉందో ఈ విమానాశ్రయం దానికి ప్రతీక అనేది మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా తండ్రి గారు మరి స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు కూడా ఈ వేదిక ద్వారా నమస్కరించుకుంటూ, పెద్దలందరికీ కూడా నా తాలూకా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత చక్కనైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి దింస నృత్యం చేసినటువంటి వాళ్ళకి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై ఉత్తరాంధ్ర.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ హెచ్ఆర్డీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శ్రీ నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా మనవి.

विकास पुरुष माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, ऑनरेबल गवर्नर ऑफ आंध्र प्रदेश जस्टिस अब्दुल नजीर गारु, ऑनरेबल चीफ मिनिस्टर ऑफ आंध्र प्रदेश चंद्रबाबु नायडु गारु, मी अंदर की उस्ताद भगत सिंह नाको अन्न समानमैन गौरव उप मुख्यमंत्री पवन कल्याण गारु, नाको प्राण समानमैन उत्तरांध्र प्रजलंदरिकी पेरु पेरना ना हृदयपूर्वक नमस्कारालु। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। उत्तरांध्र उत्साह अदिरिपोयिंदि। ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొంతమంది అన్నారు. ఉత్తరాంధ్రాన్ని తక్కువ చూశారు, ఉత్తరాంధ్ర ప్రజల్ని అవమానించారు. వాళ్ళకి నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను. ఎర్ర బస్సు రాదన చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన చోట ఎయిర్ బస్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన చోట మన నమ్మో గారు వచ్చారు. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ. అర్థమైందా రాజా? స్వాతంత్రం కోసం పోరాడిన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన గొప్ప ప్రాంతం ఉత్తరాంధ్ర. ఈ రోజు నుంచి ఈ నేల చరిత్ర పౌరుషం ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. ఈరోజు కేవలం ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు, మన నమో గారి వికసిత్ భారత్, మన సిబిఎన్ గారి విజన్ కలయక ఈరోజు ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుని వెళ్ళే రోజు.

0: తెలుసు. ఈ నేలకు స్వాతంత్రం తెచ్చింది అల్లూరి సీతారామరాజు గారు అవుతే, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలిచ్చింది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. రైతుల త్యాగం, కార్మికుల కష్టం వల్ల ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ మనం చేసుకుంటాం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు, ఆయనలో ఉన్న పట్టుదల, పౌరుషం, దేశభక్తి నాకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిలో కనపడుతుంది. నమో కా మత్లబ్ హిమ్మత్, నమో కా మత్లబ్ విశ్వాస్, నమో కా మత్లబ్ సురక్షిత్ భారత్, నమో కా మత్లబ్ దుష్మన్ కో డర్. వికసిత్ హో, గరీబ్ కా కళ్యాణ్ హో, భవిష్యత్ కా గ్యారంటీ హో, హర్ సవాల్ కా ఏక్ హీ జవాబ్, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. రాష్ట్ర విభజన వల్ల మనం చాలా నష్టపోయాం. కట్టుబట్టలతో మనం ప్రయాణం ప్రారంభించాం. అలాంటి అనాదిగా ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్న వ్యక్తి మన నమో. భారతదేశ వ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ గారు. ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ గారు అద్భుతమైన జోడీ. ఈరోజు ఈ కలియక వల్ల మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకుని మనం ముందరికెళ్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ విన్నాం, ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అంటే ఏంటో మన ప్రభుత్వం చేసి చూపిస్తుంది. మనందరం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అనేక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా ఈరోజు మనం నడవగెళ్తున్నామంటే దానికి కారణం మన నమో ఇస్తున్న సహకారం. ఈరోజు ఎవరు ఉంచిన విధంగా మన రాష్ట్రంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ తక్కువ సమయంలో మనం ప్రారంభించుకున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి పోలవరం, మన రాజధాని అమరావతికి నిధులు కేటాయించింది మన నమో. అంతేకాదు, దశాబ్దాలుగా మనకున్న కళ, విశాఖ రైల్వే జోన్ ని కూడా కేటాయించింది మన నమో. భారతదేశంలో ఏ ఉక్కు ఫ్యాక్టరీకి ఇవ్వకుండా కేవలం మనకే ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి విశాఖ ఉక్కుని కూడా కాపాడింది మన నమో. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నాం. గూగుల్, ఆసిల్లర్ మిత్తల్, ఆమ్కా ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంటే దానికి కారణం కూడా మన నమో. మోడీజీ కా విజన్ ఆర్ నాయుడుజీ కా ఎగ్జిక్యూషన్ ఆర్ దోనో కా ఏక్ హీ మిషన్, వికసిత్ ఉత్తరాంధ్ర. ఒక పక్కన మోడీజీ భారతదేశాన్ని ముందలు తీసుకెళ్తుంటే, ఇంకో పక్కన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి పదంలో పెట్టారు. ఇసి విశ్వాస్ ని ఆజ్ భోగాపురం కు వరల్డ్ మ్యాప్ మే ఏక్ నయీ పెహచాన్ దీ హై. ఇండియాకి కంచుకోట ఉత్తరాంధ్ర, ఉత్తరాంధ్ర అంటే ఇండియా. మన జరిగిన ఎన్నికల్లో మాకు క్లీన్ స్వీప్ మీరు అందజేశారు, అందుకే ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని. ఎవరు ఊహించిన విధంగా ఈరోజు డేటా సెంటర్స్ వచ్చినాయి, ఉక్కు ఫ్యాక్టరీలు వచ్చినాయి, అనేక పరిశ్రమలు ఈరోజు విశాఖపట్నం ఉత్తరాంధ్రాన్ని ఎత్తుక్కుంటా వస్తున్నాయి. అది మాకు ఉత్తరాంధ్రకున్న కమిట్మెంట్. అద్భుతమైన నదులు, అడవులు, వనరులు ఉన్న ప్రాంతం మన ఉత్తరాంధ్ర. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి పదంలో మనం పెడతాం జరిగింది. రాజ్యం నుంచి పారిశ్రామికవేత్తగా ఎదిగిన వ్యక్తి గ్రంథి మల్లికార్జునరావు గారు రికార్డ్ టైంలో ఏర్పాటు నిర్మించి జన్మభూమి రుణం తీర్చుకున్నారు. మన శ్రీకాకుళం ముద్దుబిడ్డ, నాకు తమ్ముడు సమానమైన రాముని కూడా నేను అభినందించాలి. ఎందుకంటే ఎవరు ఊహించిన విధంగా 5 నెలల ముందల ఎయిర్పోర్ట్ పూర్తి చేసి గౌరవ ప్రధానమంత్రి చేతి మీదుగా దేశానికి అంకితం చేస్తాం కూడా జరిగింది. ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక అద్భుతమైన వరం. ఉద్యోగాలు, ఉపాధికి కేంద్రంగా మారిపోతుంది. ఇంతేకాదు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ కి వారధిగా ఈ ఎయిర్పోర్ట్ మారబోతుంది. రోడ్, రైల్, వాటర్, ఎయిర్ కనెక్టివిటీ వల్ల ఉత్తరాంధ్ర ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక పవర్ ఇంజిన్ గా మారబోతుంది. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వెనుకబడతాం. ఉత్తరాంధ్ర అంటే వలసలు, ఉత్తరాంధ్ర అంటే చిన్న చూపు. అలాంటిది ఇప్పుడు ఉత్తరాంధ్ర అంటే ఉద్యోగాలు, ఉత్తరాంధ్ర అంటే అభివృద్ధి, ఉత్తరాంధ్ర అంటే బంగారు భవిష్యత్తు. ఇక్కడున్న యువకులు విమానం ఎక్కి అవకాశాల కోసం వేరే దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అవకాశాలు విమానం ఎక్కి ఉత్తరాంధ్రకు వచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైంది. గడిచిన రెండేళ్ళలో ఇది ఐదోసారి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం. ఆంధ్రప్రదేశ్ అన్నా ఆంధ్ర ప్రజలన్నా ఆయనకు అపారమైన ప్రేమ. ఆంధ్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుకుంటూ వస్తున్నారు. మనందరూ ఒక్కసారి ఆలోచించాలి, గుజరాత్ ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే అక్కడ కంటిన్యూస్ గా ఒకే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అభివృద్ధి పదంలో ముందలు నడవాలంటే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత ఆంధ్ర ప్రజలపైన ఉందని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. సంక్షేమం అభివృద్ధి అనేది ప్రజాప్రభుత్వాన్ని జోడెద్దుల బండి. ఈరోజు వేదిక మీద మీరు చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఆనాడు అశోక్ గజపతి రాజు గారు కేంద్రంలో సివిల్ ఏవియేషన్ మంత్రిగా ఉన్నప్పుడు వేసిన పునాది, దాని తర్వాత మన రాము మూకా మంత్రి అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ అన్న ఉప ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ని దేశానికి మనం అంకితం చేస్తున్నాం. అది మా కమిట్మెంట్, అది మా పట్టుదల. ఉత్తరాంధ్రాన్ని నంబర్ వన్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, పూరా ఈస్ట్ కోస్టల్ ఇండియా తేజీ సే ఆగే బడ్ రహా హై, యే ఈస్ట్ ఇండియా కంపెనీ కా యుగ్ నహీ, ఈస్ట్ కోస్టల్ ఇండియా కా యుగ్ హై. సుందర్బన్ సే శ్రీహరికోట తక్ ఎన్డీఏ కి డబుల్ ఇంజన్ సర్కార్ రాకెట్ కి తరహ వికాస్ కర్ రహా హై. యే హై నమో కా తాకట్ ఔర్ హమారా రెస్పాన్సిబిలిటీ హై 2029 మే ఫిర్ నమో భారత్ దేశ్ కా ప్రధానమంత్రి బన్నే కా. యే హై హమారా నమో. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఉత్తరాంధ్ర ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అందరు చెప్పాలి జై హింద్, జై హింద్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రసంగించవచ్చు.

తర్వాత భారతదేశానికి యువ పురుషుడిగా వికసిత్ భారత్ మహాసంకల్పానికి దూరదృష్టి గల రూపకర్తగా ధర్మాన్ని భారతీయ శాశ్వత నాగరికత విలువలను పరిరక్షించడంలో ఆచంచల నిబద్ధతను కనపరుస్తూ తన దూరదృష్టి గల నాయకత్వంలో 140 కోట్ల భారతీయుల ఆశయాలకు నూతన స్ఫూర్తినిచ్చి దేశాన్ని అపూర్వ ప్రగతి పథంలో వేగంగా ముందుకు నడిపిస్తూ ఆత్మనిర్భరత స్ఫూర్తిని జాతి గొప్పతనాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ వేదికపై భారతదేశాన్ని ఆత్మవిశ్వాసంతో కూడిన గౌరవప్రదమైన స్థానం నిలబెట్టిన మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మన రాష్ట్ర ప్రజలందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. వేదికపై ఆశీనులైన ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి, విజనరీ లీడర్ శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి, ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ గోవా శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి, గౌరవ కేంద్ర మంత్రి వర్యులందరికీ, సోదర సమానులు శ్రీ నారా లోకేష్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, విశిష్ట అతిథులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, మీడియా

మిత్రులకు అందరికీ, భారీ సంఖ్యలో వచ్చేసిన ప్రజలందరికీ, అలాగే ఈ వేడుకను వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఈ నేల బానిసగా ఉండదు, ఈ జాతి ఎవరికి తలవంచదని సవాల్ విసిరిన అసమాన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు, ఆయన పేరు మన ఎయిర్పోర్ట్కి పెట్టడం చాలా చాలా స్ఫూర్తిదాయకం. యాజ్ వి డెడికేట్ దిస్ ఎయిర్పోర్ట్ టు ద పీపుల్, వన్ థాట్ కమ్స్ టు మై మైండ్, అల్లూరి స్ఫూర్తి రెక్కలపై ప్రపంచాన్ని చేరే ఆంధ్రప్రదేశ్. Rooted in Alluri's ideals and driven by the aspirations of our people, Andhra Pradesh is ready to soar to greater heights. ఈ రోజు మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి, జాతికి దీనిని అంకితం చేయటం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది. మోదీ గారి నాయకత్వంలో ఈరోజు 17,435 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి అంకితం కావడం, అలాగే నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం మన రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకమైన ఘట్టం. ఈ ప్రాజెక్ట్స్ కనెక్టివిటీని బలోపేతం చేయడం కాదు, ఎనర్జీ సెక్యూరిటీని పెంచి ఇండస్ట్రియల్ గ్రోత్కి మరింత వేగాన్ని అందించి యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆంధ్రప్రదేశ్ని మరింత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాయి. ఒక దేశం కేవలం ప్రకటనతో అభివృద్ధి చెందదు, ప్రజల కళల సాకారం అయ్యే మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతుంది. ఆనరబుల్ మోదీజీ, యువర్ విజన్ ఆఫ్ వికసిత్ భారత్ అండ్ ఆత్మ నిర్భర్ భారత్ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ ద నేషన్ అక్రాస్ ఎవ్రీ సెక్టర్, ఫ్రమ్ హైవేస్ టు రైల్వేస్, from ports to airports, from digital infrastructure to defense, manufacturing and renewable energy. Charitra kevalam mana nirminchina kattadalanu maatrame gurtinchukodu, vaati dwara nirmitavana bhavishyattuni gurtinchukundadu. Ee vishayam mee nayakatvamlo Andhra Pradesh ku labhistunna abhivruddhilo chaala chaala spashtanga kanipistham. Idivarike Visakhapatnamlo 2 lakshala kotla paiga pettubadlu, andulo NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, అలాగే అమరావతి కోసం 50,000 కోట్ల పెట్టుబడులు, రాయలసీమ అభివృద్ధికి 13,400 కోట్ల ప్రాజెక్టులు మన రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అట్ విశాఖపట్నం ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఆకాంక్షను సాకారం చేసింది. ఈ కార్యక్రమాలు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా 20 లక్షల పైగా ఉపాధి అవకాశాలను సృష్టించి స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింత బలోపేతం చేస్తూ ఆర్థిక అభివృద్ధికి మరింత బలాన్ని అందిస్తున్నాయి. అలాగే గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆయన మార్గదర్శకత్వంలో, వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా అవతరిస్తా ఉంది. ప్రత్యేకించి ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం ఆ మహావీరుడికి నివాళి మాత్రమే కాదు, ఆయన ఆశయాలను, ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించే చాలా చాలా గొప్ప నిర్ణయం. జి మల్లికార్జునరావు గారు, జిఎంఆర్ అందరూ ప్రేమగా పిలుచుకున్న జిఎంఆర్ గారు, వారు దీన్ని కట్టడం శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి, రాజాం నుంచి వచ్చి శ్రీకాకుళం వెనుకబాటుతనానికి ఆయన కృషిని ట్రస్టుల ద్వారా అందిస్తూ ఆయన నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో ఎయిర్పోర్ట్ నిర్మించడం మనందరికీ చాలా చాలా గర్వకారణం. ఈ సందర్భంగా మనందరం ఒక నిర్ణయం తీసుకోవాలి. పండ్లున్న చెట్టుకే రాళ్ళేస్తారంటారు. కష్టపడే కుటుంబ సభ్యుడు, తండ్రి కావచ్చు, పెద్ద కొడుకు కావచ్చు, అందరూ అతని మీద పడతారు, నువ్వు ఎక్కువ కష్టపడు, ఎక్కువ తిట్లు తింటావు. అలాంటిది మనం ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చాం? భారతదేశం ఒక పరిస్థితుల్లో బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల నుంచి

0: దశాబ్దం పైనుంచి మూడోసారి ప్రధానమంత్రిగా ఆయన ఈ రోజున మన దేశాన్ని నడిపిస్తా ఉన్నారు. అలాంటి ప్రధానమంత్రిని చాలామంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదేం? కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మనం వారికి ఇవ్వాల్సింది. నిజంగా ఆయన జంతర్ మంత్రులు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో. రాబోడు ఇక్కడ మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ కష్టం ఎవరు తీసుకోలేరు. ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని దెబ్బలు తిన్నా ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మన ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, 2 లక్షల పెట్టుబడులు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. కానీ ఇవన్నీ తట్టుకొని చేయాలి అంటే 144 కోట్ల తాలూకు ప్రజల ఆకాంక్షల్ని ఎంతోమంది వెనక్కి లాగుతున్నా, ఒకళ్ళు ముందుకు తీసుకెళ్లాలంటే ఎంతమంది తిడుతున్నా విమర్శిస్తున్నా తీసుకెళ్తున్నారంటే ఒకే ఒక నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. నేను ఎందుకు తపన పడ్డాను? నేను అలయన్స్ కోసం ఎందుకు తపన పడ్డాను? మీ నాయకత్వం మాకు కావాలి ఎందుకు తపన పడ్డానంటే, ఈరోజు ఎయిర్పోర్ట్ ఆపేశారు, ఒక చిన్నపాటి ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే. ఇన్ని వేల మందికి ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది అంటే ఆశీస్సులు కావాలంటే దేశం కోసం నిలబడే నాయకుడికి మన అండగా ఉంటే ఏం జరుగుద్దంటానికే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు ప్రారంభోత్సవం నిలబెట్టిన నిదర్శనం. ముఖ్యంగా 25 సంవత్సరాలు లోబడి ఉన్న పిల్లలున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, పిల్లల్ని సరైన దారిలో పెట్టడం, సరైన సంస్కారాలు నేర్పించడం చాలా చాలా అవసరం. ఈరోజు పొద్దున్న ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ చూశాను, ఆయన తిట్టిన ఎన్ని దూషించారో వారిని కూడా పెద్ద మనసుతోటి క్షమించారు ఆయన. అలాంటి ప్రధానమంత్రి గారికి మీ పాదాలకు నేను నమస్కారం తెలియజేస్తున్నా. నిజంగా మీ ఉన్నతి, మీ ఔన్నత్యం ఈరోజు చాలా చాలా స్ఫూర్తిదాయకం. భారతదేశం మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, దేశ ప్రజలందరికీ కూడా ఒక నాయకుడి కష్టాన్ని మనం వెంటనే గుర్తించలేము. అది ఎంత తపన పడుతున్నారు, ఒక కుటుంబాన్ని నడపడం ఎంత కష్టపడుతున్నాం, 140 కోట్ల మంది ప్రజలు నడపడం ఎంత ఆషామాషి వ్యవహారం కాదు. ముందుకు తీసుకెళ్లే నాయకుడికి తెలుస్తుంది, అలాంటి వ్యక్తికి మనం ఏమి ఇవ్వగలం? దేశాన్ని నడిపించడం అంటే రామకార్యం లాంటిది. హనుమంతుడు లంకకు లంఘించినప్పుడు అనేక అవాంతరాలు వచ్చినాయి, అనేక అడ్డంకులు వచ్చినాయి, రామకార్యం చాలా గొప్పది. అలాగే ఈరోజు ప్రధానమంత్రి గారు దేశాన్ని ముందుకు నడిపించేది బృహత్కార్యం, చాలా మహాకార్యం అది. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది హనుమంతుడికి మనం ఏమి ఇవ్వగలం? నువ్వెంత గొప్పగా లంఘించావు, ఎంత కష్టపడ్డావు, ఏ దేవతకైనా ఇవ్వాల్సిన స్తుతే. వాళ్ళు మన నుంచి ఏమి కోరుకోరు, ఒక తల్లిదండ్రులకి మనం ఏం కోరుకోరు, అమ్మ నువ్వు మా కోసం కష్టపడ్డావు, నాన్న నువ్వు మా కోసం కష్టపడ్డావు అని. అలాగే ఈ దేశ ప్రధానికి సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న ఈ దేశ ప్రధానికి మనం ఇవ్వగలిగేది మీరు మా కోసం ఎంత కష్టపడ్డారు, మీరు మా కోసం నేను నిరంతరం ఎంత శ్రమ తీసుకున్నారని చెప్పడమే మనందరి కర్తవ్యం. అలాంటి గౌరవ ప్రధానమంత్రి గారికి మనస్ఫూర్తిగా మీరు అనుకున్నంత కాలం అధికారం మీరు వద్దంటే వదలాలి, కానీ అధికారం మీ చేతుల్లోనే ఉంటుంది, దానికి మేమందరం నిరంతర కృషి చేస్తామని తెలియజేసుకుంటూ భారతమాత ముద్దుబిడ్డ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కసారి ఆయనకి ఇవ్వగలిగేది భారత్ మాతకి జయజయలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి గౌరవ ప్రధానమంత్రి గారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ ఆశీస్సులు మా అందరికీ కావాలి, రాష్ట్రానికి కావాలని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జయ భారత్ అండ్ జై హింద్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దూరదృష్టి, మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఈ మూడు అంశాల చుట్టూనే వారి దృక్పథం దృఢంగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అన్నది వారి లక్ష్యం. విమానాశ్రయాలు, పోర్టులు, పారిశ్రామిక కారిడార్స్, ఐటీ హబ్స్, లాజిస్టిక్స్ నెట్వర్క్స్, వీటి అభివృద్ధి వారి ప్రాధాన్యత వహిస్తారు. గౌరవనీయులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశం.

భారత్ మాతాకి దేశభక్తి రావాలి మీ అందరిలో. భారత్ మాతాకి భారత్ మాతాకి తెలుగు తల్లికి తెలుగు తల్లికి అందరికీ నమస్కారం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, ఆనరబుల్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, వేదిక పైన పెద్దలందరికీ, ఈరోజు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు. ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ ముందుగా పాదాభివందనం చేస్తున్నాను. మీరు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదు, ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్ ఇచ్చారు. నేడు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ వచ్చింది, ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి స్టీల్ కంపెనీ ఆర్సీఆర్ మిత్తల్ వచ్చింది, ఇంకా ఎన్నెన్నో. ఇవన్నీ ఎలా వచ్చాయి ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండేళ్ల కింద విధ్వంసమైన రాష్ట్రం, ఆ రోజు నేను పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరికీ ఒక హామీ ఇచ్చాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం, నిలబెట్టుకున్నాం. మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయి. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఎన్నో ఈ ప్రాంత ఆశలని ఆకాంక్షల్ని తక్కువ చేశారు, అడ్డుపడ్డారు, అన్ని అధిగమించాం. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణమైందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త ఎయిర్పోర్టు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. గిరిజనులతో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర పోరాటం దేశం ఎప్పటికీ మరిచిపోదు. ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం ఈ ఎయిర్పోర్టు. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ నిర్మించింది ఎవరో కాదు, ఉత్తరాంధ్ర వాసి జిఎంఆర్ ఈ ప్రాంత వాసే. ఇంకొక పక్క దీనికి తొలుగు అడుగు వేసిన అశోక్ గజపతి రాజు ఇక్కడి వారే. ఏవియేషన్ మంత్రిగా నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకున్న రామ్మోహన్ నాయుడుది కూడా ఉత్తరాంధ్రనే. ఇది ఉత్తరాంధ్ర సత్తా అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర దశ దిశ మార్చే కీలక ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి, వెంటిలేటర్ పైన ఆంధ్రప్రదేశ్కి ఆక్సిజన్ ఇచ్చి ఈరోజు నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆంధ్రుల సెంటిమెంట్, విశాఖ ఉక్కు
నిలబెట్టింది. ఎవరని గట్టిగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎవరు ఎవరు విశాఖ రైల్వే జోన్ మంజూరు చేసి విభజన హామీని నెరవేర్చింది ఎవరు? పోలవరానికి సాయం చేసి గాడిన పెట్టింది ఎవరు? రాజధానికి నిధులిచ్చి పనులు పునఃప్రారంభించిన వ్యక్తి ఎవరు? 2027 భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దీనికి మనందరం థ్యాంక్స్ చెప్పాలనా లేదా అని అడుగుతున్నా. చెప్పాలనా లేదా అని అడుగుతున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఏఎస్ఆర్ ఎయిర్పోర్టు 2703 ఎకరాలు, 5641 కోట్ల రూపాయలు, అద్భుతంగా వచ్చింది. ఎయిర్పోర్టుని ఫ్లయింగ్ ఫిష్ ఆకారం నిర్మించారు. మన తీర ప్రాంతాన్ని ఇది గుర్తు చేస్తుంది. అటు సముద్రం, ఇటు పచ్చని కొండల మధ్య విమాన ప్రయాణమే కొత్త అనుభూతిని తీసుకొస్తుంది. నేను చాలా విమానాశ్రయాలు చూశాను, కానీ భోగాపురం ఒక ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎయిర్పోర్ట్ లో అడుగడుగున తెలుగు కళలు, సంస్కృతి కనిపిస్తున్నాయి. తెలుగు ముగ్గులు, ఏటి కొప్పాక బొమ్మలు, కూచిపూడి నృత్యం, తోలు బొమ్మలాట, బొబ్బలి వీణ, నాదస్వరం, లేపాక్ష నంది వంటివి ప్రతిబింబించేలాగా తీర్చిదిద్దారు. విశాఖ నుంచి భోగాపురాన్ని నిర్మించే బీచ్ కారిడారు ప్రకృతి అందాలతో మరింత ఆకర్షణ తెస్తుంది. గ్లోబల్ ఏరోస్పేస్ ఏవియేషన్ హబ్ కి జిఎంఆర్ మానస ఏవియేషన్ యూనివర్సిటీ, ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టు శంకుస్థాపన చేసుకున్నాం. జిఎంఆర్ విఎఫ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కి ప్రారంభించుకున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్టుతో తెలంగాణ దశ దిశ మారింది. భోగాపురం ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుంది. ఈ 2015లో ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రకటన చేశాం. 2019లో అనుమతులు తెచ్చి శంకుస్థాపన చేశాం. భోగాపురానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే, గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ఈ 2 ఏళ్లలో ప్రధానమంత్రి గారి సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు సంబంధించి 6,13,00,000 పెట్టుబడులు, ఇవి పూర్తయితే 5,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉత్తరాంధ్రలో వచ్చే 3 ఏళ్లలో 2,784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఇది కాకుండా 65 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న
నేరేడు బ్యారేజీని కేంద్రం క్లియర్ చేశాం చేశారు. దశాబ్దాల కలని నిజం చేస్తాం. ఈ నెల 14వ తేదీన గోదావరి నీటిని ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. గోదావరి పోల వంశధారిని అనుసంధానం చేసే బాధ్యత తీసుకుంటాం. ఉత్తరాంధ్రలో టూరిజం, ఫార్మా, నేషనల్ హైవేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే కనెక్టివిటీ, రేర్ ఎర్త్ మినరల్స్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అరకు, పాడేరు సుందర ప్రాంతాలు లేనిదంటూ లేదు. వీటితో ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోరు. వేరే ప్రాంతాల్లో శ్రీకాకుళం కాలనీలు ఉండవు. వేరే ప్రాంతం నుంచి ఉత్తరాంధ్రకు వలసలు వచ్చే రోజు తొందరలోనే ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మిమ్మల్ని కోరేది ఒకటి, ప్రతి వ్యక్తికి అవసరమైన అవకాశాలు కల్పిస్తున్నాం, వాటిని అందిపుచ్చుకోండి. మీ జీవితాలకి మార్చుకుంటూనే సమాజం కోసం, ఈ ప్రాంతం కోసం పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ సందర్భంలో నేను ఒక్క విషయం మీ అందరికి గుర్తు చేయాలి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆవేదన గుర్తు చేశారు. వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. పిఎం సాబ్, మోడీ సాబ్, ఐఎమ్ టెలింగ్ యూ విత్ మై హార్ట్, వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. ది వరల్డ్ హ్యాజ్ మూవ్డ్ ఫ్రమ్ ఐటీ టు ఏఐ. ది రైట్ నాలెడ్జ్ ఈజ్ అవైలబుల్. ది రైట్ టెక్నాలజీ ఈజ్ మెచ్యూరింగ్. బట్ వీ నీడ్ లీడర్ టు డెలివర్. డెమోక్రటిక్ కంట్రీస్ ఎవ్రీవేర్ ఆర్ ఫేసింగ్ క్రైసిస్, సర్చింగ్ ఫర్ న్యూ లీడర్స్. వీఆర్ ఫార్చునేట్, ఇండియా ఈజ్ ఫార్చునేట్. దెర్ ఇస్ ఎ టెస్టెడ్ లీడర్షిప్. 25 ఇయర్స్ నరేంద్ర మోడీజీ యాజ్ చీఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హ్యాస్ డన్ ఎక్స్ట్రాఆర్డినరీ వర్క్. నేను చెప్పింది వాస్తవం అయితే మోడీ, గట్టిగా చెప్పాలి, ఈజ్ ది ఓన్లీ వన్ లీడర్ ఇన్ ది డెమోక్రటిక్ వరల్డ్ విత్ ది నాలెడ్జ్, ది టెక్నాలజీ అండ్ ది ఎబిలిటీ టు క్యారీ

0: right man, right time, right place is the blessing. Nation is blessed with his leadership. I am appealing entire nation, you have to think only one thing. Without Narendra Modi ji, we cannot imagine 2047. He is the tallest leader in the world. If we go to any country, everybody is respecting. That is the pride he brought for the nation. Hands off to him. All of us have to stand with him. Gattiga lesi nilabadukoni sangeebhavanni telijeyandi. Our commitment for the nation. Nation first, persons next. So I am very happy. Entire nation has to understand the amount of development, the amount of respect India is commanding globally. Only one man is leading, one leader is leading. That leader is Narendra Modi ji. We have to protect his leadership. All of us have to talk about it. Those who are criticizing him, they have to understand what they have contributed for this nation. He has done for the last 25 years extraordinary work. So with this, భారతదేశాన్ని నెంబర్ వన్ గా నిలబెట్టే శక్తి నరేంద్ర మోడీ గారికి ఉంది. తెలుగు జాతి చరిత్ర సృష్టించే శక్తి మనకుంది. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ఐక్యంగా అడుగేద్దాం. అటు కేంద్రం ఇటు రాష్ట్రం కలిసి ముందుకెళ్దాం. తెలుగు జాతిని నెంబర్ వన్ గా చేసుకోవాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉత్తరాంధ్ర మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇంకా మీరు పేద అరుపులు అరవడానికి లేదు. ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్ర, నెంబర్ వన్ ఆంధ్ర, నెంబర్ వన్ ప్రపంచంలో దేశం రావాలి. మరొకసారి మీ ఉత్సాహం చూశాను, మీ కమిట్మెంట్ చూశాను. ఇక్కడ ఎంతమంది ఉన్నారో, ఎంతమంది బయటనున్నారో, ఈరోజే మన గిరిజన పిల్లలు దింసా డాన్స్ చేసి గిన్నీస్ రికార్డు తెప్పించారు, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెప్పించారు. వాళ్ళందరినీ అభినందిస్తూ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆ మధుర క్షణం ఆసన్నమైంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం శుభ ప్రారంభోత్సవ మహోత్సవం, అలాగే ఇతర ప్రాజెక్టులని లాంఛనంగా ప్రారంభిస్తారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అన్వీలింగ్ ఆఫ్ ద ప్లాక్ ఫర్ వేరియస్ ప్రాజెక్ట్స్ విచ్ ఎన్కంపాస్ ద షేర్డ్ విజన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మినిస్ట్రీ ఆఫ్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. అభి హమ్ అనురోధ్ కర్తే హై హమారే మాననీయ ప్రధానమంత్రి జీ బటన్ దబాకర్ ఆవిష్కరణ్ ఔర్ లోకార్పణ్.

0: ఒక్కసారి గట్టిగా తోటి అభినందన తెలియజేయండి. అలాగే ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ఒక వీడియోని ఇప్పుడు మనం వీక్షించబోతున్నాం. ఏవి ప్లీజ్.
1: Andhra Pradesh, powering progress, strengthening connectivity and accelerating growth. Under the visionary leadership of Honorable Prime Minister Shri Narendra Modi ji, the government of India continues to strengthen the foundations of a Viksit Bharat. Today, Andhra Pradesh is receiving major development projects, marking a major milestone in Andhra Pradesh's aviation journey. The Alluri Sitarama Raju International Airport, Bhogapuram, is being inaugurated. Developed at a cost of over 5,600 crore rupees, it has an initial capacity to serve 6 million passengers annually. Spread over 2,200 acres and designed as a next-generation smart airport, it is much more than an airport. Beyond the runway, the Aero City, the Aviation Hub and Edu City will bring together enterprise, talent, learning and community in one connected region, creating skills, jobs, education, healthcare, new markets and stronger communities. It will drive tourism, investment and economic growth across the region. The foundation stone is being laid for the ASIP semiconductor project at Visakhapatnam. With an investment of over 460 crore rupees, the facility will manufacture around 96 million semiconductor chips annually and create high-skilled employment opportunities, strengthening India's clean energy network. The foundation stone is being laid for the transmission system for integration of Karnool 4 Renewable Energy Zone Phase 1. Being developed with an investment of over 5,500 crore rupees, the project will enable the evacuation of 4.5 gigawatts of renewable energy and its integration with the national grid. Two additional transmission systems are being inaugurated. The Karnool Wind and Solar Energy Zone Transmission System, developed at a cost of over 3,500 crore rupees, and the Anantapuram and Karnool Solar Energy Zone Transmission Scheme, developed with an investment of over 800 crore rupees. Collectively, these transmission systems will strengthen the national grid by enabling reliable transmission of clean energy and support India's energy transition and sustainable development. The foundation stone is also being laid for the high-level bridge at Linga Samudram on NH-565. With an investment of over 25 crore rupees, three completed road projects are being dedicated to the nation. These include the 27-kilometer Recharla Gurubai Gudam Greenfield Highway, developed at a cost of over 760 crore rupees. The 29-kilometer Gurubai Gudam Devarapalli Greenfield Highway, developed with an investment of over 930 crore rupees. And the 6-kilometer Tadipatri bypass on NH-67, constructed at a cost of 160 crore rupees. These corridors will promote regional linkages, enhance access to major religious destinations, improve safety and reduce travel distance. Together, these projects will improve connectivity, strengthen infrastructure, expand clean energy capacity and create direct and indirect employment opportunities across Andhra Pradesh. Under the leadership of Honorable Prime Minister Shri Narendra Modi ji, Honorable Chief Minister Shri N. Chandrababu Naidu Garu and Deputy Chief Minister Pawan Kalyan, these projects mark another decisive step towards a Viksit Andhra Pradesh and a Viksit Bharat.
0: Thank you very much, ladies and gentlemen. Kuch naam itihas ka hissa bante hai. और कुछ नाम इतिहास रचते हैं. ऐसे ही एक नाम, एक संकल्प और एक प्रेरणा है आप. पिछले 12 वर्षों से बिना थके, बिना रुके देश और देशवासियों की सेवा निरंतर समर्पित एक कर्म योगी है आप. अल्लूरी सीताराम राजू अंतर्राष्ट्रीय हवाई अड्डे पे आपका आत्मीय स्वागत करते हैं माननीय प्रधानमंत्री जी. अभी हम अनुरोध करते हैं इस पावन अवसर पर हमें संबोधित करें और मार्गदर्शन करें. लेडीज एंड जेंटलमैन, ऑनरेबल प्राइम मिनिस्टर एड्रेस ट्रांसलेटेड बाय ऑनरेबल मिनिस्टर राम मोहन नायडू गारु.
2: भारत माता की भारत माता की, भारत माता की। आंध्र प्रदेश के गवर्नर अब्दुल नजीर जी, गोवा के गवर्नर और इस धरती के संतान अशोक गजपति राजू जी, सीएम मेरे मित्र चंद्रबाबू नायडू जी, डिप्टी सीएम भाई पवन कल्याण जी, मंत्रिमंडल में मेरे साथी, युवा ऊर्जा से भरे हुए भाई राममोहन नायडू जी, चंद्रशेखर पेमसानी जी, भूपति राजू श्रीनिवास वर्मा जी, राज्य सरकार के मंत्री भाई नारा लोकेश जी, उपस्थित अन्य जनप्रतिनिधिगण, देवी और सज्जनों, अमरीकी नमस्कारम।
3: आंध्र प्रदेश गवर्नर अब्दुल नजीर गारी, गोवा गवर्नर अशोक गजपति राजू गारी, मन मुख्यमंत्री वर्यु चंद्रबाबु नायडु गारी, उप मुख्यमंत्री सोदर पवन कल्याण गारी, मंत्रिवर्ग सहचर राममोहन नायडु गारी, चंद्रशेखर पेम्मसानी गारी, भूपति राजु श्रीनिवास वर्म गारी, राष्ट्र प्रभुत्वंलो मंत्रिवर्युलु नारा लोकेश गारी, ఇక్కడికి విచ్చేసిన ఇతర ప్రజాప్రతినిధులకు నా సోదర సోదరీమణులకు అందరికీ కూడా నమస్కారం.
2: సాథ్యో, ఆజ్ కా దిన్ ఆంధ్రప్రదేశ్ కే వికాస్ కే లియే, స్వర్ణ ఆంధ్ర కే విజన్ కే లియే యే బహుత్ అహమ్ హై. ముజే ఆజ్ బహుత్ శుభ్ అవసర్ పర్ एक शुभ मास में उत्तर आंध्र की इस पवित्र भूमि पर आने का सौभाग्य मिला है. मैं सबसे पहले भगवान श्री वराह लक्ष्मी नरसिंह स्वामी के चरणों में प्रणाम करता हूं. मैं श्री कुर्मनाथ स्वामी और मां पोंडितल्ली अम्मवारू को नमन करता हूं.
3: మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి స్వర్ణాంధ్ర విజన్ కు ఎంతో కీలకమైన రోజు. ఈ శుభ సందర్భంగా ఈ పవిత్రమైన మాసంలో ఈ పవిత్రమైన ఉత్తరాంధ్ర భూమికి రావడం నాకెంతో సౌభాగ్యంగా భావిస్తున్నాను. ముందుగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి పవిత్రమైన పాదాలకు నా నమస్కారాలు అర్పిస్తున్నాను. అలాగే కూర్మనాథ స్వామి వారికి, అమ్మ పైడితల్లి అమ్మవారికి నమస్కరిస్తున్నాను.
2: साथियों, आज यहां करीब 18,000 करोड़ रुपीज की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है. एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं. इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं. ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र किस स्पीड से आगे बढ़ रहा है. मैं आप सभी को इन प्रोजेक्ट की बहुत बहुत शुभकामनाएं देता हूं.
3: మిత్రులారా, ఈ రోజు దాదాపు 18,000 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఎయిర్పోర్ట్ తో పాటు ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ లో రోడ్ కనెక్టివిటీని కూడా మరింత బలోపేతం చేస్తాయి. వీటిలో ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కు ఎంత వేగంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాయనడానికి ఒక నిదర్శనం. ఈ ప్రాజెక్టుల కోసం మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు.
2: సాథ్యం, ఆజ్ కా యే ఆయోజన్ नया इतिहास, नए रिकॉर्ड इसे रचने का भी है. आज एक और विकास के नए रिकॉर्ड बन रहे हैं, तो साथ ही ढीमसा डांस का सांस्कृतिक रिकॉर्ड भी रचा गया है। और ये चंद्रबाबू की विशेषता है कि उन्होंने दो क्षितिजों को छुआ है। एक तरफ ऊंची आसमान को सुने वाली व्यवस्था एयरपोर्ट का निर्माण, और दूसरी तरफ मेरे यहां के आदिवासी बहनों के द्वारा ढीमसा नृत्य का विश्व रिकॉर्ड बनाना। मैं चंद्रबाबू के इस विजन को विशेष रूप से सराहना करता हूं।
3: मित्रुलारा, ఈ రోజు ఒక కొత్త చరిత్ర, ఒక కొత్త రికార్డుని సృష్టించిన రోజు కూడా. ఒకవైపు అభివృద్ధిలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి, మరోవైపు ఢీమ్సా నృత్యం కూడా ఒక సాంస్కృతిక రికార్డును సృష్టించింది. ఇది చంద్రబాబు నాయుడు గారి విశిష్టత అనేది నేను తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక రెండు అంశాలని టచ్ చేశారు. ఒకటి నింగిని ఆకాశాన్ని అంటే ఎయిర్పోర్ట్ అయితే, మరొకటి గిరిజనుల సోదర సోదరీమణులతో ఈరోజు ఢీమ్సా నృత్యంతో ఒక రికార్డు సృష్టించారు. ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్, దీనికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను.
2: 13,000 సే జాదా ఆదివాసీ బహనో ఆర్ బేటియోకి ప్రస్తుతి, ఉన్కా ఉత్సాహ, उनका अनुशासन और आदिवासी संस्कृति का गौरव, यह दृश्य वाकई अद्भुत था। इसमें देश की विविधता की झलक भी थी और पीढ़ी दर पीढ़ी सहज कर रखी गई जनजातीय विरासत भी थी। मैं इस प्रस्तुति के लिए आप सभी का और विशेष रूप से मेरी आदिवासी बहनों और बेटियों का बहुत बहुत अभिनंदन करता हूं।
3: 13,000 मंदी की पैगा गिरीजन पिल्लू मरियु सोदरी मनल तालूका प्रदर्शन, वारी उत्साह, वारी क्रमशिक्षण मन गिरीजन संस्कृति की संबंधी गौरव। यह दृश्य निजंगा अद्भुत अनिपिंचिंदी, दीनिलो मन देशं तालूका वैविध्यता कनिपिंचिंदी, अलागे तरतरालुगा సంరక్షించబడిన గిరిజన వారసత్వం కూడా ప్రతిబింబించింది. ఈ అద్భుతమైన ప్రదర్శనకు మన గిరిజన పిల్లలకు, సోదరీమణులకు, అలాగే ఇక్కడ ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
2: సాథ్యో, ఈ ధర్తీ అల్లూరి సీతారాం రాజుకి ధర్తీ హై. అల్లూరి సీతారాం రాజుజీనే జిస్ ధర్తీ పర్ आदिवासी हितों के लिए अपना जीवन समर्पित किया, आज उसी धरती पर आंध्र प्रदेश के एक नए एयरपोर्ट की शुरुआत हो रही है। यह एयरपोर्ट आंध्र और उत्तर आंध्र की ग्रोथ का रनवे है। यह आंध्र के युवाओं के बेहतर भविष्य का लॉन्च पैड है। मैं आंध्र प्रदेश के लोगों को, देश के लोगों को बहुत बहुत बधाई देता हूं।
3: मित्रुलारा, ई नेला अल्लूरी सीतारामराजु गारी नेला। अल्लूरी सीतारामराजु गारु ई गिरिजन हक्कुल कोसं तन जीवितानी अंकितं चेसारो, आ पवित्रमैन भूमिपैने ई रोजु आंध्र प्रदेश को ओक कोत्त एयरपोर्ट प्रारंभमवुतुंदी। ई एयरपोर्ट ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక కొత్త రన్వేగా పనిచేస్తుంది. ఇది ఆంధ్ర యువత యొక్క ఉజ్వల భవిష్యత్తుకు

0: ఒక కొత్త లాంచ్ ప్యాడ్ లా పనిచేస్తుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరియు దేశ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు.
1: సాథియో, పహలే జబ్ ఎయిర్పోర్ట్ బన్తే థే తో ఎయిర్పోర్ట్ కే నామ్ ఏక్ హీ పరివార్ కే నామ్ పర్ చడ్ జాతే థే. హమ్నే ఇస్ పరంపరా కో బదలా. హమ్నే అయోధ్యా మే ఎయిర్పోర్ట్ కా నామ్ వాల్మీకి కే నామ్ సే జోడా. హమ్నే పంజాబ్ మే సంత్ రవిదాస్ జీ కే నామ్ సే ఎయిర్పోర్ట్ కా నామ్ జోడా. ఔర్ సాథియో, కేంద్ర కీ ఎన్డీఏ సర్కార్ నే నిర్ణయ కియా హై కి ఇస్ నయే ఎయిర్పోర్ట్ కా నామ్ శ్రీ అల్లూరి సీతారామ రాజు కే నామ్ పర్ హోగా. ఆంధ్రప్రదేశ్ కా జో భీ నాగరిక్ ఇస్ ఎయిర్పోర్ట్ సే యాత్రా కరేగా, దేశ్ ఔర్ దునియా కా జో భీ నాగరిక్ ఇస్ ఎయిర్పోర్ట్ సే యాత్రా కరేగా, ఉసే అల్లూరి సీతారామ రాజుజీ కే నామ్ సే జన సేవా ఔర్ రాష్ట్ర సేవా కీ ప్రేరణా మిలేగీ.
0: మిత్రులారా, ఒక గతాన్ని మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఒక సందర్భంలో భారతదేశంలో ఏ ఎయిర్పోర్ట్ నిర్మించినా ఒక్క కుటుంబం తాలూకా పేర్లే దానికి పెట్టేవారు. ఆ చరిత్రని మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం తిరగరాసింది. అయోధ్యలో ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తే దానికి వాల్మీకి గారి పేరు పెట్టాం. అలాగే పంజాబ్ లో సంత్ రవిదాస్ గారి పేరుతోని ఎయిర్పోర్ట్ ని ప్రారంభించాం. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ఎయిర్పోర్ట్ కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టాలనే నిర్ణయం తీసుకుంది. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణించే ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరుతో ప్రజాసేవకు దేశ సేవకు కూడా స్ఫూర్తి పొందుతారని తెలియజేస్తున్నాను.
1: సాథ్యో, బీతే 12 ఇయర్స్ మే దేశ్ కే ఏవియేషన్ సెక్టర్ నే అసాధారణ ప్రగతి కీ. 2014 తక్ దేశ్ మే కేవల్ 74 ఎయిర్పోర్ట్ ఆపరేషనల్ థే. ఆజ్ యే సంఖ్య 166 హై. ఏక్ సమయ థా జబ్ హవాయి ఉడానే సిర్ఫ్ బడే శహరో తక్ సీమిత థీ. ఎన్డీఏ సర్కార్ మే ఆజ్ छोटे शहर के साधारण लोग भी फ्लाइट से आ जा रहे हैं.
0: మిత్రులారా, గత 12 సంవత్సరాల్లో దేశంలో విమానయాన రంగం ఒక అసాధారణమైన పురోగతిని సాధించింది. 2014 వరకు దేశంలో కేవలం 74 ఎయిర్పోర్ట్లు ఆపరేషనల్ గా ఉంటే ఈరోజు ఆ సంఖ్య పెరిగి 166 ఎయిర్పోర్ట్లకి చేరుకుంది. ఒకప్పుడు విమానాశ్రయాలు, విమాన ప్రయాణాలు పెద్ద నగరాలకే పరిమితమయ్యేవి. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చిన్న పట్టణాల నుంచి సాధారణ ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారని తెలియజేస్తున్నాను.
1: 12 ఇయర్స్ మే సిర్ఫ్ ఎయిర్పోర్ట్ కి సంఖ్య నహీ బడీ హై. హమారీ ఉడాన్ యోజన కే కారణ్ ఆజ్ గరీబ్ పరివార్ కే లోగో కో భీ జహాజ్ మే బైఠనే కా అవసర్ మిల్ రహా హై. ఇస్ యోజనానే గరీబ్ సే గరీబ్ కో అప్నా సప్నా పూరా కర్నే మే మదద్ కీ హై. కుచ్ దిన్ పహలే హీ సర్కార్ నే ఉడాన్ యోజనా కే దూసరే ఫేజ్ కీ శురూఆత్ కీ హై. ఇస్ పర్ భీ 29,000 కరోడ్ రూపీస్ ఖర్చ్ కియే జాయేంగే.
0: మిత్రులారా, ఈ 12 సంవత్సరాల్లో కేవలం ఎయిర్పోర్ట్ స్థలక సంఖ్య మాత్రమే పెరగలేదు. మన ఉడాన్ పథకం వల్ల పేద కుటుంబాలకు చెందిన ప్రజలు కూడా మొదటిసారి విమానంలో ప్రయాణించే అవకాశం వాళ్ళందరూ పొందారు. ఈ పథకం అత్యంత పేదవారికి తమ కలలు నిజం చేసుకునే అవకాశం కూడా కల్పించింది. కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం తాలూకా ఫేజ్ 2ని కూడా ప్రారంభించింది. దీని ద్వారా దేశంలో 29,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుందని తెలియజేస్తున్నాను.
1: సాథ్యో, ఏవియేషన్ సెక్టర్ మే దేశ్ నే ఏక్ ఔర్ బడా మైల్స్టోన్ హాసిల్ కియా హై. కుచ్ హీ దిన్ పహలే कांची में जी स्पोक एयरपोर्ट मॉडल का शुभारंभ हुआ, आज वही मॉडल पंजाब के अमृतसर तक पहुंच गया है. इससे अमृतसर से 25 से ज्यादा इंटरनेशनल डेस्टिनेशन जुड़ जाएंगे. मैं इस उपलब्धि के लिए आंध्र की इस धरती से पंजाब के लोगों को भी बधाई देता
0: हूं। मित्रों,
1: हमारे आंध्र प्रदेश के पास हमेशा से विकसित भारत का ग्रोथ इंजन बनने का सामर्थ्य रहा है। आंध्र प्रदेश के विकास के लिए हमारे प्रयास डबल इंजन की स्पीड से आगे बढ़े, इसके लिए मैंने आंध्र के लोगों से डबल इंजन सरकार का आशीर्वाद मांगा था और आज चंद्रबाबू नायडू जी के नेतृत्व में, पवन कल्याण जी के नेतृत्व में एनडीए की पूरी टीम आंध्र प्रदेश के लिए डबल स्पीड से काम कर रही है।
0: मित्रुलारा, विमानयान రంగంలో దేశంలో మరో పెద్ద రైలు మైలురాయిని మనం సాధించాం। కొద్ది రోజుల క్రితమే కాశీలో ప్రారంభమైన స్పోక్ ఎయిర్‌పోర్ట్ మోడల్ ఈ రోజు పంజాబ్లోని అమృత్సర్ వరకు కూడా విస్తరించింది। దీంతో అమృత్సర్లో 25 కి పైగా అంతర్జాతీయ గమ్యాలకు నేరుగా కనెక్ట్ అవ్వడానికి అవకాశం కలిగింది। ఈ విజయానికి ఆంధ్రప్రదేశ్ నేల నుంచి పంజాబ్ ప్రజలకు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను। అలాగే మిత్రులారా, వికసిత భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ కూడా ఒక గ్రోత్ ఇంజన్ గా నిలిచే సామర్థ్యం కలిగి ఉంది। ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం డబుల్ ఇంజన్ వేగంతో మా ప్రయత్నం ముందుకు సాగాలని నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు డబుల్ ఇంజన్ ప్రభుత్వం కోసం ఆశీర్వాదాన్ని నేను కోరాను। ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ టీం మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం డబుల్ వేగంతో పనిచేస్తుందని గర్వంగా తెలియజేస్తున్నాను।
1: సాధ్యం ఆ దేశ్ బ్లూ ఎకానమీ కో లగాతార్ మజబూత్ కర్ రహా హమారా విజన్ హై కి పూరా క్షేత్ర కోస్టల్ ఎకానమీ కారిడోర్ కే రూప్ మే వికసిత్ హో। ఇసీ లక్ష్య కే సాథ్ విశాఖపట్నం సే కృష్ణపట్నం తక్ हमारे पुराने पोर्ट्स को आधुनिक रूप दिया जा रहा है। इसके अलावा मुलापेटा और रामायापट्टनम में हम नए पोर्ट्स भी बना रहे हैं।
0: मित्रुलारा, ई रोज देशम ब्लू इकॉनमी ने निरंतरम बलोपेतम चेस्तुंदी। मा विजन ई मोत्तम प्रांतान्नी ओक कोस्टल इकॉनमिक कॉरिडोर गा अभिवृद्धि चेयडम। ई लक्ष्यंतो విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు మన పాత పోర్ట్స్ అన్నిటినీ కూడా ఆధునీకరిస్తున్నాం। అదే సమయంలో మూలపేట మరియు రామయ్యపట్నంలో కొత్త పోర్ట్స్ ని కూడా మనం నిర్మించబోతున్నాం।
1: సాధ్యం పోర్ట్ డెవలప్మెంట్ కే సాత్ సాత్ పూరే ఆంధ్ర మే హైవే ఔర్ ఎక్స్‌ప్రెస్‌వే కా నెట్వర్క్ తయార్ హో రహా హై। విశాఖపట్నం రాయపూర్ ఎక్స్‌ప్రెస్‌వే జైసే ప్రాజెక్ట్ ఇస్ పూరే క్షేత్ర కో రఫ్తార్ దే రహే హై।
0: మిత్రులారా, పోర్టుల అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం హైవేస్ ఎక్స్‌ప్రెస్‌వేస్ నెట్వర్క్ ని విస్తృతంగా పెంచుకుంటూ పోతుంది। విశాఖపట్నం రాయపూర్ ఎక్స్‌ప్రెస్‌వే వంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి సరికొత్త వేగాన్ని అందిస్తున్నాయి।
1: సాధ్యం ఈ పూరా రీజన్ దేశ్ కే బడే ఔద్యోగిక కేంద్రో సే ఆసానీ సే జుడే ఇస్కే లియే ఆజ్ ఆంధ్రప్రదేశ్ మే करीब 1,00,000 करोड़ रुपीज की रेलवे परियोजनाओं पर काम चल रहा है। राज्य के पूरे रेल नेटवर्क का इलेक्ट्रिफिकेशन हो चुका है। यहां 70 से ज्यादा रेलवे स्टेशनों को भी आधुनिक बनाया जा रहा है।
0: मित्रुलारा, ई प्रांतम मोत्तम देशंलोनि प्रधान पारिश्रमिक केंद्रालतो मरिंत सुलभंगा अनुसंधानम अवडानिकि ई रोजु आंध्रप्रदेश लो దాదాపు 100,000 కోట్ల రూపాయలు విలువైన రైల్వే ప్రాజెక్ట్స్ తాలూకా పనులు కూడా జరుగుతున్నాయి। రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ అంతా ఇప్పటికీ పూర్తిగా ఎలక్ట్రిఫికేషన్ అయ్యింది। అదే విధంగా 70కి పైగా రైల్వే స్టేషన్లు కూడా ఆధునీకరిస్తున్నాం।
1: సాధ్యం ఆది క్షేత్ర కే వికాస్ మే పిఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ బి బడీ భూమిక నిభా రహా హై। पीएम गति शक्ति के माध्यम से इस पूरे क्षेत्र में रेल, पोर्ट और एयरपोर्ट को एक साथ जोड़ा जा रहा है। जब यहां यह आधुनिक लॉजिस्टिक नेटवर्क तैयार हो जाएगा तो उद्योगों को बेहतर कनेक्टिविटी मिलेगी, किसानों को फायदा होगा और ईज ऑफ डूइंग बिजनेस भी बढ़ेगा।
0: मित्रुलारा, ई प्रांत अभिवृद्धि तो पीएम गति शक्ति नेशनल मास्टर प्लान कीलक पात्र पोषिस्तुंदी। पीएम गति शक्ति द्वारा రైల్ కానీ పోర్టు కానీ ఎయిర్పోర్ట్లు కానీ ఒక సమగ్ర నెట్వర్క్ గా అనుసంధానం చేస్తున్నాం. ఈ ఆధునిక లాజిస్టిక్స్ నెట్వర్క్ పూర్తయిన తర్వాత పరిశ్రమలకు మరింత మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది, రైతులకి ప్రయోజనం చేకూరుతుంది, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి కూడా మరింత పెరుగుతుంది.
1: సాథ్యో, ఆంధ్రప్రదేశ్ హమేషా భవిష్య కి సోచ్ రఖనే వాలా ప్రదేశ్ రహా హై. సాఫ్ట్వేర్, ఐటీ ఆర్ టెక్ సెక్టర్ మే ఆంధ్ర కే యువాఓ నే పూరి దునియా మే అప్నా డంకా బజాయా హై. और इसलिए सरकार यहां के टैलेंट को आंध्र प्रदेश की डेवलपमेंट पावर से जोड़ना चाहती है.
0: मित्रुलारा, आंध्र प्रदेश ఎప్పటి నుంచో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగే రాష్ట్రం. సాఫ్ట్వేర్ గాని ఐటీ గాని టెక్ రంగాల్లో గాని ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచవ్యాప్తంగా తన ప్రతిభను చాటుకున్నారు. అందుకే ఇక్కడ యువత తాలూకా ప్రతిభను ఆంధ్రప్రదేశ్ తాలూకా అభివృద్ధి శక్తితో అనుసంధానం చేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది.
1: హమారే టాలెంటెడ్ యువాఓ కి ప్రతిభా కా లాభ ఆంధ్రప్రదేశ్ ఆర్ దేశ్ కో జ్యాదా సే జ్యాదా మిలే యే బహుత్ ఆవశ్యక్ హై. ఇస్కే లియే హమారా ఫోకస్ అబ్ సెమీకండక్టర్ జైసే ఫ్యూచరిస్టిక్ టెక్ ఇండస్ట్రీ పర్ హై. విశాఖపట్నం మే నయే సెమీకండక్టర్ ప్లాంట్ కా శిలాన్యాస్ ఇసీ దిశా మే ఏక్ బహుత్ బడా కదమ్ హై.
0: మన ప్రతిభావంతులైన యువత సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ కే కాకుండా దేశానికి మరింత ఉపయోగపడాలి. అందుకే ఇప్పుడు మా దృష్టి సెమీకండక్టర్ వంటి ఫ్యూచరిస్టిక్ టెక్ ఇండస్ట్రీస్ పై ఉంది. విశాఖపట్నంలో కొత్త సెమీకండక్టర్ ప్లాంట్ తాలూకా శంకుస్థాపన ఆ దిశగా ఒక గొప్ప అడుగుగా నేను భావిస్తున్నాను.
1: చంద్రబాబు కే నేతృత్వమే హమారా ఆంధ్ర అబ్ సాఫ్ట్వేర్ కే సాత్ సాత్ మ్యానుఫ్యాక్చరింగ్ కా భీ హబ్ బనేగా. इससे आंध्र में फ्यूचरिस्टिक जॉब तैयार होगी, टेक इंडस्ट्रीज के लिए नया वातावरण तैयार होगा.
0: चंद्रबाबू नायडू गारी नेतृत्व में इकपै मन आंध्रप्रदेश सॉफ्टवेयर हब मात्रमे कादु मैन्युफैक्चरिंग हब गा कूडा एदगबोतुंदी. दींतो आंध्रप्रदेश लो फ्यूचरिस्टिक जॉब्स सृष्टिंचबड़ताई, टेक इंडस्ट्रीज को अनुकूलमैन ओक कोत्त इकोसिस्टम कूडा इक्कड एर्पडुतुंदी.
1: साथियों, वर्ल्ड इकोनॉमी में कहीं पर किसी भी ग्रोथ सेंटर का निर्माण सिर्फ एक फैक्ट्री से नहीं हो सकता, उसके लिए एक पूरे इकोसिस्टम की जरूरत होती है. आज आंध्र प्रदेश में हम ग्रोथ का वही इकोसिस्टम तैयार कर रहे हैं. चंद्रबाबू नायडू जी व्यक्तिगत स्तर पर दिन रात మెహనత్ కర్తే హై, ఇసీ కా పరిణామ్ హై ఆజ్ దునియా కి కై బడి బడి కంపెనీయా యహాన్ నివేశ్ కర్నే అక్లీ ఆనా చాహతీ హై.
0: మిత్రులారా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏ గ్రోత్ సెంటర్ అయినా ఒక్క ఫ్యాక్టరీతో నిర్మించబడదు. దానికోసం ఒక పూర్తి ఈకోసిస్టమ్ ని మనం ఏర్పాటు చేయాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మనం అలాంటి గ్రోత్ ఈకోసిస్టమ్ నే నిర్మించబోతున్నాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా రాత్రి పగలు రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. దాని ఫలితంగానే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయి.
1: సాథ్యో, యహా సెమీకండక్టర్ కే సాత్ సాత్ ఏఐ ఇన్ఫ్రా ఆర్ డేటా సెంటర్ పర్ భీ కామ్ హో రహా హై. గూగల్ నే భీ యహా 15 బిలియన్ డాలర్స్ కే एआई और क्लाउड इंफ्रास्ट्रक्चर कैंपस की घोषणा की है. और भी कई ग्लोबल कंपनी यहां नई संभावनाएं देख रही हैं. इसका बहुत बड़ा फायदा आंध्र प्रदेश के साथ साथ देश के यूथ को हो रहा है.
0: मित्रुलारा, इक्कड़ सेमीकंडक्टर तो पाटु एआई इंफ्रास्ट्रक्चर डेटा सेंटर्स रंगाल्लो कूडा वेगंगा पनुलु जरुगुतुन्नायि. गूगल कूडा ఇక్కడ 15 బిలియన్ డాలర్లు విలువైన ఏఐ మరియు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్ ని ఏర్పాటు చేయబోతుంది. ఇంకా అనేక అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇక్కడ కొత్త పెట్టుబడులకు అవకాశాలు చూస్తున్నాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ యువత కాకుండా దేశ యువతకు కూడా ఒక గొప్ప ప్రయోజనం కలగబోతుంది.
1: సాథ్యో, ఆంధ్రకి ఇండస్ట్రియల్ గ్రోత్ స్టోరీ केवल डिजिटल टैग तक ही सीमित नहीं है। नकापल्ली में केंद्र सरकार बड़े फार्मा पार्क के लिए भी सहयोग दे रही है। इसे आंध्र प्रदेश देश के एक बड़े फार्मा हब के रूप में भी विकसित होगा।
0: मित्रुलारा, आंध्र प्रदेश इंडस्ट्रियल ग्रोथ स्टोरी काकुंडा डिजिटल टेक वर्के परिमितं काकुंडा नक्कपल्लिलो केंद्र प्रभुत्वं योक्क भारी फार्मा पार्क एर्पाटुकु कूडा सहकरिस्तुंदी। दींतो आंध्र प्रदेश देशंलोने ओक प्रमुख फार्मा हब गा एदगबोतुंदनि तेलियजेस्तुन्नानु।
1: ग्रीन एनर्जी की फील्ड में भी अकेले रायलसीमा क्षेत्र में 5 लाख करोड़ रुपए से ज्यादा का इन्वेस्टमेंट हुआ है। मैं आज आंध्र प्रदेश के आप सभी लोगों को फिर विश्वास दिलाता हूं, हमारी सरकार ऐसी हर संभावनाओं को साकार करने के लिए दिन रात ये डबल इंजन सरकार काम करती रहेगी।
0: ग्रीन एनर्जी रंग में कूड़ा ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే 5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను మరోసారి హామీ ఇస్తున్నాను, ఇలాంటి ప్రతి అవకాశాన్ని నిజం చేయడానికి, ఆ కలని సాకారం చేయడానికి మా ప్రభుత్వం, ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాత్రి ప్రగలు కృషి చేస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నాను.
1: సాధ్యం ఆజ్ ఆంధ్రప్రదేశ్ మే హర్ సెక్టర్ మే किस स्पीड से काम हो रहा है इसका अंदाजा आप इस बात से लगा सकते हैं कि पिछले 3 यात्राओं में ही मैंने 2 लाख करोड़ रुपीज के प्रोजेक्ट का शुभारंभ यहां किया है।
0: मित्रुलारा, ई रोजु आंध्र प्रदेश लो प्रति रंगलो एंत वेगंगा अभिवृद्धि जरुगुतुंदो మనం ఒక్కసారి అంచనా వేయాలనంటే ఈ ఒక్క విషయం గమనించండి. నా గత 3 పర్యటనల్లో 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు, కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు నేను ఎక్కడే ప్రారంభించానని తెలియజేస్తున్నాను.
1: ముజే ఖుషీ హై కి ఆంధ్ర కి ఇస్ వికాస్ యాత్ర మే ఉత్తర ఆంధ్ర భీ సశక్త హో రహా హై. హమ్ విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ बीआर को देश के बड़े औद्योगिक केंद्र के रूप में विकसित कर रहे हैं। हमारा लक्ष्य है बीआर एशिया का प्रमुख इकोनॉमिक हब बने। ये एयरपोर्ट से लेकर सेमीकंडक्टर यूनिट तक इसी मिशन का हिस्सा है।
0: ये अभिवृद्धि प्रयाणों लो उत्तरांध्र कोड़ा मरिंत बलोपेतं अवुतुन्नंदुकु नाकेंतो आनंदंगा उंदी। మనం విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ ను దేశంలో ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి మనం చేస్తున్నాం. మన లక్ష్యం బీఆర్ ను ఆసియా ఖండంలోనే ఒక ప్రముఖ ఎకనామిక్ హబ్ గా తీర్చిదిద్దడం. దీనికి ఎయిర్పోర్ట్ నుంచి సెమీకండక్టర్ యూనిట్ వరకు జరుగుతున్న ప్రతి కార్యక్రమం ఆ లక్ష్యంలో భాగమే అనేది కూడా నేను తెలియజేస్తున్నాను.
1: సాధ్యం హమారి సర్కార్ కా మంత్ర హై इन्वेस्टमेंट से एम्प्लॉयमेंट, इसलिए सरकार ने अपनी तरफ से भी इन्वेस्टमेंट बढ़ाया है और हम प्राइवेट सेक्टर को भी इन्वेस्टमेंट के लिए प्रेरित कर रहे हैं। आप भी जानते हैं जब इन्वेस्टमेंट बढ़ता है तो मैन्युफैक्चरिंग बढ़ती है, मैन्युफैक्चरिंग बढ़ती है तो एक्सपोर्ट बढ़ता है, एक्सपोर्ट बढ़ता है तो रोजगार के नए अवसर बनते हैं और रोजगार बढ़ता है तो लोगों की आमदनी बढ़ती है, परिवारों की जिंदगी बेहतर होती है और आंध्र प्रदेश में हम यही होते देख रहे हैं।
0: मित्रुलारा, मा प्रभुत्वं तालूका मंत्रं पेट्टुबडि नुंची उपाधि वरकु, अंदुके प्रभुत्वं तनवंतुगा कूडा पेट्टुबडिलु पेंचुकुंटू पोतुंदी। अदे समयंलो प्रैवेट सेक्टर तालूका पेट्टुबडिलु कूडा वाळ्ळु इंका एक्कुवगा पेट्टेला प्रोत्साहिस्तुंदी। మీ అందరికీ తెలుసు, పెట్టుబడులు పెరిగితే తయారీ రంగం పెరుగుతుంది, తయారీ రంగం పెరిగితే ఎగుమతులు పెరుగుతాయి, ఎగుమతులు పెరిగితే కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఈ కొత్త ఉద్యోగ అవకాశాలు పెరిగితే ప్రజల తాలూకా ఆదాయం పెరుగుతుంది, ఆ పెరిగినప్పుడు కుటుంబం తాలూకా జీవితాలు మరింత మెరుగుపడతాయి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఈ మార్పుని మనం కళ్ళారా చూస్తున్నాం.
1: సాధ్యం मुझे पूरा विश्वास है आज यहां जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे। चंद्रबाबू जी के नेतृत्व में आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है। मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत धन्यवाद।
0: मित्रुलारा, ई रोज प्रारंभमैन शंकुस्थापन जगह प्रति प्रोजेक्ट स्वर्णांध्र मरियु विकसित भारत संकल्पालनु साकारं चेयडंलो एंतो गोप्प पात्र पोषिस्तुंदने नम्मकं नाकुंदी। मरी चंद्रबाबु नायडु गारि तालूकु नेतृत्वंलो आंध्र प्रदेश राष्ट्रं विकसित भारत विजन कु ओक पेद्द शक्तिगा ఉజ్వలంగా ఉజ్వలిస్తుంది। మరోసారి ఈ అన్ని ప్రాజెక్టుల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు, అలాగే ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరీమణులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాను।
1: భారత్ మాతాకి
0: జై,
1: భారత్ మాతాకి
0: జై,
1: భారత్ మాతాకి
0: జై।
1: ధన్యవాద్।

0: ಪುತ್ತೂರಾಂಧ್ರನಿ ಉತ್ತಮ ಆಂಧ್ರಗ ತೀರ್ಚಿದ್ದಾಳನಿ ಕೇಂದ್ರ ಪೌರ ವಿಮಾನಯಾನ ಶಾಖಾ ಮಂತ್ರಿ ಕಿಂಜರಾಪು ರಾಮಮೋಹನ್ ನಾಯ್ಡು ಪಿಲುಪುತೋ ಸಂಕ್ಷೇಮಂ ಅಭಿವೃದ್ಧಿ ಜೋಡೆದ್ದುಲುಗಾ ರಾಷ್ಟ್ರಾನ್ನಿ ಅಭಿವೃದ್ಧಿ ಪಥಂಲೋ ನಡಿಪಿಸ್ತಾಯನೆ ರಾಷ್ಟ್ರ ಐಟಿ ವಿದ್ಯಾಶಾಖ ಮಂತ್ರಿ ನಾರಾ ಲೋಕೇಶ್ ಮಾಟತೋ ನದುಲ ಅನುಸಂಧಾನಂತೋ ನೀಟಿ ಕೊರತ ತೀರುಸ್ತಾಮನ್ನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ವಾಗ್ದಾನಂತೋ ಕೊನಸಾಗಿನ ಪ್ರಸಂಗಾಲು అనంతరం మాన్య ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారాం రాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం, ఇతర శంకుస్థాపనలు, ఆపై ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించే ప్రతి ప్రయాణికుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును తలుచుకుని స్ఫూర్తిని పొందుతారనే ఆశాభావం వ్యక్తం చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఉత్తేజపూరిత ప్రసంగంతో వేదికపై కార్యక్రమాలు ముగిశాయి.
1: ఇది ముగింపు కాదు, ఆనంద విమానం గగనతలానికి ఎగిరింపు, అంతర్జాతీయంగా భారతీయ అభివృద్ధి ఎదిగింపుగా భావిస్తూ భారత ప్రధాని గౌరవనీయ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. తిరిగి ఆకాశవాణి స్టూడియోస్కి వెళ్దాం.
2: మీరింతవరకు గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిచే విజయనగరం జిల్లా భోగాపురంలో శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ రాంభట్ల నృసింహశర్మ, కుమారి ఎన్ మణి. ఈ వ్యాఖ్యానం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమైంది.
3: ఆకాశవాణి హైదరాబాద్కి.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు విందాం.

0: పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు విందాం.

షో టైం కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట చూడాలని ఉంది సినిమా కోసం హరిహరన్ పాడారు. గీత రచన వేటూరు సుందరమూర్తి, సంగీతం మణిశర్మ. మనం వింటున్నాం షో టైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం కనుక తెలిస్తే వెంటనే 0402324080 నెంబర్కు వాట్సాప్ చేయండి. మరి ప్రశ్న వచ్చేస్తుంది, పాట విన్నారు కదా. మరి షో టైం కార్యక్రమానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి మా అభిమాన శ్రోతలకు ప్రశ్న: సిగరెట్ పీకలు, కళ్ళద్దాల లెన్సులు, కారు టైర్లు. ప్రశ్న మరొకసారి: సిగరెట్ పీకలు, కళ్ళద్దాల లెన్సులు, కారు టైర్లు, వీటిల్లో ప్లాస్టిక్ దేంట్లో ఉంది? ఈ మూడిట్లో ప్లాస్టిక్ దేంట్లో ఉంది? మీ కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324080 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల మీద ఆశగా తెలిపోతున్నా. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. తెర తాళాలు తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

వీరు కూడా సరైన సమాధానం పంపారు. తర్వాత ప్రభాకర్ రావు, స్వరూప రెబానా కొమరం భీం జిల్లా నుంచి, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి గుమ్మిదీని లక్ష్మీనారాయణ కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. పుట్టపాక నుంచి భవానీ వెంకట్ రైట్ ఆన్సర్. ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఇంకా చాలామంది శ్రోతలు కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. కొంతమంది రాంగ్ ఇచ్చారు, మ్యాక్సిమం అయితే రాంగే ఇచ్చారు, కొంతమంది మాత్రమే సరైన సమాధానం పంపించారు. బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాల్ వినయ్ కుమార్ సరైన సమాధానం ఇచ్చారు. వీరు మరొక శ్రోతలు వీళ్ళు కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ కూడా రైట్ ఆన్సర్. తర్వాత కనజగూడ కుషయ్యగూడ వెంకటేష్ మౌనిక రైట్ ఆన్సర్. పాలెంపోలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వీరు పోలపల్లి శ్రీనివాస రాజన్నపేట గ్రామ సిరిసిల్ల గ్రామం నుంచి రైట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్.

నాగభూషణం, నారాయణ స్వామి వీళ్ళు మాత్రమే సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం ఏంటి అంటే సిగరెట్ పీకలు, కళ్ళద్దాల లెన్స్లు, కారు టైర్లు, వీటిలో ప్లాస్టిక్ ఉంటుంది అని మన ప్రశ్న వేశాం. అయితే సర్వసాధారణంగా మనం తప్పుగా ఆలోచించడానికి మన వెంటనే మన దృష్టి కారు టైర్లు అలాగే కళ్ళద్దాల లెన్సులు వాళ్ళ వాటి మీదకి వెళుతుంది, సిగరెట్ పీకల మీదకి వెళ్ళదు. కానీ ఇండైరెక్ట్గా సిగరెట్లో కూడా ప్లాస్టిక్ ఉంటుంది. అంటే అర్థం ఏంటి అంటే ఆన్సర్ మూడింట్లో కూడా ప్లాస్టిక్ ఉంటుంది అనేది సరైన సమాధానం. ఈ సమాధానం పంపిన వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. మరొక ప్రశ్న వచ్చేస్తుంది. ఈరోజు తక్కువ సమయం ఉంది, ఎందుకంటే లైవ్ స్పీచ్ పిఎం స్పీచ్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అందుకని మరి మనం తక్కువ సమయం కేటాయించుకున్నాము. భారత పునరుజ్జీవ పితామహులు అని ఎవరిని పిలుస్తారు? భారత పునరుజ్జీవన పితామహులుగా ఎవరిని పిలుస్తారు? మీ కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు సమాధానం ముందుగా, ఆ తర్వాత మీ పేరు, మీ ఊరు పేరు.

గోపి గోపిక గోదావరి సినిమా నుంచి చక్రి కౌశల్య పాడిన పాట విన్నారు. గీత రచన రామ జోగశాస్త్రి, సంగీతం చక్రి. మనం అడిగినటువంటి ప్రశ్న, భారత పునరుజ్జీవన పితామహులుగా ఎవరిని పిలుస్తాము అని చెప్పేసి ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలా మంది పంపించారు, వారందరి పేర్లు చదివి ప్రయత్నం చేస్తాను. ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరాజ్, సునీత. చంపాపేట నుంచి రాధ. హైదరాబాద్ బీఎండ్ నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్. నందిపేట నుంచి వెంకటేష్. తర్వాత ప్రభాకర్ రావు, స్వరూప, రుభేన. కొమరం భీం జిల్లా నుంచి పులిపాటి వెంకటేశం. మహబూబ్నగర్ జిల్లా నుంచి కనకారావు, పెడన నుండి ఆనందరావు, దాదాపురం. ప్రదీప్ కుమార్, నల్లబత్తుల జ్ఞానేశ్వర్, గద్వాల జిల్లా నుండి వీరు రెస్పాండ్ అయ్యారు. మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, పుట్టుపక్క నుంచి భవానీ వెంకట్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద వారి కుటుంబ సభ్యులు, వెల్లుల్ల నుంచి జాప భూమేశ్వర్, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ, పోలపల్లి శ్రీనివాస్ సిరిసిల్ల జిల్లా నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, ద్రోణంరాజు, సూర్యశ్రీ మహాలక్ష్మి కౌకూరు నుంచి కూడా రెస్పాండ్ అయ్యారు. నల్గొండ జిల్లా నరసింహాపురం నుంచి నరసింహ కూడా రెస్పాండ్ అయ్యారు. రైట్ ఆన్సర్ నారాయణ, చిలక నారాయణ, అనసూయ, యమున, జనగపేట నిజామాబాద్ జిల్లా నుండి, రవిశంకర్ చాగంటి నుండి, హంపాపురం విలేజ్ నుంచి చిరంజీవి నాగభూషణం నారాయణ స్వామి, దమ్మోజు వెంకటాచార్య, వరలక్ష్మి, కృష్ణమ్మ, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి కూడా రెస్పాండ్ అయ్యారు. రైట్ ఆన్సర్ ఎం నరేష్, రోజే, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, పద్మజ, నాగ కుమార్ ఫ్రమ్ మల్లాపూర్ హైదరాబాద్ నుండి, చోడవరపు సాయి, మన్నిత, గీతానగర్ హైదరాబాద్, రామ మోహన్ రాయ్ వారు, అలాగే అమరగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. పోలయ్య, పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్. రవీంద్ర నాగోల్ నుండి, ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుంచి కీర్తి రాజ్ కుమార్ కూడా రైట్ ఆన్సర్. ఖైరతాబాద్ వీరు కేవి రావు శ్రీనివాసరావు కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత బుధన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండే అనిత వీరంతా కూడా ఇన్ టైంలో కరెక్ట్ ఆన్సర్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. మరి ఇంతకు సరైన సమాధానం ఏంటి అంటే రాజా రామ్మోహన్ రాయ్ భారత పునరుజ్జీవన పితామహులుగా రాజా రామ్మోహన్ రాయ్ని పిలుస్తారు. మరి మరొక ప్రశ్న వేయటానికి సమయం ఉన్నప్పటికీ పేర్లు చదవటానికి సమయం లేదు కాబట్టి ఈరోజుతో షో టైం కార్యక్రమం ముగిస్తున్నాం. మళ్ళీ ఒకరోజు మీ ముందుకు షో టైం కార్యక్రమంలో మరిన్ని ప్రశ్నలు, మరిన్ని రేర్ ప్రశ్నలతో మిమ్మల్ని అలరించే ప్రయత్నం చేస్తాను. స్టే ట్యూన్డ్.

కలుసుందాంరా చిత్రం నుంచి ఈ పాట. గానం శంకర్ మహదేవన్, గీత రచన చంద్రబోస్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. స్టూడియోలో సమయం 2:15 దాటి 47 సెకండ్లు. శక్తిశీలి ఉమెన్ ఎంపవర్మెంట్ షో.

బద్రి సినిమా కోసం రమణ గూగుల సునీత పాడిన పాట విన్నారు. మనం శక్తిశీల కార్యక్రమం వింటున్నాం. ఆవిష్కర్త 14 సంవత్సరాల వయసులోని భారతీయ యానిమేటర్ కంపెనీకి సీఈఓగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఒక రికార్డుని క్రియేట్ చేశారు. మోస్ట్ ఎఫెక్టివ్ ఉమెన్గా వరల్డ్ వైడ్గా పాపులర్ అయ్యారు. మరి అంత పాపులర్ అవ్వటానికి తనలో ఉన్నటువంటి ప్రజ్ఞ, పాఠవాలు, మేధాశక్తి, అది మేధా సంపద మరి ఏ విధంగా వచ్చింది, అంత చిన్న వయసులోనే ఇలాంటి రికార్డు ఎలా నెలకొల్పారు, ఆమె బాల్యం ఎలా గడిచింది, ఆమె సక్సెస్ జర్నీ ఎలా కొనసాగింది, ఆ విషయాలన్నీ మనం ఈరోజు శక్తిశీల కార్యక్రమం తెలుసుకుందాం. వింటూ ఉండండి. ఇది మీ అభిమాన FM 102.8 MHz.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీల కార్యక్రమంలో ప్రముఖ యానిమేటర్ సింధూజ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అసాధారణమైనటువంటి ప్రజ్ఞాపాటువారు, సామర్థ్యాలు, తెలివితేటలు సింధూజ రాజా మారిన సొంతం అనమాట. అందుకే సెప్పన్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ కంపెనీకి సీఈఓగా అయ్యారు. తర్వాత ఆమె మరో రికార్డ్స్ కూడా సొంతం చేసుకున్నారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీకి ద్వారా అతి చిన్న వయసులో సీఈఓగా ఎదిగిన మహిళగా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మేధావి ఆమె. ఆమె మేధావి తర్వాత ఆమె చేసినటువంటి గొప్ప పని, సాధించిన గొప్ప విజయం అని మనం చూస్తాము. ఆమె సక్సెస్ జర్నీలో ఉన్నటువంటి ఆ మలుపులను మాత్రమే చూస్తాం, కానీ ఆమె పడినటువంటి శ్రమ, ఆమె చేసినటువంటి కృషి, తర్వాత జీవిత త్యాగం అనేది కూడా చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే ఎన్నో రకాల

ఆ వ్యాపకాలు మనసును వెంబడిస్తూ ఉంటాయి. వాటన్నిటిని పక్కన తోసేసి కేవలం మనం అనుకున్నటువంటి లక్ష్యం మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయటం అనేది విజేతల యొక్క లక్షణం అనే విషయాన్ని మనం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనకు ప్రక్కన ఉన్నటువంటి విషయాలన్నీ కూడా లాగుతూ ఉంటాయి అన్నమాట. వాటన్నిటినీ మనం ఇది కాదు, ఇప్పుడు కాదు, మనం ఇవి చేయాల్సింది తర్వాత అని చెప్పేసి వాటన్నింటినీ ప్రక్కన పెట్టేసి ఒక లక్ష్యం మీద మైండ్ని కేంద్రీకరించడం అనేది చాలా చాలా గొప్ప విషయం. గొప్ప వాళ్ళ విషయంలో మనం ఈ పాయింట్ని మనం ఖచ్చితంగా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ పాయింట్ని మనం బాగా ఆలోచించాలి. అటువైపు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆ లక్ష్యాన్ని ఛేదించాలి, లక్ష్యాన్ని రీచ్ అవ్వాలి అనుకునే వాళ్లకు మనం ఇచ్చేటువంటి ప్రోత్సాహం, మనం ఇచ్చేటువంటి మోటివేషన్ వర్డ్స్ ఇలా అందిస్తే వాళ్ళు ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవుతారు. అదే నేపథ్యం సింధుజకు దక్కిందనమాట. ఆమె గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ పాట విన్న తర్వాత.

బద్రీనాథ్ సినిమా కోసం రేవంత్ శ్రవణ భార్గవి పాడిన పాట అది. మనం శక్తిశీలి కార్యక్రమంలో ఎనిమేటర్ సింధుజ సక్సెస్ జర్నీ ఉమెన్ ఎంపవర్మెంట్ షోలో భాగంగా ఆమె గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏ విషయమైనా ఎవరు ఎంత ప్రతిభగా ఉన్నప్పటికీ, ఏ విజయం సాధించినప్పటికీ వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గంలో సక్సెస్ అవ్వాలంటే మాత్రం దానికి పునాది పాఠశాల విద్య, తల్లిదండ్రులు, తర్వాత గురువులు చెప్పినటువంటి అంశాలను శ్రద్ధగా విని దాన్ని ఆచరణలో పెట్టేసి కఠోరమైనటువంటి సాధన చేస్తే ఖచ్చితంగా విజయ తీరాలను మనం చేరుకోవచ్చు అని చెప్పడానికి ఇలాంటి వాళ్ళ జీవిత చరిత్రలు మనకు చదువుతూ ఉంటే అర్థమవుతూ ఉంటుందన్నమాట. నిజానికి పాఠశాల విద్యలో మనము ఎన్ని రకాల మనుషులు, ఎన్ని రకాల వ్యవస్థలు నడుస్తూ ఉంటాయో అన్ని రకాల వ్యవస్థలకు బీజాలు, అంటే మనం ఆ రంగంలో ఆరితేరడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు బీజాలు పడడానికి కారణము కేవలం ఆ ఎడ్యుకేషనల్ సొసైటీ, మీన్స్ ఆ పాఠశాల విద్య, అదొక్కటి మాత్రం వేదిక అన్నమాట. అక్కడ అన్ని రకాలుగా మనం నేర్చుకుంటేనే అక్కడ అన్ని రకాలుగా మనం దానికి కావలసినటువంటి లక్ష్యాలను నిర్దేశించుకుంటేనే మనం రానున్న రోజుల్లో, మీన్ ఇంటరు తర్వాత డిగ్రీ తర్వాత సో అలా మనం ఎంచుకోవడానికి ఆ రంగంలో మనం మంచి ఎక్స్పర్ట్ అవ్వడానికి కారణమవుతుందన్నమాట. అంతేగాని ఎక్కడికో వెళ్ళిన తర్వాత నేను ఇది కావాలి అది కావాలి అంటే మాత్రం అస్సలు కుదరదన్నమాట. ఎక్కడైతే మనం నాటుకుపోతాయో, ఎక్కడైతే మనం ఇది కావాలి ఆ సంకల్పం ఎక్కడైతే నాటుకుంటుందో అక్కడి నుంచే మనం కరెక్ట్ అయినటువంటి డిసిషన్ తీసుకొని ఆ వైపు ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మనం ఎరిగితే పాయింట్, ఏదైతే బ్లాంక్ పాయింట్, ఏదైతే మనం గోల్ బుల్లెట్ దిగాలో అలా బుల్లెట్ దింపవచ్చు అనమాట. అంతా సక్సెస్ జర్నీలో ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళు, దాన్ని ఆస్వాదిస్తున్న వాళ్ళ యొక్క జీవితాల్లో ఇలాంటి సంఘటనల్ని ఎదురై ఉండొచ్చు. అది ఆ స్పిరిట్ని మనం కంటిన్యూ చేయాలి, ఆ స్పిరిట్ని మనం తీసుకోవాలి. ఇదే అంశం గురించి మరింత సమాచారం తెలుసుకుందాం ఓ పాట విన్న తర్వాత.

భరత్ అనే నేను సినిమా కోసం యాజిన్ నిజర్ రేట పాడిన పాట విన్నారు. మనం శక్తిశీలి కార్యక్రమంలో ప్రముఖ యానిమేటర్ సింధూజ సక్సెస్ జర్నీ గురించి మాట్లాడుకున్నాం. 1997 జనవరి 26న జన్మించిన సింధూజ తల్లిదండ్రులు తన ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. క్రియేటివిటీ, లాజికల్ థింకింగ్ వంటి వాటిని చూసి యానిమేషన్లో రాణిస్తారనే ఉద్దేశంతో యానిమేషన్ నేర్పించారనమాట. అలా ఆమె మరి ఆ రంగంలో రాటుదేలిపోయారు, చాలా క్రియేటివిటీగా మారిపోయారు. లాజికల్ థింకింగ్స్లో ఆమె ఎట్లా అంటే అందవేసిన చెయ్యిలాగా మారిపోయారు అనమాట. దానికి తోడు మరిన్ని టెక్నాలజీ స్కిల్స్, టెక్నాలజీ సంబంధించిన స్కిల్స్ను కూడా నేర్చుకుని తన సత్తా చాటారనమాట. ఇవన్నీ కూడా టాలెంట్ ఉన్న వాళ్లకు సాధారణమే, కానీ ఆమెని మరి అంతలా ఆ కంపెనీకి సీఈఓగా ఎలా సెలెక్ట్ చేశారు అనేది, ఇవన్నీ ఉంటాయి కదా, మరి ఇవన్నీ ఉంటే కంపెనీకి సీఈఓ చేస్తారా చెప్పండి. దానికి సంబంధించినవి ఇంకా చాలా ఉంటాయి కదా. ఒక కంపెనీ సీఈఓ అంటే ఎన్ని రకాల స్కిల్స్ ఉండాలి, ఎన్ని రకాల మనుషుల్ని మెయింటైన్ చేయాలి, కంపెనీ వృద్ధిలోకి రావాలంటే ఏ విధమైన ఐడియాలజీ ఉండాలి, పెట్టుబడులు పెట్టాలంటే కంపెనీ వాళ్ళతో ఎలా నమ్మకాన్ని కలిగించాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. వీటికి తోడు ఈ టెక్నాలజీకి సంబంధించింది, ఇది ఒక యానిమేషన్ అంటేనే క్రియేటివిటీతో కూడుకున్నటువంటి పని. మన ఆలోచనలు ఎంత లోతుగా, ఎంత వినూత్న తరహాలో ఉంటాయో అంత కొత్త రకమైనటువంటి వీడియోను పుట్టించవచ్చు అన్నమాట. సో అలాంటి దాంట్లో ఈమె బాగా రాణించారు కాబట్టి ఆమెను అలా తీసుకున్నారో ఏమో అని అనిపిస్తూ ఉంటుంది. మరి దానికి ఏదో ఒక రుజువు ఉండాలి కదా, దానికి ఏదో ఒక పర్ఫార్మెన్స్ అనేది ఉండాలి కదా. ఉంది, అదే ఆ పర్ఫామ్ చేసింది కాబట్టే ఆమెని కంపెనీకి సెలెక్ట్ చేశారు. చిన్న వయసులో ఇలా చిన్న వయసు మనం వింటుంటే చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఆ ఏజ్లో చిన్న వాళ్లకు ఎంత క్యూరియాసిటీ, ఎంత ఆసక్తిగా ఉంటుంది, ఇంకా ఇంకా అవునా అవునా అని ఉంటుంది, నేను కూడా అలా కావాలి అని ఒక కొత్త ఆలోచన జనరేట్ అయిపోయి ఆ వైపు అడుగులేస్తారు. కానీ ఇదే స్కిల్ ఉన్నవాళ్ళు, ఇదే సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు ఒక 40 దాటిన తర్వాతనో 50 దాటిన తర్వాతనో నేను అవుతాను అని అంటే కుదురుతుందా చెప్పండి? ఏ వయసులో ఉండే ముచ్చట, ఏ వయసులో ఉండే సామర్థ్యాలు, ఏ వయసులో చేసే పనులు ఆ వయసులోనే నెరవేర్చుకోవాలి, అప్పుడే అడుగు పెట్టాలి. అడుగు పెట్టిన తర్వాత మన అనుభవంతో ఇంకా ఏ వయసులోనైనా ఎంత పెద్ద ఉద్యోగాన్నైనా సంపాదించవచ్చు, కానీ చేయాల్సిన సమయంలో నేర్చుకోకపోతే, మనం అందుకోవాల్సినటువంటి అవకాశాలు అందుకోకపోతే అన్నింటినీ సాధించలేము. విని సంతోషపడాల్సిందే. కొంతమంది ఈర్ష్యపడి పడుతుంటారు అనుకోండి, వాళ్ళ గురించి మనకెందుకు, మనం ఎప్పుడు కూడా పాజిటివ్ వైపే ఉండాలి. ఏమంటారు? ఎస్, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz. బిర్లా సినిమా నుంచి రీటా పాడిన పాట వింటున్నారు.

ప్రతిభను వెలికి తీసే అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేసే వ్యక్తులు ఉన్నారు ఈ ప్రపంచంలో. అలాగే జరిగింది సింధుజ విషయంలో. తన 9వ తరగతిలోనే ఒక ఎన్జిఓ సంస్థ వారు ఒక యానిమేషన్ పోటీ నిర్వహించారన్నమాట. అయితే అందులో అందరితో పాటుగానే అందరిలానే ఆమె కూడా ఆ పోటీలో పాల్గొన్నారు. పోటీలో పాల్గొనడం అంటే ఏముందిలే అని అనుకుంటారు, జీకే ప్రశ్నలు తర్వాత దానికి సంబంధించిన అంశం అనుకుంటారు. అయితే అక్కడ జరిగినటువంటి వింత ఏంటంటే, ఒక 10 గంటల సమయం ఇచ్చేసి 10 గంటల సమయంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క వీడియో చేయమన్నారనమాట. అత్యంత వేగంగా ఎవరు చేస్తారు అనేది అక్కడ టాస్క్ ఉందేమో అప్పుడు జరిగినటువంటి దాంట్లో. అయితే చాలా వేగంగా, అత్యంత వేగంగా 10 గంటల సమయంలో 3 నిమిషాల డ్యూరేషన్తో ఒక యానిమేషన్ వీడియో క్రియేట్ చేశారనమాట. ఇక్కడ యానిమేషన్ వీడియోని క్రియేట్ చేయడం అనేది గొప్ప విషయమే అనిపించకపోవచ్చు కొంతమందికి, అది నిజంగా గొప్ప విషయమే. బట్ అందులో ఉన్నటువంటి కంటెంట్ కూడా ఇంపార్టెంట్ కదా. ఎలాంటి వీడియోని క్రియేట్ చేశారు, ఎలాంటి టూల్స్ని వాడారు, అది ఎంత యూజ్ఫుల్గా ఉంది అనేది కూడా ఇక్కడ చూస్తారనమాట ఎక్స్పర్ట్స్. సో ఈమె తక్కువ సమయంలోనే 3 నిమిషాలు నిడివి ఉన్నటువంటి యానిమేషన్ వీడియో తయారు చేయడమే కాకుండా కంటెంట్ కూడా చాలా సూపర్గా ఉందన్నమాట. సో అలా ఆమెకు ఆ ఏజ్లోనే ఒక ది మోస్ట్ టాలెంటెడ్ ఉమెన్గా, ఐ మీన్ గర్ల్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇంకేముందు కంపెనీలన్నీ కూడా ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి ఆఫర్స్ వస్తూ ఉంటాయి సర్వసాధారణంగా. కానీ మరి చదువుతున్నటువంటి చదువు చాలా ఎర్లీ స్టేజ్ కదా. సో మరి ఆ తర్వాత ఇంకా పెద్ద పెద్ద చదువులు చదువుతున్న సమయంలో కూడా ఇలాంటి కాంపిటీషన్స్కు వెళ్ళారు. ఆ కాంపిటీషన్స్లో కూడా సత్తా చాటారనమాట. అలా సత్తా చాటి కంపెనీకి ఏకంగా, మరి ఇలాంటి వాళ్ళని తీసుకుంటారు, ఆషామాషి వాళ్ళను, టాలెంట్ లేని వాళ్ళను, ఎలాంటి స్కిల్స్ లేని వాళ్ళను, సర్టిఫికెట్స్, మార్క్స్, రికార్డ్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ టాస్క్ను ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో అలాంటి వాళ్ళని మాత్రమే కంపెనీ తీసుకుంటుంది. ఆ కంపెనీకి ఏం నీడ్ ఉంది, ఆ నీడ్ని ఫుల్ఫిల్ చేసే వాళ్ళు మాత్రమే వాళ్లకు కావాల్సి వస్తారనమాట. అలాంటి వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. మనం ఇంతకుముందు మా వాళ్ళు రాజులు, మేము ఇంతకుముందు యుద్ధాలు గెలిచాము, మొన్న అది గెలిచాం ఇది గెలిచాం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే నేను ఓల్డ్ విషయం చెప్తున్నాను, దీనికి అప్లై చేసుకోవాలి. అలా ప్రజెంట్ స్టూడెంట్స్ ఉంటారనమాట, నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, లేకపోతే నేను ఇన్ని అవార్డ్స్ గెలుచుకున్నాను, తర్వాత ఇక్కడ కాంపిటీషన్ ఇలా ఉంది అని అనుకుంటారు. మెమోస్ కూడా మార్క్స్ ఫుల్గా ఉంటాయి అనమాట. అయినప్పటికీ కూడా అలాంటి వాళ్ళని తీసుకోరు, సెలెక్ట్ అవ్వరు. రీజన్ ఏంటి అంటే ఆ కంపెనీకి కావాల్సిన నీడ్స్ ఏంటి అనేది చూస్తారు. ఎవరైనా అంతే కదా, అక్కడ మనం స్వార్థంగానే ఆలోచించాలి. కారణం ఏంటంటే పెద్ద కంపెనీ, ఎంతోమంది ఎంప్లాయీస్ ఉంటారు, ఆ ఎంప్లాయీస్కి మరి ఎంప్లాయ్మెంట్ కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది, కంపెనీ కూడా మరి అభివృద్ధి చెందాలి, ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి అనుకోండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో, ఎవరైతే వాళ్ళ యొక్క టాస్క్ని, టార్గెట్ని రీచ్ అవుతారో అలాంటి వాళ్ళని తీసుకుంటారు. అలాంటి టాస్క్, అలాంటి టార్గెట్ రీచ్ అయ్యారు కాబట్టే మన సింధూజ గారు యానిమేటర్గా ఎదిగారు. చిన్న వయసులో సీఈఓగా ఆ కంపెనీకి నియమితులయ్యారనమాట. అది ఒక రికార్డుగా వరల్డ్ వైడ్గా ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు.

2010 హైదరాబాద్లో జరిగినటువంటి నాస్కామ్ ది గేమింగ్ అండ్ యానిమేషన్ కాన్క్లేవ్ పోటీలో సింధుజ గారు పాల్గొన్నారన్నమాట. అత్యంత వేగంగా 2D యానిమేటర్గా అవార్డు అందుకున్నారు. అలా ఏ రంగంలో తీసుకున్నా, ఏ పోటీలో పాల్గొన్నా మొదటి ప్రైజ్, మొట్టమొదటి అవార్డు ఆమెనే అందుకోవడంతో అందరి దృష్టి ఆకర్షించారు. వీళ్ళైతేనే మన కంపెనీకి కరెక్ట్ అని చెప్పేసి అనుకున్నారన్నమాట. అలా అనేక అంశాలలో సత్తా చాటారు, ప్రతిభను చూపించారు. కాబట్టి వయసు చిన్నదైనా బుర్ర పెద్దది కాబట్టి పెద్ద ఉద్యోగం వచ్చి ఆమెకు పక్కన చేరిందనమాట. ఆ ఉద్యోగమని కాదు, ఇంకా చాలామంది పిలుస్తూ ఉంటారు కానీ ఒక కమిట్మెంటే ఒకటి అనేది ఉంటుంది కాబట్టి అలా అనమాట ఒక హిస్టరీని క్రియేట్ చేసుకున్నారు. ఆమెను చూసి ఎంతోమంది స్ఫూర్తిని పొంది ఆమె మార్గదర్శనంలో నడుస్తూ తర్వాత ఆమెని స్పోర్టివ్గా తీసుకొని ఆమెతో ఆమె మాటలు కానీ ఆమె సాధించిన విజయాలు కానీ ప్రేరణగా తీసుకొని లైఫ్ని కంటిన్యూ చేసేవాళ్ళు, లైఫ్లో గోల్స్ను సాధించాలనే కసితో లక్ష్య సాధనలో తలమునకలైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.

నిజంగా అలాంటి వాళ్ళందరికీ కూడా మనం ప్రోత్సహించాలి, అది మన బాధ్యత. ఎందుకంటే భావి భారత నిర్మాణంలో వీళ్ళందరి అవకాశ, వీళ్ళందరి సహాయ సహకారాలు, వీళ్ళందరి సేవలు మనకు చాలా చాలా అవసరం. కాబట్టి అది మన విధి అన్నమాట. ఏమంటారు, ఎస్. ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమం. మీకు అందరికీ బాగా నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్. చిరుత సినిమా నుంచి పాట. అంతకుముందు బిజినెస్ మ్యాన్ సినిమా నుంచి రాహుల్ నంబ్యార్ పాడిన పాట విన్నారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలకు వస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు, అనంతరం ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్ధతుల నివారణకు సంబంధించిన 2026 సవరణ బిల్లుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ మధ్యాహ్నం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. సవరించిన ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయి. గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్లో అత్యుత్తమ ప్రతిభ చూపి పతకాలు సాధించిన మన క్రీడాకారులకు రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి అభినందన తెలియజేశారు. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్ధతుల నివారణకు సంబంధించిన 2026 సవరణ బిల్లుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ బిల్లుకు పార్లమెంట్ గురువారం నాడు ఆమోదం తెలిపింది. పబ్లిక్ పరీక్షల్లో అక్రమ పద్ధతులకు పాల్పడే వారి పట్ల కఠిన వైఖరిని అవలంబిస్తూ శిక్షలు, విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు బిల్లు వీలు కల్పిస్తుంది. విద్యార్థుల సురక్షిత భవిష్యత్ లక్ష్యంగా చట్టపరంగా పటిష్టమైన వ్యవస్థను రూపొందించి పరీక్షా విధానంలో పారదర్శకత, సమగ్రత, నిష్పాక్షికత ఉండేలా బిల్లు రూపొందించబడింది. అక్రమ పద్ధతులకు పాల్పడిన వారికి 10 ఏళ్ల వరకు కారాగారం, 10 కోట్ల రూపాయల జరిమానా, దోషుల ఆస్తి జప్తు వంటివి ఈ బిల్లులో భాగమయ్యాయి. రాష్టపతి ఆమోదంతో న్యాయ మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ బిల్డింగ్ను ఈ మధ్యాహ్నం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంలోని అత్యాధునిక సౌకర్యాలను పరిశీలించారు. 5,640 కోట్ల రూపాయల వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో నిర్మించిన ఈ విమానాశ్రయం ఏటా 60 లక్షల ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యం కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలు, ఆటోమేటెడ్ బ్యాగేజ్ నిర్వహణ, బయోమెట్రిక్ ప్రాసెసింగ్ నూతన విమానాశ్రయం ప్రత్యేకతలు. అంతకుముందు అక్కడికి చేరుకున్న ప్రధానమంత్రికి రాష్ట గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. లక్షలాది ప్రజలు హాజరవుతున్న ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలా 13,000 మంది ధింస కళాకారులు చేసిన నృత్యం ఆకర్షణగా నిలిచింది. సభనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి భారీ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ది ఊతంతో స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు.
1: मुझे पूरा विश्वास है आज यहाँ जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे. आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है. मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं.
0: రాష్ట్రాన్ని ఆసియాలోనే అత్యుత్తమ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు లాభాన్ని చేకూరుస్తోందని అన్నారు.
1: आज यहां करीब 18,000 करोड़ रुपीज की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है. एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं. इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं. ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र किस स्पीड से आगे बढ़ रहा है.
0: కార్యక్రమంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త విమానాశ్రయ నిర్మాణం వల్ల ఇక ఉత్తరాంధ్రకు వలసలు పెరుగుతాయని అన్నారు.
2: ఉత్తరాంధ్రలో టూరిజం, ఫార్మా, నేషనల్ హైవేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే కనెక్టివిటీ, రేర్ ఎర్త్ మినరల్స్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అరకు, పాడేరు, సుందర ప్రాంతాలు లేనిదంటూ లేదు. వీటితో ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోరు.
0: పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రజలకు సింహద్వారం వంటిదని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ప్రధానమంత్రి ఈరోజు రాష్టంలో మొత్తం 18,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని కర్ణాటక చేరుకుని అక్కడ స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం వివేక స్మారకను ప్రారంభిస్తారు. 81,000 చదరపు అడుగుల ప్రాంతంలో ఏర్పాటైన ఈ కేంద్రంలో ఎగ్జిబిషన్ హాల్, 4D ఎక్స్పీరియన్స్ కేంద్రం, 700 మందికి సరిపడే సమావేశ మందిరం, గ్రంథాలయం, ధ్యాన యోగ కేంద్రాలున్నాయి. ఇక పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులకు అవసరమయ్యే సౌకర్యాలను కూడా వివేక స్మారక కలిగి ఉంది. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. ఈ నిర్ణయం రెస్టారెంట్లు, హోటళ్లు, తదితర ఆహార వ్యాపార సంస్థలకు ఊరట కలిగిస్తుందని భావిస్తున్నారు. సవరించిన ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ వెల్లడించింది. కుల్గాం కేలం ప్రాంతంలో నిన్న సాయంత్రం జరిగిన ఉగ్రదాడిలో గాయాల పాలైన కార్మికులు ఇరువురు మృతి చెందారు. ఈ సంఘటన పట్ల లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఒక్కో కుటుంబానికి కుల్గాం జిల్లా యంత్రాంగం ప్రకటించిన 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి అదనంగా ముఖ్యమంత్రి సహాయనిధి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల పట్ల భారత్ ఆందోళన చెందుతున్నట్లు మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీకి తెలియజేశారు. నిన్న సాయంత్రం అరాక్చీతో జరిపిన టెలిఫోన్ సంభాషణలో వాణిజ్య నౌకలు, ప్రయాణికులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని, ఇటువంటి చర్యలకు పాల్పడిన ఎవరిని భారత్ సమర్థించబోదని అన్నారు. గత 24 గంటల్లో తమ భూభాగంలోకి సెవుటా నగరంలోకి 60,000కు పైగా మొరాక్కో శరణార్థులు ప్రవేశించడంతో స్పెయిన్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. దాంతో వీటి కట్టడికి ఇటలీ సరిహద్దుల వద్ద రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ చర్య వల్ల వైమానిక సేవలు, నౌకా రవాణా ప్రభావితం కానున్నాయి. 29 ఐరోపా దేశాలకు సులభమైన రవాణా సదుపాయాన్ని అందించే స్పెయిన్ షెంజెన్ సౌకర్యం కూడా ప్రస్తుతం నిలిచిపోనుంది. ఇటలీ భద్రత, యూరోపియన్ యూనియన్ సరిహద్దులను కాపాడేందుకు ఈ చర్య అనివార్యమైందని ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజాని వెల్లడించారు. కట్టడి చర్యలు నెల రోజుల పాటు అమల్లో ఉంటాయని వివరించారు. గ్లాస్కోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారతీయ క్రీడాకారులు నిన్న అత్యుత్తమ ప్రతిభ కనపరిచి జూడోలో 2 బంగారు పతకాలు, జావెలిన్ త్రోలో 2 పతకాలు, డీకాథలాన్లో 1 కాంస్య పతకాన్ని సాధించారు. కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి జూడో విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించిన అస్మితా డే, హర్ష్ సింగ్ చరిత్ర సృష్టించారు. ఇక మహిళల 57 కిలోల విభాగంలో యామిని మౌర్య మరో రజత పతకాన్ని అందించారు. అథ్లెటిక్స్లో ఒలింపియన్ నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రోలో రజతాన్ని గెలుచుకోగా యశ్వీర్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. డీకాథలాన్లో తేజస్వి శంకర్ కాంస్యాన్ని సాధించి క్రీడా చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. భారతీయ బాక్సర్లు అత్యుత్తమ ప్రదర్శనతో సెమీఫైనల్లో స్థానాలను ఖరారు చేసుకున్నారు. విజేతలకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, రచయిత రాజశ్రీ పురుషోత్తమ్ దాస్ టండన్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. స్వాతంత్ర సమరం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో స్ఫూర్తిని నింపే రచనలతో పురుషోత్తమ్ దాస్ జాతిని జాగృతం చేశారని, టండన్ జాతికి చేసిన సేవలను మరువజాలమని, తరతరాలకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తారని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఒడిశాలో వరద భీభత్సం కొనసాగుతోంది. రాష్టంలోని నదులు పొంగి ప్రవహిస్తుండటంతో అనేక గ్రామాలు నీట మునిగిపోయాయి. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ ఈరోజు హెలికాప్టర్ ద్వారా భద్రక్, బాలసోర్, జాజ్పూర్, కేంజర్ సహా ఇతర వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తున్నారు. అధికారులతో సహాయ పునరావాస చర్యలను సమీక్షిస్తున్నారు. కాగా ఇతర జిల్లాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టడంతో తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి. గతరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో కేరళలో పలు ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడిన ఘటనలు, వరద పరిస్థితులు నెలకొన్నాయి. 14 జిల్లాల్లో అతి భారీ వర్షాలు సూచిస్తూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 3 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్ధతుల నివారణకు సంబంధించిన 2026 సవరణ బిల్లుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ మధ్యాహ్నం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసుకునేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. సవరించిన ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. మరికొద్ది సేపట్లో ప్రాంతీయ వార్త బులెటిన్ వినవచ్చు.
3: ఆకాశవాణి ఇప్పుడు ప్రాంతీయ వార్త.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఆంధ్రప్రదేశ్ భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభంగా ప్రజలను చైతన్యపరచడంలో మరింత కీలక పాత్ర పోషించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణను పెట్టుబడులకు సురక్షితమైన ప్రాంతంగా సీఐఐ ఉత్తర భారత ప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. తెలంగాణ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఫామ్ల సమర్పణ గడువును ఎన్నికల కమిషన్ ఆగస్టు 10వ తేదీ వరకు పొడిగించింది. ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభంగా ప్రజలను చైతన్యపరుస్తూ సమాజంలో సానుకూల మార్పులు ఆవిష్కరణలు ప్రోత్సహించడంలో మరింత కీలక పాత్ర పోషించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైటెక్ సిటీలోని హెచ్ఎస్సిసి నోవోటెల్లో శుక్రవారం నిర్వహించిన ఎకనామిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ తెలంగాణ 2026 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన సంస్థలు పారిశ్రామికవేత్తలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఆర్థిక చైతన్యం పారదర్శక వ్యాపార పోటీని ప్రోత్సహించడంలో మీడియా సంస్థలు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. తెలంగాణ ఐటీ ఆరోగ్యం విద్య పరిశ్రమల రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని కూడా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఐఐ ఉత్తర భారత ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణను పెట్టుబడులకు సురక్షితమైన ప్రాంతంగా అభివర్ణించారు. ప్రభుత్వం మారినా ఇక్కడ పారిశ్రామిక విధాలు కొనసాగుతాయని స్పష్టం చేస్తూ 2037 నాటికి రాష్ట ఆర్థిక వ్యవస్థను $1 trillion చేర్చడమే లక్ష్యమని చెప్పారు. భవిష్యత్ అవసరాల కోసం క్యూర్ ప్యూర్ రేర్ విభాగాలుగా అభివృద్ది చేస్తూ ఫ్యూచర్ సిటీకి Fortune 500 కంపెనీలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన భూములు మౌలిక వసతులు కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణలోని అనుకూల వాతావరణం ప్రభుత్వ ప్రోత్సాహకాలు తమను విశేషంగా ఆకర్షించాయని సీఐఐ ఉత్తర భారత రీజియన్ చైర్మన్ పునీత్ కోరా కొనియాడారు. భద్రాచలం వద్ద గురువారం 30 అడుగుల నీటి మట్టం ఉండగా శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు 54 అడుగులకు చేరుకోవడంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ రోజు ఉదయానికి 55.1 అడుగులకు నీటి మట్టం చేరింది. కలెక్టర్ అంకిత్ ఎస్పీ రోహిత్ రాజ్ క్షేత్రస్థాయిలో పర్యటించి లోతట్టు ప్రాంతవాసులను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వాగులు దాటకుండా బందోబస్తు పాటించాలన్నారు. వరద నీటి మట్టం పెరగడంతో దుమ్ముగూడెం భద్రాచలం మధ్య శుక్రవారం సాయంత్రం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ బిల్డింగ్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం ప్రారంభించారు. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంలో అత్యాధునిక సౌకర్యాలను ఆయన పరిశీలించారు. 5,640 కోట్ల రూపాయల వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్దతిలో నిర్మించిన ఈ విమానాశ్రయం ఏటా 60 లక్షల ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలు, ఆటోమేటెడ్ బ్యాగేజ్ నిర్వహణ, బయోమెట్రిక్ ప్రాసెసింగ్ నూతన విమానాశ్రయం ప్రత్యేకత. అంతకుముందు అక్కడ చేరుకున్న ప్రధానమంత్రికి గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. లక్షలాది మంది ప్రజలు హాజరవుతున్న ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలాగా 13,000 మంది థింసా కళాకారులు చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సభనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి భారీ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ది ఊతంతో స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
1: आज यहाँ जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे. आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है. मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं.
0: ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రజలకు సింహద్వారం వంటిదని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు.
2: ఇచ్చాపురం నుంచి పాతపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, అలాగే బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, అరకు, అనకాపల్లి, విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతం తీసుకున్నా సరే అందరికీ కూడా సమాన దూరంలో ఉన్నటువంటి భోగాపురం విమానాశ్రయం మనందరికీ కూడా సింహద్వారం లాగా పనిచేయబోతుందని తెలియజేస్తున్నాను.
0: అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సభలో ప్రసంగిస్తూ కొత్త విమానాశ్రయ నిర్మాణం వల్ల ఇక ఉత్తరాంధ్రకు వలసలు పెరుగుతాయన్నారు.
3: The world has moved from IT to AI. The right knowledge is available. The right technology is maturing. But we need leader to deliver. Democratic countries everywhere are facing crisis, searching for new leaders. India is

0: fortunate. There is a tested leadership. 25 years, Narendra Modi ji as Chief Minister and Prime Minister of India has done extraordinary work.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఫామ్ల సమర్పణ గడువును ఎన్నికల కమిషన్ ఆగస్టు 10వ తేదీ వరకు పొడిగించింది. రాష్ట్రంలోని 3,30,00,000 మంది ఓటర్లకు ఫామ్లు పంపిణీ చేయగా ఇప్పటికే 2,60,00,000 మంది వివరాల డిజిటలైజేషన్ పూర్తయింది. ఇది 77.12%. ఈ ప్రక్రియ అనంతరం ఆగస్టు 17వ తేదీన ముసాయిదా జాబితాను ప్రచురించి సెప్టెంబర్ 16వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని అక్టోబర్ 15వ తేదీ నాటికి పరిష్కరించి అక్టోబర్ 19వ తేదీన తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేస్తుంది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధ్యక్షతన స్వచ్ఛర్వలయంలో జరిగింది. మెట్రో ప్రయాణికుల సురక్షిత సౌకర్యవంతమైన ప్రయాణానికి తగిన చర్యలు తీసుకోవాలని సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ఎయిర్ కార్గో కాంప్లెక్స్లో 2026-27 కస్టమ్ సంస్కరణలపై నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్లో సిబిఐసి సభ్యుడు సుర్జిత్ భుజ్బల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సరుకు క్లియరెన్స్ వేగవంతం చేసేందుకు మరో 2 ICDలు ఎయిర్ ఫ్రేట్ స్టేషన్ల ఏర్పాటు ప్రతిపాదనలను చర్చించారు. ములుగు జిల్లాలోని గోదావరి ముంపు ప్రాంతాలను మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖాడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్లతో కలిసి సందర్శించారు. రామన్నగూడెం పుష్కర్ ఘాట్ సందర్శించి గోదావరి నదికి పూజలు నిర్వహించారు. అనంతరం మంగపేట మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడారు. సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ,
2: రాబోయే కాలంలో ఈ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు నిశ్చింతగా ఉండేందుకు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ మిగతా కరకట్టను కూడా కంప్లీట్ చేసుకుని సురక్షితంగా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఉండే విధంగా కృషి చేస్తాం. ఈ లోతట్టు ప్రాంత ప్రజలను కూడా గుర్తించి వాళ్ళకు వీలైనంత వరకు ఇతిరం ఇల్లు కూడా శాంక్షన్ చేస్తాం. పేదవాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో 2 విడతలో మేజర్ గా చేయాలని అనుకుంటాం.
1: ఓటర్ ప్రత్యేక సవరణ గడువును ఆగస్టు 10వ తేదీ వరకు ఎన్నికల కమిషన్ పొడిగించిన విషయాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ చెప్పారు. అర్హత గల ఓటర్లందరూ ఎస్ఐఆర్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్ చెప్పారు. నల్గొండ జిల్లాలోని చేనేత కళాకారులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్రా రుణాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధిని విస్తరించడంతో పాటు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్లో జిల్లా చేనేత కళాకారులకు ముద్ర రుణాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ జిల్లాను బాలలకు స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా బాలల పరిరక్షణ అధికారి పర్వీన్ తెలియజేశారు. జిల్లాలో 1 నుంచి 31 తేదీ వరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినట్లు పర్వీన్ ఆకాశవాణికి తెలియజేశారు.
3: ఎక్కడైనా చైల్డ్ లేబర్ కనిపిస్తే వెంటనే 109 టోల్ ఫ్రీ నంబర్ 24x7 పనిచేస్తుంది. దీంతో పాటు మనకు ఒకటి డెడికేటెడ్ వాట్సాప్ నంబర్ ఉంది. లొకేషన్ షేర్ చేయడానికి 9490881098 దీనికి లొకేషన్ షేర్ చేయొచ్చు. మన 24x7 రెస్క్యూ టీమ్ ఉంటుందండి.
1: కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాధికారి యంత్రాంగం ఏర్పాటు చేసింది. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ ఈ విషయం తెలియజేశారు. రాజన్న సిరిసిల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు జలాశయానికి వరద నీరు భారీగా వస్తోందని, 3 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు పాల్వంచబాగు ద్వారా భారీగా వస్తోందని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిన్న రాత్రి నిఖరంగా నిర్వహించారు. నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి నల్లబిల్లిలో నిర్వహించే అంతిమ సంస్కారాలకు హాజరై నివాళులర్పించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలోని ఎల్లాగౌడ్ తోటలోని ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్లో ఉన్న 5 డయాలసిస్ బెడ్లకు అదనంగా మరో 5 డయాలసిస్ బెడ్లను ఎమ్మెల్సీ దండి వెంట తృప్తులతో కలిసి సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3:20 దాటి 28 సెకండ్లు. ముంబై నుంచి రిలే కార్యక్రమం వింటారు. ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాలు, అనంతరం చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమం ప్రసారం అవుతుంది. మిమ్మల్ని తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ పలకరిస్తుంది స్టేట్ యూండ్.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5 గంటలు. శ్రోతలు ఇప్పుడు వింటారు అభిరుచి ఉత్తరాల ద్వారా కోరే తెలుగు సినిమా పాటలు. ఇందులో ముందుగా రేపల్లెలో రాధా సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరుట్ల రామ్నగర్ నుండి గణేష్, రజనీ, జయ, కీర్తన, విష్ణువర్ధన్, గంగుబాయ్, సత్యనారాయణ, రమ్య, శ్రీవేణి, నాగమణి, సంధ్యారాణి, భూదేవి వీరందరి కోసం రేపల్లెలో రాధా సినిమా నుండి ఈ పాట

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. ఇందులో మరో ఉత్తరం. అంకుశం సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుంచి వసంత, భారతి, లాస్య, సన్విక, హనుమాన్లు, హరీష్, అజయ్, ఆర్తిక్ చారి, శ్రీనివాస్ చారి వీరందరి కోసం అంకుశం సినిమా నుండి ఈ పాట

0: అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
3: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసీ, ఫిర్ బే దిల్ హై హిందుస్తానీ.
5: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. పోస్ట్ మ్యాన్ సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజని, మాయా వీరందరి కోసం పోస్ట్ మ్యాన్ సినిమా కోసం చిత్రగారు ఆర్పి పట్నాయక్ గారు ఆలపించిన ఈ పాట.

అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం నుండి తేదీ 2/8/2026 నాడు ఇందుమూలంగా నిజామాబాద్ నగర ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, రేపు అనగా 2/8/2026 నాడు ఊర పండగ ఉన్నందున ఊర పండగ యొక్క ఊరేగింపు ముఖ్యంగా కిల్లా చౌరస్తా నుండి ఉదయం 6 గంటలకు బయలుదేరి వివేకానంద గాజులపేట్ గురుద్వార్ నుండి లక్ష్మీ మెడికల్ గోలాన్ మాన్ నుండి వేర్వేరుగా వినాయక్ నగర్ మరియు దుబ్బా వైపుగా వెళ్ళిపోవును. దారి మళ్లింపు వివరాలు: ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు బోధన్ వైపు నుండి వచ్చే మరియు వచ్చిపోయే వాహనాలు అనగా ఆర్టీసీ బస్సులు, ఇతర భారీ వాహనాలు బైపాస్ గుండా ప్రయాణించాలి. ఆర్టీసీ బస్టాండ్ వెనుక నుండి రైల్వే స్టేషన్, ఎన్టీఆర్ జెడ్పీ చౌరస్తా, కంటేశ్వర్ మీ సేవ, కంటేశ్వర్ బైపాస్ నుండి అర్షపల్లి చేరుకొని బోధన్ వైపు ప్రయాణం సాగించాలి. హైదరాబాద్ మరియు బాన్స్వాడ నుండి వచ్చే ఆర్టీసీ బస్సులు మరియు ఇతర వాహనాలు యథాతథంగా ప్రయాణం సాగించాలి. ఇట్టి విషయాన్ని నిజామాబాద్ నగర ప్రజలు గమనిస్తూ తమ యొక్క ప్రయాణాలను జరుపుకోవాలని పోలీస్ వారి విజ్ఞప్తి. ప్రకటన: పోలీస్ కమిషనర్ వారి యొక్క పత్రిక ప్రకటన. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. గుంటూరు కారం సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, జగిత్యాల వెల్లుల్లా లక్ష్మీరెడ్డి కాలం నుండి భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, కిషోర్, రాజేశ్వర్, లలిత, శ్రీనిధి, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, మహర్షి, అక్షర, నరేందర్, శ్యామల, భారతి వీరందరి కోసం గుంటూరుకారం సినిమా నుండి ఈ పాట.

శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. ఇందులో మరో ఉత్తరం. బాలగోపాలుడు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నుండి దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రజని, వెలియమ్మ, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మి, దుర్గయ్య, లావణ్య, కుమారి, శ్రీకాంత్ వీరందరి కోసం బాలగోపాలుడు సినిమా నుండి ఈ పాట

శ్రోతలు ఇంతవరకు అభిరుచి కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు, శ్రోతలు కోరిన పాటలు విన్నారు. నిలయంలో సమయం 5:30. ఇప్పుడు వింటారు కొన్ని లలిత గీతాలు.

లలిత గీతాలు వింటున్న శ్రోతలకొక్క ప్రకటన. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం నుండి ఇందుమూలగా నిజామాబాద్ నగర ప్రజలకు తెలియజేయనుదేమనగా, రేపు అనగా 2వ తేదీ 8వ నెల ఆగస్టు 2026 నాడు ఊర పండగ ఉన్నందున ఊర పండగ యొక్క ఊరేగింపు ముఖ్యంగా కిల్ల చౌరస్తా నుండి ఉదయం 6 గంటలకు బయలుదేరి వివేకానంద స్టాచ్యూ, గాజులపేట గురుద్వార్ నుండి లక్ష్మీ మెడికల్, గోలాన్మన్ నుండి వేర్వేరుగా వినాయక్ నగర్ మరియు దుబ్బ వైపులుగా వెళ్లిపోవును. దారి మళ్లింపు వివరాలు: ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు బోధన్ వైపు నుండి వచ్చే మరియు పోయే వాహనాలు అనగా ఆర్టీసీ బస్సులు, ఇతర భారీ వాహనాలు బైపాస్ గుండా ప్రయాణించాలి. ఆర్టీసీ బస్టాండ్ వెనుక నుండి రైల్వే స్టేషన్, ఎన్టీఆర్ చౌరస్తా, కంటేశ్వర్ మీసేవ కంటేశ్వర్ బైపాస్ నుండి ఐడిఓసి గుండా ఆర్షపల్లి చేరుకొని బోధన్ వైపు ప్రయాణం సాగించాలి. హైదరాబాదు మరియు బాన్స్వాడ నుండి వచ్చే ఆర్టీసీ బస్సులు మరియు ఇతర వాహనాలు యథాతథంగా ప్రయాణం సాగించాలి. ఇట్టి విషయాన్ని నిజామాబాద్ నగర ప్రజలు గమనిస్తూ తమ యొక్క ప్రయాణాలు

కోలని పోలీస్ వారి విజ్ఞప్తి. ప్రకటన విన్నారు. లలిత గీతాల కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని మరికొన్ని ప్రకటనలు వింటారు.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకునా
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: పిఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
4: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
3: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగుల తామరా, బురద పుల్లా.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
7: లలిత గీతాల కార్యక్రమంలో ఇప్పుడు మరో లలిత గీతం వింటారు.

ఇంతవరకు మీరు లలిత గీతాలు విన్నారు. ఇప్పుడు వింటారు సినీ రంజనే కార్యక్రమంలో కొన్ని సినిమా గీతాలు. ముందుగా వినండి తండేల్ సినిమా నుండి ఈ పాట.

సినీ రంజన్ వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. సినీ రంజనే కార్యక్రమంలో మరో పాట లక్కీ భాస్కర్ సినిమా నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తెలంగాణలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్దిలో కొత్త శిఖరాలు అధిరోహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పారిశ్రామిక అనుకూల విధానాలు, నైపుణ్య యువశక్తితో తెలంగాణ పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా నిలిచిందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 840 కోట్లతో మోడల్ రోడ్లు, స్కై వాక్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు అభివృద్ది చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టర్మినల్ బిల్డింగ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంలోని అత్యాధునిక సౌకర్యాలను పరిశీలించారు. 5,640 కోట్ల రూపాయల వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ పద్దతిలో నిర్మించిన ఈ విమానాశ్రయం ఏటా 60 లక్షల ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలు, ఆటోమేటెడ్ బ్యాగేజ్ నిర్వహణ, బయోమెట్రిక్ ప్రాసెసింగ్ నూతన విమానాశ్రయంలో ప్రత్యేకతలు. అంతకుముందు అక్కడికి చేరుకున్న ప్రధానమంత్రికి గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. లక్షలాది ప్రజలు హాజరైన ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలాగా 13,000 మంది ధింసా కళాకారులు చేసిన నృత్యం ఆకర్షణగా నిలిచింది. వేదికపై ప్రధానమంత్రిని స్వాగతించిన ముఖ్యమంత్రి బొబ్బిలి వీణను బహుకరించి పొందూరు ఖద్దర్ శలవతో సత్కరించారు. సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి భారీ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ది ఊతంతో స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
1: आज यहाँ जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे. आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है.
0: ఉడాన్ పథకం వల్ల దేశంలోని పేద ప్రజలు సైతం విమానయానం చేయగలుగుతున్నారన్నారు. రాష్ట్రాన్ని ఏషియాలోని అత్యుత్తమ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఆంధ్రప్రజలకు లాభాన్ని చేకూరుస్తోందని ప్రధానమంత్రి చెప్పారు.
1: ఎన్డీఏ సర్కార్ మే ఆజ్ ఛోటే షహర్ కే సాధారణ లోగ్ భీ ఫ్లైట్ సే ఆ జా రహే హై. 12 ఇయర్స్ మే సిర్ఫ్ ఎయిర్పోర్ట్ కి సంఖ్యా హీ నహీ బడీ హై, హమారీ ఉడాన్ యోజనా కే కారణ్ आज गरीब परिवार के लोगों को भी जहाज में बैठने का अवसर मिल रहा है. इस योजना ने गरीब से गरीब को अपना सपना पूरा करने में मदद की
0: है. అంతకుముందు ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త విమానాశ్రయ నిర్మాణం వల్ల ఇక ఉత్తరాంధ్రకు వలసలు పెరుగుతాయన్నారు. పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రజలకు సింహద్వారం వంటిదని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. తెలంగాణలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్దిలో కొత్త శిఖరాలు అధిరోహిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట తలసరి ఆదాయం 418,931 చేరిందని, గత ఏడాది 380,031తో పోలిస్తే ఒక ఏడాదిలోనే 38,900 రూపాయల మేరకు పెరిగి 10.23% వృద్ధి నమోదైందని వెల్లడించారు. ఆర్థిక అభివృద్ది, పెట్టుబడులకు ఆకర్షణ, ఉపాధి కల్పన, అన్ని రంగాల్లో సమతుల అభివృద్ది, విధానపరమైన పాలన, నిరంతర సమీక్షలు, ప్రజలు భాగస్వాములతో నిరంతర సంప్రదింపుల ఫలితంగానే ఈ పురోగతి సాధ్యమైందని ముఖ్యమంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసియా అభివృద్దికి భారత్ చోదక శక్తిగా, ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా చెప్పారు. హైదరాబాద్ లో గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరం నిర్వహించిన ఇండియా ఏషియన్ బిజినెస్ కాన్క్లేవ్ లో గవర్నర్ ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని యాక్ట్ ఈస్ట్, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపాయని పేర్కొన్నారు. పరిశ్రమలకు అనుకూల విధానాలు, నైపుణ్య యువశక్తితో తెలంగాణ పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా నిలిచిందన్నారు. హైదరాబాద్ ఆవిష్కరణలు, సాంకేతికత, ఔషధ తయారీ, కృత్రిమ మేధ రంగాల్లో ప్రపంచ స్థాయి కేంద్రంగా అభివృద్ది చెందుతోందని కూడా గవర్నర్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రభుత్వ సేవలను ఆన్లైన్లో అందిస్తున్న తెలంగాణ మీ సేవ వేదిక మరో రికార్డు సృష్టించిందని ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. నిన్నొక్కరోజే 2,20,172 లావాదేవీలు నమోదయ్యాయని ఒక ప్రకటనలో వెల్లడించారు. సాధారణంగా రోజుకు 70-80,000 లావాదేవీలు నమోదవుతుండగా తొలిసారి 2,00,000 దాటడం మీ సేవపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఫ్యామిలీ కార్డ్ దరఖాస్తులు, రవాణా శాఖ సేవలు, ఆదాయ ధృవీకరణ పత్రాల దరఖాస్తులు అత్యధికంగా నమోదయ్యాయని శ్రీధర్బాబు చెప్పారు. రాష్టంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖను పూర్తి స్థాయిలో డిజిటలీకరించి పారదర్శకంగా సమర్థవంతంగా తీర్చిదిద్దాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో 206 మార్కెట్ కమిటీల ఆటోమేషన్ను ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేసి సెప్టెంబర్ నుంచి అమలు ప్రారంభించాలని ఆదేశించారు. మార్కెట్ యార్డుల్లో సీసీ కెమెరాలు, ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్, గేట్ ఎంట్రీ ఎగ్జిట్ వ్యవస్థను ఏకీకృత డిజిటల్ ప్లాట్ఫామ్తో అనుసంధానం చేయాలని మంత్రి చెప్పారు. పత్తి కొనుగోళ్లలో కనీస మద్దతు ధర ప్రయోజనం రైతులకి అందేలాగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి వీధిని అభివృద్ది చేసి నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా 48వ డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, పైప్ లైన్ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ముగ్దుంపూర్లో మహిళా శక్తి ధరణి గ్రామైక్య సంఘ భవనం సీసీ రోడ్ డ్రైన్ను ప్రారంభించారు. తెలంగాణ విద్వేషపూరిత నేరాల నివారణ బిల్లు 2026 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలు తీసుకుని సమగ్ర నివేదిక సమర్పిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ బిల్లుపై ఏర్పాటైన సెలెక్ట్ కమిటీ తొలి సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలగకుండా కుల, మత, ప్రాంత, లింగ వివక్షకు తావులేని విధంగా బిల్లును రూపొందించడమే లక్ష్యమన్నారు. శాసనసభలో విద్వేషపూరిత, నేరపూరిత ప్రసంగాలకు అవకాశం లేకుండా నిర్మాణాత్మక సూచనలతో ముందుకు సాగాలని

కమిటీ నిర్ణయించిందని చెప్పారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పూడికను తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మెండోరా మండలం పోచంపాడ్లోని ఎస్ఆర్ఎస్పీని ఐటీ మంత్రి శ్రీధర్బాబు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తదితరులతో కలిసి ఆయన పరిశీలించారు. నీటి లభ్యతను బట్టి ఆయకట్టుకు నీటి విడుదలపై 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ములుగు జిల్లాలో గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది మంత్రి సీతక్క మంగపేట మండలంలో వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోదావరి నీటి మట్టం 3 ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువ కావడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలను స్వయంగా పరిశీలించినవి వరద నీరు పూర్తిగా తగ్గే వరకు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గ్రామాల అభివృద్దికి గ్రామస్తులంతా కలిసికట్టుగా పనిచేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా నల్గొండ తిప్పర్తి మండలాల్లో పలు అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు. మీడియా స్వేచ్ఛ క్షీణిస్తోందని, వార్తలను నిర్భయంగా ప్రచురించే పరిస్థితి దేశంలో లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కెటి రామారావు అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ అనే అంశంపై హైదరాబాద్ లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో తెలంగాణలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాష్టంలో అక్కడక్కడ గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన వీధులు గాలులు వీచే అవకాశం కూడా ఉన్నందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విశేషాలు మరొకసారి. స్వర్ణోంధ్ర వికసిత్ భారత్ కలలు సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తెలంగాణలో తమ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్దిలో కొత్త శిఖరాలు ద్రోహిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. పారిశ్రామిక అనుకూల విధానాలు, నైపుణ్య యువశక్తితో తెలంగాణ పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా నిలిచిందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 840 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల అభివృద్ది చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: ప్రధానమంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జీఓవీ డాట్ ఐఎన్.
3: అష్టాదశ సహస్ర కోటి రూప్యకాణాం ప్రకల్పాః అపి శుభారంభితాః. నాథులాద్వారస్య మాధ్యమేన భారత చీనయోః మధ్యే సీమాపార వ్యాపారః పునః సమారబ్ధః. రాష్ట్రీయ సురక్షా పరామర్శకః అజిత్ డోవాలః లోకమాన్య తిలక రాష్ట్రీయ పురస్కారేణ సభాజితః. గ్లాస్గో నగరే ఆయోజితే రాష్ట్రమండల క్రీడోత్సవే మహిళానాం చతుఃపంచాశత్ సప్త పంచాశత్ కిలోగ్రామ వర్గయోః జాస్మిన్ లంబోరియా ప్రీతి పవార్ ఇత్యేతాభ్యాం స్వర్ణ పదకం విజితం. అపి చ తైపే ఓపెన్ బ్యాడ్మింటన్ ప్రతియోగితాయాః చరమస్పర్ధాయాం ప్రవిష్టా భారతస్య సప్తదశ వర్షీయా క్రీడికా తన్వీ శర్మా. अथ वार्ताः विशदीकृत्य. प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य प्रावोचत् यत् आन्ध्रप्रदेशः द्रुतगत्या अग्रे सरति. सहैव केन्द्रसर्वकारः विशालस्तरीय आधारभूतसंरचनायाः औद्योगिकविकासस्य च माध्यमेन स्वर्ण आन्ध्रस्य अथ विकसितभारतस्य संकल्पं पूरयितुं पूर्णतः कटिबद्धो वर्तते. విజయనగరం జనపదస్య భోగపురం స్థలే అల్లూరి సీతారాం రాజు అంతారాష్ట్రీయ విమానపత్తనస్య ఉద్ఘాటనోత్తరం జనసభాం సంబోధయన్ ప్రధానమంత్రి న్యగాదీత్ యత్ విమానపత్తన మార్గోర్జా క్షేత్రాణి సమేత్య అష్టాదశ సహస్ర కోటి రూప్యకాణాం వికాస పరియోజనాః కేంద్ర రాజ్యయోః ఎన్డిఏ సర్వకారస్య నేతృత్వే రాజ్యస్య ద్రుతగత్యా జాయమానాం ప్రగతిం ప్రదర్శయతి.
1: आज यहाँ करीब 18,000 करोड़ रुपीज की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है. एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं, इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं. ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र किस स्पीड से आगे बढ़ रहा है.
3: ప్రధానమంత్రిణా ఏతత్ నవీన విమానపత్తనం ఆంధ్రప్రదేశస్య విశేషతః ఉత్తరాంధ్ర క్షేత్రస్య ప్రగతేః ధావన మార్గః సహైవ రాజ్యస్య యూనాం ఆకాంక్షణాం క్షేపణ మంచః ఇతి ప్రతిపాదితం. సః అఘోషయత్ యత్ అస్య విమానపత్తనస్య నామకరణం స్వతంత్రతా సేనానినః అల్లూరి సీతారామ రాజువర్యస్య నామ్నా కృతం, యత్ ఆగామి వంశాయ దేశభక్తేః సమాజ సేవాయాః చ ప్రేరణాం ప్రదాస్యతి.
1: एनडीए सरकार में आज छोटे शहर के साधारण लोग भी फ्लाइट से आ जा रहे हैं. 12 इयर्स में सिर्फ एयरपोर्ट की संख्या ही नहीं बढ़ी है, हमारी उड़ान योजना के कारण आज गरीब परिवार के लोगों को भी जहाज में बैठने का अवसर मिल रहा है. इस योजना ने गरीब से गरीब को अपना सपना पूरा करने में मदद की. कुछ दिन पहले ही सरकार ने उड़ान योजना के दूसरे फेज की शुरुआत की, इस पर भी 29,000 करोड़ रुपीज खर्च किए जाएंगे.
3: अत्रावसरे केंद्रीय नागरिक विमानन मंत्री के मोहन नायडू एतस्य विमानपत्तनस्य उद्घाटनम ऐतिहासिक कीर्तिमानत्वेन व्यपादिशत. सहैव तेनोक्तं यत् विमानपत्तनमिदं उत्तरांध्र क्षेत्रं विकासस्य निवेशस्य उद्यमस्य च मुख्यद्वारत्वेन परिवर्तयिष्यति. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య సాయం మైసూరు నగరే స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రస్య వివేక స్మారకస్య ఉద్ఘాటనం అకరోత్. ఏతత్ స్మారకం 92-18 స్వామి వివేకానందస్య మైసూరు నగరీయ ఐతిహాసిక ప్రవాసస్య స్మృతిం సంజీవయతి. తస్మిన్ కాలే సహ మైసూరు రాజ్యస్య దివాన్ పదభూషితం సర్కే శేషాద్రి అయ్యర్ ఇత్యమునా సహ అమిలత్. सहैव शिकागो नगरे आयोजितायां विश्वधर्म संसदि भागग्रहणाय अमेरिका यात्रायै मैसूरु महाराज्ञः श्री चाम राजेन्द्र वोडियार वर्यात् वित्तीय साहाय्याम् अलभत। अवसरेऽस्मिन् जनसभां सम्बोधयन् प्रधानमन्त्री मोदी अवदत् यत् स्वामी विवेकानन्दः वस्तुतः भारतस्य भावनायाः प्रतीकभूतम् आसीत्। सः सबलं प्रोदीरितवान् यत् देशस्य युवानः वैश्विक विकासम् अग्रे वर्धयन्ति।
1: मैसूरू भारत की अनादि सांस्कृतिक चेतना का केंद्र रहा है। यहाँ के मंदिर, यहाँ की परंपराएं और उत्सव, मैसूरू का दशहरा, यहाँ के भव्य महल, इसका संगीत और साहित्य, भारत की विरासत इस शहर के कण कण में रची बसी है।
3: उद्घाटनावसरे प्रधानमंत्री ने विवेक स्मारकस्य भ्रमणं कारितम्, यत्र सः स्वामी विवेकानन्दस्य प्रतिमनि पुष्पाञ्जलिं समर्पयत्। अनेनैव सः प्रधानमन्त्री स्मारक प्रांगणे पादपारोपणमपि अकरोत्। सिक्किम राज्ये स्थितेन नाथुलापास इति माध्यमेन भारत चीनयोः मध्ये सीमापार व्यापारः अद्य प्रातः पुनः प्रारब्धः, येन षड्वर्षाधिकस्य स्थगनस्य अन्तोऽभवत्। अस्य व्यापारस्य पुनः प्रारम्भः भारत चीनयोः द्विपक्षीय सम्बन्धेषु कश्चन सकारात्मकः संकेतः वर्तते। अस्माकं संवाददात्रा विज्ञापितं यत् अद्य प्रातः उभयोः देशयोः अधिकारिणः नो मेन्स लैंड इति क्षेत्रे परस्परं अमिलन्। चीनपक्षस्य नेतृत्वं तिब्बत स्वायत्त क्षेत्रस्य प्रशासनिक प्रमुखैः सहैव तस्य वाणिज्य सीमा व्यापार विभागयोः प्रतिनिधिभिः कृतम्। संस्कृत वार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ newsonair चलदूरभाषीयतन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। राष्ट्रीय सुरक्षा परामर्शकः अजीत डोवालः अद्य पुणे नगरे आयोजिते एकस्मिन् समारोहे लोकमान्य तिलक राष्ट्रीय पुरस्कारेण सभाजितः। लोकमान्य तिलक स्मारक न्यासेन संस्थापितः एषः पुरस्कारः लोकमान्य बालगंगाधर तिलक वर्यस्य 60वें पुण्यतिथ्यवसरे केन्द्रीय गृहमन्त्रिणा अमितशाहेन प्रदत्तः। अत्रावसरे सम्बोधयन् अमितशाहः अवदत् यत् अजीत डोवालः भारतस्य राष्ट्रिय सुरक्षायाः सुदृढीकरणे असाधारणं योगदानं व्याहृतवान्। सः अवदत् यत् प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः नेतृत्वे राष्ट्रिय सुरक्षा सम्बद्धेषु प्रमुख निर्णयेषु डोवालः मुख्य भूमिकां निर्व्यूढवान्। जम्मू कश्मीरस्थ कुलगाम जनपदस्य केलम क्षेत्रे दुरापन्ने आतंकाक्रमणे व्रणितः द्वितीय श्रमिकः अद्य प्रातः चिकित्सालये मृत्युम् उपगतः, येन मृतकानां संख्या द्वयं समभवत्। वरिष्ठाधिकारिणा विज्ञापितं यत् इतस्ततः अज्ञात आतंकवादिभिः इष्टिका यन्त्रागारे कार्यं कुर्वतोः द्वयोः श्रमिकयोः उपरि भुशुण्डिका प्रहारः कृतः। घटनायाः पश्चादेव तत्क्षेत्रम् अवरुध्य आतंकवादिनाम् अन्वेषणाय बृहत् अभियानं प्रवर्तितम्। उपराज्यपालः मनोज सिंह, मुख्यमंत्री उमर अब्दुल्ला च एतस्य नृशंस हत्याकाण्डस्य तीव्रग्रहणाम् अकुरुताम्। मृतानां परिवारजनेभ्यः च संवेदनां प्रकटितवन्तौ। भारतीय ऋतु विभागेन संभाव्यते यत् दक्षिण पश्चिमादागच्छतः प्रावृषः उत्तरार्धे देशे अनावृष्टिः मन्दवर्षणं वा भवेत्। अगस्तमासे च वर्षणम् ऊनमेव भविष्यति। पूर्वीय भागेषु उत्तर पश्चिम मध्य भारते पूर्वोत्तर क्षेत्रेषु च वर्षा सामान्या स्थास्यति इत्यपि ऋतुविज्ञानस्य स्पष्टीकरणम्। ग्लास्गो नगरे आयोजिते राष्ट्रमण्डल क्रीडासु अद्य भारतस्य प्रीति पवार, जैस्मिन लेम्बोरिया च स्वस्व अन्तिम मुष्टियुद्धे 5-0 इति अंकांतरालेन विजयं सम्प्राप्य स्वर्णपदकं विजितवत्यौ। अत्रांतरे त्रिकूर्दक क्रीडासु भारतस्य प्रवीण चित्रावेलेन रजत पदकं, सेलवा प्रभुना च कांस्य पदकं अवाप्तम्। ताइपे ओपन बैडमिंटन प्रतियोगितायाः चरमस्पर्धायां प्रविष्टा भारतस्य 17-वर्षीया क्रीडिका तन्वी शर्मा इति वार्ताः।
0: आकाशवाणी निजामाबाद केंद्रम, समयं 6:30।
4: రంగస్థలి కార్యక్రమం వినబోయే ముందు ఒక ప్రకటన వింటారు.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: రంగస్థలి కార్యక్రమంలో మహాభారత పౌరాణిక కథలోని ద్రౌపది స్వయంవరం ఘట్టం వినిపిస్తారు మాడవి పెద్ద గంగారాం బృందం.

జనమేజయుని సభలో కూర్చున్నాడు. అప్పుడు వైశంపాయనుడికి జనమేజయుడు లేచి నమస్కరించి, స్వామి మీరు సాధువులు, సకల ధర్మాలు గుర్తించిన మా తాతలైన పాండవీయులు ధర్మరాజు భీముడు అర్జున నకుల సహదేవులు ఐదు ఊరు ఏదో కౌరవులు పెట్టి బాధలకు భరించలేక మా తాతలు ఎన్నో పాటలు పడ్డారు, కష్టాలు పడ్డారు. ఆ 100 మందిని కురుక్షేత్ర భారత సంగ్రామంలో వధించి పట్టాభిషిక్తుండే ధర్మరాజు 32 సంవత్సరాలు రాజ్యమేలి స్వర్గ తన చెత్తతో స్వర్గానికి వెళ్ళిపోయాడని చెప్పన్నావు స్వామి. ఒక్కొక్క చరణం ఒక్కొక్క శబ్దం ఏంటంటే నా మనసు కరిగిపోతుంది. మరి మొన్నటి దినములో పాండవులు బ్రాహ్మణుల వేషములు కట్టి ఆ కౌరవులు బాధలు పెడుతుంటే వారి బాధలు పడలేక ఊరూరు వెతుక్కుంటూ భిక్షాటన చేస్తూ జీవిస్తూ వెళ్తున్నారని చెప్పన్నావు. అప్పుడు ఏకచక్ర పరిపట్నం నుంచి బకాసురుని వధించి భీముడు బకాసురుని వధించి ఆడికెళ్ళి ఆ అంగారపురం దగ్గరికి వెళ్ళి పాండవులు ధౌమ్యుని గురువునిగా చేసుకుని అరణ్యవాసానికి వెళ్ళి ఎక్కడ వెళ్తున్నారో

0: మరి ఎక్కడికి వెళ్ళారు అని చెప్పు వరకు ఆ వైశంపాయనుడు అన్నాడు, నాయన జనమేజయ మహారాజా, నీ తాతలైన పాండవులు ఆ బకుని భీముడు బ్రాహ్మణ అవతారంతో వెళ్ళి బకాసురుని వధించి అక్కడికి వెళ్ళి బల్లాన మహారాజు అనుమతి తీసుకుని పాండవులు అరణ్యవాసములు అంగారపరుని ఒక్క అనుమతి తీసుకుని ఆ పాండవులు అంగారపరుని దగ్గర ఉన్నారు. గురు చేసుకొని గురు పుండువుని ఆశ్రమములు వాళ్ళు ఎప్పుడున్నారు వీళ్ళు ఉండి కానీ పంచాల రాజ్యాన్ని పరిపాలన చేసిన ద్రుపద మహారాజు ఆనాడు బాపనా బాపుండైన ద్రోణుడు నాకు నా మిత్రుడై నాతో విద్య నేర్చి నన్ను తోడుకో నా కడకొస్తుంటే వాణ్ణి నేను పలకరించలేదు, నన్ను పలకరించలేదు కుదరా ద్రుపద ధనమధాంతమురా. ఇది నీకు రాజుని ప్రతినిధిని ఎవడు నాకు ఎదురని చెప్పంటున్నావు కదా, వెళ్తున్నాను చూడు. నీకు మనము నేర్చుకున్న ఒక గురు శిష్యులు నాకు అపకారం చేస్తావు అని అక్కడికి వెళ్ళి వెళ్ళి ఆ పాండవులకు కౌరవులకు విద్యలు చెప్పి గురు దక్షిణగా అర్జునుడు వెళ్ళాడు. స్వామి నిన్ను ఏం కోరుకున్నావు గురుదేవా, ద్రోణ నీకేం కావాలో అడుగు అన్నాడు. అప్పుడు ద్రోణుడు నాకేది వద్దుకుని ఆ పాంచాల రాజుని కట్టి బట్టి బంధించి నా కాళ్ళ మీద వేసి అదే నా గురు దక్ష.
1: సరే
0: ద్రోణుడు ఎనమది చొప్పున అటువంటి ఒక అర్జునుడు పాంచాల దేశం వచ్చి ఆ ద్రుపదునితో యుద్ధం చేసి కుట్టి కట్టి వేసి తీసుకెళ్ళి గురు పాదాల మీద
1: వేశాడు.
0: వేస్తుంటే అప్పుడు ద్రోణుడు మెచ్చుకున్నాడు అర్జున్ని, ఒంటి పేరు శిష్యుడు నాకు కావాలి, అయినా దొరికినాడు నాకు కోరింది తెచ్చిపెట్టే శిష్యుడు అన్నాడు. ఆడికెళ్ళి పాండవులు ఆ దొంగిని ఆశ్రమంలో ఉంటుంటే ఇక పాంచాలలో ద్రుపదుడు నాకు ఆడబిడ్డ ఇంట్లో జన్మించాలని

యజ్ఞం చేస్తుంటే అటువంటి యజ్ఞంలో ఎటువంటి ముందైనా ధనుసు వచ్చాను. ధనుసు ఏమిరా, ఒక యజ్ఞ కుండములో నేను ఒక ఏదైనా సంతానము

0: పుత్రుడా పుత్రికి నా జన్మిస్తుందా అని నేను ఆలోచన చేస్తున్నాను. కానీ దీన్ని ఒక దర్శనం వచ్చిందని ఆ దర్శించుకుని రెండవసారి మళ్ళీ ఒక దిన రోజు తపస్సు చేస్తుంటే అటువంటి యజ్ఞగుండం నుంచి దృష్టద్యుమ్నుడన్న వాడు జన్మించాడు.
1: పుత్రుడా
0: కంటి జన్మించింది. ఆ కరికి శక్తి స్వరూపే అయిన ఆ యొక్క బాలిక రూపంలో జన్మని క్షమమని ఏడ్చినాది. ఎప్పుడు ఆ బాలిక ఏడ్చిందో కోరిన కోరిక సఫలమైనదని
1: సంతోషపడి
0: ఆ పిల్లని తీసుకుని ఇంటికి వచ్చి
1: ఆ
0: పిల్లని చిన్నగైతే చాలు. ప్రవర్తమానముగా పెరుగుతుంది అట్లా శక్తి స్వరూపిణి కదా అమ్మ ద్రౌపది కృష్ణమ్మ అని పేరు పెట్టినాడు. ద్రుపద మహారాజు బిడ్డ ద్రౌపది అని పేరు పెట్టి అమ్మని పేరుస్తుంటే ఎప్పుడు ఆరేళ్ల పడుచైనాడు. అప్పుడు అంటాడు
1: నా బిడ్డ
0: కూతురునికి నా కూతురుని ద్రౌపదిని ఎవరికిచ్చి పెళ్లి చేస్తే ఎవడు అంత బలవంతుడు పాండవులలో, అర్జునుడు అంటది బలవంతుడు ఎవడు, ఆ దుర్మార్గుడైన లెక్క ఇంటిలో కూర్చుండబెట్టి దుర్యోధన పాండవులని భస్మం చేసినాడు అని లోకంలో వార్తలు వస్తున్నాయి. అంటే ఒంటి సత్యవంతులు పరమ భక్తులైన పాండవులు ఎక్కడున్నారని ఆలోచన చేస్తే నారద మహర్షి అన్నాడు ద్రుపద మహారాజని ఆలోచనకు నేను సంతోషపడ్డా. పాండవులు నీకు చిక్కాలంటే ఎవరికి చిక్కరు.
1: ఆ
0: పాపిష్టి దుర్యోధన వాడినట్లు చేశాడు. వాళ్ళని అట్లు చేస్తుంటే అతని భయం కొద్దీ వాళ్ళకు ఏర్పడకుంటే పలేందో పట్టేందో తలదాచుకున్నావు. ఒక్క ప్రతిజ్ఞ చెయ్యి.
1: ఎట్లా?
0: ఏ షర్తు చెయ్యంటే నీ పాంచాల దేశంలో దిగ్దేశముల మంది రావాలందరికీ దేశములకు ఉత్తర పంపు. ఎట్లాగా?
1: ద్రౌపది
0: ద్రౌపది స్వయంవరం జరుగుతుంది. ఇక్కడ మత్స్య యంత్రం భేదించిన వాడికి స్వయంవరంలోనికి వచ్చి మత్స్య యంత్రం పైన తిరుగుతుంటే కుడి కన్ను తప్పి చేయడం కన్ను ఎవడు ఎగరగొడతాడో మత్స్య యంత్రం ఎవడు భేదిస్తాడో
1: దాన్ని
0: ద్రౌపదీ దేవినిచ్చి పెళ్లి చేస్తామని పంపినట్లయినా ఆ వార్త ఉందంటే పాండవులు ఎక్కడ ఉన్నా

0: అర్జునుడు తెగవేస్తాడు, అప్పుడు నీ కళ్ళు అవుతారన్నాడు.
1: సరే
0: అన్న వరకు ద్రౌపది ఇదేమి చేయబట్టి దేశాలకు రాజులకు ఉత్తరం పంపిండు. అంగవంగ కళింగ నేపాల భూపాల కొంకణ విదర్భ కాశ్మీర కాంబుజ ఇటువంటి దేశాలకు ఉత్తరం పంపుతుంది. దేశ దేశముల మంది ఎద్రగుండములో పుట్టిన కన్య ద్రౌపదీ దేవిట పాంచాల రాజు బిడ్డ. మనం చేతనైతే మత్స్యంతముడి కొట్టవచ్చు, లేకుంటే శివుడు కొట్టేవాడు వాడిని కూడా చూడవచ్చు,
1: చూసి రావచ్చు.
0: రెండు సంగతులు మంచిదేనని అటువంటి రథాలు ఏనుగలు పైన ఒక రాజులందరూ లేచి ఈ ద్రౌపదుని మహారాజు నగరం

0: మహారాజు
1: వేదిక వేసిన
0: వేదిక వేసి రాజును కూర్చుంటానికి రాజుల సభ రాజులకి బ్రాహ్మణ సభ బ్రాహ్మణులకి ఎవరి సభ వారికి ఏర్పాటు చేసిన ఇటువంటి సభలు ఏర్పాటు చేస్తుంటే ఎవరి సభలో వాళ్ళే కూర్చుంటున్నారు, ఎవరి కుర్చీల మీద వాళ్ళే కూర్చుంటున్నారు. ఇట్లా కూర్చుంటే దుర్యోధనుడికి సభ వచ్చింది ఢిల్లీ పట్టణంలో మామోసుకుని ద్రుపదుడు పంపిండు.
1: నీ ఇచ్చిన సంతోషపడుతున్నా మామా, ఏం సంతోషం అంటావు?
0: సంతోషము కాదు మామా, ఇది ఆనందం. మాటకు తెలుగు లేదు నీ అనుకున్నది జరిగిపోయింది. చూస్తా చూస్తుండగా ఐదుగురు పాండవులు నశించిపోయారు దగ్ధమైన.
1: అయిపోయింది కానీ
0: నేను అనుకున్నది జరిగి తీరింది.
1: ఈ
0: ఉత్తరంలో ఎవరు పంపిందండి? ద్రుపద మహారాజు లగ్న బిందములు పుట్టిందడు కన్య ద్రౌపది. ఆ మత్స్య యంత్రముని కొట్టిన వాడికి, మత్స్య యంత్రముని భేదించిన వాడికి ద్రౌపదినిచ్చి పెళ్లి చేస్తాడు. నేను నా సత సోదరుడు అంటే 100 మంది తమ్ముల తోలుకొని ఈ వేళ నేను తానోడా పోయేది.

0: ఓతన్ని దుర్యోధనుడు పద్మలారా తాత భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ కర్ణ లేడి మనం అందరం పోదాం
1: ద్రౌపది.
0: ద్రౌపదన ఇంటిలో ఎవరి చేతనైతే వాడి కట్టినటువంటి వాడు కట్టినటువంటి మత్స్యంత్రముని భేదించి
1: ద్రౌపదిని
0: గెలవాలి. ఎవరు గెలిచినా వారికి జయం అని దళ బలముని సైన్యముని తీసుకొని సైనికులందరూ రథాల మీద వేణుగల మీద గుర్రాల మీద రారాజులందరూ పంచాలు ఇంటికి వస్తున్నారు. ఇట్లా రారాజులు వస్తుంటే వీళ్ళిట్లా రాలిగట్టి ద్రుపదుని ఇంటియా ఆ ద్రుపదుని ఆశ్రమంలో ధర్మరాజంతుడు గురుదేవా మేము వెళ్ళిస్తాం స్వామి ఎక్కడికయ్యా అని వరకు పత్రికొచ్చింది ఉత్తరం వచ్చింది. అప్పుడు చదువుకున్నాడు ధౌమ్య మహర్షి ధౌమ్యుడు చదువుకొని ధర్మరాజ శుభవార్త వచ్చింది నాయన మీకు మంచి శుభవార్త. దైవాన్ని ఎవడు నమ్ముతాడో ఏ రూపంలో ఒక సాయం చేస్తాడు భగవంతుడు వాడికి. అందుగురించి మీ దగ్గరికి లక్ష్మి కళ్ళకాడికి వచ్చినట్టు వచ్చింది. ద్రౌపదంటిలో యజ్ఞకుండంలో ద్రౌపది అనే కన్య పుట్టిందట. మత్స్య యంత్రము భేదించిన వాడికి ఆ కన్య నుంచి పెళ్లి చేశారట. సమయము దొరికింది, మీరు ఇక్కడికి వెళ్ళి ఈ పాంచాల దేశము

వారికి సమయ భక్షణప్పుడు దాన్ని కాదనద్దు. ఆ మంచి సమయంలో ఆనందము భోగము సౌభాగ్యము కూడా జరుగుతాది. సొమ్మని వరకు ధోమిని వెంట పెట్టుకొని పాండవులక్కడ నుంచి అదే బ్రాహ్మణ అవతారముల తోడి ఆయుధములు చేత పట్టుకొని ఈ కౌరవ సభకు పాంచాల సభకు

0: పాండవులు కూర్చున్నారు, బ్రాహ్మణుల అవతారములు ఉన్నారు, రాజుల సభలో రాజులు కూర్చున్నారు, కృష్ణుడు బలరాముడు సారించేకి వాళ్ళు కూడా వచ్చి సభలో కూర్చున్నాడు. వీళ్ళందరూ ఎప్పుడున్నాడో దృష్టద్యుమ్నుడు లేచినాడు. క్షత్రియ వీరులారా
1: అందచ్చి
0: మంగళ వాయిద్యములతోని అమ్మ ద్రౌపది దేవిని తీసుకువచ్చి వేదిక మీద నిలబెట్టినారు. వేదిక మీద నిలబెట్టి అప్పుడు కృష్ణుడు ఉన్నాడు, ఏం లేదు మీరు వచ్చిన వాళ్ళందరూ ఎవరైనా పర్వాలేదు, లేచి ద్రౌపదిని పెళ్లి చేసుకున్నాలంటే అదిగో అక్కడ చూడు కన్య ఉండాలి, ఆ వేదిక మీదటువంటి కన్యని పెళ్లి చేసుకున్నాలంటే ఇక్కడ మంచి యంత్రము కట్టినాం, చేపని కట్టినారు, పైన ఒక స్తంభం కట్టి స్తంభం మీద చేపని చక్రంతో కట్టినారు, ఆ చక్రంలో చేప ఉంది, చక్రం గిరిగిరిగిరిగిరి తిరుగుతుంటది, ఆ చక్రం తిరుగుతుంటే దానికి ఒక నవశిస్త్రమంతా వెంట్రుకతో సమానంగా దారము కట్టినారు, కట్టి చేప దారముని ఆ చక్రానికి కలుగుకుంట బాణాన్ని బాణముతో చేపని ఎవరు కొడతాడో చేపని తెగవేసిన వాడికి కన్యనిచ్చి

0: ఇష్టమని చెప్పేవరకు
1: అప్పుడు
0: ధర్మరాజు ధర్మరాజు అటువంటి ఒక పెళ్లి వేస్తామని దుర్యోధనుడు సభలో దుర్యోధనుడు కూర్చున్న సభలకి వెళ్ళి కర్ణుడు లేచిండు. కర్ణుడు లేచి కృష్ణుడు చూసి నేనుండగా నా మరుదులు మీనెత్త కొడుకులు పాండవులకు ఉండగా వీడు గెలుస్తాడు.

0: గురి తప్పే నేను ధనుసును లేకపోయి దీన్ని కొట్టేవాడు ఎవడుంటాడు
1: ఏమో
0: అని చెప్తుంటే అదేంటి ఒక దుర్యోధన. ఆ రాజులందరు చూస్తుండగా కృష్ణ పరమాత్మ మారు రూపంతో అదే ఆయనని ధైర్యం చెప్పి బావా దీన్ని కొట్టుపో మంచి యంత్రం నిన్న వరకు పొందామా నేను వచ్చి ఈ కన్యని ఒక్క గెలుస్తానని చెప్పి కృష్ణుని అనుమతి తీసుకొని

0: ఇంకా వచ్చుతుంటే రాజులందరూ ఆ అంటున్నాడు, ఏమిరా రాజులకి గుట్టమ శం కాదు ఈ బ్రాహ్మణుడు ఏం కొడతాడని చెప్పంటుంటే కొందరు చూడంగా
1: అర్జునుడు
0: అర్జునుడు బాణముతో స్తంభం మీద నిలబడి స్తంభం మీద నిలబడి అటువంటి యొక్క బాణానికి 5 బాణాలు గురి చూసినాడు. ధనస్సుకు 5 బాణాలు ఎక్కుబెట్టి ఆ బాణాలు ఆ పైన చేపను చూడలేక చేప నీడ ఉడికడి నూనెలో చూసినాడు. ఉడికడి నూనెలో చూసి 5 బాణములతో అని చెప్పి మచ్చకైతే

0: మీరింతవరకు రంగస్థలి కార్యక్రమంలో ద్రౌపది స్వయంవరం గట్టం వినిపించారు మాడవి పెద్ద గంగారాం బృందం గారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:50.
1: వ్యవసాయ విశ్వవిద్యాలయాలు నిపుణులు పరిశోధకులు వేపను ఏ విధంగా వినియోగించాలి, ఈ చీడపీడల నివారణలో వేపను ఏ విధంగా వినియోగించి చక్కటి లాభాలు చక్కటి పంటను పొందాలి రైతులందరూ అని ఈ విధంగా వివరాలు అందజేస్తున్నారు. మన భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న వృక్షం వేప. వేప చెట్టు యొక్క అన్ని భాగాలు ఉపయోగపడేవే. వేపను ఆయుర్వేద మందులలో కొన్ని రకాల సౌందర్య ఉత్పత్తుల తయారీలో వాడడమే కాకుండా క్రిమి సంహారక గుణములున్నందువలన వ్యవసాయ క్షేత్రాలలో కూడా వివిధ పంటల నాశించే చీడపీడల నియంత్రణకి వాడుతున్నారు. వివిధ పంటల నాశించే చీడపీడలను నియంత్రించడానికి సమగ్ర సస్యరక్షణ విధానాలను ముందు నుండే పాటించినట్లయితే చీడపీడల ఉధృతి తక్కువగా ఉండి రసాయన మందుల వాడకం తగ్గుతుంది. సమగ్ర సస్యరక్షణ పద్ధతులలో వృక్ష సంబంధ మందులు వాడటం ఒక పద్ధతి అయితే, అన్ని వృక్ష సంబంధ మందులలో వేప ప్రధానమైనది. పైగా ఇతర రసాయన మందులతో పోల్చి చూస్తే వేప మందుల వలన వాతావరణానికి, క్షీరదాలకు, తేనె టీగలకు, మిత్ర పురుగులకు ఎటువంటి హాని జరగదు. అంతేకాకుండా పురుగులలో వేప మందులకు నిరోధక శక్తి పెరిగే అవకాశము తక్కువ. వేప చెట్టు అన్ని భాగాలు క్రిమి సంహారక స్వభావం కలిగి ఉండి దాదాపు 200 రకాల పురుగులను అదుపులో ఉంచగలుగుతుంది. ఇక వేపాకుల గురించి ఏ విధంగా మనం వాడుకోవాలన్న వివరాలు ఈ విధంగా. ధాన్యం నిల్వ చేసే ముందు వేపాకులు కలిపినట్లయితే వికర్షకాలుగా పనిచేసి పురుగులు ధాన్యాన్ని ఆశ్రయించవు. ధాన్యం నిల్వ చేసే బుట్టలు గాజలు అలకడానికి వాడే మట్టి పెండ మిశ్రమంలో వేప ఆకులు కలిసినట్లయితే వాటిలో నిల్వ చేస్తే ధాన్యంలో పురుగులు తక్కువగా ఆశిస్తాయి. ధాన్యం నిల్వ ఉంచే గోనె సంచులను వేపాకుల ద్రావణంలో నానబెట్టి వాడుకోవాలి. గృహావసరాలకు వాడుకునే ధాన్యంలో కిలో ధాన్యం 5 గ్రాముల వేపాకు పొడిని కలిపి నిల్వ చేసుకోవాలి. ఇక వేప గింజలు ఏ విధంగా ఉపయోగించుకోవాలనే పద్ధతి ఈ విధంగా. వేప పండ్లను మే నుండి ఆగస్టు నెలలో సేకరించి పండ్లపైన గుజ్జు తీసేసి గింజలను కడిగి నీడలో 11% తేమ వచ్చే వరకు ఆరబెట్టుకొని నిల్వ చేసుకోవాలి. అవసరం మేరకు ఈ గింజలను పొడి చేసుకొని 5% వేప గింజల కషాయం పురుగుల తొలి దశలో పిచికారి చేసినట్లయితే వాటి సంతతిని తద్వారా ఉధృతిని తగ్గించవచ్చు. పొడి చేసుకునేటప్పుడు గింజలలోని నూనె బయటకి రాకుండా జాగ్రత్త పడాలి. వేప గింజలను 3 నుండి 8 నెలలలోపు మాత్రమే కషాయం తయారీకి వాడాలి. ముఖ్యంగా మొక్కజొన్న, కంది, పెసర, మినుము, ప్రత్తి, వేరుశెనగ లాంటి పంటల్లో ఆకులను కొరికి తినే పురుగులు ఆశించినప్పుడు, ఉదాహరణకు కాయ తొలుసు పురుగులు, లద్దె పురుగులు, గుడ్లు, పిల్ల పురుగులు ఎక్కువగా ఉంటే 5% వేప గింజల కషాయం సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే ప్రత్తిలో రసం పీల్చే పురుగులకు కూడా దీనిని పిచికారి

చేయవచ్చు. ధాన్యం నిల్వ చేసే సంచులను 10% వేపగింజల కషాయంలో 15 నుండి 30 నిమిషాలు నానబెట్టి ఆరిన తర్వాత వాడుకుంటే పురుగులు తక్కువగా ఆశిస్తాయి. ఇక వేపపిండిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా. వేపపిండిని ఆఖరి దుక్కిలో కలియ దున్నినట్లయితే ప్రధాన పొలములో నష్టం కలగజేసే పురుగులను, తెగుళ్లను, నులి పురుగులను నియంత్రించవచ్చు. ముఖ్యంగా వేపపిండిని వాడినట్లయితే మిరపలో నులి పురుగులు, వేరు పురుగు 200 కిలోలు ఎకరానికి, పసుపులో దుంపయ్యిగా దుంపకుళ్ళు 100 కిలోలు ఎకరానికి, నులి పురుగులు 500 కిలోలు ఎకరానికి వాడుకొని తగ్గించవచ్చు. వరిలో కాండం తొలుచు పురుగు, ఆకుముడత పురుగును నివారించడానికి ఎకరానికి సరిపడా యూరియాకి 10 కిలోల వేపపిండిని కలిపి చల్లాలి. ప్రత్తిలో ఎకరానికి 10 కిలోల వేపపిండి చల్లితే కాండము తొలుచు ముక్కు పురుగును నివారించవచ్చు. ఇక చీని నిమ్మ తోటల్లో నూలి పురుగులను నివారించడానికి ఒక్కో మొక్కకి 15 కిలోల చొప్పున వేపపిండిని వాడాలి. తర్వాత వేప నూనెను ఏ విధంగా వాడి ఈ చీడపీడలు నివారించుకోవచ్చు అన్న వివరాలు అందజేస్తున్నారు. ఈ విధంగా వేప గింజల నుండి తీసిన వేప నూనె క్రిమి సంహారక మందు గుణాలు కలిగి ఉంటుంది. అజారిడిక్టిన్ శాతం బట్టి మార్కెట్లో ఈ నూనె వివిధ గాఢతలలో దొరుకుతుంది. పంటను బట్టి, గాఢతను బట్టి దీనిని పిచికారీ చేయవలసిన మోతాదు మారుతుంది. పెసర, మినుము, కంది పంటలలో కాయ తులుచు పురుగులపై, ప్రతిలో రసం పీల్చే పురుగులు, కాయ తొలిచే పురుగులపై 1800 ppm గాఢత ఉన్న వేప నూనెను 5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మిరపలో అయితే గుండు పూత నివారణకి, జామలో తెల్ల సుడిదోమ నివారణకి, మామిడిలో కాయ తొలుచు పురుగు నివారణకి 10,000 ppm గాఢత ఉన్న వేప నూనెను 3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక వేప మందులు ఏ విధంగా పనిచేస్తాయి అన్న వివరాలు ఈ విధంగా అందజేస్తున్నారు. వేప మందులు వికర్షకాలుగా పనిచేసి తల్లి పురుగులు గుడ్లు పెట్టకుండా, పిల్ల పెద్ద పురుగులు చేరకుండా చేస్తాయి. వేప మందులు పిచికారీ చేసిన మొక్కలను పురుగులు సరిగ్గా తినలేవు. తిన్నా సరిగా జీర్ణించుకోలేక పెరుగుదల తగ్గడమే కాకుండా నిద్రావస్థకు వచ్చే ముందు లేత నిద్రావస్థలో చనిపోతాయి. ఒకవేళ పెద్ద పురుగుల దశకి చేరినా బాహ్య చర్మం సరిగ్గా అభివృద్ధి చెందక సులువుగా చనిపోతాయి. తల్లి పురుగులలో గుడ్లు పెట్టే శక్తి తగ్గిపోతుంది. వేప మందులు పిచికారీ చేసినప్పుడు పురుగులు 3-15 రోజులలో చనిపోతాయి. చివరగా వేప మందుల వాడకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా అందజేస్తున్నారు శాస్త్రవేత్తలు. వేప మందులను వీలైనంత వరకు ఉదయం పూట లేదా సాయంత్రం పూట పిచికారీ చేయాలి. ఎండలో పిచికారీ చేస్తే అతి నీల లోహిత కిరణాల వల్ల వాటి పనితనము తగ్గుతుంది. పంట తొలి దశలో, అలాగే పురుగు ఆశించిన తొలి దశల్లో వేప మందులు సమర్థవంతంగా పనిచేస్తాయి. వేప గింజల కషాయాన్ని నిల్వ ఉంచుకున్న గింజల నుండి ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి. లేదంటే వాటిలో ఉన్న అజాడిరిక్టాన్ శాతం తగ్గి కషాయము సమర్థవంతంగా పనిచేయదు. వేప గింజల కషాయంకి, వేప మందు ద్రావణంకి సబ్బు పొడిని, సర్ఫు పొడిని కలిపి పిచికారీ చేసినప్పుడు మొక్క భాగాలకు మందు ద్రావణం బాగా అతుక్కొని సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు చీడపీడల నివారణకై వేపను ఏ విధంగా వినియోగించాలి అనే వివరాలు తెలియజేశారు. రైతులందరూ ఈ వేప ఉత్పత్తులను వాడి చక్కటి చీడపీడల నివారణోపాయాలు పాటించి మంచి ఫలితాలను, మంచి ఫలసాయాన్ని, మంచి ఉత్పత్తిని పొందగలరని ఆశిద్దాం.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:58. ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు వింటారు ప్రసార వివరాలు. 103.2 MHz పై ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం 7:05 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో రైతు సేవలో పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం డాక్టర్ జె సాయి ప్రసాద్ గారు వివరించే వివరాలు. వ్యవసాయంలో ఉపయోగించే పురుగు మందుల గురించి మరియు పురుగు మందుల డబ్బాలపైన ఉన్న రంగు చిహ్నాల గురించి వివరిస్తారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు వింటారు. 8:15 తెలంగాణ శాసన మండలి సభ శాసనసభ సమీక్ష వింటారు. 8:30 జానపద గేయాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారాలు వింటారు. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 6:10 భక్తి రంజనీ కార్యక్రమంలో ఆదిత్య హృదయ స్తోత్రం వింటారు. అనంతరం క్రిస్టియన్ భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధ కార్యక్రమంలో బి జోసఫ్ గారి సూక్తులు వింటారు. 6:40 ప్రాంతీయ వార్తలు, 6:50 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ప్రభాత లహరిలో ప్రబోధ గీతం వింటారు. 7:30 వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 ఆంగ్ల వార్తల ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

8:30 బాలభారతి కార్యక్రమం వింటారు. 9:00 హృదయ రాగాలు, 10:00 నుండి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ ఢిల్లీ కేంద్రాల నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:08 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. యువతకి ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలపై దృష్టి కేంద్రీకరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నషా ముక్త భారత్ అభియాన్ను ప్రధానమంత్రి రేపు ప్రారంభిస్తారు. స్వేచ్ఛ అంటే స్వార్థ ప్రయోజనాలు కాదని, దేశ ప్రయోజనాలను సర్వప్రథమం చేసుకోవడమని జాతీయ భద్రతా సలహాదార్ అజిత్ దోవల్ చెప్పారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో ఈరోజు బాక్సర్లు జస్మిన్ లంబోరియా, ప్రతి పవార్ బంగారు పథకాలు గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం మైసూరులో స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్ వివేక్ స్మారకాన్ని ప్రారంభించారు. 1892లో మైసూర్కు స్వామి వివేకానంద చారిత్రక సందర్శన జ్ఞాపకార్థంగా ఈ స్మారకాన్ని నిర్మించారు. ఆ సమయంలో ఆయన మైసూర్ దివాన్ సర్ కే శేషాద్రి అయ్యర్ను కలుసుకున్నారు. షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనాలలో పాల్గొనడానికి అమెరికా ప్రయాణానికి మైసూర్ మహారాజు శ్రీ చామరాజేంద్ర వడియార్ నుంచి స్వామి వివేకానంద ఆర్థిక సహాయం పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ స్వామి వివేకానంద నిజమైన భారత్ ఆత్మను ప్రతిబింబించారని చెప్పారు. దేశ యువత ప్రపంచ వృద్ధికి చోదక శక్తిగా నిలుస్తోందని ఆయన నొక్కి చెప్పారు.
1: స్వామి వివేకానంద యువాఓ కి శిక్షకు రాష్ట్ర నిర్మాణ కా మజబూత్ ఆధార్ మానతే థే. ఉన్హోనే స్వయమే దేఖా థా కి కైసే దునియా కే దేశ్ అప్నే యువాఓ కో శిక్షిత్ బనా రహే. భారత్ కే యువానే ఏక్ లంబీ యాత్రా తయ్ కీ. ఆజ్ వో యువా దునియా కే వికాస్ కో గతి దే రహా హై.
0: అంతకుముందు ప్రధానమంత్రి వివేక స్మారకాన్ని తిరిగి చూశారు. అక్కడ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ధ్యానంలో కాసేపు కూర్చుని అనంతరం స్మారక ప్రాంగణంలో మొక్క నాటారు. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్, రామకృష్ణ మఠం అధ్యక్షుడు శ్రీమత్ స్వామి గౌతమానందజీ మహారాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ది చెందుతోందని, పెద్ద ఎత్తున మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ది ద్వారా స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాలను సాకారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి తెలియజేశారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. విమానాశ్రయం, రోడ్డు, ఇంధన మౌలిక సదుపాయాలతో సహా సుమారు 18,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులు రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్రాల, ఎన్డీఏ ప్రభుత్వాల హయాంలో జరుగుతున్న వేగవంతమైన పురోగతిని ప్రతిబింబిస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ కొత్త విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఉత్తరాంధ్ర వృద్ధికి ఒక రన్వే లాంటిదని, రాష్ట్ర యువత ఆకాంక్షలకు ప్రయాణ వేదిక అని ఆయన అభివర్ణించారు.
1: मुझे पूरा विश्वास है, आज यहां जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे. आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है.
0: భవిష్య తరాల్లో దేశభక్తి, ప్రజాసేవాభావాన్ని నింపేందుకు విమానాశ్రయానికి స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టినట్లు మోదీ ప్రకటించారు. భారత్ పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని, 2014లో 74గా ఉన్న ఆపరేషనల్ విమానాశ్రయాల సంఖ్య ఇప్పుడు 166కి పెరిగిందని, ఉడాన్ పథకం ద్వారా సామాన్యులకు కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి వచ్చిందని ప్రధానమంత్రి తెలియజేశారు. విశాఖపట్నంలో సెమీకండక్టర్ ప్రాజెక్ట్, గూగుల్ ప్రతిపాదిత ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్, నక్కపల్లిలో రాబోయే ఫార్మా పార్క్, అలాగే హరిత ఇంధన రంగంలో భారీ పెట్టుబడుల గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. నషా ముక్త యువ ఫర్ వీక్స్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల దేశవ్యాప్త జనభాగీదారీ ప్రచారానికి ఈ ప్రారంభోత్సవం నంది పలుకుతుంది. దేశవ్యాప్తంగా 10,000కు పైగా ప్రాంతాల నుంచి యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మై భారత్ స్వచ్ఛంద కార్యకర్తలు, నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యూత్ క్లబ్లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఎన్జీఓలు, కార్మిక సంఘాల యువజన విభాగాలతో పాటు 125కు పైగా ఆధ్యాత్మిక భాగస్వామ్య సంస్థలు కూడా వర్చువల్గా ఈ కార్యక్రమంలో చేరతాయి. ఈ ప్రచారంలో భాగంగా మాదక ద్రవ్యరహిత సమాజాన్ని నిర్మించడంలో అవగాహన కల్పించడానికి, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా ప్రతి ఆదివారం వీకెండ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా ప్రేరేపించడం, వారి సమాజాల్లో సానుకూల సామాజిక మార్పుకు వారిని రాయబారులుగా మారేలాగా ప్రోత్సహించడం, నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రధాన ఉద్దేశం. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా పూణెలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు 2026 సంవత్సరపు లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని ఈ రోజు ప్రదానం చేశారు. లోకమాన్య తిలక్ స్మారక ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ అవార్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ భారత జాతీయ భద్రతను బలోపేతం చేయడంలో అజిత్ దోవల్ విశేషమైన కృషి చేశారని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక కీలకమైన జాతీయ భద్రతా నిర్ణయాలను అమలు చేయడంలో దోవల్ కీలక పాత్ర పోషించారని, దేశానికి ఆయన అందించిన అసాధారణ సేవల గుర్తింపుగా ఈ పురస్కారం లభించిందని చెప్పారు. ఈ సత్కారాన్ని స్వీకరించిన అజిత్ దోవల్ మాట్లాడుతూ ఈ గుర్తింపు తనకెంతో వినమ్రత కలిగించిందని చెప్పారు. దేశభక్తి, త్యాగం, అచంచలమైన కర్తవ్య దీక్ష వంటి లోకమాన్య తిలక ఆదర్శాలను యువత అలవర్చుకోవాలని అజిత్ దోవల్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్వేచ్ఛ అనేది కేవలం ఇష్టానుసారం ప్రవర్తించే స్వాతంత్రం మాత్రమే కాదని, జాతి ప్రయోజనాలకి అన్నిటికంటే మొదటి స్థానం ఇచ్చే బాధ్యతని ఆయన పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ మరింత బలమైన, సమర్థవంతమైన దేశంగా ఎదుగుతోందని దోవల్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, సునేత్రా పవార్, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహన్, లోక్మాన్య తిలక్ స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ రోహిత్ తిలక్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఒక జాతీయ కార్యక్రమం నిర్వహిస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సహాయ మంత్రి పవిత్ర మార్గరీటా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భారత్లో గొప్ప చేనేత వారసత్వాన్ని ఘనంగా నిర్వహించేందుకు, దేశ సాంస్కృతిక ఆర్థిక అభివృద్దికి చేనేత వస్త్ర పరిశ్రమ అందించిన కృషిని గుర్తించేందుకు ఈ వేడుక ఎంతగానో దోహదం చేస్తుందని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా 2020 సంవత్సరానికి గాను సంతోప్ కబీర్ చేనేత అవార్డుల జాతీయ పురస్కారాలు ప్రదానం చేయడం కూడా ఒక ముఖ్యమైన అంశం. ఆగస్టు 10వ తేదీన జరగవలసిన సాధారణ నెలవారీ బదిలీతో సంబంధం లేకుండా రాష్ట ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం ఈరోజు 1,09,019 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రాష్ట్రాలు మూలధన అభివృద్ది వ్యయాలను వేగవంతం చేసేందుకు మరింత వెసులుబాటు కల్పించడమే ఈ అదనపు వాయిదా ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్ 19,208 కోట్ల రూపాయలతో అత్యధిక వాటాను పొందగా, ఆ తర్వాత స్థానంలో బీహార్ 10,845 కోట్లు, మధ్యప్రదేశ్ 8,010 కోట్లు అందుకున్నాయి. పశ్చిమ బెంగాల్కు 7,866 కోట్లు, మహారాష్ట్రకు 7,022 కోట్లు ఇచ్చారు. చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా వివిధ వాటాలను అందజేశారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 8 స్వర్ణ పతకాలు, 15 రజత పతకాలు, 7 కాంస్య పతకాలతో సహా మొత్తం 30 పతకాలను సాధించి ఈ వేళ 6వ స్థానానికి చేరుకుంది. భారతీయ బాక్సర్లు జాస్మిన్ లంబోరియా, ప్రతీప్ పవార్ తమ తమ విభాగాల్లో ఫైనల్స్లో అద్భుత విజయం సాధించి స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. ప్రీతి మహిళల 54 కిలోల బాక్సింగ్ టైటిల్ గెలుచుకోగా, ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన జాస్మిన్ మహిళల 57 కేజీల ఫైనల్లో మరో స్వర్ణ పతకం సాధించారు. పురుషుల షార్ట్ పుట్ F57 విభాగంలో సోమన్ రాణా స్వర్ణ పతకం, శుభం జోయల్ రజతం సాధించడంతో భారత్ పారా అథ్లెటిక్స్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. కామన్వెల్త్ గేమ్స్ పురుషుల షార్ట్ పుట్ F57 విభాగంలో భారత్కి ఇది తొలి స్వర్ణ పతకం కాగా, ఈ విభాగంలో దేశానికి ఇదే తొలి డబుల్ పోడియం ఫినిష్ కావడం అనేది విశేషం. మహిళల బాక్సింగ్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించిన ప్రీతి పవార్, జాన్స్పిన్ లంబోరియాను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య అభినందించారు. విశేషాలు మరొకసారి. యువతకి ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలపై దృష్టి కేంద్రీకరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రధానమంత్రి రేపు ప్రారంభిస్తారు. స్వేచ్ఛ అంటే స్వార్థం కాదని, దేశ ప్రయోజనాలను సర్వప్రథమం చేసుకోవడమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో ఈవేళ బాక్సర్లు జాస్మిన్ లంబోరియా, ప్రీతి పవార్ బంగారు పతకాలు గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
2: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
3: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
2: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
3: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
2: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय,
4: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ప్రత్యేక రూపకం తెలంగాణ రైతు సేవలు, పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్, సాంకేతిక సహకారం శ్రీ ఎం జగదీశ్వర్, శ్రీ కెవి రమణ, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. వినండి తెలంగాణ రైతు సేవలో పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రత్యేక

0: స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి మన ప్రభుత్వాలు వ్యవసాయ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ వచ్చాయి. ఈ పరిణామ క్రమంలో పంచవర్ష ప్రణాళికలు, హరిత విప్లవం ద్వారా ఆహార ధాన్యం ఉత్పత్తిలో మన దేశం ఎంతో వృద్ధి సాధించింది. ఇంకా సాధించాల్సిన అవసరమూ ఉంది.
1: అయితే ఎప్పటికప్పుడు మేలైన వంగడాలు ఉత్పత్తి చేయడం, వ్యవసాయ సాంకేతిక పరికరాలు అభివృద్ధి చేయడం, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం రైతులకు అందజేయడం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, డాట్ సెంటర్లు, ఏరువాక కేంద్రాలు, వ్యవసాయ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు రైతులకు సేవలు అందించడంలో నిరంతరం తమ వంతు కృషిని చేస్తూ వస్తున్నాయి.
2: ఈ సందర్భంగా పాలిం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం గురించి తెలుసుకుందాం.
1: పాలిం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అప్పటి మహబూబ్‌నగర్ జిల్లా, ఇప్పటి నాగర్ కర్నూలు జిల్లా పట్టణానికి చేరువలో ఉంది.
0: ఇక్కడ గత 55 సంవత్సరాలుగా రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ అంటే ప్రాంతీయ వ్యవసాయ స్థానముగా ఆవిర్భవించి, ఇదే ప్రాంగణంలో 4 అనుబంధ సంస్థలైన కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, ఏరువాక ఇంకా డాట్ సెంటర్లు రైతు సేవలో అలరారుతున్నాయి.
1: ఇలా రైతులకు సేవలు అందిస్తున్న ఈ పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాన్ని మా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కార్యక్రమ నిర్వాహక బృందం దర్శించింది.
2: ఈ సందర్భంగా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం దినదిన ప్రవర్ధమాన అభివృద్ధిని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంది.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సహాయ నిర్దేశకులు ఎస్ రమేష్ సుంకసారి గారు, పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ టి రామప్రకాష్ గారితో ముచ్చటించగా,
3: డాక్టర్ టి రామప్రకాష్ గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: రైతే దేశానికి వెన్నుముక అని వింటుంటాము, మరి ఆ రైతు పడే కష్టంలో పెరుగుతున్న సాంకేతికత, ఆధునికతను జోడించి వ్యవసాయ రంగంలో వినూత్నమైన మార్పులు, కొత్త పంతాలు కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన పాలెం వ్యవసాయ పరిశోధన సంస్థ అధిపతిగా మీరు ఈ సంస్థ ద్వారా రైతులకు మీరు సేవలు అందిస్తున్నారు కదండి, ఈ సంస్థ ఎప్పుడు స్థాపించబడింది, ఏ రకమైన సేవల్ని గ్రామీణ రైతుల వరకు తీసుకెళ్తుంది?
4: అందరికీ నమస్కారం అండి. నేను ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడిగా పనిచేస్తున్నాను. అయితే ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం 1970లో స్థాపించడం జరిగింది. మొదటగా ఇది పాలెం గ్రామంలో ఉండేది. సుమారు 20 ఎకరాల లీజ్డ్ ల్యాండ్తో 2 శాస్త్రవేత్తలతో ఈ పరిశోధన స్థానం ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 1980లో మనకి ఈ కొత్తగా ఇప్పుడు ఏదైతే మనం ఉన్నామో ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఉన్నది 60 హెక్టార్లు అంటే సుమారు 150 ఎకరాల ల్యాండ్తో 12 మంది శాస్త్రవేత్తలతో అభివృద్ధి పరచడం కూడా జరిగింది. అంటే సుమారు మనం 45 సంవత్సరాలుగా ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం స్టేటస్లో మనం ఈ దక్షిణ తెలంగాణ మండలం అంటే ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల రైతులకి మనం రకరకాలైన పంటల్లో సాంకేతికత గురించి కానీ, విత్తనాల అభివృద్ధి చేయడం గురించి కానీ, విస్తరణ గురించి కానీ మనం వారికి సేవలు అందిస్తున్నాం సార్.
3: ఏ అంశాల పట్ల అంటే ముఖ్యంగా ఈ ఖరీఫ్ పంటలని, రబీ పంటలని, రకరకాల పంటల సంబంధించిన వ్యవసాయ పద్ధతుల విషయంలో కానీ ఏ రకమైన అంశాలపై మీరు పరిశోధన జరిపి రైతులకు తెలియజేస్తున్నారు?
4: ముఖ్యంగా మనకి ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో జరిగే విస్తరణ కానీ, పరిశోధన కానీ, లేదు అంటే శిక్షణ అంశాలను చూసినప్పుడు మొదటగా పరిశోధన విషయానికి వస్తే మన ఫస్ట్ మ్యాండేట్ అంటే ఫస్ట్ ఐటమ్ ఏంటి అంటే ఈ ప్రాంతానికి అనువైన పంటల్లో, ఈ ప్రాంతానికి మనం ఏదైతే రైతులు విస్తారంగా సాగు చేసే పంటల్లో మనకు అధిక దిగుబడినిచ్చి లేదంటే చీడపీడల్ని తట్టుకునే రకాలని ఉత్పత్తి చేయడం అనేది మా ముఖ్యమైన ఒక మా ఉద్దేశ్యం, మ్యాండేట్ అని చెప్తాము. అదేవిధంగా సాంకేతికత అంటే ఉన్నతమైన రకాలను ఉత్పత్తి చేయడమే కాకుండా వాటిని ఏ విధంగా పండించాలి, ఏ సమయంలో విత్తనాలు వేసుకోవాలి, లేదంటే చీడపీడల నుంచి ఏ విధంగా మనం కాపాడుకోవాలి, ఏ విధంగా పోషక యాజమాన్యం చేయాలి అన్నది మనకి రెండో మ్యాండేట్గా ఉంటుంది. అంతేకాకుండా ఇట్లా మనం డెవలప్ చేసినటువంటి సాంకేతికతను కానీ లేదంటే విత్తనాలను కానీ రైతుల దగ్గరికి ఏ విధంగా చేరవేయాలి అనే దానికోసం విస్తరణ అంశాలను కూడా చేపట్టడం జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్స్ అంటాం. అంతేకాకుండా ఆ రైతులకి కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయ శాఖ అధికారులకు కానీ మనం శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం చేసే పనుల్ని వీటి ఈ నాలుగు మనం మ్యాండేట్గా మనం చెప్పుకోవచ్చు సార్.
0: ఈ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ప్రాంగణంలో వెలసిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు అందిస్తున్న కోర్సుల వివరాలు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె చరణ్ తేజ గారు వివరిస్తూ.
3: నమస్కారం అండి డాక్టర్ కె చరణ్ తేజ గారు.
5: నమస్కారం అండి.
3: మామూలుగా పాలిటెక్నిక్ కళాశాల అనగానే అది డిఫరెంట్ ట్రేడ్స్ లైక్ ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఫిట్టర్ ఇలాంటి ట్రేడ్స్ మీద మనసు పోతుంది. అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కళాశాల అంటే అది దేనికోసం ఉద్దేశించబడి ఉంటుంది, అది ఏ రకమైన శిక్షణను?
5: ముందుగా శ్రోతలందరికీ అభివాదములు. వ్యవసాయ రంగాన్ని శాస్త్రీయ దృష్టికోణంలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలెం గ్రామంలో 1989 సంవత్సరంలో మొట్టమొదటిగా వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలని స్థాపించడం జరిగింది. దాదాపు 36 సంవత్సరాల నుంచి రైతులకి సేవలను అందిస్తున్నటువంటి ఈ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఎంతో పురాతనమైనది. తర్వాత ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఈ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో వ్యవసాయ డిప్లొమా కోర్సు అందించడం జరుగుతుంది. ఈ కళాశాలలో పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా పిల్లలు ఇక్కడ చదువుకునే విద్యార్థులకి పంట పొలాలలో నేరుగా పనిచేసే అవకాశాన్ని ప్యాంప్ అనే కార్యక్రమం ద్వారా పొందడం జరుగుతుంది. అదే కాకుండా కాలేజ్ పాఠ్యాంశంలో నేలల యాజమాన్యం గురించి, తర్వాత నీటి ఆదా చేసే యాజమాన్య పద్ధతుల గురించి, తర్వాత కలుపు యాజమాన్యం గురించి, కీటక యాజమాన్యం, తెగుళ్ల యాజమాన్యం మరియు ఆర్థిక పరమైన ఎకనామిక్స్ సంబంధించినటువంటి ఫార్మ్ మేనేజ్మెంట్ గురించి కూడా పిల్లలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు దాదాపుగా 150 మంది పైచులకు విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ విస్తరణ అధికారులుగా రైతులకి సేవలు అందించడం జరుగుతుంది.
3: ఈ పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్ పొందాలంటే ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, దానికి ఏదైనా అర్హత పరీక్ష ఉంటుందా?
5: ముందుగా ఈ వ్యవసాయ పాలిటెక్నిక్లీ అర్హత పొందాలి అంటే డిప్లొమా కోర్సులకు చేరాలంటే 10 పాస్ కావడం జరగాలి,
3: 10th క్లాస్.
5: తర్వాత అగ్రిసెట్ అనే ఒక ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా పిల్లలకు ఒక ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా కౌన్సిలింగ్ ద్వారా సీట్ పొందడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాలలో వాళ్ళకు వారికి వచ్చినటువంటి ర్యాంక్ పరిధిలో వాళ్ళకి వ్యవసాయ పాలిటెక్నిక్ సీట్ పొందడం జరుగుతుంది.
3: ఈ డిప్లొమా కోర్సు డ్యూరేషన్ అంటే ఎంత కాలం ఉంటుంది అంటారు?
5: ఈ వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు వచ్చేసి 2 సంవత్సరాల డ్యూరేషన్ కలది. ఇందులో 4 సెమిస్టర్లుగా విద్యా బోధన చేయడం జరుగుతుంది. మొదటి సంవత్సరంలో 2 సెమిస్టర్లు, ద్వితీయ సంవత్సరంలో 2 సెమిస్టర్లు విద్యను అందించడం జరుగుతుంది.
1: ఇప్పుడు మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ పి అర్చన గారు ఇక్కడ రైతులకు ఎలాంటి సేవలు అందజేస్తున్నారన్న వివరాలు తెలియజేశారు.
3: ఈ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సెంటర్ ఏ రకంగా పనిచేస్తుంది, రైతులకు ఏ రకంగా మీరు సేవలు అందిస్తున్నారు?
6: ముఖ్యంగా ఏరువాక కేంద్రం అని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మనకి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రంగా పేరు మార్చబడింది. ఈ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవి మనకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. ఇంతకుముందు 9 జిల్లాలోనే ఉండేది, ఇప్పుడు అన్ని జిల్లాకి ఒక తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని పెట్టాలని మన యూనివర్సిటీ వాళ్ళు ఆదేశించారు. అందులో ముఖ్యంగా మన తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకి మనకి వ్యవసాయ పరిశోధనలు ఏమేమి జరుగుతున్నాయో వాటిలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకి చేరవర్చడంలో ఈ విజ్ఞాన కేంద్రం అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. రీసెర్చ్ స్టేషన్ లో ప్రూవ్ అయిన టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి మేము రైతుల స్థాయిలో రైతుల పొలాలలో పరిశీలించి క్షేత్ర సందర్శనలు చేసి వాటి మీద ఫీల్డ్ డేస్ గానీ క్షేత్ర దినోత్సవాలను ఏర్పాటు చేసి రైతులకి విస్తృతంగా ఆ టెక్నాలజీ పోయేటట్టు మేము చూసుకుంటాము. మొట్టమొదటగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా వరిలో గాని కందిలో గాని జొన్నలో గాని ఏవైనా కొత్త విత్తనాలు రీసెర్చ్ స్టేషన్స్ లో రిలీజ్ అయితే ఆ విత్తనాలను రైతుల పొలాలలో మేము టెస్ట్ చేస్తాము మినికిట్ రూపంలో. ఒక 3 సంవత్సరాలు రైతుల స్థాయిలో క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆ రిజల్ట్స్ మనకి బాగా వస్తే కన్సర్న్ రీసెర్చ్ స్టేషన్స్ కి పంపించి ఆ రిజల్ట్స్ యొక్క మంచిగా వచ్చినట్టయితే అవి మనము రీసెర్చ్ స్టేషన్స్ కి ఇచ్చినట్లయితే వాళ్ళు వాటిని రిలీజ్ ప్రపోజల్ కి పెడతారు. సో అదే విధంగా మనకి తెలంగాణ సొన గాని జొన్న పాలెం పచ్చజొన్న గాని వెరైటీస్ అలాంటివి రిలీజ్ అయినాయి. సో మా పాత్ర ఏంటంటే ఏవైతే కొత్త టెక్నాలజీస్ మనము యూనివర్సిటీలో కనుగొన్నామో ఆ టెక్నాలజీస్ ని రైతు సోదరుల దగ్గరికి తీసుకెళ్తాము. రైతు స్థాయిలో ఫస్ట్ పరీక్షించి ఒకవేళ రిజల్ట్స్ చాలా బాగా వస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కి ఆ టెక్నాలజీ ఇచ్చి అందరు రైతులకు చేరవేర్చుకోవాల్సిందిగా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా రైతులకి శిక్షణ కార్యక్రమాలు ఇస్తాం ఎప్పటికప్పుడు. ప్రజెంట్ మనకి వరి పత్తి కంది మొక్కజొన్నలో ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఇప్పుడు ఈ మధ్య ఆగస్టు లో వానలు ఎక్కువగా పడ్డాయి, వర్షాలకి అనుగుణంగా రైతులు ఏ కార్యక్రమాలు చేపట్టాలి, పంటలో నీటి నిల్వ తీసేయడం గాని ఎటువంటి పురుగు మందులు వేసుకోవాలి, ఎటువంటి ఎరువుల యాజమాన్యం చేపట్టాలి, ఎప్పటికప్పుడు రైతు సోదరులకు ఇస్తాము శిక్షణ కార్యక్రమాలు. అదే విధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ గాని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ గాని శిక్షణ కార్యక్రమాలు మా ద్వారా ఇవ్వడం జరుగుతుంది.
2: పాలెం వ్యవసాయ పరిశోధన స్థానం ప్రాంగణంలో నెలకొని ఉన్న వ్యవసాయ కళాశాల అందిస్తున్న కోర్సుల గురించి అసోసియేట్ డీన్ శ్రీమతి బి పుష్పవతి గారు వివరిస్తూ.
3: నమస్కారం అండి పుష్పవతి గారు.
7: నమస్కారం అండి.
3: మామూలుగా దేశానికి బలము వెన్నుముక రైతు అంటారు కదా, మరి భావి తరాల ఉండే రైతులకు కానీ ఈ వ్యవసాయం పట్ల సరైన అవగాహన కల్పించే విధంగా వ్యవసాయ రంగంలో ఉన్న అగ్రికల్చర్ కాలేజ్ ఒకటి ఈ పాలెం వ్యవసాయ పరిశోధన స్థానం ఆవరణలో ఏర్పాటు చేశారు కదండి, దీని గురించి కొంచెం తెలియజేయండి.
7: తప్పకుండా అండి. పాలెంలో ఈ వ్యవసాయ పరిశోధన స్థానం ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ వ్యవసాయ కళాశాల 2015-16 విద్యా సంవత్సరంలో స్థాపించడం జరిగింది. మొదట ఈ కళాశాలని ప్రారంభించినప్పుడు విద్యార్థుల యొక్క ఇంటేక్ 60గా ఉండింది. ఆ తర్వాత 3 సంవత్సరాల క్రితం నుంచి ఆ ఇంటేక్ పెంచారు, డబల్ చేశారు, ఒకేసారి 120కి పెంచారు. తర్వాత క్రమంగా పెరిగి ఇప్పుడు ఈ ప్రస్తుత విద్యా సంవత్సరంలో స్టూడెంట్స్ ఇంటేక్ 170గా ఉంది.
3: అంటే 170 సీట్లు
7: ఉన్నాయండి. అవును.
3: అంటే అడ్మిషన్ కోసం,
7: అడ్మిషన్ కి ఈ సంవత్సరం 170 సీట్లు అడ్మిషన్ కోసం ఉన్నాయి.
3: ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం 170 మంది గ్రాడ్యుయేట్స్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తారు.
7: అవునండి.
3: అగ్రికల్చర్ బిఎస్సీ అంటారు అది.
7: అవును, అగ్రికల్చర్ బిఎస్సీ.
3: అది ఇందులో అడ్మిషన్ తీసుకోవాలండి, కావాల్సిన అర్హతలు ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి?
7: ఏ స్టూడెంట్ కైనా ప్రథమంగా కావలసిన అర్హత ఇంటర్మీడియట్ లో బైపీసీ తీసుకుని ఉండాలి. బైపీసీ స్టూడెంట్స్ కి ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఇంటర్మీడియట్ లో బైపీసీతో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు ఈఏపీ సెట్ అనే, అంతకుముందు ఎంసెట్ అనేది ఇప్పుడు ఈఏపీ సెట్ గా మార్చారు. సో ఆ ఎంట్రన్స్ రాసి ఉండాలి.
3: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, కామన్ ఎంట్రన్స్ టెస్ట్.
7: అవునండి.
3: ఇంజనీరింగ్, మెడిసిన్ అన్ని కలిపి
7: ఉండేది.
3: మెడిసిన్ కి నీట్ అనే పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా కండక్ట్ చేస్తున్నారు. బైపీసీ చేసిన విద్యార్థులు ఈఏపీ సెట్ అనే ఒక ప్రవేశ పరీక్ష, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి దాని ద్వారా వచ్చిన ర్యాంక్ ద్వారా ఈ అడ్మిషన్స్ జరుగుతాయి.
7: ఆ ర్యాంక్ ఆధారంగా అడ్మిషన్స్ ఉంటాయండి. వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇస్తారు, ఆల్రెడీ ఇచ్చారు మేలో. అది లాస్ట్ డేట్ జూన్ 30 అయిపోయింది. అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి కౌన్సిలింగ్ కూడా మొదలైంది. 2 కౌన్సిలింగ్స్ అయినాయి రీసెంట్ గా. సో ఇంకా ఫర్దర్ కౌన్సిలింగ్స్ కూడా ఉన్నాయి. ఇట్లా కౌన్సిలింగ్స్ ద్వారా అడ్మిషన్స్ టేకప్ చేస్తారు, అక్కడే అలాట్మెంట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ర్యాంక్ ని బట్టి, వాళ్ళు పెట్టుకున్న ప్రయారిటీ ఆర్డర్ ని బట్టి వాళ్ళు ప్లేస్ అవుతా ఉంటారు. అలా వాళ్ళ ప్రిఫరెన్స్, ర్యాంక్ ఈ 2 కాంబినేషన్ లో వాళ్ళు కొంతమంది పాలెం కాలేజీకి రావడం జరుగుతుంది.
1: ప్రాంతీయ పరిశోధన స్థానం సహకారంతో మేలైన విత్తనోత్పత్తిని చేస్తూ తక్కటి ఫలసాయాన్ని పొందుతున్న ఈ రైతుల అభిప్రాయాల గురించి విందాం.
8: సార్, నా పేరు లోకేష్ రెడ్డి. మా గ్రామం వచ్చేసి బిజినాపల్లి, నార్కనూల్ డిస్టిక్. మేము సాధారణంగా పండించే పంటలైన వరి, జొన్నలు, మొక్కజొన్న, కందులు, ఈ పంటలు పండించడం జరుగుతుంది. దాంతోపాటు మాకు ఈ ఆర్ఏఆర్ఎస్, ఈ పాలెం వ్యవసాయ పరిశోధన క్షేత్రము మాకు అందుబాటులో ఉండడం వల్ల శాస్త్రవేత్తలు మాకు సీడ్ ప్రొడక్షన్ను చెప్పడం జరిగింది. దానివల్ల మీకు కొద్దిగా అధిక ఆదాయం వస్తుందని చెప్పడంతో మేము ఆ దిశగా కొద్దిగా మా యొక్క వ్యవసాయాన్ని మార్చుకొనడం జరిగింది. ప్రస్తుతము వరి మరియు ఆముదము, జొన్న ఈ పంటలను విత్తనోత్పత్తి చేసి మామూలుగా ఈ ఆర్ఏఎస్ఆర్ వారికి మేము ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను వారు మాకు మామూలుగా పండించే పంటల ధర కన్నా ఒక 1,000 రూపాయలు అంటే ఇప్పుడు మార్కెట్లో ప్రధానంగా గిట్టుబాటు ధర తీసుకున్నట్టయితే వరి 2,250 రూపాయలు ఉంది, కానీ అదే సీడ్ ప్రొడక్షన్ చేసినట్టయితే మాకు 3,000 పైనే మాకు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల కింటాకు 1,000 రూపాయల దాకా అదనంగా ఆదాయం వస్తుంది. దాంతోపాటుగా ఇది కొన్ని 100,000 రైతులకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మా యొక్క వ్యవసాయ పరిశోధన స్థానం వారున్న శాస్త్రవేత్తలు మా యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించుకుంటూ మాకు దానిలో ఉన్న సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. వారు సూచించిన విధంగానే మేము పురుగులకు మందులు స్ప్రే చేయడం కానీ ఎరువులు వేయడం కానీ వారు సూచించిన విధంగానే జరుగుతుంది. దాంతోపాటు మేము ఈ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఆముదం కూడా విత్తనోత్పత్తి చేయడం జరుగుతుంది. దానికి కూడా మాకు మంచి ఆదాయం వస్తుంది. దాంతోపాటుగా కందులు PRG 176 మంచి రకాన్ని స్వల్పకాలిక రకము తొందరగా దిగుబడి వస్తుంది. ఈ యొక్క ఖరీఫ్లో మనం వేసుకునే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని నుంచి కూడా మేము ఎకరాకు 7 నుంచి 10 క్వింటాల దిగుబడి రావడం జరుగుతుంది. దీని యొక్క పంట కాలము 4 నెలలు. ఈ 4 నెలల లోపల తొందరగా పూర్తి కావడం వల్ల ఈ ఖరీఫ్లో వేసుకునే రైతులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మామూలుగా అయితే ఇప్పుడు ప్రజెంట్గా మార్కెట్లో 6 నుంచి 7 వేలు రావడం జరుగుతుంది, కానీ వీళ్ళు మాకు ఆర్ఆర్ఎస్ వాళ్ళు 10,000 ఇవ్వడం జరుగుతుంది కింటాకు. దానివల్ల మాకు 3 నుంచి 4 వేలు అధికంగా ఆదాయం వస్తుంది.
3: ముఖ్యంగా మీరు మామూలుగా ఒక రైతుగా పంట పండించి మార్కెట్లో అమ్ముకునే దానికంటే ఒక వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉండే శాస్త్రవేత్తల పర్యవేక్షణలో విత్తనోత్పత్తి చేసి మేలు రకమైన మంచి ఆరోగ్యవర్ధమైన విత్తనాన్ని పంటగా పండించుకునే విధంగా ఆ దిశగా కృషి చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీకు ఆర్థికంగా కూడా లాభదాయకంగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది ఇలా ఒక అంటే మామూలుగా పంట పండించుకునే రైతులా కాకుండా పంటలు పండించే రైతులకు మీరు విత్తనాలు తయారు చేస్తున్నారు కదా, ఎలా?
8: ఇది కొన్ని మేము పండించే విత్తనము 1,000 ఎకరాలకు వెళుతుంది. కాబట్టి మేము పండించే ప్రతి గింజ కూడా నాణ్యమైనదిగా ఉంటేనే అది ఆర్ఎస్ వ్యవసాయ పరిశోధన క్షేత్రం వారికి కానీ పండించిన మాకు కానీ తృప్తి ఉంటుంది. మేము ఆ దిశగా దానిలో శాస్త్రవేత్తలు సూచించినట్టుగానే దానిలో ఉన్న బెరుకు విత్తనాలు కానీ కల్తీ విత్తనాలు ఏమైనా ఉంటే ప్రధాన పొలంలోనే దాన్ని తీసివేయడం జరుగుతుంది. మరియు ఆ తర్వాత కూడా ఏమైనా ఉండేట్టుగైతే మళ్ళీ మనుషులను పెట్టి లాస్ట్ చివరిగా పంట పూర్తయిన తర్వాత కూడా గ్రేడింగ్ చేసి నాణ్యమైన విత్తనమునే వారికి ఇవ్వడం జరుగుతుంది.
0: ప్రకృతి వ్యవసాయంలో పంటల సాగు చేస్తూ చక్కటి లాభాలను ఆర్జిస్తున్న కె లావణ్య రమణారెడ్డి గారు అందిస్తున్న వివరాలు.
9: ప్రకృతి ఒడిలో సాగు పద్ధతులు పాటిస్తూ తోటి రైతులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతున్న కె లావణ్య రమణారెడ్డి. మేము గత 20 సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయము పద్ధతులను పాటిస్తూ సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండిస్తున్నాము. సేంద్రియ పద్ధతులైనటువంటి వివిధ రకాల కషాయాలు తయారు, కషాయాలు అనగా ఘనజీవామృతము, జీవామృతము, గింజల కషాయము, బ్రహ్మాస్త్రము, దశపర్ణి కషాయము, కలబంద తులసి కషాయము, గోబాణము, తర్వాత కోడిగుడ్ల కషాయము, వీటన్నిటితోనూ మేము వ్యవసాయము చేస్తున్నాం. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పంటలు పండించి ఉపయోగించడం, నేలలో పంట మార్పిడి చేయడం, ట్రైకోడర్మ విరిడి వేపగింజల కషాయం వాడడం వలన వర్మీ కంపోస్ట్ వాడడం, అదేవిధంగా జనుము జీలుగా వంటి పంటలను కూడా వేస్తూ భూమిలో కలియదున్నుతూ నేల సారవంతాన్ని పెంచుతున్నాం. మేము దాదాపుగా 30 ఎకరాల విస్తీర్ణంలో అనేక రకాల పంటలు అనగా వరి, పత్తి, మిర్చి, వేరుశెనగ, మొక్కజొన్న, కంది, పెసర, మినుము మొదలగు పంటలను పండిస్తున్నాం. అందులో ముఖ్యంగా వరిలో చూసుకున్నట్లయితే దాదాపుగా 25 నుంచి 30 రకాల దేశవాళీ రకాలు పండిస్తున్నాం. ఈ వరిలో దేశవాళీ రకాలైనటువంటి నవార, సుగంధ సాంబ, చిట్టి ముత్యాలు, బాస్మతి, కుంకుమ పువ్వు, జీరా సాంబ, గని, రక్తసాల, కుంకుమసాలి, నారాయణ కామిని సాంబ, ఇల్లపు సాంబ, కైవార సాంబ, రమ్యగల్లి, ఇంద్రాణి, బహురూపి, మైసూర్ మల్లిక బాగా ఎక్కువగా వీటిని పండిస్తున్నాం. పత్తి పంటలో దేశవాళీ రకమైనటువంటి సంజీవని అని పత్తిని మేము వాడుతున్నాం. ఈ పంటను పండించడం వల్ల ఇందులో అంతర్ పంటగా మచ్చల కంది, పాలెం కంది మరియు నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు కూడా వాడుతున్నాం. అదేవిధంగా పప్పు దినుసు పంటలైనటువంటి పెసర, మినుము, శనగ మరియు ఉలువలు వంటి పంటలను కూడా దాదాపుగా 4 నుంచి 5 ఎకరాల విస్తీర్ణంలో పండిస్తున్నాం. రసాయనాలు లేకుండా ఉన్నటువంటి పాలిష్ లేని పప్పును తయారు చేసి వివిధ రైతు సోదరులకు అందించడం జరుగుతుంది. నేలను రక్షించు, భావి తరాలకు అందించు. జై జవాన్, జై కిసాన్.
1: కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీదేవి గారు రైతులకు అందిస్తున్న సేవల గురించి వివరిస్తూ.
3: నమస్కారం అండి డాక్టర్ శ్రీదేవి గారు.
6: నమస్కారం అండి.
3: ఈ పాలెం పరిశోధన వ్యవసాయ స్థానంలో రైతుల కోసం అందిస్తున్న సేవలో, వ్యవసాయం పట్ల మీరు చేస్తున్న సేవలో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం కూడా ఏర్పాటు చేయబడింది కదండి. ఈ కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఇక్కడి ప్రాంతపు రైతులకి మీరు ఏ రకంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు, ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు?
6: తప్పకుండా అండి. పాలెం కృషి విజ్ఞాన కేంద్రము 31 ఆగస్టు 2011 ICR ఫండింగ్ ద్వారా స్థాపించబడింది. ఇది PJTSAU ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. మేము నాగర్ కర్నూలు జిల్లాలోని 20 మండలాల్లో మా ఆపరేషన్స్ జరుగుతున్నాయి. మా దగ్గర కీటక శాస్త్రవేత్తలు, గృహ విజ్ఞాన శాస్త్రవేత్తలు, సేద్య విభాగానికి సంబంధించిన శాస్త్రవేత్తలు, హార్టికల్చర్ అంటే ఉద్యాన శాస్త్రవేత్తలు, విస్తరణ విభాగానికి సంబంధించిన శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరూపితమైన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అంటే అప్రూవ్డ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాల ద్వారా, వీటిని ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్స్ అంటారు, రైతుల క్షేత్రాలలో నిర్వహించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడం, మరియు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలన క్షేత్రాలు అంటాము అంటే OFTs అంటాను, దాని ద్వారా సూక్ష్మ సేద్య పరిస్థితులకు అనుకూలంగా ఉన్నవా లేవా అని గుర్తించడము, అంతేకాకుండా ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతులపైన రైతులకు మరియు విస్తరణ సిబ్బంది అంటే AEOs అంటాము వారి యొక్క పరిజ్ఞానాన్ని మరియు నైపుణ్యాలని అనేక శిక్షణ కార్యక్రమాల ద్వారా మెరుగుపరచడము. వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాలను విజ్ఞాన కేంద్రాలుగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ, ప్రైవేటు మరియు స్వచ్ఛంద విభాగాలను ప్రోత్సహిస్తూ వారితో లింకేజెస్ డెవలప్ చేసుకుంటూ జిల్లాలోని వ్యవసాయ ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరచడము, అంతేకాకుండా నాణ్యమైన విత్తనాలను, సీడ్లింగ్స్ ని, జీవన సంబంధ ఉత్పత్తులను ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులో ఉంచడము, వ్యవసాయ మరియు అనుబంధ రంగాలైన హార్టికల్చర్, హోమ్ సైన్స్, లైఫ్ స్టాక్ ఈ రంగాల్లో ఉండేటువంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను ఎక్కువ మొత్తంలో ఆచరించుటకు తగిన విస్తరణ కార్యక్రమాలు చేపట్టడము, వీటి ద్వారా రైతులకు అవగాహన కల్పించడము, ఇవి మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలు.
3: ఈ వ్యవసాయ పరిశోధన స్థానంలో రీసెర్చ్ చేయబడిన అంశాలన్నీ కూడా సామాన్య రైతుకి అందజేసే క్రమంలో మీరు ఏ రకమైన కార్యక్రమాలు రైతు వద్ద చేస్తారు?
6: మాది మెయిన్ గా ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఏదైతే నిరూపించబడ్డాయో మన యూనివర్సిటీలో కానీ లేకపోతే బయట కానీ ఏవైతే వెరైటీస్ నిరూపించబడ్డాయో వాటిని రైతులకి మనము ట్రైనింగ్ ఇస్తామన్నమాట రైతులకి. అది మా యొక్క ముఖ్య ఉద్దేశం మాది. సో కాబట్టి దీనిలో భాగంగా మేము మాకు OFTs ఉంటాయి, FLDs ఉంటాయి, ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్స్ చూపిస్తాము. మా దగ్గర డెమాన్స్ట్రేషన్ యూనిట్స్ కూడా ఉంటాయి, అంటే వీటిని ఎలా చేసుకోవాలి అంటే మన హై ఈల్డ్ కాటన్ వెరైటీస్ అంటారు, అంటే అధిక మొత్తంలో కాటన్ లో ఎలాంటి దిగుబడి వస్తుంది ఈ వెరైటీస్ వేసుకుంటే ఈ పద్ధతుల ద్వారా. టెక్నాలజీ ఇంక్లూడ్స్ నాట్ ఓన్లీ సీడ్ అండి, దాని పద్ధతులు కూడా, పెంచే సస్యరక్షణ పద్ధతులు కూడా, వాటిని కూడా ఎలా చేసుకోవచ్చు అన్న డెమాన్స్ట్రేషన్ యూనిట్స్ అనేది మా దగ్గర ఉన్నాయి. సో వీటిలో మాకు వర్మీ కంపోస్ట్ ని ఎట్లా చేసుకోవచ్చు, షేడ్ నెట్ లో వెజిటబుల్ క్రాప్స్, నర్సరీస్ ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు, అజోలాని ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు, పెండాల్స్ లో మొక్కల్ని పెంచే విధానాలు, అంతేకాకుండా డ్రిప్ అండ్ మల్చింగ్ కల్టివేషన్ ను ఎట్లా చేసుకోవచ్చు వెజిటబుల్స్ ని, అలా వేస్ట్ డీకంపోజిషన్ యూనిట్స్ అని, తర్వాత ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అంటే సమగ్ర వ్యవసాయం అంటే లైవ్ స్టాక్ తో పాటు మొక్కలను పెంచుకుంటూ అదనపు ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవచ్చు,
3: పాడి పంట
6: రెండు కలుపుకుంటూ, అంతేకాకుండా సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే మిల్లెట్స్ తోటి వాల్యూ అడిషన్ క్రియేట్ చేసి ఎట్లా ఉత్పత్తులను తయారు చేసి అధిక ఆదాయం ఎలా పెంచుకోవచ్చు అన్నది కూడా మేము డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తామంటే.
3: సాంకేతికతతో వస్తున్న కొత్త ఆధునిక యంత్రాలు అంటే వ్యవసాయ పనిముట్లు
6: కూడా మా దగ్గర ఉంటాయి, వాటిని కూడా రైతులకి మేము డెమాన్స్ట్రేషన్ చేసి
3: పరిచయం
6: చేపిస్తాము.
3: మీరు ఒక సిబ్బంది అంటే ఒక టీమ్ వర్క్ గా వెళ్లి ఫీల్డ్ లోకి వెళ్లి అక్కడ ఉండే రైతుని విజ్ఞానవంతుని చేస్తారా, అంటే చైతన్యపరుస్తారా, లేదా రైతులే మీ దగ్గరకు వచ్చి ట్రైనింగ్?
6: మా దగ్గర రెండు రకాలు ఉంటాయండి, ఆఫ్ క్యాంపస్ ఉంటుంది, ఆన్ క్యాంపస్ ఉంటుంది. మా దగ్గరికి రైతులు వస్తారు, వాళ్ళకి మేము ఇక్కడ ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము.
1: రెండు వేల 2024-25 సంవత్సరానికి గాను ఉత్తమ అఖిల భారత సమన్వయ సంస్థ ఆముదం పంట విస్తరణలో ఉత్తమ పరిశోధన కేంద్రంగా ఎంపిక చేయడం జరిగింది. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె సదయ్య గారు ఆ వివరాలు అందిస్తూ.
10: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కె సదయ్య. నేను ఇక్కడ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెంలో ఆముదం విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ముందుగా మీకు ధన్యవాదాలు మమ్మల్ని ఈ ఇంటర్వ్యూకి ఆహ్వానించినందుకు. ఈ ముఖ్యంగా ఈ ఆముదం పరిశోధన తీసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా మనకి ఈ పరిశోధనకి సమన్వయకర్తగా వివరించేందుకు భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ హైదరాబాద్ లో ఉందండి. ఇది మనం ఆముదం మీద దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిశోధనలన్నిటి కూడా సమన్వయం చేస్తుంది. సమన్వయం చేసి మనకి మేలైన రకాలు, అదేవిధంగా ఉత్తమమైనటువంటి టెక్నాలజీస్ రావడానికి వాళ్ళు దోహదం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే మనకి మన పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఒక సెంటర్ని, అంటే అఖిల భారత సమన్వయ పరిశోధన సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆముదం విభాగంలోనే దేశవ్యాప్తంగా ఒక 11 నుంచి 12 సమన్వయ కేంద్రాలు ఉంటాయి. అందులో మన పాలెం కూడా ఒకటి. ఇదేంటంటే మనకి 1986 ప్రారంభమైంది. ఆల్మోస్ట్ మనకి 40 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ
1: పరిశోధన స్థానానికి,
10: ఆముదం విభాగానికి, ఆముదం పరిశోధనలో. సో అదే అంటే చాలా ఘనమైన చరిత్ర అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కూడా చాలా విస్తృతంగా ఇక్కడ మనకి పరిశోధనలు అనేవి జరిగాయి. అనేక మేలు రకమైనటువంటి వంగడాలు, అదేవిధంగా కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానం అనేది మన సంస్థ నుంచి రావడం జరిగింది. విత్తన లభ్యత విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రతి సంవత్సరం కూడా పెద్ద మొత్తంలో విత్తనాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అండ్ రైతులకు కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. మే నెల నుంచి మొత్తం సంవత్సరం పొడుగుతా కూడా మనం ఈ విత్తనాన్ని రైతులకు అందుబాటులో ఉంచుతాము. ఇంకా మన వేరే రకాల విత్తనాలు కావాలంటే కూడా మన భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థలో కూడా వివిధ రకాలైనటువంటి విత్తనాలు అందుబాటులో ఉంటాయి. అవి కూడా మనకి ఇయర్ రౌండ్, అంటే సంవత్సరం పొడుగుతా కూడా రైతులకి తక్కువ ధరకి నాణ్యమైనటువంటి ప్యూర్ సీడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
1: ఆముదం పంట పరిశోధనలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం యొక్క పాత్ర చక్కగా వివరించారు. అఖిల భారత పరిశోధన సమన్వయ సంస్థ 2024-20 సంవత్సరాలుగాను ఉత్తమ పరిశోధనా కేంద్రంగా ఎంపిక చేసినందుకు మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం అండి.
10: థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.

0: వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రాంగణంలో నెలకొన్న తెలంగాణ కృషి విజ్ఞాన కేంద్రం, పాలిటెక్నిక్ వ్యవసాయ కళాశాల, వ్యవసాయ కళాశాల, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఇంకా డాట్ సెంటర్లు రైతుల సేవలో నిమగ్నమై దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి.
1: ఇంతవరకు మీరు తెలంగాణ రైతు సేవలో పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రత్యేక రూపకం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పణ.
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब?
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहा,
3: पर हम तो सब यही डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज तो जल्दी खेती शुरू करूंगा.
0: माटी से प्रेम की परंपरा है, परंपरा

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఏ చోటైనా శ్రోతుల

0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
1: 2324 0852.
0: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: ఆ చెప్పండి మేడం.
1: మీ కరెంట్ బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది.

0: పైసలన్నీ గాయపోయినాయి.
1: ఓరి అట్లా చేసినారా?
0: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్ కి ఫోన్ చేయాలి.
2: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
3: ఆకాశవాణి చిత్రసీమ సినిగీతలు వింటారు. ముందుగా వినండి హలో బ్రదర్ సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన భువనచంద్ర గీతం, సంగీతం రాజకోటి.

0: శరీర గీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు వింటాలు అభిరుచి. శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు. ఇందులో ముందుగా రుద్రవీణ సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్ చంద్రకాంత్ కోటేశ్వర్, ప్రమీల, లత, అనన్య, పద్మ వీరందరి కోసం రుద్రవీణ సినిమా నుండి ఈ పాట.
2: చీకటమ్మ చీకటి, ముసటైన చీకటి, ఎచ్చనైన ఊసులెన్నో రెచ్చగొ

0: రుచి కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు వింటారు.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
2: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
2: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
3: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
4: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: సెల్ 9444004837.
5: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
6: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
7: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: అభిరుచి కార్యక్రమంలో మరో ఉత్తరం. కళ్యాణ వీణ సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా మోహన్రావుపేట నుండి రమేష్, వర్షిణి, ప్రియాంక, మహర్షి, వేదశ్రీ, శాంతిబాయి, రవి, మానస, పూజిత, నవీన్, రాజగంగారం వీరందరి కోసం కళ్యాణ వీణ సినిమా నుండి ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో మరోత్తరం కన్నవారి కళలు సినిమా నుండి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు సికింద్రాబాద్ కానాజీగూడ ఇంద్రనగర్ నుండి శ్రీనివాస్, పద్మావతి, శ్రీకాంత్, సంధ్య, రాజు, సాయిభూషణం, జాహ్నవి, పల్లవి, మౌనిక, శ్రీనిధి వీరందరి కోసం కన్నవారి కళలు సినిమా నుండి ఈ పాట.

ఇంతవరకు మీరు అభిరుచి కార్యక్రమంలో శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు విన్నారు. నిలయంలో సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో వింటారు తెలంగాణ శాసన మండలి శాసనసభ సమీక్ష. వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అంతవరకు ఇదే పాట వింటారు.

0: ఆకాశవాణి
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు వింటారు కొన్ని జానపద గేయాలు.

ఇంతవరకు మీరు జానపదగేయాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ముందుగా వింటారు హిందీలో వార్తలు.